ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శ్రోతలకి శుభోదయం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 14వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 5వ తేదీ ఆదివారం 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇయాల్లటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆదిత్య హృదయం, సూర్యాష్టకం, ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നീന്ത. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట 6 భాగం ప్రసారమవుతుంది. ఇంకా దశావతారాల్లో సామాజిక చైతన్యం కవి రచయిత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం మొదటి భాగం వింటారు. 8:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు వింటారు రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. పొద్దుమట్టు 5:30 సంబురం పిల్లల కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవుల్ల రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం, ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం వింటారు. 6:30 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషల్లో వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 7:15 ఇల్లు వ్యవసాయంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో జి జ్యోతి పెట్టిన ముచ్చట. ఇంకా గొర్రెలు మేకలలో

మశూచి వ్యాధి లక్షణాలు, నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో కే లెనిన్ పెట్టిన ముచ్చట వింటారు. రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి మేనమామ సాలు కథ వింటారు. రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇగ ఇనుండ్రి కార్యక్రమంలో ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో యు దినేష్ పెట్టిన ముచ్చట ప్రసారమవుతుంది. రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం 2వ భాగం ప్రసారమవుతుంది. రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం కలగ కృష్ణమోహన్, గానం సునీత ఉపద్రష్ట బి సాయి చరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్రావు, నిర్వహణ ఎస్బి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకర్రావు. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల 8:40 నుంచి 10 గంటల దాకా సింగిడి కార్యక్రమానికి, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, ఇంకా 7:40 నుంచి 8 గంటల దాకా దిల్ పసంద్ హిందీ సినిమాల పాటల కార్యక్రమం ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి 8:40 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే ఆయన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఈయేళ్ల ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసునింద సమయం 6:40 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను నిర్దేశిత 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో జలధార జలహారతి కార్యక్రమంపై దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మంజూరైన అన్ని పనులు గడువులోగా పూర్తి చేసేందుకు కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. రాష్టంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిగులు ప్రాంతాల నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించడంతో స్థానిక నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి నీటి అవసరాలను సమర్థవంతంగా తీర్చాలని సూచించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ పనితీరు భవిష్యత్ కార్యాచరణపై ఆయన నిన్న సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో విద్యుత్ అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రానున్న 15 ఏళ్లకు అవసరమైన సంస్థ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. దేశ ఇంధన రంగంలో సుదీర్ఘకాలం బొగ్గు కీలక పాత్ర పోషించనుందని వెల్లడించారు. ఉత్పత్తిని గణనీయంగా పెంచడంపై సంస్థ దృష్టి సారించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధికారిక ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుంది.

0: తుందని అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా సియోల్లో భారతీయ ప్రవాసులతో సమావేశంతో పాటు దక్షిణ కొరియా ప్రభుత్వ ప్రతినిధులు, టెక్ స్టార్టప్లు, పారిశ్రామిక సంస్థల అధినేతలతో సమావేశాలు, పెట్టుబడి చర్చలు నిర్వహిస్తారు. ఎల్జీ, హ్యోసంగ్, సియోల్ సెమీకండక్టర్స్ తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో పాల్గొనాలని కొరియా కంపెనీలను ఆహ్వానిస్తూ రోడ్ షోలోనూ పాల్గొనున్నారు. రాష్ట వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కమ్గుందిలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి 460 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను లబ్దిదారులకు అందజేశారు. పట్టాల పంపిణీకి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఈ రోజు రాజముద్రతో పట్టాలు ఇస్తున్నా, మొత్తం సర్వే చేస్తున్నాం, సర్వే కూడా పగడ్బందీగా చేస్తున్నాం, మీకందరికి ముందే ఇన్ఫార్మ్ చేస్తున్నాం, మళ్ళా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ రాసి ఇది నీ భూమి అవునా కాదా అని అడుగుతున్నాం. మీరు అవునని సంతకం పెడితే మళ్ళా మెడ్రాస్ పంపించి అది కూడా సెక్యూరిటీ ప్రెస్ లో మన కరెన్సీ నోట్లు ఎట్టయితే ప్రింట్ చేస్తారో అలాంటివి ఇచ్చేసి ఆ రికార్డు అంతా కూడా పగడ్బందీగా పెట్టడానికి చేసి ఆ పుస్తకాలు తెచ్చి మీకు ఇస్తున్నా.
0: రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలలో వేగం పెంచాలని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు శాశ్వత భవనాల నిర్మాణంపై హైదరాబాద్లోని సచివాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పేదల సొంతింటి కలను నెరవేర్చాలన్న సంకల్పంతో గ్రామీణ ప్రాంతాలలో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతమైందని తెలిపారు. ఇది దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయలతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం వానవోలు గ్రామంలో శ్రీ రంగనాథస్వామి దేవాలయానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెనుకొండ నియోజకవర్గంలో 6 కోట్ల 45 లక్షల రూపాయలతో దేవాలయాల మరమ్మతులు, కొత్త దేవాలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, 8 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం, భజన మండళ్లు, దేవాలయాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాను అభివృద్ది చేయడానికి అధికారులు మరింత దృష్టి సారించాలని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని కలెక్టరేట్లో ఆయన అధ్యక్షతన దిశా కమిటీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ,
2: సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా లైక్ నేషనల్ హైవేస్ ఉన్నాయి, రైల్వేస్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఉన్నాయి, అటువంటి అన్ని కూడా మనం ఈ రెవెన్యూ కూడా తీసుకురావాలనేది కూడా ముఖ్య ఉద్దేశం. అది ఏదైనా మాకు ఆర్ఎండ్బితో నేషనల్ హైవేస్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ అక్కడక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం చర్చ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. బట్ బిఎస్ఎన్ఎల్ మనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని రిక్వైర్మెంట్స్ మెయిన్గా సెల్ట్ హౌస్ ఇటువంటి పాయింట్స్ అనేది స్పెసిఫిక్ గా వాళ్ళు కూడా చెప్తారు.
0: ఆంధ్రప్రదేశ్లో క్షీణించిన శాంతి భద్రతలపై ప్రజల దృష్టిని మరల్చేందుకే ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతపై అర్థం లేని విమర్శలను చేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య నిన్న జరిగిన 2వ టీ20 మ్యాచ్లో భారత్ ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో భారత్పై నెగ్గింది. మొదట భారత్ జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 సాధించింది. రొయ్యలలో వైట్ గట్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రభావిత చెరువుల నుంచి నీరు, రొయ్యలు, మేత, మల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట వ్యాప్తంగా మత్స్యశాఖ అధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆక్వా ప్రాంతాలపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేపట్టినట్లు తెలిపారు. నాణ్యత లేని రొయ్య పిల్లలు మేత విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు ధృవీకరించిన హేచరీల నుంచే నాణ్యమైన రొయ్య పిల్లలను కొనుగోలు చేయాలని, బయోసెక్యూరిటీ నిబంధనలు పాటించాలని సూచించారు. రాష్టంలోని సెకండరీ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2 కోట్ల 81 లక్షల రూపాయలతో ఆధునిక వైద్య పరికరాలు, సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో రోగ నిర్దారణ నుంచి శస్త్రచికిత్సల వరకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవన ద్రోణి రాజస్థాన్ నుండి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా మీదుగా వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలో గుర్తించబడిన అల్పపీడన ప్రాంతం యొక్క కేంద్రం వరకు కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ,
3: ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులను 100 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సింగరేణి సంస్థ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తృతం చేయాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు నుంచి 6 రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనున్నారు. వీబీజీ రామ్జీ పథకంతో ప్రతి పంచాయతీకి 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. अथ वार्ताः. प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना ह्यः गुजरातस्य सानन्दक्षेत्रे सीजी सेमी संस्थायाः अत्याधुनिकस्य ओसेट सेमीकण्डक्टर संयन्त्रस्य उद्घाटनं कृतम्. अत्रावसरे जनसभां सम्बोधयन् प्रधानमन्त्रिणा प्रतिपादितं यत् अयं विकासः भारतस्य प्रगाढ इलेक्ट्रॉनिक्स क्रान्तेः आगामी चरणमस्ति, येन देशः पूर्वमेव विश्वस्य द्वितीयः बृहत्तमः दूरभाष निर्मातृत्वेन समेधितः. सः दृढविश्वासं प्रकटितवान् यत् सानन्दक्षेत्रं वैश्विक सेमीकण्डक्टर केन्द्रत्वेन समेधिष्यते.
5: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमी कंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमी कंडक्टर पावर प्लांट में भी चीप पैकेजिंग का कॉमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
4: तेन गदितं यत् सानन्दं प्रतिवर्षं 20 कोटि चिप्स निर्माणार्थं सज्जमस्ति. तेन 500 कोटि परिमितस्य लक्ष्यनिर्धारणार्थं शुभाशयाः अपि प्रकटिताः. अत्रावसरे केन्द्रीयमन्त्रिणा अश्विनी वैष्णवेन घोषितं यत् 26 अधिक 2000 तम वर्षान्तं यावत् भारते 5 सेमीकण्डक्टर संयन्त्राणि पूर्णतः क्रियाशीलानि भविष्यन्ति. प्रधानमन्त्रिणा जोधपुर विमानपत्तने नूतनस्य टर्मिनल भवनस्यापि उद्घाटनं कृतम्. तदनन्तरं सः बालोत्तरा मण्डलस्य पचपदरा क्षेत्रे देशस्य अत्याधुनिकं ग्रीनफील्ड रिफाइनरी सह पेट्रोकेमिकल कॉम्प्लेक्स इत्येतत् राष्ट्राय समर्पितवान्. अत्रांतरे तेन जयपुर मेट्रो द्वितीय चरणस्य शिलान्यासोऽपि कृतः। अवसरेऽस्मिन् प्रधानमन्त्रिणा प्रोक्तं यत् पश्चिम एशिया क्षेत्रस्य संघर्षेण एकविंशतितमायाः शताब्द्याः महत्तमः ऊर्जा संकटः समुत्पन्नः।

0: किन्तु भारतेन समयोचित निर्णयैः कूटनीत्या च एषः कालः सम्मुखीकृतः।
1: भारत ने हर स्तर पर सही फैसले लिए, संकट का समय रहते सटीक आकलन किया, प्रभावी रणनीति बनाई, भारत के संसाधनों का संतुलित प्रयोग किया, भारत की डिप्लोमेटिक पावर का सकारात्मक इस्तेमाल किया और तब जाकर भारत संकट से उबर पाया है।
0: श्री मोदी राजस्थान सर्वकारस्य विभिन्न विभागेषु नवनियुक्तेभ्यः चतुःपञ्चाशत्सहस्र युवभ्यः नियुक्ति पत्राणि अपि प्रायच्छत्। केन्द्रीय गृहमन्त्री अमित शाहः सानन्द क्षेत्रे नूतन सीजी सेमी ओसेट इत्यस्य उद्घाटनं प्राविधिक आत्मनिर्भरतायां भारतस्य अभिनव पदक्षेपः इत्युदीरितवान्। अस्य अत्याधुनिक संयंत्रस्य उद्घाटनं प्रधानमन्त्रिणा नरेन्द्र मोदिना कृतम्। गृहमन्त्रिणा सामाजिक संजालीय तन्त्रे स्वलेखे प्रकटितं यत् भारतस्य प्रौद्योगिकी महाशक्तित्वेन विकास यात्रायामेषः कश्चन नूतनः कीर्तिस्तम्भः अस्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अद्य प्रभृति अस्य मासस्य दशदिनांकं यावत् कतार, बहरीन, कुवैत, ओमान देशानां आधिकारिक यात्रायां भविष्यति। स्वप्रवासकाले विदेशमन्त्री तत्तद्देशीयानां समकक्ष नेतृभिः सह शीर्षनेतृत्वेन च सह मेलिष्यति। विदेशमन्त्रालयेन प्रोक्तं यत् अयं प्रवासः एतैः देशैः सह भारतस्य द्विपक्षीय सम्बन्धानां दृढीकरणे विशेषेण केन्द्रितः भविष्यति। संसदः वर्षाकालीन सत्रमस्य मासस्य विंशति दिनांकात् अगस्त मासस्य त्रयोदश दिनांकं यावत् प्रचलिष्यति। संसदीय कार्यमन्त्री किरण रिजिजू सूचितवान् यत् राष्ट्रपतिः द्रौपदी मुर्मुः जुलाई मासस्य विंशति दिनांकात् संसदः वर्षाकालीन सत्रस्य आह्वानाय सर्वकारस्य प्रस्तावं स्वीकृतवती। आईसीसी महिला विंशति प्रतिविंशतिः विश्वचषके लंडन नगरस्य लॉर्ड्स क्रीडांगणे इंग्लैंड दलम् अद्य अन्त्यद्वन्द्वे ऑस्ट्रेलिया दलम् सम्मुखीकरिष्यति। इयं प्रतिस्पर्धा तावत् भारतीय समयानुसारं रात्रौ अष्टवादने समारप्स्यते। इति वार्ताः।
2: సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదికను అందిస్తున్నవారు సిహెచ్ నరహరి గారు.
3: మానవుని జీవనాధారంలో చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని టీజీఐఏసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్లోని త్రివేణి ఎకో పార్క్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించగా క్షేత్రస్థాయిలో సంగారెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ వాతావరణ సమతుల్యతకు మొక్కల పెంపకం తప్పనిసరి అని చెప్పారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఎంతో ప్రాధాన్యంతో వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందని తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్దికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట కార్మిక ఉపాధి శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ఇండస్టియల్ హబ్ గా వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని తెలియజేశారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా వానాకాలం 2026 తొలి విడత నిధులు సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంగారెడ్డి టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో 2 ఎకరాల వరకు వ్యవసాయ భూమి కలిగిన 2,42,753 మంది అర్హులైన చిన్న సన్నకారు రైతులకు 125.83 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా వారిని ఆర్టీసీ బస్సుల యజమానులుగా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. తమ ప్రజా ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనకు సమిష్టి శక్తికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరును పెంచేందుకు బ్యాంకులు ప్రత్యేక దృష్టి సారించి లక్ష్య సాధనకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ పాండు సూచించారు. మార్చి 2026 త్రైమాసికానికి సంబంధించిన సంగారెడ్డి జిల్లా సంప్రదింపుల కమిటీ డీసీసీ జిల్లా స్థాయి సమీక్ష కమిటీ డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ సుధీర్ సుధీర్ కుమార్, సంగారెడ్డి జిల్లాలో పంట రుణాల లక్ష్యం 3,499 కోట్ల రూపాయలకు గాను 90.66% మొత్తం వ్యవసాయ రుణాల లక్ష్యం 6,816 కోట్ల రూపాయలకు గాను 87.16% మొత్తం అడ్వాన్సుల లక్ష్యం 23,438 కోట్ల రూపాయలకు గాను 92.81% సాధించినట్లు వివరించారు. ఇక ఆర్బీఐ ఏజీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, బ్యాంకులకు కేటాయించిన గ్రామాల్లో ప్రధానమంత్రి జనసురక్ష పథకాలైన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మరింత మంది లబ్దిదారులను చేర్చాలని సూచించారు. నాబార్డ్ ఎంజీఎం కృష్ణతేజ మాట్లాడుతూ, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి, కిసాన్ క్రెడిట్ కార్డు, పశుసంవర్ధక మత్స్యరంగ రుణాల కింద అర్హులైన రైతులు లబ్దిదారులకు మరింతగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు సూచించారు. సంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా బీఎల్ఓలో పంపిణీ చేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు పూర్తిగా నింపి తిరిగి సమర్పిస్తేనే వారి పేరు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదవుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్ఐఆర్ పురోగతి, ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పూర్తి పారదర్శకంగా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీఎల్ఓలే స్వయంగా ప్రతి ఇంటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయాలని, సూపర్వైజర్లు తమ పరిధిలోని గ్రామాల్లో పట్టణాల్లో నిరంతరం పర్యటిస్తూ బీఎల్ఓల పనితీరును పర్యవేక్షించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి చిన్నారికి పోలియో చుక్కులు అందించడం అందరి బాధ్యత అని టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జయగారెడ్డి అన్నారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం సంగారెడ్డి పట్టణంలోని ఇందిరానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. సంగారెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ది పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ది పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ సూచించారు. సంగారెడ్డిలో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ, ఎంపీ లాస్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అర్హులైన లబ్దిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు.
2: మీరు ఇంతవరకు సంగారెడ్డి జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించిన వారు సిహెచ్ నర్హరి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
4: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా భారత్ పశ్చిమాసియా సంక్షోభాన్ని దాటగలిగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల్లో పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్లో 1,05,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు నిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇవి రాష్టంలో మౌలిక సదుపాయాలు, ఇంధనం, రవాణా, ఉపాధి కల్పనకు పెద్ద ఊపునిస్తాయి. తన ఒకరోజు పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి జోధ్పూర్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బలోత్ర జిల్లాలోని పాచ్పాద్రా వద్ద దేశంలోని అత్యంత ఆధునికమైన గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ను ఆయన జాతికి అంకితం చేశారు. రిఫైనరీ అత్యాధునిక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రధానమంత్రి పరిశీలించారు.
5: आज का ये कार्यक्रम इस बात का प्रमाण है कि भारत जो ठान लेता है वो करके दिखाता है. 5 साल पहले भारत ने संकल्प लिया था कि देश को सेमीकंडक्टर हब बनाएंगे. हम डिजाइन इन इंडिया, मेक इन इंडिया के मंत्र को लेकर आगे बढ़े और आज देश के तीसरे सेमीकंडक्टर प्लांट में भी चीप पैकेजिंग का कमर्शियल प्रोडक्शन शुरू हो रहा है.
4: గుజరాత్ లోని సనంద్ లో సీజీ సెమీ అవుట్సోర్స్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ కేంద్రాన్ని నిన్న ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కు దీనివల్ల భారీగా ఉత్తర్ణ లభించింది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద 7,500 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో అభివృద్ది చేసిన ఈ కేంద్రం దేశ సాంకేతిక తయారీ ప్రయాణంలో ఒక ప్రధానమైన మైలురాయిగా నిలుస్తుంది. సనంద్ చేరుకున్న వెంటనే ప్రధానమంత్రి ఈ హైటెక్ ప్లాంట్ను సందర్శించి ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు.

చేశారు. కేంద్రం పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఏటా గరిష్టంగా 500 కోట్ల సెమీకండక్టర్ చిప్లు ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మెమరీ స్టోరేజ్ సొల్యూషన్స్ కోసం అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ను తీర్చేందుకు కూడా సహాయపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతోంది. ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగిన తర్వాత ఆయన జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇది. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి కూడా ప్రసంగిస్తారు. రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలకు ప్రతీకగా ఈ సభ నిర్వహిస్తారు. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ప్రధానమంత్రి పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలో ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్దార్థ పడి ఆకాశవాణితో మాట్లాడుతూ భారత ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటిస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియా భారత్ కలిసి ఒక శక్తివంతమైన మార్కెట్ను సృష్టిస్తాయని, మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు ఇతర రంగాల్లో రెండు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఇవాళ్టి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన చేపడుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రుల అగ్రనాయకత్వంతో సమావేశమవుతారు. ఈ దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, అలాగే ప్రాంతీయ పరిణామాలు, పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి అవకాశం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమాన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ జూలై 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత ఆయన జూలై 14-15 తేదీల్లో బ్రసల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమాపేశానికి హాజరవుతారు. అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో కూడా సమావేశమవుతారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ బఫర్ కింద ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 2125 రూపాయలకు పెంచింది. ఇది 13% పెంపుదల. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రభుత్వం ధరల స్థిరీకరణ బఫర్ కోసం నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్, ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మహారాష్ట, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రస్తుతం తగినంత మొత్తంలో ఉల్లిపాయ నిల్వలు ఉన్నాయని, నిల్వ చేసిన ఉల్లిపాయల కొరత ఉన్నట్లు ప్రస్తుతం ఎలాంటి సంకేతాలు లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉల్లిపాయ సగటు రిటైల్ ధర కిలోకు 31 రూపాయలుగా ఉంది. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇథనాల్ అనేది కొత్త ఆలోచన కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడకంలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. రాజస్థాన్లో జరిగిన ఒక

0: కెనడాపై 3-0 తేడాతో ఘన విజయం సాధించి మొరాకో కూడా క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశపరిచింది. నిన్న కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్ లో కొలంబియా 1-0 తేడాతో ఘనాను నుంచి రౌండ్ ఆఫ్ 16 లో చోటు దక్కించుకుంది. క్వార్టర్ ఫైనల్స్ లో స్థానం కోసం కొలంబియా ఇప్పుడు స్విట్జర్లాండ్ ను ఎదుర్కొనుంది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్ లో బెల్జియం కు చెందిన ఎలిస్ మెర్టెన్స్ సంచలన విజయం సాధించారు. కజాక్స్థాన్ కు చెందిన సెకండ్ సీడ్ ఎలీనా రెబెకనాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. ఈ రోజు జరిగే పురుషుల సింగిల్స్ రౌండ్ ఆఫ్ 16 పోటీలో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రోమన్ సఫియాలోనితో తలపడనున్నారు. సకాల నిర్ణయాలు, వనరుల సమర్థ నిర్వహణ, దౌత్య సంబంధాల ద్వారా పశ్చిమాసియా సంకోభాన్ని మన దేశం ఎదుర్కొందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ నెల 10వ తేదీ వరకు 6 దేశాల పర్యటన జరుపుతారు. ఉల్లిపాయల కొనుగోలు ధరను ప్రభుత్వం 13% మేరకు పెంచింది. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్, మొరాకో దేశాలు క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. అంబటాల సంగతులు. కాలం దేనినైనా మరిపిస్తుంది, కానీ జీవితం అనుకున్న వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేదు. అలా మీ జీవితంలో చైతన్యం నింపేలా ఎన్నో విషయాలను తెలుపుతూ విద్య, ఉద్యోగం, ఉపాధి వంటి విషయాలతో పాటు గొప్ప వ్యక్తుల పరిచయాలను తెలియజేసేదే మన అంబటాల సంగతులు కార్యక్రమం. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఆరో భాగం, ఇంకా దశావతారాల్లో సామాజిక చైతన్యం, కవి రచయిత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం మొదటి భాగం వింటారు. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, బహుళపక్షం, పంచమి, శతభిష నక్షత్రం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చాలా వరకు మేఘావృతమై ఉండి మధ్యాహ్నం నుంచి వర్షం పడే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 89% గాను, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. అయితే మనకు ప్రస్తుత సమయంలో వ్యవసాయ రంగంలో అనేక నూతన విధానాల ద్వారా అధిక దిగుబడులు సాధించడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఇవే కాకుండా పంటల సరళిలో కూడా మార్పులు చాలా వచ్చినాయి. పూర్వం ప్రధాన పంట తర్వాత మన రైతులు పప్పుజాతి పంటలను కూడా పండించడం, ఈ సేంద్రీయ ఎరువుల్ని వాడడం ద్వారా ఈ భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్యను పెంచేవారు. హరిత విప్లవం పాటించి ప్రవేశపెట్టిన కొత్త విధానాల ద్వారా మనం పండించే పంట పొలాల్లో ఎన్నో ఆధునిక రసాయనిక ఎరువులు గాని, తర్వాత పురుగు మందులు, తర్వాత శిలీంద్ర నాశనాలు, తర్వాత కలుపు మందులు వాడడం వల్ల మన భూముల సారం తగ్గి బీడు భూములుగా మనకు మారుతున్నాయి. ఇవే కాకుండా రైతులు వాణిజ్య పంటలను ఎక్కువగా పండించడం వల్ల భూమిలోని సూక్ష్మజీవుల సంఖ్య మనకు రోజు రోజుకు తగ్గిపోవడం జరుగుతుంది. అయితే ఈ సూక్ష్మజీవులు ఉత్పత్తి చేసే హార్మోన్లు గాని, ఈ ఎంజైమ్లు మరియు ఈ సూక్ష్మజీవులు జరిపే పోషకాల రసాయన చర్యలపై ఇది గణనీయమైనటువంటి మార్పుల వల్ల భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షీణిస్తుంది. అందువల్ల ఈ జీవన ఎరువులు మొక్కకు కావాల్సిన వివిధ పోషకాలు తయారు చేసుకోవడమే కాకుండా ఈ మొక్క పెరుగుదలకు, తర్వాత మొక్కల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడానికి, నాణ్యమైన దిగుబడి పొందడానికి ఎంతగానో మనకు తోడ్పడతాయి. అలాగే భూమి యొక్క భూ భౌతిక లక్షణాలను అభివృద్ధి పరుస్తాయి. అయితే జీవన ఎరువులు ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించేవి, భాస్వరం కరిగించి మొక్కకు అందించేవి, తర్వాత ఈ మొక్క పెరుగుదలను అభివృద్ధి పరిచే ఈ సూక్ష్మ జీవులు, తర్వాత ఈ పొటాషియం మరియు జింక్ కరిగించేవి, తర్వాత సేంద్రీయ కర్బనము తయారు చేసే సూక్ష్మ జీవులు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు చూసుకున్నట్లయితే, ఈ గాలిలో ఉన్నటువంటి 75% నత్రజని మొక్కకు ఉపయోగపడే విధంగా ఈ మొక్క వేరు బుడిపెల్లో లేదా వేరు యొక్క చివరి భాగంలో నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది. అయితే గాలిలో ఉన్న 78% నత్రజని, దీంట్లో ముఖ్యంగా ఈ రైజోబియం, కంది, పెసర, మినుము, శనగ వంటి పప్పు ధాన్యాలు, తర్వాత వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజ పంటలు, తర్వాత బఠానీ చిక్కుడు వంటి కూరగాయలు, తర్వాత పిల్లి పెసర, ఈ ఉలవ, దరిసిం వంటి పశుగ్రాస పైరులు మన నత్రజనిని స్థిరీకరించడానికి వాడుకోవచ్చు.
0: పంటల్లో జీవ ఎరువులు వాడకం వల్ల లాభాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: గజ్జా బొబ్బలా, నడుగులో తామరా, బురద పుల్లా,
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజటికి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే, ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ జయంతి, దర్శకుడు నిర్మాత ఘంటసాల బలరామయ్య జయంతి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పుట్టినరోజు, నటుడు కళ్యాణరామ్ పుట్టినరోజు, వన మహోత్సవ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. తెలుగు కథ, నవల, రేడియోలో రచయితగా పేరు తెచ్చుకున్న గొప్ప భావకుడైన తెలుగు కవి రావూరి భరద్వాజ జయంతి ఇయ్యాళ. ఒక బీద కుటుంబంలో పుట్టిన ఈయన కేవలం పాఠశాల స్థాయి వరకే చదువుకున్నాడు. ఆడంబరాలు లేని సాధారణ జీవితం ఈయనది. తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ

0: నవలలు, ఇంకా 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, 5 రేడియో కథానికలు రచించాడు. సినీ పరిశ్రమలో తెర వెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉత్కృష్ట రచనగా పరిగణించబడింది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన. కళా ప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, ఇంకా అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు అందుకున్నాడు. 2013 అక్టోబర్ 18 మరణించాడు భరద్వాజ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇది మన భాష, మన యాస, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మాదాడి నారాయణరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో లెక్చరర్గా పనిచేశాడు. అయితే ఈయన ఆదిలాబాద్ జిల్లాలోని మాండలికంపై, ఇంకా జానపద గేయలపై పరిశోధన చేశాడు. దాదాపు 1500 జానపద గేయలను భద్రపరిచాడు. అయితే ఈయన జానపద గేయల సేకరణ, మాండలికంపై పరిశోధన అనుభవాలను ఈ ముచ్చటలో పంచుకుంటున్నారు. మరి వీరితో ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
2: నారాయణ రెడ్డి గారు నమస్కారం.
3: నమస్కారం.
2: అంకమరాజు కథ కాకుండా కాటుమన్న కథ, రవరాజు చరిత్ర, వానదేవుని పాట, గురువమ్మ కథ, సిద్ధిరాజు బయ్యమ్మల కథ, ఇట్లాంటి పెద్ద కథల్ని పాటల రూపంలో పాడుకునే వాటిని కూడా మీరు సేకరించి వాటి పూర్తి పాఠాన్ని మీరు ప్రచురించిన 2వ పుస్తకం ఆదిలాబాద్ జిల్లా జానపద గేయ స్రవంతిలో మీరు చేర్చారు. ఇవన్నీ, ఈ పాటలు భవిష్యత్తులో ఉన్నా ఉండకపోయినా కూడా, పాడేవాళ్ళు ఉన్నా ఉండకపోయినా, పుస్తక రూపంలో చదువుకోవడానికి ఎప్పటికీ అందుబాటులో అందరికీ వచ్చేలా ఈ విధంగా మీరు చేశారు. సరే, అయితే ఇవి కాకుండా ఇంకా చాలా పాటలు ఉన్నాయి కదా, దాదాపు 475 పాటలు మీరు సేకరించినవి ఈ జానపద గేయ స్రవంతిలో పూర్తి రూపంలో ప్రచురించింది. వీటిని దాదాపు 27-28 వర్గాలుగా మీరు వర్గీకరించి అందులో పెట్టారు కదా, ఈ వర్గీకరణల గురించి మీరు పాటించిన పద్ధతి ఏమైనా ఉంటుంది?
3: ఒకటండి, క్షేత్ర స్థాయిలో గాయకుల చేత పాడించి వాటిని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వైండ్ రివైండింగ్ చేసుకుంటూ 1-10 సార్లు కొన్ని పదాలు మనకు వెంటనే అర్థం కావు, అటువంటి సందర్భాలలో మళ్ళీ మళ్ళీ ఆ పాటను విని
2: చెప్పింది,
3: ఆ సరైన పదం ఏదో దాన్ని రాసుకొని ఇట్లా పాటలన్నింటినీ కూడా రాసుకోవడం జరిగింది. ఆ రాసేటప్పుడే మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం స్థూలంగా కొన్ని వర్గాలు చూసుకున్నా. రామాయణం పాటలు, భారతం, భాగవతం, అదేవిధంగా ఈ పెళ్లి పాటలు, దాంపత్య పాటలు, కోలాటం పాటలు, ఇతరమైనటువంటి పాటలు, తర్వాత రంకు పాటలు, ఇట్లా ప్రేమ సంబంధమైనవి, స్త్రీలకు సంబంధమైనవి, పురుషులు ప్రాధాన్యంగా ఉన్నటువంటివి, ఇట్లా ఉన్నటువంటి పాటలన్నింటినీ స్థూలంగా నాకు మొట్టమొదట తోచిన ప్రకారంగా విభజన చేసుకొని ఆ పాటలో ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఆ వర్గానికి చెందినటువంటి పుస్తకంలో ఆ పాట రాసుకునేవాడిని.
2: ప్రతి వర్గానికి ఒక పుస్తకం,
3: ప్రతి వర్గానికి ఒక కాపీ. ఆ కాపీలో ఆ ఏ వర్గానికి అది చెందుతుందో ఆ వర్గానికి చెందిన కాపీలో దాన్ని రాసుకునేవాడిని. ఇట్లా ప్రాథమికంగా ఆ రాయడం మొదలు పెట్టినప్పుడే ఇవన్నీ వర్గీకరణ జరిగిపోయినాయి. ఎక్కడైనా ఈ వర్గీకరణలో లేనటువంటి అంశం వస్తే దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా తీసుకున్నా. ఇవే దాటలు ఇటువంటివి ఉన్నాయనుకోండి. ఇట్లా ఏది ఉన్నప్పటికీ మనం మొదట చేసుకున్నటువంటి వర్గీకరణ నంబరు 15 ఉంటే ఆ తర్వాత ఇంకో 16, 17, 18 కూడా పెరిగిపోవచ్చు. మొదట అనుకున్న దానికన్నా ఇతరమైనటువంటి అంశం వచ్చినప్పుడు దాన్ని వేరైన పుస్తకంలో రాసుకోవడం జరిగింది. ఇట్లా మొదటనే వాటిని రాసుకునే సందర్భంలోనే వర్గీకరణ చేసుకుని ఆ వర్గీకరణ ప్రకారంగానే పాటల్ని ప్రత్యేకంగా వ్రాసి పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఒక వ్యాస రూపకంలో రాసేటప్పుడు ఆ పాటలన్నింటినీ

0: ఒకసారి మళ్ళీ పరిశీలించి దాంట్లో ఏది మొదలు వస్తుంది, ఏది తర్వాత వస్తుంది, అట్లా ఆ క్రమాన్ని కూడా, క్రమబద్ధమైనటువంటి రీతిని కూడా ఒక వేరే కాగితం మీద రాసుకుని,
1: అంటే ప్రేమ పాటలను ఒక వరుసలో,
0: ప్రేమ పాటలున్నాయి. ప్రేమ పాటలలో ప్రాథమికమైనటువంటి వలపు ఉంటుంది, తర్వాత పరిణతి చెందినటువంటి వలపు ఉంటుంది. ఒక వర్గం నుంచే ప్రేమ ఉన్నటువంటివి ఉంటాయి, ఇద్దరు ప్రేమించుకున్నటువంటి ఘట్టాలు ఉంటాయి. ఇట్లా ఆ ఘట్టాన్ని బట్టి దాన్ని మళ్ళా ఆ వరుస క్రమంలో అన్ని ఏది మొదలు వస్తుందో అటువంటి వాటన్నింటినీ మళ్ళీ ఏరుకొని
1: మీ పరిశోధన గ్రంథం కోసం ఈ క్రమంలో పెట్టుకున్నారు. ఈ క్రమంలో పెట్టినట్టుగా ప్రచురించడం వల్ల పాఠకులకు కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది.
0: అవునండి, అట్లా వర్గీకరణ చేసుకుని వాటిని అన్నింటినీ రాసుకుని దాన్ని బట్టి ఒక్కొక్క
1: విశ్లేషణ చేసుకుని
0: సపోజ్ ఈ రామాయణం పాటలు ఉన్నాయి, దానికి సంబంధించినవన్నీ తీసుకుని వాటిని ఒక వ్యాసరూపకంగా పూర్తి చేయడం జరిగింది.
1: ఇలా ప్రతి వర్గం కోసం ఒక్కొక్క వ్యాసం చొప్పున రాసుకుంటూ
0: వెళ్ళాను. ఇవన్నీ రాసిన తర్వాత ఎక్కడన్నా మరికొన్ని మిగిలిపోయినవి ఉంటే వాటిని కూడా పరిశీలించి అవి ఏ వర్గానికి ఎక్కువగా చెందుతాయో మళ్ళీ ఆ వర్గంలో కూడా చేర్చుకోవడం జరిగింది.
1: ఇట్లా వర్గీకరించి పాటలను విశ్లేషించి అప్పుడు మీరు ప్రతి వర్గం గురించి మీ వ్యాసం రాసింది. ఈ వ్యాసాలు రాయటంలో పుస్తకం చదువుకుంటే ప్రతి దాని గురించి మీరు చేసిన విశ్లేషణ చాలా సూక్ష్మ దృష్టితో, చాలా నిశితంగా చేసిన పరిశీలన, ఆ వింగడింపు అంతా మీ మొదటి పుస్తకం ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అన్న దాంట్లో కనిపిస్తుంది. అయితే మీకు ఈ 20-25 వ్యాసాలు రాయటంలో అన్నిటికంటే ఆసక్తికరంగా ఏదనిపించింది, అన్నిటికంటే సవాలుగా ఏదనిపించింది?
0: సవాలుగా ఏది అనిపించలేదు, ఎందుకంటే మొదట అందులో ప్రవేశించేటప్పుడే కొంత జంక్ ఉండే, ఇది ఎట్లా మొదలు పెట్టాలి, ఏ రకంగా దాన్ని కొనసాగించాలి, ఎక్కడైనా ఏదైనా పూర్వ కావ్యాల సంబంధమైనటువంటి అంశం వస్తే దాన్ని ఎట్లా వివరించాలి, ఇవన్నీ మొదట ఆలోచించినప్పుడు ఒక మార్గంలో 1-2 వ్యాసాలు రాసిన తర్వాత ఇక జంక అనేది లేకుండా పోయింది. తర్వాత అది కావ్య పరంగా కూడా కొంత ప్రాచీన పద్య కవిత్వం, గద్య కవిత్వం ఇవన్నిటి అనుభవం ఉంది కాబట్టి ఎక్కడైనా దానికి సంబంధించినటువంటి అంశం వస్తే దాన్ని దీన్ని పోల్చి కంపారేటివ్ స్టడీ కూడా చేయడం జరిగింది. అటువంటి వాటిని కూడా మనం వివరించాం. ఉదాహరణకు ఈ గోవ్యాఘ్ర సంవాదం ఉంది, అందులో ఉన్నటువంటి ప్రాచీన కావ్యాలలో ఉన్నటువంటి కథ వేరు, ఇప్పుడు ఈ జానపదీయులు చెప్పుకున్నటువంటి కథ వేరు. అదేవిధంగా ఈ ఇతరమైనటువంటి అంశాలు కూడా మనకు కనిపిస్తాయి. కాటమరాజు కథ ఉంది, ఆ కాటమరాజు కథ ప్రచురించబడినటువంటి లభ్యమయ్యేటటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి కథ వేరు, ఇక్కడ వచ్చే పాటలలో ఉండేటువంటి కథాకథన రీతి వేరు. అటువంటి వాటిని కూడా పోల్చి చెప్పాను. ఎక్కడైనా ఇక్కడ అవకాశం ఉంటే ప్రాచీన మన రచనలు అవి ఉన్నప్పుడు వాటికి జానపద గేయాలకు సంబంధం ఉన్న సందర్భాలలో ఉన్న పోలికల్ని కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకు అంకమరాజు కథలో ఈ అంకుభావాన్ని చంపించేటటువంటి ఘట్టం ఉంటుంది. వీరుబాయి చెల్లెలు గంగుబాయిని అంకుబావ భంగపరిచిన తర్వాత అతన్ని మాయోపాయాల చేత తన చెంతకే రప్పించుకొని భర్త అయినటువంటి రామయ్యజీ చేత అంకుబావ కళ్ళు పెరిగించినటువంటి ఘటం ఉంటుంది. అటువంటిది వచ్చినప్పుడు నర్తనశాల గుర్తుకొస్తుంది. అట్లా అటువంటి పోలికలు ఉన్నటువంటి సందర్భంలో ఆయా పోలికల్ని మనం చూపించడం జరిగింది.
1: పాటల్లో కనిపించిన సాంఘిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు, తర్వాత మతము, విశ్వాసము, అట్లాగే ఈ జానపద గేయాల్లో కనిపించే రచనా విధానం, సంవిధానం, శైలి, వీటి గురించి కూడా కొన్ని విషయాలను మీరు విడి అధ్యాయాలుగా ఈ పుస్తకంలో రాసి పొందుపరిచారు. అందులో మీకు ఇప్పటికీ కూడా ఆసక్తికరంగా అనిపించి గుర్తున్న విషయాలు కొన్ని చెప్పండి.
0: ఒకటి అంకమరాజు కథ అన్నింటికన్నా తలమానికం, అందులో ఉన్నటువంటి కథాకథన పద్ధతి కూడా కావ్య పద్ధతుల్లోనే కనిపిస్తుంది మనకు. దాని ప్రారంభమే కావ్యరీతిలో ఉంటుంది. భూమిలెవరియోయి, భూమి కురవలెవరియోయి, మాలు మొలకలెవరియోయి, దుర్గం ఎవరిది, ఈ ప్రశ్నతో ఈ అంకమరాజు కథ ప్రారంభమవుతుంది.
1: సరాసరిగా
0: అందులో కూడా చాలా ఉత్తమమైనటువంటి తెలుగు పదాలు వాడబడ్డాయి. భూమి కురవలు అన్నాడు. కురవ అంటే చుట్టూ నీళ్లుండేటటువంటి భూభాగం.

0: అనేది కూడా ఒక దేశ ప్రత్యేకమైనటువంటి పదం, దేశాన్ని సూచించేటటువంటి అర్థాంతరమైనటువంటి పదం. అటువంటి మాటలతోని దాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కొనసాగింపబడుతుంది. బాబీజీ ఉన్నటువంటి ఆ నగరం పైన పిడుగుపడితే పిడుగుబడ్డటువంటి ఇండ్లలో ఉండరాదు, కీడు కలుగుతుంది అనేటటువంటి ఆలోచన చేత ఆయన బయట డేరాలు వేయించుకొని చాందా నగరాన్ని నిర్మాణం గావించాడు. నగరం ఉంటే ఒకటే సరిపోదు, ఆ నగరానికి కావలసినటువంటి ఇతర హంగులు కూడా ఉండాలి, వాటికి సైన్యం ఉండేటటువంటి ప్రదేశం ఉండాలి. అదేవిధంగా అంతఃపుర కాంతంలో ఉండేటటువంటి గదులు హర్మ్యాలు ఉండాలి, ఈ ప్రజలందరికీ పూజ చేసుకోవడం కోసం దేవాలయం ఉండాలి. అట్లా మహంకాళి దేవాలయాన్ని కూడా ఆయన నిర్మాణం గావించాడు. ఆ మహంకాళి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాళిని పూజిస్తాడు. ఈ నగరం అంతా కూడా క్షేమంగా ఉండాలి, దానికి నీవే రక్షగా ఉండాలి, నీకేం కావాలి అని అడిగి అనేకమైనటువంటి మేకపోతుల్ని బలిస్తాడు, ఎనుబోతుల్ని బలిస్తాడు, తగినటువంటి బోనాలు సమర్పణ చేస్తాడు. అప్పుడు ఆ దేవి ప్రత్యక్షమై, నీ వెంట ఉంటాను, నీకెటువంటి బాధ కలగకుండా చూస్తాను అని వరమిస్తాడు. అటువంటి రీతి కూడా, ఆ వర్ణన కూడా చాలా విశిష్టంగా మనకు కనబడుతుంది. ఇంతేకాకుండా ఈ గుర్రాలు, తర్వాత ఏనుగులు, వీటి వర్ణన, స్త్రీలు ఏ రకంగా స్నానం చేస్తారు, వెండి గద్దె నెక్కింది, వేడిళ్ళు కలుపుకున్నది చన్నీళ్ళల్లో, గట్టి పెట్టింది, ఆ గట్టి కూడా ఎన్ని రకాలు ఉంటుందో అటువంటి వివరాలు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. స్నానానంతరం ధరించేటటువంటి బట్టలు, ధరించేటటువంటి ఆభరణాలు, కుప్పే, రాగిణి ఇటువంటివి, చేతికి ఉండేటటువంటి కడియాలు, భుజకీర్తులు, మట్టెలు, ఇటువంటి అన్ని సంబంధించినటువంటి, అన్ని ఆభరణాలకు సంబంధించినటువంటి అంశాలు మనకిందులో కనిపిస్తాయి.
1: మొత్తం ఒక సంస్కృతి గురించిన వివరం అంతా దొరుకుతుంది అందులో.
0: దొరుకుతుంది. ఆచారాలు, వ్యవహారాలు, పెళ్లి చేస్తే ఎట్లా పెళ్లి చేస్తారు, పెళ్లి చేసినప్పుడు ఏమిస్తారు, అటువంటివి కూడా. పెళ్లి అడగడానికి వచ్చినప్పుడు, మరి మేము మీ పిల్లలను అడుగుతున్నాం, మా పిల్లని ఇస్తాం, ఈ ఆభరణాలు పెడతాం మీకు అని ఇట్లా పరస్పరం చెప్పుకోవడం కూడా ఉంది. శాకరపూడి అంటారు ఇక్కడ, ఈ ప్రాంతంలో
1: చక్కెరపొడి,
0: చక్కెరపొడి. అటువంటి ఒప్పందాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కాకపోతే కొన్ని సందర్భాలలో మరి మీకేం కావాలి, ఏమి ఇవ్వాలి అంటే ఏమి అవసరం లేదనే అన్న ఘట్టాలు కూడా ఉన్నాయి. ప్రేమికులలో కూడా నీకేం కావాలి అంటే నాకేమొద్దు, నువ్వే కావాలి అన్నటువంటి సందర్భాలు కూడా మనకు తటస్థమవుతాయి. కొన్ని సందర్భాలలో ప్రేమికులు ఉంటారు, సంఘంలో వాళ్ళ గురించి వివిధమైనటువంటి రీతులలో మాట్లాడుకున్నటువంటి ఘట్టాలు ఉంటాయి. అవి విన్నటువంటి ప్రేమికురాలు అంటది, రాళ్ళల్ల బోళ్ళల్లకెళ్ళి, రైలచ్చే పట్టల్లకెళ్ళి, వద్దుపో దొరగారు రద్దుపాలాయావు, పక్క పుల్లలు అమ్మేను, పదేలు పోసేను, నిన్ను నే నిడువనే నీలి బుగ్గల దూరుసాను. బదనామైతున్నావు అనవసరంగా, వద్దు అని అన్నప్పటికీ అదేమి లేదు, ఉన్నవి అయిన అన్ని కూడా అమ్మి పెడతాను, నిన్ను నేను వదిలిపెట్టను అని చెప్పినటువంటి సందర్భాలున్నాయి. ఒకసారి ప్రేమికులు ఈ బయట కలుసుకుంటూ ఉంటారు, చెప్పులు వేసుకొని వస్తాడో, గొంగడు వేసుకొని వస్తాడో, మరి ఏ సందర్భంలో వస్తాడో, జాగ్రత్తగా ఉండాలి గంగధారి అని ఇట్లా హెచ్చరికలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ప్రేమి గురించి వెళ్దామనుకున్నప్పుడు కాలికున్న గజ్జెలు ఇవన్నీ చప్పుడు చేస్తాయి, ఇట్లా చేద్దామంటే కూడా ఇబ్బందికరంగా ఉంది, వెన్నెల పగలు కలిపింపజేస్తున్నది, పగల్ని సూచింపజేస్తుంది, అంటే వెన్నెల రాత్రి అయినప్పటికీ పగల్లాగా కనబడుతుంది, మరి అత్తమామలు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతారు అని కూడా చెప్పడం జరిగింది.
1: మొత్తం మీద ఎంతో చమత్కారం, ఎంతో కల్పనా శక్తి, మానవ జీవన అనుభవానికి సంబంధించిన అన్ని విషయాలు ఈ జానపద గేయాల్లో చాలా చక్కగా పొందుపరుచున్నాయి. ఆ జీవన సరళి మారిపోతూ ఉన్నా ఆ పాటల్ని చదువుకోవడం, ఆ పాటల్ని వినటం, మీ పుస్తకం ద్వారా తెలుసుకోవడం, ఇది ఎప్పటికీ మనకు ఆసక్తికరంగా ఉంటుంది. తెలంగాణ వారికి, ఆదిలాబాద్ జిల్లా వారికి, సాహిత్య ప్రేమికులందరికీ కూడా. ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలుగా చాలా ఆలస్యంగా మీరు మీ పరిశోధనా గ్రంథాన్ని పిహెచ్డీకి అయితే సమర్పించలేదు, మీ శ్రీమతి గతించారు కాబట్టి. ఆ తర్వాత ఆ పిహెచ్డీ పొందాలనే ఆశయాన్ని, లక్ష్యాన్ని కూడా మీరు వదిలేసుకున్నారు, కానీ చాలా ఆలస్యంగా ఇరవై సంవత్సరాల

0: ఆలస్యంగా అనుకుంటా పుస్తకాన్ని ప్రచురించింది కదా. ఈ పుస్తకాన్ని పూర్తిగా మీ సొంత ఖర్చుతో మీరు ప్రచురించారు, మీ పిల్లలు దీనికి తోడ్పడి సహకరించారు కదా. మొత్తం మీద పుస్తకం విడుదలైన తర్వాత దీని మీద వచ్చిన సమీక్షలు ఏ రకంగా ఉన్నాయి?
1: మొట్టమొదట అంకమరాజు కథను ముద్రించడం జరిగింది
0: రాకముందు 2001లో.
1: అది కూడా అది ఒక ప్రారంభ దశ అనుకోండి. ఎందుకంటే పిల్లల ప్రోత్సాహంతోనే మరి ఇంత చక్కటి సాహిత్యాన్ని సేకరించి పెట్టారు.
0: పిల్లలందరూ వీటి మీద ఆసక్తి చూపిస్తుంటారా?
1: చూపిస్తుంటారు. పెద్దవాడు, రెండో వాడు అందరూ కూడా, అమ్మాయి కూడా, వాళ్ళు ఆమె టీచరు, ఆమె కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
0: అంటే ఎప్పుడు 1980లో మీరు చేర్చుకున్న ఈ పాటల గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవారు?
1: ఎప్పుడు అంటే పిహెచ్డికి సమర్పణ చేయలేదు కానీ ఎప్పటికీ మనసులో మెదులుతూనే ఉంటాయి. ఇంత చేసిన తర్వాత మరి ముద్రణ చేయకపోయినట్లయితే కాలగర్భంలో కలిసిపోతాయి. ముఖ్యంగా నేను చేసిన నాకు పేరు రావాలని కానీ లేకపోతే ఇది నా సొంతమైనటువంటిది పోతుందని కానీ కాదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇంత ఇన్ని సంవత్సరాలు కష్టపడి మరి ఊరూరికి వెళ్ళి పెద్దల్ని సంప్రదించి అక్కడ ఉన్నటువంటి గాయకుల్ని ప్రేరేపణ చేసి వాళ్ళ సమయాన్ని వృధా చేసి పాటలన్నీ సేకరించి ఇంత చేసి వాటిని వదిలిపెట్టినట్లయితే ఇప్పుడు ఆ సాహిత్యం దొరకదు. కాబట్టి దాన్ని స్థిరంగా చేయాలి అనేటటువంటి ఆలోచనతోని ఆ అంకమరాజు కథను మొత్తం చాప్టర్స్ వైజ్గా కొంత రాయకపోతే అప్పటికీ మత విశ్వాసాలు, పరిపాలన దక్షత, అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో తయారు చేసి వాటిని వరంగల్లో ఉన్నటువంటి రెయిన్బో ప్రింటర్స్ ద్వారా ప్రింట్ చేశాను. దానికి సాహిత్య అకాడమీ వాళ్ళు, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత రెండో పుస్తకం మొదలుపెట్టి ఆ ఉద్దేశం ఎట్లా అంటే, తొందరగా ఒక ఆలోచన వచ్చిందంటే దాన్ని పూర్తి చేయాలి, ఆర్థిక పరమైనటువంటిది ఉంటే. తర్వాత పరిస్థితి ఎట్లా ఉంటుందో కాబట్టి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేయాలని మొదలుపెట్టి డిటిపి ప్రారంభం చేశాను. అప్పుడు కొంతమంది సూచన చేశారు, మళ్ళీ తెలుగు యూనివర్సిటీకి వెళ్తే సహాయం చేస్తారు కదా అని. అక్కడికి వెళ్ళి వాళ్ళకు చూపించి మళ్ళీ దాన్ని వాళ్ళ అప్రూవల్ పొంది సహాయం పొందే నాటికి చాలా సమయం గడుస్తుంది. కాబట్టి అది ఆ 10,000 ఇచ్చినా ఒకటే లేకున్నా ఒకటే అనే ఉద్దేశంతో దీన్ని అక్కడనే డిటిపి చేయించేసి మళ్ళీ ప్రింట్ చేయించడం జరిగింది. ఆ రెయిన్బో ప్రింటర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా ప్రింట్ చేశారు.
0: ముఖచిత్రం చాలా చక్కటి ముఖచిత్రం ఎంచుకున్నారు, ఎవరితో వేయించారు మీరు దీన్ని?
1: ఇది శ్రీనివాస్, అన్నవరం శ్రీనివాస్ అని పేరున్న కళాకారుడు. ఆయన కొన్ని చిత్రాలు ఇట్లా జడకోలాటం కావాలి అంటే ఆయన దగ్గర లేవు. నేను తమిళనాడు ఫోక్లోర్ సాహిత్యంలో ఒకటి ఇలాంటిదే కనబడ్డది, అయితే దాన్ని చూపించాను. తర్వాత ఇక్కడ తీసుకున్నటువంటి ఫోటోలు కూడా కొన్ని ఉండే జడకోలాటం, ఇది అవి చూపించి దాని ఆధారంగా.
0: అదే ఇక్కడి జలకోలాటంలో ఉన్నట్టుగానే సన్నటి తాళ్ళు కాదు, ఇక్కడ ఉండేది మంచి లావు మందమైన చీరల్నే
1: వాడతారు,
0: రంగురంగుల చీరలను వాడతారు. కాబట్టి చూడటానికి కూడా చాలా మనోహరంగా ఉంటుంది ఆ దృశ్యం.
1: ఆయనకు సూచనలు చేసి ఒకసారి రెండు సార్లు ఆయన వేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ సూచన చేసి దాన్ని ఒక ఫైనల్ స్టేజ్ తీసుకొచ్చి చేయించాను అది అన్నవరం శ్రీనివాస్ ద్వారా.
0: ఈ పుస్తకానికి పీఠికను ఆచార్య రబ్బా శ్రీహరి గారితో రాయించారు మీరు?
1: అవునండి, ఆయన నాకు యూనివర్సిటీ నుంచి మిత్రుడు, చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి రచనలు చేశాడు. నల్గొండ మాండలికాలు, శ్రీహరి నిఘంటు, ఇట్లా అనేకమైనటువంటి సాహితీ కార్యక్రమాలు చేశాడు, ముద్రణ కూడా చేయించాడు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తూ ఉండేవాడిని, ఆయన నన్ను కలుస్తుండేవాడు యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఆ ఉన్నటువంటి స్నేహపూర్వకంగానే వారిని రాసి ఇవ్వమన్నాను. కొంత టైం తీసుకున్నాడు తను, తనకు ఉన్నటువంటి కార్యక్రమాల వల్ల చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి రీతిలో, అంటే ఇక్కడ పొగడతలు అవన్నీ కాదు, వాస్తవికమైనటువంటి విషయాలే ఆయన రాశాడు.
0: పుస్తకం మరి ప్రచురించిన తర్వాత ఎటువంటి స్పందన లభించింది మీకు?
1: ప్రచురించిన తర్వాత ఈ ఆంధ్ర భూమిలో, తర్వాత ఆంధ్ర జ్యోతి ఇటువంటి పేపర్లలో సమీక్షలు వచ్చినాయి. ఒకటి దామోదరరావు గారు సమీక్ష చేశారు. ఇట్లా వచ్చినటువంటి సమీక్షలన్నీ కూడా ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు, దాని గిరిజన సంస్కృతి పరిమళాలు అని డాక్టర్ బి దామోదరరావు గారు ఆంధ్రభూమిలో వాళ్ళు సూచించడం జరిగింది. చాలా చక్కగా ఎంత గొప్పగా ఉన్నదో ఆ పుస్తకం యొక్క సమీక్ష తాను సరిగా చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ ద్వారకానాథ శాస్త్రి, ఆయన కూడా

0: వార్తలో ఇదే పుస్తకాన్ని గురించి ఉత్తమ పరిశోధన గ్రంథం అని చెప్పడం జరిగింది. తెలంగాణ జానపద భారతం, ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు అనేటటువంటి శీర్షికతో ఎస్సు నాగేంద్ర శర్మ, ఆయన దక్కన్ క్రానికల్ లో పనిచేస్తాడు, ఆయన కూడా సమీక్ష చేశాడు. ఇది కాకుండా ఆంధ్ర జ్యోతిలో కూడా వచ్చింది ఒకటి సమీక్ష. మొత్తానికి చాలా చక్కటి ఉత్తమమైనటువంటి అభిప్రాయాలే ఏర్పడ్డాయి.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా జానపద గేయాలు మాండలికాలపై పరిశోధన చేసిన మాదాడి నారాయణరెడ్డితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట ఆరో భాగం విన్నారు.
2: मेरा जूता है जापानी, ये पटलू नो इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
3: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దశావతారాల్లో సామాజిక చైతన్యం, కవి రచయిత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం మొదటి భాగంను.
6: అభ్యుత్

साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे. ఈ రెండు శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన భగవద్గీత 4వ అధ్యాయంలోనివి. అర్జున, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సజ్జనులను రక్షించటానికి, దుర్జనులను శిక్షించటానికి, ధర్మాన్ని స్థాపించటానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటాను. అంటే భగవంతుడు ఈ లోకములో అవతరించడానికి ఈ రెండు కారణాలన్నమాట. అవతరించటం అంటే పుట్టటం, దశావతారాలు అంటే 10 సార్లు భగవంతుడు ఈ లోకంలో జన్మించాడని, 10 జన్మలు అని అర్థం. నిజానికి 10 సార్లు కాదు, అనేక మార్లు ప్రతీ యుగములో ఈ లోకములో జన్మిస్తూనే ఉన్నాడు, మన కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాడు. కాని మనమే గుర్తించలేకపోతున్నాం. దైవానాం మానుష రూపేణ అంటే మనిషి రూపంలోనే దైవం మన కళ్ళ ముందు నడయాడుతున్నాడు. కాని ప్రత్యేకంగా దశావతారాల్ని గుర్తించడం దేనికి అంటే, కేవలం మనిషి రూపంలోనే కాక ఇతర రూపాల్లో కూడా భగవంతుడు పుట్టినాడని. నీళ్లల్లో చేపగా, నీళ్లల్లో ఉంటూనే బయట నీళ్ల మీదకు వచ్చి గాలి వీల్చుకొని మళ్లీ నీళ్లల్లోకి వెళ్లిపోయే తాబేలుగా, నేలపై సంచరించే 4 కాళ్ల జంతువు వరాహంగా, నరమృగ రూపంగా, మరుగుజ్జు ఆకారములో క్రూర ప్రవృత్తి గల మనిషిగా, మానవత్వం మూర్తీభవించిన మర్యాదా పురుషోత్తముడుగా, ఆదర్శంతో పాటు అధర్మాన్ని రూపమాపే రాజనీతి చతురుడుగా, అహింసా ప్రవృత్తి కలిగి జ్ఞానోపదేశం చేసే బుద్ధుడుగా కూడా భగవంతుడు అవతరించాడు. అంతేకాదు, ఇక రాబోయే కలికి అవతారములో కత్తి చేత పట్టి అధర్మాన్ని నాశనం చేసే దుర్మార్గుల్ని శిక్షించడానికి, ధర్మాన్ని రక్షించడానికి అవతరిస్తాను అని అన్నాడు. దశావతారాల్లోని అంతరార్థాన్ని శాస్త్రీయ పరంగా అంటే సైన్స్ దృష్టితో చూస్తూ

లేదా గతితార్కిక భౌతికవాదంతో హేతువాదంతో చూస్తే, కాసేపు దేవుని సంగతి పక్కకు పెట్టి ఆలోచిస్తే, ఈనాటి విజ్ఞాన మానవుని పరిణామానికి పూర్వం ఆదిలో అంటే మొట్టమొదట ప్రాణి జలచరంగా పుట్టి నీళ్లలోనే నివసించింది, అది చేప. ఆ తర్వాత ఉభయచరంగా భూమి మీదకు వచ్చి నీళ్లలోకి వెళ్లే తాబేలుగా, పూర్తిగా నేల మీద సంచరించే నాలుగు కాళ్ల జంతువుగా, తర్వాత మొరటు మనిషి ఆదిమానవుడుగా, అడవుల్లో తిరిగేవాడుగా, ఆ తర్వాత జనపదంలో ఉండే పొట్టి మనిషిగా, ఆజానుబాహుడుగా, మేధావిగా, జ్ఞానిగా, ధర్మాన్ని రక్షించేవాడుగా వరుసగా పరిణామం చెందినాడన్నమాట మత్స్య అవతారం. ఇప్పుడు ఒక్కొక్క అవతారం దాని వెనుక ఉన్న సామాజిక చైతన్యం గురించి ఆలోచిద్దాం. మొదట మత్స్యావతారం అంటే చేపగా పుట్టడం. నారాయణుడు అంటే నీటి యందు సంచరించే భగవంతుడు. ఈ ప్రపంచమంతా జలమయమై ఉన్నప్పుడు ఆ పరమాత్మ నీళ్లలోనే ఉన్నాడు. ఆయన నాభిలో ఒక కమలం పుట్టింది. ఆ కమలంలో బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆయన తన పుట్టుకకు కారకుడైన నారాయణుణ్ణి తపస్సు చేసి తెలుసుకున్నాడు. తెలుసుకొని, నేనేం చేయాలి, నన్నెందుకు సృష్టించావు అని భగవంతుణ్ణి అడిగాడు. నువ్వు లోకాన్ని సృష్టించాలి అన్నాడు. మరి ఈ లోకాన్ని సృష్టించడానికి జ్ఞానం కావాలి కదా అంటే వేదాల్ని ఇచ్చాడు. ఆ వేదాల్ని సోమకాసురుడనే రాక్షసుడు, హయగ్రీవుడని కొందరు ఎత్తుకుపోయాడు. దేవతల సృష్టి జరిగినప్పుడే రాక్షసుల సృష్టి జరిగింది. సోమకాసురుడు వేదాల్ని ఎత్తుకుపోయేటప్పుడు బ్రహ్మదేవుడు నిద్రిస్తున్నాడట. అంటే జ్ఞానభాండాగారాన్ని రక్షించుకోవలసిన బ్రహ్మ అప్రమత్తంగా జాగరూకుడై ఉండాలి, గాని అజాగ్రత్తతో ఉంటే ఎట్లా? ఉండకూడదు. అది నీతి, అది చైతన్యం, అది స్పృహ. సరే, అప్పుడు ఆ వేదాల్ని వెదకి సంరక్షించి బ్రహ్మదేవునికి ఇవ్వడం కోసం విష్ణువు సోమకాసురుణ్ణి సంహరించాడు. దీని వెనుక పరమార్థమేమిటంటే, లోకానికి అందవలసిన విజ్ఞానాన్ని, విజ్ఞాన ఫలితాల్ని ఒక వ్యక్తి తన స్వార్థానికి దొంగిలించి దాచుకోకూడదు. అందుకే అసురుడైన సోమకుణ్ణి చంపి దేవుడైన బ్రహ్మను కాపాడి వేదాల్ని పరిరక్షించి సమాజ సంరక్షణార్థం బ్రహ్మదేవునికిచ్చాడు విష్ణుమూర్తి. మనకు నాలుగు యుగాలున్నాయి. అందులో మొదటిది కృతయుగం, అంటే ఈ లోకం సృష్టింపబడిన యుగం అన్నమాట. నారాయణుడు మొట్టమొదట బ్రహ్మను సృష్టిస్తే ఆయన ప్రజాపతుల్ని సృష్టించాడు. ప్రజాపతులు ఈ లోకాన్ని సృష్టించారు. ప్రజాపతుల్లో మొదటివాడు కశ్యప ప్రజాపతి. అతనికి ఇద్దరు భార్యలు, ఒక ఆమె దితి, ఇంకొక ఆమె అదితి. దితి సంతానం దైత్యులు, అదితి సంతానం ఆదిత్యులు. వీళ్ళు మొదట కలిసే ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్లకు పాలసముద్రంలో అమృతాన్ని పుట్టించాలనే కోరిక కలిగింది. వెంటనే మందర పర్వతాన్ని తెచ్చి పాలసముద్రంలో నిలిపారు. వాసుకిని ప్రార్థిస్తే ఆయన కవ్వపుతాడుగా ఉండడానికి ఒప్పుకున్నాడు. దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు పట్టుకొని చిలకడం మొదలు పెడితే మందరగిరి లోపలికి కుంగిపోవడం మొదలైంది. అప్పుడు లోకాన్ని రక్షించే బాధ్యత విష్ణువుది కాబట్టి విష్ణువు తాబేలు రూపాన్ని ధరించి తన విభు మీద మందరగిరిని మోసి అమృతాన్ని పుట్టించడానికి సహాయపడ్డాడు. ఈ కథలో నీతి ఏమంటే, ఏదైనా ఒక ఘనకార్యం సాధించాలనుకుంటే అది ఒక్కరి వల్ల కాదు, కనుక నలుగురు సంఘటితంగా కలిసి పనిచేయాలి అనేది మొదటిది. అప్పుడు ఇతరులు కూడా లోకానికి ఉపకారం జరిగే మంచి పని కాబట్టి వాసుకి మందరగిరిలాగా కలిసి వస్తారు. అయితే కలిసికట్టుగా పనిచేసేటప్పుడు పనిలో ఆటంకాలు కలిగితే ఆ పనిని వదిలిపెట్టి పారిపోకూడదు. చివరి వరకు అంటే ఫలితం లభించే వరకు కొనసాగించాలి. అప్పుడు ఆటంకాలు తొలగించి రక్షించడానికి దైవ సహాయం లభిస్తుంది. విష్ణువు తాబేలు రూపాన్ని ధరించి వచ్చినట్లుగా, అమృతం పుట్టించడానికి సహకరించినట్లుగా. ఇందులో ఇంకొక రహస్యం కూడా ఉంది. రక్షణ బాధ్యత అంటే లోకాన్ని పాలించే బాధ్యత విష్ణువుదే. కనుక ఆయన తన బాధ్యతను తాను నిర్వర్తించాడు. అయితే అమృతం కోసం పాలసముద్రాన్ని తరిస్తే మొదట హాలాహలం పుట్టింది, అంటే విషం పుట్టింది. ఎట్లా? ఒకటనుకుంటే మరొకటైంది,
ఇది

0: మొదటి విఘ్నం. అప్పుడు లయకారుడైన శివుడు మంగళకరుడు శంకరుడు కాబట్టి సర్వమంగళమైన అమ్మవారి అంటే పార్వతి అనుమతి గ్రహించి ఆ గరళాన్ని త్రాగి తన కంఠంలో నిలుపుకున్నాడు. అందుకే ఆయన నీలకంఠుడు గరళకంఠుడు అయినాడు. అయ్యో, విషం దాగితే నేను చచ్చిపోతానేమో, విషం దాగితే నా భర్త చనిపోతాడేమో, నా మాంగల్యానికి ప్రమాదం వస్తుందేమో అని వాళ్ళిద్దరూ అనుకోలేదు. లోక కళ్యాణమే వాళ్ల ఆశయం కాబట్టి పార్వతి ఒప్పుకోవడం, శివుడు మృంగేయడం చకచకా జరిగిపోయాయి. కాబట్టి లోకోపకారం కోసం ఏ పని చేసినా తప్పకుండా 10 మంది కలిసి వస్తారు. కాబట్టి మనిషి స్వార్థం కోసం కాకుండా పరహితం కోరి, సమాజహితం కోరి పనిచేయాలి అనేది ఇందులో ఉన్న సామాజిక స్పృహ. భూదేవికి విష్ణువుకు సామాజిక చైతన్యం ఉంది. ఇక నరసింహావతారం. తన సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి సంహరించినాడనే కోపంతో హిరణ్యకశిపుడు విష్ణువుపై పగబట్టి అతన్ని చంపాలనుకున్నాడు. కాని విష్ణువు తనకన్నా బలవంతుడు కాబట్టి తన బలం సరిపోదు కనుక తాను ముందు విష్ణువు చేతిలో కాని మరెవరి చేతిలో కాని చావు లేకుండా వరం కోరుకొని బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ప్రత్యక్షమై వరాన్నిచ్చాడు. వరగర్వంతో హిరణ్యకశిపుడు విష్ణువును చంపడానికి వైకుంఠానికి వెళ్ళాడు. ఆయన వైకుంఠంలో లేడు. లోకాలన్నీ గాలించాడు, ఎక్కడా కనపడలేదు. పిరికిపంద పారిపోయి ఎక్కడో దాక్కున్నాడనుకున్నాడు. పారిపోయిన పిరికివాణ్ణి పట్టుకోవటం ఎందుకులే అని ఇంటికి తిరిగి వచ్చాడు. హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్లేటప్పుడు తన భార్య లీలావతి గర్భవతి. ఆమె ఇప్పుడు మగపిల్లవాణ్ణి కన్నది. వాని పేరు ప్రహ్లాదుడు. అతడు తల్లి గర్భంలో ఉండగానే హరిభక్తుడైనాడు. పుట్టుకతోనే హరిభక్తుడిగా పుట్టిన ప్రహ్లాదుణ్ణి మార్చడానికి చదువు చెప్పించాలని వాళ్ల కులగురువైన శుక్రాచార్యుల కుమారుడైన చండామార్కుల వద్దకు పంపాడు. వారు బాలుణ్ణి చదివించారు, సకల శాస్త్రాలు నేర్పించారు, హిరణ్యకశిపునికి అప్పగించారు. నీ కుమారుడు చాలా తెలివిగలవాడు, అతని అతి చిన్న వయస్సులోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు, కావాలంటే పరీక్షించుకోండి అన్నారు. హిరణ్యకశిపుడు కుమారుణ్ణి ప్రేమతో దగ్గరికి పిలుచుకొని, గురువులు నీకేం నేర్పించారు, నీవేం నేర్చుకున్నావు, నీవు నేర్చుకున్న చదువులో సారాన్ని ఒక ముక్కలో చెప్పు అన్నాడు. ప్రహ్లాదుడు శక్తి వంచన లేకుండా, గురువులు నాకు అన్ని విద్యలు నేర్పించారు, నేను అన్ని విద్యలు నేర్చుకున్నాను, వాటిలోని సారం హరి సర్వాంతర్యామి కాబట్టి హరిభక్తిని కలిగి ఉండాలి, ఆయనే సకల పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అన్నాడు. వెంటనే హిరణ్యకశిపుడు తన శత్రునామాన్ని ఉచ్చరించినందుకు మిక్కిలి క్రోధంతో బాలుణ్ణి తోసివేసి కొడుకు పసివాడు అని కూడా చూడకుండా అనేక విధాలుగా శిక్షించాడు. చివరికి వాణ్ణి చంపాలని కూడా ప్రయత్నించి విఫలుడై, ఏడి రాణి హరి ఎక్కడ దాక్కున్నాడురా, ఈ స్తంభంలో ఉన్నాడా అని క్రోధంతో స్తంభాన్ని సరిచాడు. వెంటనే విష్ణువు ఆ స్తంభములో నుండి నరమృగ రూపంలో ఆవిర్భవించాడు. నరమృగ రూపం ఎందుకంటే హిరణ్యకశిపుడు నరులతో కాని మృగాలతో కాని దేవతలతో కాని చావు లేకుండా వరాన్ని కోరుకున్నాడు. అందుకని హరి నరహరి రూపం ధరించవలసి వచ్చింది. ఈ కథలో సామాజిక స్పృహ ఏమంటే, ఎంత గొప్పవానికైనా సరే, చివరకు చావు లేకుండా వరం కోరుకున్నా సరే మృత్యువు రాకమానదని. కాబట్టి పుట్టిన ప్రతిజీవి గిటక తప్పదు కనుక చావు పుట్టుకలు అనివార్యములు. కాబట్టి బ్రతికినంత కాలంలోనే భగవంతుడు తనకు ప్రసాదించిన శక్తియుక్తుల్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలి, కానీ ఉగ్రవాదంతో లోకానికి అపకారం తలపెట్టవద్దని. అంతేకాదు, ప్రహ్లాదుని వలె భక్తి తత్పరుడై ఉండి భగవంతుణ్ణి చేరుకోవాలని ఇందులో నీతి.
1: ఇంతవరకు దశావతారాల్లో సామాజిక చైతన్యం కవి రచయిత డాక్టర్ వడ్లూరి ఆంజనేయరాజు ప్రసంగం విన్నారు. శ్రోతలు, మేం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలి అనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

0: శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను ఆత్మీయులను ఆనందపరచండి, ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: Welcome back, you're listening to Morning News. As part of our series, Prakriti Ki Baat Akashvani Ke Saath, we bring you a conversation with Mr. Devinder Sura, who has been working towards tree plantation and environmental conservation. To listen to the conversation, tune in to 100.1 Akashvani Gold this morning at 10:30 a.m. You can also listen to it on News on AIR app and News on AIR official YouTube channel. Australian Prime Minister Anthony Albanese has hailed India as key economic partner ahead of Prime Minister Modi's visit to Australia from 8th to 10th of this month. In a statement, Australian Prime Minister's office said, as world's fourth largest and fastest growing economy, India is a critical economic partner for Australia. Mr. Albanese said, Australia's relationship is underpinned by comprehensive strategic partnership and supported by deep economic and cultural connections. He said India-Australia cooperation on trade, defence, security and technology is delivering benefits for both the countries. The India Meteorological Department IMD has said that heavy monsoon rains will continue to lash large parts of the country over the next few days. IMD said a well-marked low-pressure area over the northwest Bay of Bengal is expected to keep the monsoon active across central India for the next 4 to 5 days. It also said the southwest monsoon is likely to advance into the remaining parts of Haryana, Punjab and Rajasthan, along with parts of Gujarat and the North Arabian Sea over the next 4 days. A severe heat wave is sweeping across the eastern United States, placing significant pressure on power grids, disrupting preparations for FIFA World Cup matches. We have a report.
1: With the heat index expected to exceed 46 degrees Celsius, New York City, the most populous city in the United States, is bracing for unprecedented temperatures, while heat warnings have expanded across the northeastern states and the central Atlantic coast. New York City authorities have introduced a series of measures to address the extreme heat, including converting hundreds of public buildings into cooling centers, deploying volunteers to check on vulnerable groups, and extending the opening hours of the public swimming pools across the city. The U.S. National Weather Service said that due to high humidity levels, the heat index could reach 41 degrees Celsius in Boston, 44 degrees Celsius in Philadelphia, and 45 degrees Celsius in Washington. The agency also forecast record-breaking temperatures during Independence Day celebrations, with the potential for consecutively daily records to be broken, in addition to monthly records and possibly the highest temperatures ever recorded. Jigyasa Pandey, Akashvani News, Delhi.
0: On to sports now. In football, France and Morocco stormed into the quarterfinals of FIFA World Cup. We have a report.
2: France booked their place in the quarterfinals with a hard-fought 1-0 victory over Paraguay in the round of 16 at Philadelphia. Captain Kylian Mbappe scored the only goal of the match from the penalty spot in the 70th minute. France will now face Morocco in the quarterfinals. Moreover, Morocco also stormed into the quarterfinals with a commanding 3-0 victory over co-host Canada in Texas. Soufiane Rahimi sealed the win with a stoppage-time goal as the African champions booked their place in the last eight in emphatic fashion. Earlier, defending champions Argentina also progressed to the round of 16 after defeating Cabo Verde 3-2 following extra time in a thrilling round of 32 encounter. Argentina will next face Egypt. Meanwhile, in the final round of 32 match played yesterday at Kansas City Stadium, Colombia edged past Ghana 1-0 to secure a place in the round of 16. They will now face Switzerland for a spot in the quarterfinals. With Vikas, Chirag Jha from Sports Desk.
0: In men's cricket, England defeated India by 4 wickets in the second T20 international of the 5-match series at Old Trafford in Manchester yesterday. And now for a look at today's newspapers, it's over to VC Pramod.
3: Thank you, Saira. Papers have widely noticed Prime Minister Modi's visit to Gujarat and Rajasthan, where he inaugurated path-breaking developmental projects, while the new EV policy in the state capital has also gained traction. Hindustan Times writes, India overcame crisis on refining prowess. We'll keep building, says Prime Minister. The Hindu notes, Modi inaugurates semiconductor facility in Gujarat. The Sunday Express headlines, new EV policy empowers middle class. Delhi transforming has chosen a new direction for cleaner, more modern future. Sunday Times informs, City Court cites Supreme Court order, denies bail to Sharjeel Umar. Telegram told to act against piracy or face action, writes the Economic Times. And finally, indeed, love knows no bounds. The Sunday Express writes about one Zeeshan Ahmed who crossed the LOC to meet his love, Iram Majeed. The two had fallen in love over Snapchat. A month after he crossed LOC for love, 22-year-old POK man sent back. And with that, it's back to you, Saira.
0: Thanks, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Modi launches next phase of regional air connectivity scheme, Viksit Udaan, to give fillip to air travel in Tier 2 and Tier 3 cities. Government hikes onion procurement price for price stabilization buffer by 13% to boost farmer income. IMD says monsoon rains will continue to lash large parts of the country over the next few days. Australian Prime Minister Anthony Albanese hails India as key economic partner ahead of Prime Minister Modi's visit. And in football, France and Morocco enter quarterfinals of FIFA World Cup. And with that, we end the morning news. Have a great day.
4: Akashavani, Adilabad, 100.2 FM, Manasu Ninda. Ippudu oka vanijya praktana vindam.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. పుస్తకంతో సంగీత సౌరభాలు, ఇది ఒక సంగీత విజ్ఞాన పరిచయ గ్రంథం. సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలవుతుంది, హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తుంది. లబ్ధ ప్రతిష్ఠులైన గాయక గాయకుల జీవిత విశేషాలను, గాయని శైలి, సంగీత సాధన, ఇతర ప్రత్యేకతల గురించి తెలిపే పుస్తకం ఇది. ఈ పుస్తక ధారావాహిక పఠనాన్ని రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా. మరి ఇయాల్టి కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలను విందాం 10వ భాగంలో.
6: నిమ్మపండు వంటి ఒంటి ఛాయ, ప్రసన్నమైన ముఖం, నుదుట పావలా కాసంత కుంకుమ బొట్టు, ముక్కుకు రెండు వైపులా ధగధగా మెరుస్తున్న వజ్రాల ముక్కుపుడకలు, తలతలలాడిపోతున్న రవ్వల చెవికమ్మలు, సిగమీద దట్టంగా అల్లిన మల్లెపూల దండ, నేరేడు పండు రంగు కంజీవరం పట్టుచీర భుజం చుట్టూ తిప్పుకొని వేసుకున్న పమిట కొంగుతో, పద్మకర్ణిక కొలువున్న పద్మవోలే వేదిక మీద కూర్చొని కచేరీ ప్రారంభించడానికి గాను అర్ధనిమీలిత నేత్రాలతో ఓంకారనాదంతో ఆలాపన మొదలుపెట్టే ఆ దివ్య మంగళ రూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఆ కంఠం నుండి బయలువెడలే మధురస్వరాలను ఎంతసేపు విన్నా కడుపు నిండదు. మనం ఈ లోకంలోనే ఉన్నామా, గంధర్వలోకాల్లో విహరిస్తున్నామా అనిపిస్తుంది. మనకు తెలియకుండానే అదో రకమైన మైకం కమ్ముకుంటుంది. వీణుల విందు అనే మాటకు ఇంతకంటే మంచి అర్థం తోచదు. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న మన పెద్దల మాట ఎంత వాస్తవమో ఆమె దివ్య సుందర రూపాన్ని చూసినప్పుడు అవగతమవుతుంది. దేవాలయంలోని అమ్మవారిని చూసినప్పటి పూజ్యభావం కలుగుతుంది. దేవతాస్వరూపం, కిన్నెర కంఠం కలబోసుకొని మంచితనం, మానవత్వం, దాతృత్వం, వినయ సంపదలన్నింటినీ కూడగట్టుకొని జగత్తుపైన అవతరించిన ఎంఎస్ సుబ్బులక్ష్మి గురించి ఏమైనా చెప్పవలసి వస్తే ఇంతకంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఎవరికి మాత్రం అర్థమవుతుంది? మాటలకందని విషయమది. విశ్వామిత్రునితో కలిసి మిథిలానగరంలో బస చేసి ఉద్యానవనంలో తిరుగుతున్న శ్రీరామ లక్ష్మణులను చూసి ఆశ్చర్యచకితులైన చెలికత్తెలు పరుగుపరుగున సీతాదేవి వద్దకు వచ్చి శ్రీరాముని అందాలను వర్ణింపబోయి, గిర అనయన నయన బిన బాణి అని అన్నారని తమ రామాయణంలో వర్ణించినాడు తులసీదాసు. చెప్తూ ఉన్న నాలికకు కళ్ళు లేవు, చూస్తూ ఉన్న కళ్లకు నాలిక లేదు. ఇది చెలికత్తెల అవస్థ. ఆ అందాన్ని వాళ్లు మాత్రం ఎట్లా చెప్పగలరు?

ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతాన్ని గాని ఆమె గాన మాధుర్యాన్ని గాని చెప్పటానికి మాటలు చాలవంటే అందులో వింతేమున్నది. తాను జన్మించిన మధురైని, తనకు జన్మనిచ్చిన తల్లి షణ్ముగ వడివు పేర్లను తన పేరుకు ముందుగా చేర్చుకొని జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అనే వాక్యాన్ని ఆచరించి చూపిన పుణ్యశీలి ఎంఎస్ సుబ్బలక్ష్మి, కేవలం ఎంఎస్గానే పిలువబడే గాన కోకిల. సుబ్బులక్ష్మి తల్లి షణ్ముగవడివు అమ్మాళ్ వైనుకురాలు, అమ్మమ్మ అక్కమ్మాళ్ వైలిన్ విద్వాంసురాలు. కనుక సుబ్బులక్ష్మి కంఠంలో వీణానాదాలు ఫిడేలు స్వరాలు వినిపించడంలో ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సుబ్బులక్ష్మిని ఇంట్లో కుంజమ్మ అని పిలిచేవాళ్లు. బయట కూడా రుక్మిణీదేవి, అరుండేల్ వంటి ఆత్మీయులు కుంజమ్మ అనే పిలుచుకునేవారు. ఆమె తండ్రి మధురై సుబ్రహ్మణ్య అయ్యర్ న్యాయవాదిగా పనిచేసేవారు. అతను మాత్రం కుంజమ్మను రాజతిప్ప అని ముద్దుగా పిలుచుకునేవారు. అంటే యువరాణి అని అర్థం. ఆమె కాబోయే ప్రపంచ సంగీత సామ్రాజ్ఞి అని అతనికి ముందే తెలుసునేమో. ప్రతిభకు సాధన తోడై బంగారానికి తావి అద్దినట్లై ప్రపంచానికి సంగీత స్వర రాణి అయిన సుబ్బలక్ష్మి ఎన్ని సన్మానాలు పొందినా, మహామహులెందరూ ప్రశంసించినా కించిత్తు గర్వం లేని వినయ సంపన్నురాలిగా నిరాడంబర జీవితాన్ని గడిపిన ఆదర్శమూర్తి. తన సంగీతాన్ని మానవ సేవకు అంకితం చేసింది. సంగీతం ద్వారా తనకు సంక్రమించిన ప్రతి పైసాను దాన ధర్మాలకే వినియోగించింది. ఆ ధనం కూడా ఆనాటి లెక్కల్లోనే కోట్లాది రూపాయలు. భారత తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ, అతని కూతురు మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గాయికా గాయకులను ఏ విధంగా గౌరవించేవారో ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు చాలా చోట్ల వివరించినారు. ఆ మాజీ ప్రధానులిద్దరికీ సుబ్బులక్ష్మి అంటే ప్రత్యేకమైన గౌరవం, ఆదరణ ఉండేవి. పండిత్ నెహ్రూ, నేనొక దేశానికి మాత్రమే ప్రధానమంత్రిని, కాని ఎంఎస్ సంగీత ప్రపంచానికే సామ్రాజ్ఞి అని ప్రశంసించటం అక్షర సత్యం. ఇందిరాగాంధీ తాను ప్రారంభించబోయే ప్రతి ప్రాజెక్టును ఎంఎస్ సుబ్బలక్ష్మితో ప్రార్థనా గీతం పాడించాలని కోరుకునేది. మహాత్మా గాంధీ గారైతే సుబ్బలక్ష్మి గానంతో తాదాత్మ్యం చెందేవారు. ధ్యానమంటే అదే. వైష్ణవ జనతో అనే గుజరాతీ భజనను సుబ్బలక్ష్మి కంఠంలో వినాలని తహతహలాడేవారట. హరే తుమ హరో జనకీ పీర్ అనే మీరా భజనను గాంధీగారి కోసం గానం చేసి చెన్నై ఆకాశవాణిలో రికార్డు చేసి విమానంలో పంపించినారు. కాని గాంధీజీ దివంగతులైనందున శవయాత్రలో ఆ రికార్డు మారుమోగింది. ఆ భజన విని కళ్లు చెమర్చని వారుండరు. తమతో పాటు సుబ్బులక్ష్మికి డాక్టరేట్ ప్రదానం చేస్తున్న యూనివర్సిటీ సభకు కేవలం ఎంఎస్ సుబ్బులక్ష్మిని చూడడం కోసం మాత్రమే వచ్చినానని, డాక్టరేట్ స్వీకరించటానికి కాదని సత్యజిత్ రే వ్యాఖ్యానించినారు. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ తన కూతురు పెళ్లిలో సుబ్బులక్ష్మి గాన కచేరీ ఏర్పాటు చేసి అది శుభసూచకమని మురిసిపోయినాడు. అంధురాలైన హెలెన్ కెలర్ సుబ్బులక్ష్మి కంఠస్వరం విని తన దగ్గరికి చేరుకొని తనకు కళ్లు లేనందున మునివేళ్లతో ఆమె కంఠాన్ని తడిమి చూసి, ఇది మామూలు కంఠం కాదు, దేవతాస్వరం అని ప్రశంసించింది. మీరా చిత్రం చూసిన తర్వాత నేను ఇండియన్ నైటింగేల్ను కాదు, నిజమైన నైటింగేల్ ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే అని ప్రశంసించింది సరోజినీ నాయుడు. కుంజమ్మ, అన్ని అవార్డులు నువ్వే తీసుకుంటే ఎట్లా, మిగతా వారికి కొన్నింటినైనా విడిచిపెట్టవా అని నవ్వుతూ అన్నదట ప్రముఖ నర్తకురాలు రుక్మిణీదేవి అరుండేల్. తొలినాటి పసిహృదయాన్ని, వెన్నెల వంటి చిరునవ్వును, హాయిగొలిపే మాట తీరును అలాగే నిలుపుకున్నది చివరి వరకు అని వ్యాఖ్యానించింది తోటి గాయనీమణి ఎంఎల్ వసంతకుమారి సుబ్బులక్ష్మి గురించి మాట్లాడుతూ. మరో సంగీత విదుషి డికే పట్టమ్మాల్తో కూడా సుబ్బులక్ష్మికి ఆత్మీయత అనుబంధమే ఉండేది. ఈ ముగ్గురమ్మలను కర్ణాటక సంగీతంలో మూడు రత్నాలుగా చెప్పుకుంటారు కర్ణాటక సంగీత రసజ్ఞులు. వీరిని సంక్షిప్త నామాలతో ఎంఎస్, ఎంఎల్వి, డికే అని పిలుచుకుంటారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి చిన్ననాటి నుండే తల్లి వద్ద వీణ నేర్చుకోవడం ప్రారంభించింది.

0: తర్వాత మధురై శ్రీనివాస అయ్యర్, మాయవరం వివి కృష్ణయ్యర్, శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ వంటి దిగ్గజాల వద్ద కర్ణాటక సంగీతం సాకల్యంగా నేర్చుకున్నది. ఆమె ప్రతిభా పాటవాలు శమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ గారికి ఆశ్చర్యం కలిగించేవి. నా శిష్యురాలే అయినా నాకంటే గొప్పగా పాడుతుందని మెచ్చుకునేవారు. పండిత్ నారాయణరావు వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నది. హిందుస్థానీ సంగీతంలో శిఖరాయమానుడై వెలిగిన ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ను సేవించుకున్నట్లు కొన్ని ఛాయాచిత్రాలు తెలుపుతాయి. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ సాహెబ్ సుబ్బులక్ష్మి అభిమాని, వారిద్దరూ కలిసి ఉన్న ఛాయాచిత్రాలు కూడా దొరుకుతున్నాయి. ప్రఖ్యాత హిందుస్థానీ గాయక సురశ్రీ కేసర్బాయి కేర్కర్తో సుబ్బులక్ష్మికి ఆత్మీయ అనుబంధముండేది. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి బాల సరస్వతీదేవి సుబ్బులక్ష్మి చక్కటి స్నేహానుబంధాలు కలిగి ఉండేవారు. మాండలిన్ శ్రీనివాస్పై అవ్యాజానురాగాలుండేవి సుబ్బులక్ష్మి గారికి. ప్రముఖ కర్ణాటక విద్వాంసుడు జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దుష్యంతుని పాత్ర వేయగా సుబ్బులక్ష్మి శకుంతల వేషం వేసి మెప్పించింది. సావిత్రి చిత్రంలో నారద పాత్ర పోషించింది. భక్తమీరా చిత్రం ఆమె సినీ జీవితానికి కలికి తురాయి వంటిది. అదే చివరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెట్టలేదు. ఆనంద వికటన్ అనే తమిళ పత్రికలో పనిచేస్తున్న ప్రముఖ గాంధేయవాది త్యాగరాజన్ సదాశివంతో సుబ్బులక్ష్మికి వివాహం జరిగిన తర్వాత ఆమె జీవిత గమనం మారిపోయింది. వారి దాంపత్యం అన్యోన్యమైనది. ఆమె సవతి కూతురు రాధా విశ్వనాథన్ను సొంత కూతురు కంటే అధికంగా ప్రేమించింది. రాధను తన పక్కన కూర్చోబెట్టుకోకుండా కచేరీ చేయలేదు. రాధ ఆరోగ్యం క్షీణిస్తే కచేరీలు వదిలి ఆమెకు సేవలు చేసింది. సుబ్బులక్ష్మి తమ్ముడు శక్తివేల్ మృదంగం వాయించేవారు. మరో సోదరి వడివంబాల్ మధుర మీనాక్షి దేవాలయంలో సేవలు చేస్తూ ఉండిపోయింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి చాలా భారతీయ భాషల్లో సంతకవుల భజనలను గానం చేసింది. ఆయా భాషల ఉచ్చారణను తెలుసుకొని అర్థ తాత్పర్యాలను అవగతం చేసుకుని పాడేది. ఏ భాష అయినా తమిళ లిపిలోనే రాసుకుని శ్రద్ధగా ఒకటికి 10 సార్లు సాధన చేసి అప్పుడే పరీక్ష హాల్లోకి వెళ్తున్న విద్యార్థినిలా రికార్డింగుకు బయలుదేరేది. సంస్కృత పండితుల సమక్షంలో కూర్చొని ప్రతి పదాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ భాషా విషయాలను అవగతం చేసుకుని గానం చేసేది. కనుక ఆమె గానం నిర్దుష్టంగా సాగిపోతుంది. ఉచ్చారణ స్పష్టంగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం. బాలాజీ పంచరత్నాల పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం వారు విడుదల చేసిన అన్నమాచార్య పదాలను మధురంగా గానం చేసింది సుబ్బులక్ష్మి. ఆ రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయినాయి. తద్వారా వచ్చిన రాయల్టీని తిరిగి దేవస్థానం వారికే అర్పించి చరితార్థురాలైంది సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి గానం చేసిన భజగోవిందం శ్లోకాలు అమృత గుళికలు. ఆ రికార్డులో ముందుగా రాజాజీ మాట్లాడుతారు. ఇంకా వివిధ దేవతల సుప్రభాతాలు, దశావతారాలు, రాగమాలికలు, సంతకవుల భజనలు, అష్టకాలు, అభంగాలు, గజల్లు, సహస్రనామాలు, కర్ణాటక సంగీత త్రిమూర్తుల కృతులు, 72 మేళకర్త రాగాలు మొదలైన ఎన్నో సుబ్బులక్ష్మి కంఠం నుండి జాలువారి అజరామరమైనవి. సుబ్బులక్ష్మి అందుకున్నన్ని అవార్డులు, పురస్కారాలు మరే సంగీత కళాకారులు అందుకోలేదంటే సత్యదూరం కాదు. భారతదేశ తొలి పద్మభూషణ పురస్కారాన్ని అందుకున్నది. భారతరత్న, సంగీత కళానిధి, రామన్ మెగాసేసే వంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న తొలి కర్ణాటక సంగీత విదుషీమణి ఎంఎస్ సుబ్బులక్ష్మి మాత్రమే. అంతేగాక వివిధ విశ్వవిద్యాలయాల వారిచ్చిన డాక్టరేట్లు కూడా తక్కువేమీ కాదు. ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నా, పురస్కారాలను స్వీకరించినా అవేవీ ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపించలేకపోయినాయి. తనకు వచ్చిన పురస్కారాలన్నీ తన భర్త సదాశివన్ పాదపద్మాలకే సమర్పిస్తున్నానని వినయంగా తెలుపుకున్నది. అసాధారణ సంగీత కళానిధి అయిన ఎంఎస్ సుబ్బులక్ష్మి తనను తానొక సాధారణ గృహిణిగానే భావించుకున్నది. అట్లాగే జీవించింది. ఆమెకు వచ్చిన పురస్కారాలన్నీ ఆమెను వెతుక్కుంటూ వచ్చినాయి. తద్వారా ఆమెకు కాదు, ఆ పురస్కారాలకే గౌరవం దక్కింది. ఎంఎస్ సుబ్బులక్ష్మి భజగోవిందం శ్లోకాలను మధురంగా గానం చేసింది. ఆ శ్లోకాల్లోని అంతరార్థాన్ని తన జీవితంతో అన్వయించుకొని తన జన్మను సఫలం చేసుకున్నది. ఆ శ్లోకాలను ఆమె జీవితంతో సరిపోల్చి చూసుకున్నప్పుడు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అని భావించుకున్నది. అర్థమనర్థం అనే మాటను ఆకలింపు చేసుకుని వచ్చిన ధనాన్ని దానధర్మాలకు వినియోగించింది. గేయం గీతానామ సహస్రం ధేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం అనే శ్లోకాన్ని తన జీవితానికి పూర్తిగా అన్వయించుకున్నది ఎంఎస్ సుబ్బులక్ష్మి. అట్లాగే జీవించింది కూడా. శంకర భగవత్పాదులపై అచంచలమైన భక్తితో ఉన్న సుబ్బులక్ష్మికి కంచి కామకోటి పీఠంతో ఆత్మీయానుబంధాలున్నాయి. ముఖ్యంగా పరమాచార్యులు శ్రీశ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి దివ్యాశిస్సులు ఆమెకు పుష్కలంగా లభించినాయి. ఆమె సాధారణంగా కట్టుకునేవి కంచి పట్టు చీరలే. తమిళంలో వాటిని కంజీవరం చీరలంటారు. ఆ చీరల్లో ఆమెకు అత్యంత ఇష్టమైన రంగు అల్లనేరేడు పండు రంగు. దాన్ని ఎంఎస్ బ్లూ అని నామకరణం చేసి ఆమె పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు కంచి పట్టు చీరల నేత కార్మికులు. వాళ్లను దేవాంగులంటారు. దేవతా వస్త్రాలను నేసేవాళ్లన్నమాట. కార్తీక మాసం కోసం తిరుచానూరు పద్మావతమ్మవారి కోసం ప్రత్యేకంగా చీరలు నేసే దేవాంగులు సుబ్బులక్ష్మి కోసం ఒక రంగును కేటాయించి ఆమె పేరు మీదిగా చీరెలమ్మడం చాలా గొప్ప విషయం. ప్రశాంతంగా జీవిస్తున్న సుబ్బులక్ష్మికి సదాశివన్ మరణం శరాఘాతమైంది. జీవితం మీద నైరాశ్యం ఏర్పడింది. తనతో పాటు కచేరీలకు వచ్చి సభల్లో పాల్గొనే భర్త ఇక లేడన్న నిజాన్ని ఆమె భరించలేకపోయింది. తన భర్తే తనకు సర్వస్వమని భావించుకున్న ఆమెకు ఇక అతడే లేనప్పుడు ఈ వైభోగాలెందుకని చివరి రోజుల్లో ఒక యోగినిగా జీవించిందా సంగీత తపస్విని. జాతస్య హి ధ్రువో మృత్యుః అనే వాక్యం ఆమెకు తెలియనిది కాదుగదా. తొందరలోనే ఆమె సదాశివన్ను చేరుకున్నది. పునరపి జననం పునరపి మరణం అనే భజగోవింద శ్లోకాన్ని గానం చేసి అమరురాలైన ఎంఎస్ సుబ్బులక్ష్మి ఎక్కడో జన్మించే ఉంటుందన్న ఆశ. మనందరం గొప్ప మనస్విని అయిన సుబ్బులక్ష్మి జీవించిన కాలంలోనే మనుగడ సాగించినామని గర్విద్దాం. ఈ అదృష్టం అందరికీ దక్కుతుందా? మళ్లీ సుబ్బులక్ష్మి వంటి వాళ్లు జన్మిస్తారా?
1: ఇంతవరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 10వ భాగంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి విశేషాలు విన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. రేపు పొద్దుగల్లా 8:30 ప్రసారమయ్యే కథనం కార్యక్రమంలో మా ఊరి భాగోతం కథల సంపుటి నుండి మేనమామసాలు కథను కథ వింటారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. కొన్ని మాటలు చిన్నవే అయినా మనస్సును గాయపరుస్తాయి. కొన్ని పాటలు చిన్నవే అయినా మనసును ఉత్సాహపరుస్తాయి కదా. అలాంటి పాటల తోటల కార్యక్రమమే సింగిడి. శ్రోతలు గిప్పటి సంధి 10 దాకా సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 23008. మరి సింగిడి కార్యక్రమంలో ముందుగా విందాం కొండవీటి దొంగ సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడిన ఈ పాట.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరు? ప్రశాంత్. ఎక్కడి నుంచి? ఏం చేస్తుంటారు ప్రశాంత్ గారు? మరి ఇప్పుడు మంచి సీజన్ కదా మీకు, వర్షాకాలం. మరి మొన్నటిదాకా వర్షాలు మంచిగా పడుతున్నాయి కదా మొన్నటి నుంచి, మరి ఏమైనా ఫొటోస్ తీసిండ్రా? ఎక్కువ ఎక్కడికి వెళ్తారు ఫోటోషూట్ కొరకు మీరు? అంటే ఇక్కడ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న వీటికే వెళ్తారు? మీరు తీసిన ఫోటోలలో మీకు బాగా నచ్చిన ఫోటో ఏదైనా ఉందా మాకు చెప్తారా? ఓహో, అతను తీసిన ఫోటో మీకు బాగా నచ్చింది. మరి అంటే ఎక్కువ మీరు ఎటువంటి ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు ప్రకృతిలోని? అంటే వాటర్ ఫాల్స్ లేకుంటే చెట్ల పక్షుల లేకపోతే ఏవైనా ఇట్లా సంఘటనలు గట్లా? చెట్ల దగ్గర బాగా తీస్తారు. అంతే కదా, ప్రకృతిని ఆస్వాదించాలంటే బాగా అసలు ఎంత చూసినా తనివి తీరనే తీరదు, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా చెట్ల కాడ. నిజమే, అవి ఇచ్చినంత ఆనందము ఏది ఇవ్వదు ఇక మనకు. అవును, వరి నాటేటప్పుడు కూడా తీసిన ఫొటోస్ మంచిగా వస్తాయి కదా. అంటే గట్ల మీద నుంచి అంటే ఉంటాయి కదా దక్కన్ నుంచి తీస్తే. అవును, అంటే ఇక్కడ మనకు ఆదిలాబాద్ లో వరి తక్కువ కానీ కొంచెం ఇప్పుడు నిర్మల్ నుంచి మనము అటు వెళ్తే ఆర్మూరు కానీ ఇటు ఖానాపూర్ సైడ్ వెళ్తే ఎక్కువ వరి నాట్లు ఎక్కువ ఉంటాయి. ఆహా, అటు సైడ్ వెళ్తారా? అది చూస్తే కూడా ఇట్లా పచ్చగా కనిపిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. చాలా మంచిగా మాట్లాడారు ప్రశాంత్ గారు. మీరు ఏ పాట వినాలనుకుంటున్నారు సింగడి కార్యక్రమంలో?
1: దేవుళ్ళో సినిమా నుంచి
0: సరేనండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. మీరు వినాలి అనుకున్న పాటను ఫోన్ ద్వారానే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా కోరవచ్చు. మీరు కోరిన ఆ పాటలని పొద్దుగల 8:45 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో మేం చదివి మీరు కోరిన పాటలను వినిపిస్తాం. మరి మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్ 50401. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీళ్ళు బంగారు బుల్లోడు సినిమా నుంచి స్వాతిలో ముత్యమంత అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసిద్దాము.

0: శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మరి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాల గురించి మీరు నాతో చెప్పవచ్చు సింగిడి కార్యక్రమంలో 10 గంటల దాకా. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 230081. మరి ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక కాలర్ అయితే లైన్లో ఉన్నారు, వారితోటి మాట్లాడదాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు?
1: నా పేరు సూర్యబాబు.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? హలో హలో హలో సూర్యబాబు గారు. హలో. శ్రుతులు, మీరు సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసే ముందు మంచిగా సిగ్నల్ ఉన్న దగ్గర ఉండి మాట్లాడండి, లేకపోతే ఫోన్ లైన్లు కట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళు ఆఫ్లైన్లో కోరిండ్రు అగ్నిపర్వతం సినిమా నుంచి ఈ పాట. మరి వారు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేసిద్దాం.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి సూరిబాబు లైన్లో ఉన్నారు. హలో,
1: హలో.
0: సూరిబాబు గారు, ఇంతకుముందు లైన్ కట్ అయింది మీది.
1: కట్ అయింది మేడం.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు?
1: మేము హైదరాబాద్ రామచంద్రపురం ముంబై కాలనీ నుండి.
0: ఏం చేస్తుంటారండి?
1: మాది ఎలక్ట్రిషియన్ పని అండి.
0: ఇప్పుడు మరి వర్షాకాలం కనుక చాలా జాగ్రత్తగా కరెంటు పనులు చేసుకోవాలి.
1: గుంటలు ఉంటాయి కదా, జాగ్రత్తగా చూసుకోవాలి.
0: మళ్ళీ ఇంకా పచ్చి చేతులతోటి కటకలు వేయడం కానీ ప్లగ్గులను ముట్టడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు కదా.
1: కరెంటు కనబడలేనిది.
0: ఇంకా ఏమైనా కరెంటు గురించి వర్షాకాలంలో ఇంకేమైనా జాగ్రత్తలు ఉంటే మాకు చెప్తారా, మాకు గానీ మా శ్రోతలకి?
1: వైర్లే కట్ అయిపోతే దూక్కుని పట్టేసుకోకూడదు తెలియకుండా. కనబడలేని ప్రమాదం అది.
0: అవును. ఇంకా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలము మొదలైంది కనుక ఎక్కడైనా వైర్ కటింగ్ అవి ఇంట్లో కానీ ఎక్కడన్నా ఉన్నాయో లేవో ముందే జాగ్రత్తగా చూసుకోవాలంటారు. అవును.
1: మాది అసలు పెద్దాపురం. గతంలో రెండు సార్లు చేశాను మీకు.
0: అట్లానా? నాతో మాట్లాడడం అయితే మొదటిసారే. మీరు
1: ఒకసారి మాట్లాడాను మేడం, ఇల్లు ఇల్లాలు పాటేసారు.
0: అవునా? ఏమోనండి, నాకైతే గుర్తులేదు. మరి నా పేరు రమాదేవి అండి. అవును,
1: గుర్తుంది.
0: మరి ఈరోజు ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి? ఈరోజు ఏ పాట వినిపిస్తారు శ్రోతలకి?
1: అగ్నిపర్వతం చిత్రం అండి. గాలిలోన పాట వినిపించండి.
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: నమస్తే మేడం.
0: ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కలర్ లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నగేష్. శ్రోతలు అందరికి నమస్కారం. ఆదిలాబాద్ స్టేషన్ అందరికి నమస్కారం. అందరికి
0: మీకు కూడా శుభోదయం అండి.
1: శుభోదయం.
0: ఏం చేస్తుంటారు నగేష్ గారు?
1: నేను డ్రైవర్ చేస్తాను.
0: డ్రైవింగ్ చేస్తారు? మరి డ్రైవింగ్ చేస్తారు గనక ఈ వర్షాకాలంలో డ్రైవింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: వర్షం పడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ ఉండాలా. స్లీప్ అండి, రోడ్ మీద స్లీప్ కావచ్చు. స్లీప్ అయితే కనుక బురదు ఉంటాయి కదా.
0: అవును,
1: వర్షం రోడ్ మీద బురద బురద అవుతుంది.
0: అవునవును.
1: ఇట్లా ఏమైతే కొంచెం కడిగేటప్పుడు స్లీప్ అయ్యే అవకాశం ఉంటుంది.
0: అవును,
1: అదే దీనికోసం వర్షం పడ్డప్పుడు జాగ్రత్త.
0: గుంతలు, ఇంకా గుంతలు ఎక్కడైనా ఉన్నాయేమో చూసుకుంటా వెళ్ళాలి.
1: స్లీప్ అయ్యి మన బండి కూతలి వేరు బండి.
0: అవునవును. మరి ఎక్కువ ఎటు సైడ్ వెళ్తారు మీరు? డ్రైవింగ్ అంటున్నారు కదా, ఎటు సైడ్ ఎక్కువ అంటే కిరాయికి వెళ్తారు?
1: మేడం పోతే హైదరాబాద్ మేడం.
0: మీకు వర్షాకాలంలో మంచిగా సీన్స్ అనిపిస్తాయి కదయ్యా, మొత్తం పచ్చదనము, చిన్న చిన్న వాటర్ అంటే పారేటి. అంటే ఎక్కువ ఏ సీజన్ లో మీకు ఉంటది కిరాయి? అప్పుడే ఎక్కువ ఉంటాయి అన్నట్టు. సరేనండి, మరి ఏ పాట వినిపిస్తారు ఈ రోజు మాకు?
1: గోరింటాకు.
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: సరే మేడం, నమస్కారం. అందరికి మీకు నమస్కారం.
0: ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.
1: థ్యాంక్స్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు సింగడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. వేడి వాతావరణం, ఉక్కపోత, భయంకరమైన ఉష్ణోగ్రతలు దాటుకుని ఇప్పుడే కురుస్తున్న వర్షాలతో కాస్త సేద తీరుతున్నాం. అయితే ఈ వర్షాకాలం మనసుకు హాయిగా అనిపించినా ఆరోగ్యం మాత్రం పాడు చేస్తుంది. ఈ సీజన్లో సాధారణ వ్యాధులు పెరుగుతాయి. ఉష్ణోగ్రతలోని మార్పులు శరీరాన్ని బ్యాక్టీరియా, వైరల్ దాడులకు గురిచేస్తాయి. వర్షాకాలంలో మస్తు మందికి వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే సర్ది, జ్వరంతో బాధపడుతుంటారు. కానీ వాటిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్కు చూపించుకోవాలి. మరి ఈ వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. శ్రోతలు, మీరు కూడా ఏవైనా జాగ్రత్తలు కానీ చిట్కాలు కానీ మీకు తెలిసినవి ఉంటే నాతో చెప్పవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 2950801, మరొక నంబర్ 2300081.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో మేడం.
0: నమస్తే అమ్మా, మీ పేరు?
1: నమస్తే. సుజాత.
0: సుజాత, ఏం చేస్తుంటారమ్మా?
1: హౌస్ వైఫ్ మేడం.
0: రోజంతా పని కదా, రెస్ట్ అనేది లేకుండా?
1: లేదు మేడం.
0: అయిపోయిందా మరి పని? ఇప్పుడు ప్రొద్దున పని
1: వంట అయింది మేడం.
0: ఏం వంట చేసిండ్రు?
1: గోబీ శనగపప్పు.
0: సూపర్ అండి కదా. ఏమి రొట్టెలు చేసిండ్రా? చపాతీలు చేసిండ్రు
1: మేడం?
0: చేయలే. ఇంకా అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, మరి వర్షం కాలంలో ఏమైనా జాగ్రత్తలు ఉంటే చెప్పగలుగుతారా? చిట్కాలు కానీ ఏవైనా మీకు తెలిసినవి?
1: వర్షం పడితే బయటకు వెళ్ళద్దు, చెట్ల కింద ఉండద్దు మేడం.
0: అవును, చైన్లకు పోయిన వాళ్ళు బయటకు పోయిన వాళ్ళు చెట్ల కింద టవర్ల కింద ఉండద్దు కదా.
1: ఉండద్దు మేడం.
0: ఎందుకంటే ఎప్పుడు పిడుగులు పడతాయో తెలియదు.
1: అవును మేడం, అవును. జాగ్రత్త ఉండాలి మేడం.
0: ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నామంటే ఛత్రీలు, రెయిన్ కోట్లు పట్టుకొని పోవాలి కదా. మరి ఇప్పుడు ఏ పాట ఇందామంటారు? మరి
1: బ్రహ్మ సినిమాల మేడం.
0: బ్రహ్మ సినిమాల నుంచి ఏది? ముసిముసి నవ్వులలోనా?
1: అవును మేడం.
0: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా? మరి
1: విందాం మేడం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. మరి ఈ వర్షాకాలంలో మనల్ని ఇబ్బంది పెట్టేవి ఏమిటంటే, చూడ్డానికి చిన్న జీవి, ఇలా కొడితే అలా చనిపోతుంది, కానీ అది కుడితే ఉంటుంది చూడు, ఒళ్ళంతా నొప్పులు జ్వరాలు, అవేనండి దోమలు. వర్షం పడితే నీరు ఎక్కడ పడితే అక్కడ నిలిచి ఉంటుంది. ఈ నీటి వల్ల దోమలు పెరుగుతాయి. దోమల వల్ల మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయి. డెంగ్యూ కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. అందుకే దోమలు పెరగకుండా ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ముద్దు, కొత్త కార్ గెలుచుకునే అవకాశమా? వావ్, నానకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు మొద్దు.
1: ఏంటి?
3: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
2: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్ గెలుచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
3: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అయితే ఈ వర్షాకాలంలో ఇంకా మనల్ని ఇబ్బంది పెట్టేవి ఈగలు. మరి ఈగలు రాకుండా ఉండాలంటే ఇంటి గచ్చును నీటిగా తుడవడం, ఇంకా గడప దగ్గర బాగా ఘాటు వాసన ఉన్న లవంగాలు దాల్చిన చెక్క వంటివి ఉంచితే ఇంట్లోకి ఈగలు రావు. ఇక వంటగదిలోని ప్లాట్ఫామ్ను వంట అయిపోగానే ఒక చిన్న స్ప్రే బాటిల్లో డెటాల్ గానీ వెనిగర్ గానీ పోసి స్ప్రే చేసి పొడి బట్టతో తూడాలి. వండిన పాత్రలపై మూతలు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినండ్రి. ఇంకా నీటి కలుషితం వలన కలర వస్తుంది. ఇది జీర్ణాశయం సమస్యలు, అతిసారం, డీహైడ్రేషన్ వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తాగడం మంచిది. ఇంకా కలుషిత ఆహారం నీటి కారణంగా టైఫాయిడ్ జ్వరం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇమ్యూనిటీ పెంచే పండ్లు, సి విటమిన్ ఉన్న పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయట దొరికే జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం మంచిది. ఇగో ఇవన్నీ మీకు తెలుసు కానీ మళ్ళొకసారి యాద్ చేస్తున్నా అంతే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతల సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు ఇయ్యాల. నటుడు మాత్రమే కాకుండా నిర్మాత కూడా. నందమూరి బాలకృష్ణ నటించిన బాలగోపాలుడు సినిమాలో బాల నటుడిగా నటించాడు. ఆ తర్వాత తొలిచూపులోనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే స్వంత బ్యానర్ను స్థాపించి అతనొక్కడే సినిమాని తీశాడు.

లక్ష్మీ కళ్యాణం, హరే రామ్, అసాధ్యుడు, ఎంత మంచివాడవురా, బింబిసార, అమిగోస్, పటాస్, ఎమ్మెల్యే, జయీభావ, ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. నందమూరి కళ్యాణరామ్ పుట్టినరోజు సందర్భంగా ఈయన నటించిన బింబిసార సినిమా నుంచి ఈ పాట.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పల్లెల్లో పట్టణాల్లో పచ్చదనం పరుచుకున్నట్లయితే కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్, జీవ వైవిధ్యంలో సమతుల్యత సాధించవచ్చు. ఒకవైపు పట్టణీకరణ, మరోవైపు పారిశ్రామిక కాలుష్యం వల్ల వాతావరణం దెబ్బతింటుంది. వాతావరణంలోని ఆక్సిజన్ స్థాయి పెంచడానికి, ఇంకా ప్రజల ఆరోగ్యంపై భరోసా కల్పించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం జూలై 1 నుంచి 7 వరకు వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగా ఎక్కువ మొత్తంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తారు.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ కలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాటైనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే ఆయన పాటలను వినండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ట్యూన్ చేసి వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

ఆయన కార్తీక భాగస్వామిగా అభివర్ణించారు. ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆస్టేలియాకు కీలకమైన ఆర్థిక భాగస్వామి అని ఆస్టేలియా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రాష్టంలో వ్యవసాయం, ప్రజారోగ్యం, తాగునీరు, విద్యా రంగాలపై జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్షా సమాపేశం నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల సమన్వయంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల సేకరణ ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన సేకరణ ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇథనాల్ అనేది కొత్త ఆలోచనేది కాదని, శతాబ్దానికి పైగా ఇది వాడుకలో ఉందని కేంద్ర పెట్రోలియం ఖనిజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ప్రభుత్వ బయోఫ్యూయల్ బ్లెండింగ్ కార్యక్రమంపై వచ్చే నిర్మాణాత్మక విమర్శలను ప్రభుత్వం స్వాగతిస్తుందని, అవసరమైన సవరణలు చేయడానికి సిద్దంగా ఉందని ఆయన హామీఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాల్లో భారీ రుతుపవన వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన స్పష్టమైన అల్పపీడన ప్రాంతం కారణంగా రాబోయే 4 నుంచి 5 రోజుల పాటు మధ్య భారతదేశం అంతటా రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని అంచనా వేసింది. వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలో నిన్న జరిగిన మహిళల సింగిల్స్ 3 రౌండ్లో బెల్జియంకు చెందిన ఎలిన్ మర్టిన్స్ సంచలన విజయం సాధించారు. ఆమె కజాక్స్థాన్కు చెందిన సెకండ్ సీడ్ ఎలెనా రెబకినాను 7-6, 6-1 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16 లోకి ప్రవేశించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తెరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 20 సెకండ్లైంది.

ఇష్టమైన పాట, కమ్మని పాట, మధురమైన పాట, ఎప్పుడు వినాలనే పాట, ఎవర్ గ్రీన్ హిట్ పాట. మరి వివిధ భారతిలో 10 గంటల నుండి 11 గంటల వరకు ఎవర్ గ్రీన్ హిట్స్ వచ్చే టైం కాబట్టి 2000 సంవత్సరం నుండి 2026 వరకు మంచి ఎవర్ గ్రీన్ హిట్ ఏదైనా వినాలి అనిపిస్తే కనుక నాకు మెసేజ్ చేసేయండి. నేనైతే ఇప్పుడు మంచి పాటను ప్లే చేస్తున్నాను, వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్. బావన్న చెడు చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన గీతం, చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఈ పాటను రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు మోతి సంతోష్, సంతోష్ స్పందన, కృష్ణ, శివసాయి రాములు, రాములమ్మ, అలాగే నిజామాబాద్ నెహ్రూ పార్క్ శ్రోతలు అజీజ్ బాయ్, మతీన్ బాయ్, షేక్ చాంద్, ఫరూక్, సయ్యద్ ఖలీల్, ముబీన్ బాయ్, యాసీన్, మోసా కరీం, షేక్ చాంద్, ఫరూక్ అందరి కోసం, అలాగే సునంద గారి కోసం, ఊరి పేరు జానకంపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎం వెంకటేష్ నందిపేట శ్రోత కోసం ఈ పాటను వినిపించాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: 10:11 దాటి 6 సెకండ్లు అయింది. ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. పూలాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, మహమ్మద్ జమీర్, ఫసీజ్, జునేద్, జుబేర్, ముక్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్, ఫకీల్, ఇంకా నిర్మల్ డిస్టిక్ శ్రోతలు ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ, ఇంకా ఎం నరేష్, మెల్సి, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, మహబూబ్ నగర్ డిస్టిక్ శ్రోతలు, అలాగే ఇల్లంతకుంట మండలం గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాన్విక, చాణిక్య, అలాగే సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్, ఎద్దువైలారం శ్రోతల కోసం, అలాగే కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ప్రేమించు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన, ఎంఎం కీరవాణి సంగీతం, క్షమించండి, ఎంఎం శ్రీలేఖ సంగీత సారథ్యంలో.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు. హైదరాబాద్ నల్లకుంట శ్రోతలు, మీనా అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, ఇంకా హేమలత, విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం శ్రోతలు లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, అలాగే రాములు గౌడ్ రాములమ్మ కోసం, అలాగే సాగర్, వ్యాన్షి, శ్రేయాన్షి, హారిక, జలజ, బ్రాహ్మణపల్లి నుండి, అలాగే మాకోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో కంపెనీ పాట వినిపించగలరు అంటూ పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే శ్రీ హెచ్ విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా ఆర్మూర్ చేనేత కాలనీ శ్రోతలు జింతం నరహరి, లక్ష్మి, జింతం భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్విత్ అందరి కోసం వచ్చేస్తుంది. అలా వైకుంఠపురంలో చిత్రం కోసం సి శ్రీరామ్ ఆలపించిన గీతం, సిరివెన్నెల రచన ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 23 నిమిషాలు దాటి 56 సెకండ్లు అయింది వీబీ క్లాక్ లో. నిజామాబాద్ శ్రోతలు శ్రీరామ్ హనుమాన్లు, ఇంకా సౌదీ నుంచి మహేష్ గారి కోసం, ఇంకా తోటుప్పల్ నుండి కొస్తరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, అలాగే మోహన్, శోభన్ బాబు, ఇంకా రాణి, అరుణ్ కుమార్, శ్రీజ, శివాంష్ కుమార్, నిఖిల్ కుమార్, రుతిక, పెద్ద లిస్ట్ పంపించేశారండి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం. ఇంకా హర్షిణి ఆదిలాబాద్ నుంచి, ఇంకా ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి ఎవర్ గ్రీన్ హిట్ వినాలనుకుంటున్నాము అంటూ సంగారెడ్డి జిల్లా దుర్గేష్, లావణ్య, లక్ష్మణ్, లోకేష్, మీనా, విక్రాంత్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం వచ్చేస్తుంది తండే మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్, జావేద్ అలీ పాడిన పాట, శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో.

కోరుట్ల రామ్నగర్ నుండి బింగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, బింగి సత్యనారాయణ, రమ్య, ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకీరాజు, ఇంకా జాన్కంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, ఆదిపట్ల అకరాది, గోపికిషన్, ఉమావతి వాళ్ళ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్ కోసం వచ్చేస్తుంది.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: పది గంటల 35 నిమిషాలు దాటి 4 సెకండ్లైంది విబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకోసం పాట కావాలి అంటూ రంగర్ హౌస్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్, అలాగే ఆర్ఆర్ చౌరస్తా నుండి మమతా మూర్తి, ఇంకా జీడిమట్ట నుండి కరీముల్లా నస్రీన్ రుహీనా, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి స్వర్ణలత శ్రీనివాస్, అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ వెంకటేష్, ఇంకా అనంతపురం జర కొడిమి గ్రామం అఖిల్, అరుణ, సద్దానప్ప, లింగరాజు, యశ్వంత్ సుధీర్, ఇంకా వినాయక్ నగర్ కాలనీ కామారెడ్డి నుండి చంద్రకళ, కిషన్, సాయి, రాము, సిద్ధు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం కోసం, అలాగే రాయగిరి దాసరి రవి గారి కోసం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం, సాయి శ్రీహర్ష గేయ రచన, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: యాదాద్రి వలుగొండ మండలం గొన్నేపల్లి గ్రామం శ్రోతలు, ఇదునీరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, పూర్ణ, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్ష.

చూసుకోతాం. హరిదీక్షిత్ కోసం, అలాగే పుట్టపాక నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్ కోసం, అలాగే ఎద్దుమైలరం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, అలాగే రఘునాథపురం గ్రామం శ్రోతలు హేమంత్ కుమార్, రిషి తేజ్, అశ్విత్, సాక్షత్, అవంతిక, ప్రియాంశి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. కలుసుకోవాలనే చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ కల్పన పాడిన ఈ పాట కురుశేఖర్ గేయ రచన, డిఎస్పీ కంపోజిషన్లో.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

సండే డే అలా అలా మూవ్ అయ్యేసరికి మార్నింగ్ ఫస్ట్ ఒక మంచి మెలడీ విందామనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం ఫాస్ట్ బీట్ పాట వినాలనిపిస్తుంది. మరి కాసేపు అయ్యాక కొంచెం స్లో డౌన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇట్స్ అగైన్ బేస్డ్ ఆన్ ఆర్ మూడ్ అనుకోండి. బట్ స్టిల్ కానీ సండే రోజు మాత్రం 11 నుంచి 12 గంటల వరకు చక్కటి మధురమైన పాటలు వస్తాయి. అసలు మీరు వేరే ఛానల్కి ట్యూన్ చేసుకోవాలని అనుకోరు. ఎందుకు అనంటే 1970s నుంచి 2000 వరకు ఉన్న ఆ పీరియడ్లో ఉన్న పాటలు చూసారా, ఎప్పుడు విన్నా, అలా నిద్ర వస్తున్నప్పుడు విన్నా, అలా టక్కుమని నిద్ర లేచినప్పుడు విన్నా, లేదు అలా మూడ్ ఆఫ్ అయిపోయినా, అసలు ఒక ఇన్స్టెన్స్ అనేది లేకుండా వినాలి అంటే ఖచ్చితంగా 1970 నుంచి 2000 వరకు ఉన్న పాటలు వినాలి. మరి అటువంటి పాటలు ఎప్పుడు వస్తాయి? ఇవాళ 11 గంటలకి గుర్తుకొస్తున్నాలే వస్తాయి. సో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:49 దాటి 2 సెకండ్లు మాత్రమే. ఇంకో 10 నిమిషాలు మాత్రమే ఎవర్ గ్రీన్ హిట్ లో మంచి పాటలు వస్తాయి. సో వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి మెసేజ్ చేశారు విష్ణు యాదవ్. సునీల్ రాజ్ రంగస్థలం మూవీ నుండి పాటను వినాలనుకుంటున్నామంటూ, అలాగే అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, ఆవిష్ విద్బాబు, రాగ్ విభాస్, విభు, కుక్కట్పల్లి నుంచి సాహితి, సంగీత, హేమంత్ మెసేజ్ చేశారు. అందరి కోసం వచ్చేస్తుంది రంగస్థలం మూవీ నుండి ఎంఎం మాన్సీ పాడిన పాట, చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

0: 10:55 దాటి 38 సెకండ్లు. మరి నెక్స్ట్ ఆర్జీ వచ్చేసారు, ఏంటి సంగతులు మరి?
1: హలో
0: హలో
1: శ్రోతలందరికి హలో హలో,
0: హ్యాపీ సండే సనేస్తావా మరి?
1: మరి అంతే కదా.
0: సరే మరి 11 నుంచి 12 గంటల వరకు ఎటువంటి పాటలు ఉంటున్నాయి మరి? సండే కదా,
1: అసలు ఛానల్ తిప్పకుండా శ్రోతలందరూ వింటూనే ఉండేలా మంచి పాటలతో వచ్చాను.
0: సండే స్పెషల్ మ్యూజిక్ ఘుమఘుమల
1: అంతే
0: అంతేనా? సరే మరి ఇంకొక 4 నిమిషాలు అయితే నేను మైక్ తీసేసుకుంటా, దాని తర్వాత 3 గంటల వరకు నీకోసమే మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మా శ్రోతలు అశేష అభిమాన శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ప్రేమికుడు చిత్రం నుండి ఈ కమ్మని పాట. వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బియ్యం ఎగుమతుల్లో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్టంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బియ్యం ఎగుమతి చేసే మిల్లుల

రైతులకు ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తుందని వెల్లడించారు. తెలంగాణ రైస్ బ్రాండ్ పేరిట మన బియ్యానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరుగుతున్న అధునాతన పునరాభివృద్ది పనులను రైల్వే బోర్డు చైర్మన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సతీష్ కుమార్ తనిఖీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కొత్తగా ఏర్పాటు చేసిన భూగర్భ పార్కింగ్ సదుపాయాన్ని, వివిధ అంతస్తుల్లో పూర్తయిన నిర్మాణాలను తనిఖీ చేశారు. జోర్డన్లో జరగనున్న ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్దన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడలో తెలంగాణ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడిగా ఆయన ఘనత సాధించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్దన్ ను క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డి అభినందించారు. ఈ నెల 13వ తేదీ నిర్వహించనున్న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లాలో విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఉచిత ఫీడర్ సేవల పేరిట సరికొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ నుంచి టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ తేదీన రిజర్వేషన్ టికెట్ చూపించి ఏసీ, ఏజే లేదా ఏకే పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సుల ద్వారా శంషాబాద్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో నేరాల నివారణ చేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి ఫామ్ హౌస్లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫుటేజ్ను భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ వేదికగా జరుగుతున్న డిజిటల్ పైరసీని అరికట్టేందుకు ప్లాట్ఫామ్ స్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్లాట్ఫామ్ స్థాయి పైరసీ నిరోధక చర్యలన్నింటినీ రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం గడువు విధించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభోదయం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? వారాంతం అంటేనే కాస్త ఆటవిడుపు, కొంచెం లీజర్గా పనులు చేసుకోవడం. మరి మీ ఆదివారాన్ని మరింత ఆనందంగా, మరింత ఆహ్లాదంగా ఉంచడానికి నేను వచ్చేసాను ఈరోజు 11 గంటల నుంచి 3 గంటల వరకు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: మరి ఈరోజు ఆదివారం ప్రత్యేకం గుర్తుకొస్తున్నాయిలో 80వ 90వ దశకంలో వచ్చిన కొన్ని అత్యద్భుతమైన పాటలు, మరుపురాని గీతాలు విందాం. ఒక రాగం పేరుతో సాగే పల్లవి కీరవాణి అనే పాట. కీరవాణి అంటే చిలకల మధురమైన గొంతు కలదానివి అనే అర్థం అన్నమాట. అసలు ఈ పాటలో వేటూరు సుందరరామూర్తి గారి వర్ణన, పూలలో అందంలా, గాలిలో గంధపు సువాసనలా, నా జీవితంలోకి రావా అని ఆహ్వానిస్తూ సాగే ఆ పాట. అబ్బా ఎంత బాగుంటుందో కదా. సరళమైన తెలుగు పదాల్లో గ్రాంధిక పదాలను చక్కగా ఇమడ్చి అక్షర రూపంలో అందించిన వేటూరు గారి సాహిత్యం అజరామరమని చెప్పాలి. ఇళయరాజా గారి స్వరకల్పన చేసిన ఆ పాటని మన బాలసుబ్రహ్మణ్యం గారు జానకమ్మ స్వరంలో వింటే ఇంకా సుమధురం. మరి ఆ పాట వినిద్దామా?

చిలకల కొలికిరు పాడవేమే వలపులే తెలుపగా విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా అలరులు కురిసిన ఋతువుల

అద్భుతమైన స్టార్ట్ అంటూ శ్రోతలు అప్పుడే సందేశాలు పంపిస్తున్నారు. అన్వేషణ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకమ్మ ఆలపించిన ఆ పాట విన్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియో క్లాక్ లో సమయం 11:10 దాటి 35 సెకండ్లు. అసలు ప్రేమ అంటేనే ఎంతో అందమైన అనుభూతి కదా. తన మనసునే మందిరంగా చేసి తను ఆరాధించే ప్రేయసిని దేవతలా ఆరాధిస్తున్నాడు ఆ ప్రేమికుడు. ఆయన పాడుకునే ఒక అద్భుతమైన ప్రేమగీతం. నీరాజనం చిత్రంలో ప్రేమ వెలసింది అంటూ సాగే ఈ పాట ప్రేమగీతాల్లో ఒక ఎవర్గ్రీన్ పాటనే చెప్పుకోవాలి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఈ పాటకి సంగీతం ఓపీ నయ్యర్, ఆలపించిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం 11:16. అసలు ప్రేమ పాటలు వింటుంటే ఎంత బాగున్నాయి అంటున్నారు శ్రోతలందరూ. మరి

0: మరపురాని పాటలు వినిపిస్తున్నారంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మీ ఆత్మీయ అభిమానాలకి ఎన్నో కృతజ్ఞతలు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు సాగర సంగమం చిత్రం నుండి ఆ పాట విన్నారు. స్టూడియోల సమయం 11:21 దాటి 17 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:22. అయితే ప్రేమ మధురమైంది, ప్రేమకు సంబంధించిన ఎన్నో మంచి మనసు పాటలు వింటున్నాం కదా. ఈ నేపథ్యంలో పాటలు చాలా బాగున్నాయంటూ గోపాలరావు గారు సందేశం పంపించారు. మంచి పాటలు వినిపిస్తున్నారంటూ నాగనాథ్ గుప్తా గారు, అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా మనకు సందేశం పంపించారు. నీ స్నేహం అనే ఒక వాన చినుకు బీడువారిపోయినా నా మనసులో ఒక ఆశని చిగురింపజేసింది అంటున్నాడు ఆ ప్రేమికుడు. కానీ అవి మాటల్లో ఎలా చెప్పాలో తెలియని ఆ ప్రేమికుడితో మనసుంటే చాలు, మాటలు అవే వస్తాయి, మాటలు పాటలుగా మారుతాయంటోంది ఆ ప్రేయసి. ఒక్క లైన్తో సినిమాలో ఉన్న అర్థాన్నన్నింటినీ చెప్పేశారు మనసుక వ్యాత్రేయ గారు. నువ్వు మారిస్తే మనిషిలా మారిపోతాను అనే అర్థాన్ని చెప్పే ఈ పాట ఆరాధన చిత్రం నుంచి.

0: ఆరాధన చిత్రం నుండి ఆ పాట విన్నారు. భారతీ రాజా గారి వైవిధ్యమైన చిత్రీకరణలో ఇళయరాజా సంగీతం అందించిన ఒక ఆణిముత్యం లాంటి పాట అది. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:27 దాటి 33 సెకండ్లు. నేను మీ రేడియో నేస్తం పద్మిని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: గుడ్ మార్నింగ్ మేడం గారు. కార్యక్రమంలో పాటలు బాగున్నాయి, పొలంలో పనిచేసుకుంటూ పాటలు వింటుంటే మాకు అసలు శ్రమే తెలియటం లేదు అంటూ మనకి ఒక సందేశం పంపించారు రాజ్ గోపాల్ గారు. చాలా సంతోషం అండి. మరి అసలు అలాంటి మంచి మంచి మరపురాని పాటలు వింటుంటే 80వ 90వ దశకంలో వచ్చిన పాటలు మనసుకి ఎంత హాయిగా ఉంటుంది కదా. అందులోనూ సండే ఇలాంటి రోజున. మరి ఇంకొక పాట గురించి మనం చెప్పుకోవాలంటే భాగవతాన్ని ఏంటి సడన్గా ప్రేమ నుంచి భాగవతం వైపు వెళ్ళింది పద్మిని అనుకుంటున్నారా? లేదు, అక్కడ కూడా బోలెడంత ప్రేమ ఉంది. అయితే భాగవతాన్ని క్లుప్తంగా ఒక్క పాటలో వర్ణించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అవును, ఆపద్బాంధవుడు చిత్రంలో ఈ పాటలోని సాహిత్యాన్ని మనం గమనిస్తే రాయిలాంటి కండలున్నా వెన్నెలాంటి మనసుతో గీతాపాఠాలు చెప్పిన అల్లరి గోపాలుడి గురించి గోపికలు ఎంతో ప్రేమగా పాడుకునే పాట

ఆపద్ బాంధవుడు చిత్ర నుండి ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 11:35 దాటి 10 సెకండ్లు. దర్శకులు వంశీ చిత్రాలంటే తెలుగుతనాన్ని అందంగా చూపెడతాయి. అందున గోదావరి నదిపై గూటి పడవలో పండు వెన్నెల్లో చిత్రీకరించిన ఈ యుగళగీతం, దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఎప్పుడు విన్నా ప్రత్యేకంగా ఉంటుంది ఈ పాట. భార్యాభర్తల అనుబంధాన్ని తేలికైన పదాల్లో గంభీరంగా చెప్పారు సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఆహా, అసలు ఇవన్నీ చెప్పుకునే కన్నా ఒకసారి ఆ పాట వింటే ఇంకా బాగుంటుంది కదా. మరి మనందరి కోసం ఆ పాట.

0: జల్లుల జల్లు లాంటి పాటలు వినిపిస్తున్నారంటూ మనకు సందేశం పంపించారు మహమ్మద్ ఇనాయతుల్లా గారు, భవానీపేట్ కామారెడ్డి జిల్లా నుండి. చాలా ధన్యవాదాలండి మీ సందేశానికి. మీరు విన్న ఆ పాట శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ చిత్రం నుండి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జానకం ఆలపించారు. సంగీతం ఇళయరాజా.
1: గుర్తుకొస్తున్నాయి
0: ప్రేమ అంటే ఇద్దరు ప్రేయసి ప్రియుల మధ్య ఉండేదే కాదు, భార్యాభర్తల మధ్య ఉండే వీటన్నిటికన్నా ఎంతో అత్యుత్తమైనది అమ్మ ప్రేమ. అవునా, అమ్మ మాట అమ్మ పాట ఎప్పటికీ మధురమే, వెలకట్టలేంది. అసలు మనం భూమి మీదకి వచ్చాక మొట్టమొదటిసారిగా వినే గొంతే అమ్మది. అమ్మ జోలపాట లాలిపాట వింటూ పెరిగిన వాళ్ళమే మనందరం దాదాపు. జోలపాటల్లో ఒక ఆణిముత్యం లాంటి పాట ఇప్పుడు మనం విందాం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఈ పాట, అసలు ఈ పాటలో ఎంత అద్భుతంగా వర్ణించారు వారు. కళ్యాణ రామునికి కౌసల్యలాలి, యదువంశ విభునికి యశోదలాలి. స్వాతిముత్యం చిత్రం నుండి సుశీలమ్మ ఆలపించిన ఆ పాట.

0: బయటకు వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: మా ఆదివారం ఆనందంగా సాగుతోంది అంటూ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి గారు మనకు సందేశం పంపించారు. మంచి మంచి పాటలు వినిపిస్తున్నారు, హాయిగా ఉంది అంటున్నారు. మరి గుర్తుకొస్తున్నాయిలో తర్వాత మనం వినబోయే పాట గురించి చెప్పాలంటే, మనసులో ఎన్నో పదాలు చెప్పాలని ఉంది కానీ చెప్పడానికి సమయం లేదు. ఉన్న అన్ని పదాలు సంగీత స్వరాలై పాటల్లా మారాయి. ఎంతో సాధిద్దామనుకున్న నాకు కొన్ని క్షణాల్లో ఈ జీవితం అని తెలిసినా ఎంతో హాయిగా ఈ పాట పాడుకుంటున్నానంటున్నారు ఆ హీరో.

గీతాంజలి చిత్రం నుండి ఇళయరాజా గారి సంగీత సారథ్యంలో వచ్చిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించారు. అసలు ఈ పాట వింటుంటే ఒక మ్యూజిక్ థెరపీలా ఉంటుంది కదా, ఎలాంటి మనసులో ఉన్న ఒక చిన్న అలజడైనా సరే ఇలాంటి పాటలు వింటుంటే హాయిగా అలా సాగిపోతూ ఉంటుంది. మళ్ళీ రీజ్యూమ్.

ప్రెగ్నెంట్ అయిపోతాం వెంట వెంటనే, ఎలాంటివైనా పక్కన పెట్టేసి సిద్దమైపోతాం, మనం మనం సిద్దం చేసుకుంటాం. హృదయానందం పంచడమే పరమావధిగా వినిపిస్తున్నారు, పాటలు చాలా బాగున్నాయంటూ వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి మనకి సందేశం పంపించారు. మరి ఇప్పుడు విన్న అన్ని పాటలకి కాస్త భిన్నంగా ఉండబోతోంది నేను వినిపించబోయే పాట, ఎందుకంటే ఈ పాట ఖచ్చితంగా విభిన్నమే. సంగీత దర్శకులు మాధవపేది సురేష్ గారు చేసినవి తక్కువ చిత్రాలైనా ఆణిముత్యాల లాంటి పాటలు అందించారు. అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్తో సాగే ఈ పాట ఎంత బాగుంటుందో. చందమామ విజయ కంబైన్స్ పతాకంపై 1996 వచ్చిన సినిమా శ్రీకృష్ణార్జున విజయం. చాలా మంది ఈ సినిమాను ఎక్కువ చూసి ఉండరేమో అనిపిస్తుంది, కానీ దీంట్లో పాటలన్నీ చాలా బాగుంటాయి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట మనందరి కోసం. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ సినిమాలో పాటలు ఎంత బాగుంటాయంటే, ఈ సినిమాకి మాధవపేది సురేష్ గారికి నంది పురస్కారం కూడా వచ్చింది ఉత్తమ సంగీత దర్శకులుగా. మరి ఆ పాట ఇప్పుడు

0: ఎంత బాగుంది కదా పాట. ఈ పాట వీడియోలో మీరు గమనిస్తే కృష్ణుడు అర్జునుడు పక్క పక్కన జుగల్బందీగా సాగుతూ ఉంటుంది, మధ్యలో నాట్యం చేస్తూ అద్భుతంగా ఉంటుంది ఈ పాట. మరి అందుకనే వారికి నంది పురస్కారం వచ్చింది మాదాపతి సురేష్ గారికి. మరి ఇది ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో వినిపించాలనున్న సమయమేమో 11:59 అవుతుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మీ రేడియోని ఇస్తాం పద్మిని.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 33 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. నేను మీ పద్మని. కత్తి కంటే కలం గొప్పది అనే సిద్ధాంతాన్ని నమ్మి తన రచనల ద్వారా సామాజిక చైతన్యానికి దారిచూపిన మహనీయులు వారు. జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్న సాహితీ లబ్ధ ప్రతిష్ఠులు డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి జయంతి. వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుందాం మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో.

0: ఆనందం చిత్రం నుండి చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు, వారి జయంతిని పురస్కరించుకుని. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1927 జన్మించారు భరద్వాజ్ గారు. నిరుపేద కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులపై తొలి పద్యాన్ని చెప్పారట 7 సంవత్సరాల వయసులోనే. ఆర్థిక పరిస్థితుల వల్ల 7వ తరగతిలోనే చదువు ఆగిపోయింది వారికి. కానీ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు అందుకున్నారు. 3 విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు భరద్వాజ్ గారు. అందుకనే వారు అపర సరస్వతి పుత్రులు కూడా. ఆకలి బాధను మర్చిపోవడానికి అక్షరానికి దగ్గరయ్యారు. సమాజంలో మార్పు చైతన్యం కోసం 17వ ఏటనే కలం పట్టి రచన చేయడం ప్రారంభించారు. పాపం తినడానికి సరిగ్గా తిండి కూడా ఉండేది కాదుట భరద్వాజ్ గారికి. పండో నీళ్లో ఏవో ఒకటి తాగి ఆకలి తీర్చుకుని మరోవైపు దొరికిన పుస్తకమల్లా చదివేశేవారట. ఇంట్లోని కనీసం కరెంటు కూడా లేకపోతే పగలంతా దొరికిన పనిచేస్తూ రాత్రి అయ్యేసరికి దగ్గరున్న గుడిలోకి వెళ్లి కూర్చొని దీపం వెలుతురులో లైబ్రరీ నుండి తెచ్చుకున్న పుస్తకాలన్నీ చదివేవారట. వారిని గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మనం మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: ఆనంద్ చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:15.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: డాక్టర్ రావూరి భరద్వాజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన కార్యక్రమంలో. అయితే పుస్తకాలంటే ఎంతో ఇష్టం, మరి గుడి దగ్గర ఉన్న దీపం వెలుతురులో లైబ్రరీ నుంచి అడిగి పుస్తకాలు తెచ్చుకొని చదివేసేవారని అనుకున్నాం కదా. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల సాహిత్యాన్ని పఠనం చేసిన ఆయనకి ఆకలి నా రచనలకు ప్రేరణ అనేవారు రావూరి భరద్వాజ గారు. 130కి పైగా గ్రంథాలు రాశారు. కథనాలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు, విజ్ఞాన శాస్త్రం, బాల సాహిత్యం, కథా సంపుటాలు, 5 రేడియో కథానికలు కూడా రాశారు. ఇదంతా ఎలా సాధ్యమైంది మిమ్మల్ని అంటే కేవలం ఒక చిరునవ్వే సమాధానంగా చెప్పేసేవారట. ఎందుకంటే మనం చెప్పుకున్నాం, వారు చదువుకున్నది కేవలం 7 నుండి 8 తరగతి వరకు, మధ్యలోనే వారు చదువు ఆపేశారు. కానీ ఇంత సాహిత్య ప్రస్థానం ఎలా సాగింది అంటే ఒక్క నవ్వు. ఎంతో సాధారణంగా జీవితాన్ని గడిపారు రావూరి భరద్వాజ గారు. కొన్ని పత్రికల్లో పనిచేసి ఆ తర్వాత మన ఆకాశవాణితో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మరి ఆ విషయాలని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

షాక్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు. సంగీతం అజయ్ అతుల్, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ గారి జయంతిని పురస్కరించుకుని వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే భరద్వాజ గారికి మన ఆల్ ఇండియా రేడియోతో ఆత్మీయ అనుబంధం ఉంది, మాట్లాడుకుందాం అన్నాను కదా. డాక్టర్ భరద్వాజ్ గారు 1959 నుండి 1987 సంవత్సరం వరకు, అంటే పదవీ విరమణ చేసే వరకు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ కేంద్రంతో ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. అవును, వారు కూడా ఇక్కడే పనిచేశారు. ఆయన ఏప్రిల్ 1959 ఆకాశవాణి హైదరాబాద్లో జూనియర్ స్క్రిప్ట్ రైటర్గా చేరారు. ఎన్నో వినూత్న కార్యక్రమాలు, ఫీచర్లు, చిన్న కథలు, రేడియో నాటకాలు, రైతుల కార్యక్రమాల ద్వారా ఎంతో గుర్తింపు పొందారు భరద్వాజ్ గారు. అయితే ఆకాశవాణిలో ఉద్యోగిగా మాత్రమే కాదు, నిర్మాతగా, కొన్ని ప్రోగ్రామ్స్ని ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించారు భరద్వాజ్ గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, రవ్వ శ్రీహరి గారు లాంటి ఎందరో గొప్ప సాహితీవేత్తలను ప్రోత్సహించి మార్గదర్శిగా నిలిచారు భరద్వాజ్ గారు. దిగ్గజ నటులైన అక్కినేని నాగేశ్వరరావు గారి వంటి సినీ ప్రముఖుల ఇంటర్వ్యూస్ను నిర్వహించారు. ఈ రోజుకి కూడా ఆ ఇంటర్వ్యూలు ఏఆర్ హైదరాబాద్ ఆర్

0: ఆర్కైవ్స్ లో భద్రంగా ఆ నిధిలో పొందుపరచబడి ఉన్నాయి. మీకు వీలుంటే మీరు కూడా వినొచ్చు, అవి సామాజిక మాధ్యమంలో కూడా వీలుగా ఉన్నాయి. భరద్వాజ గారిది మరియు అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటర్వ్యూ ఎంత బాగుంటుందో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: రాజా చిత్రం నుండి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, సాహిత్యం అందించింది సామవేదం షణ్ముఖ శర్మ గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలుగు సినీ ప్రపంచంలో వ్యక్తుల అంతరంగాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన తొలి తెలుగు నవలగా పాకుడురాళ్లు ప్రశంసలు, ఎన్నో పురస్కారాలని అందుకుంది. మానవ భావోద్వేగాలే ప్రధాన అంశాలుగా కథలుగా రాసే భరద్వాజ గారి శైలి చాలా సరళమైంది. వీరి రచనల మీద 4 విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కూడా జరిగాయంటే ఎంత అద్భుతం వారి సాహిత్యం. మరణించడానికి వారం రోజుల ముందే ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా వెళ్లి, అంటే ఒక చేతిలో సెలైన్ బాటిల్ పట్టుకుని వీల్ చైర్ మీద వెళ్లి తన జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకున్నారు భరద్వాజ్ గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చదువు లేకపోయినా సమాజమే విశ్వవిద్యాలయంగా మలుచుకొని నాటి సామాజిక స్థితిగతులను, వాస్తవ పరిస్థితులను తన రచనల ద్వారా ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించిన మహోన్నత వ్యక్తి భరద్వాజ్ గారు. తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కాంతిపుంజం డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు. మరొకసారి వారిని ఆత్మీయంగా స్మరించుకుంటోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. బీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 2,86,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్ మొరకో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇండోనేషియా రిపబ్లిక్ అధ్యకుడు ప్రబోవో సుబియాంతో ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలో పర్యటించడం ఇది 4వ సారి కాగా 2018 మేలో భారత ఇండోనేషియా సంబంధాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెరిగిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన. ఈ పర్యటన భాగంగా మోదీ అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వ్యూహాత్మక భాగస్వామ్యం కింద కీలక సహకార రంగాల్లో సాధించిన పురోగతిని వారు సమీక్షిస్తారు. జకార్తాలో ప్రధానమంత్రి భారతీయ సంతతికి చెందిన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఇరు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక చారిత్రక సంబంధాలను ప్రతిఫలిస్తోంది. ఇండోనేషియాలోని భారతీయ సమాజం ఈ పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జకార్తాలోని ఇండియా క్లబ్ ప్రెసిడెంట్ సిద్దార్థ్ తపాడియా ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్ ఇండోనేషియా మధ్య ఉన్న బలమైన స్నేహాన్ని ప్రశంసించారు. ప్రధానమంత్రి మోదీ ఉన్నత స్థాయి పర్యటన ఇరు దేశాలు ఒకదానికొకటి ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిఫలిస్తుందని ఆయన పేర్కొన్నారు.
1: పూరే ఇండోనేషియా మే నా కేవల్ జకార్తా మే ఏక్ ఉత్సాహ కీ లహర్ దౌడ్ రహీ హై. హమారే ప్యారే ప్రధానమంత్రి ఆ రహే హై ఇండోనేషియా. తయారీ పూరే జోర్ షోర్ సే చల్ రహీ హై. 200 వాలంటీర్ హమారే ఇస్ కార్యక్రమ మే సహయోగ్ కర్ రహే హై జో బిన్ కమ్యూనిటీ సే ఆ రహే హై.

0: अपना कल्चर डाइवर्सिटी दिखाने के लिए। इसके अलावा जकार्ता से बाहर से बहुत सारे सैकड़ों लोग आ रहे हैं, चाहे वो मेडान हो, बाली हो, सुराबाया हो या समारांग हो।
1: భారత్ ఇండోనేషియా కలిసి ఒక శక్తివంతమైన ప్రపంచ మార్కెట్ను సృష్టిస్తాయని తపడియా చెప్పారు. మౌలిక సదుపాయాలు, వాణిజ్యం, రక్షణ, వ్యవసాయం, సహజ వనరులు, ఇతర రంగాల్లో ఇరు దేశాలు తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం 2025 ఈ నెల 1వ తేదీ నుంచి విజయవంతంగా అమల్లోకి రావడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్ కింద రాష్టాలకు 25,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంజూరు చేసి విడుదల చేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి వీపీజీ రామ్జీ చట్టంలోకి విజయవంతమైన మార్పు జరిగిందని ఈ సందర్భంగా చౌహాన్ చెప్పారు. నరేగా అమలుకు 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టగా వీబీజీ రామ్జీ చట్టాన్ని మాత్రం కేవలం ఒక్క రోజులోనే దేశవ్యాప్తంగా అమలు చేశామని ఆయన చెప్పారు. వికసిత్ భారత్ సంకల్పాన్ని వేగవంతం చేయడానికి ఈ కొత్త చట్టం కింద రాబోయే 5 ఏళ్లలో 286,000 పంచాయతీల్లో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈవేళ నుంచి 10వ తేదీ వరకు ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమాన్ దేశాల్లో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతోనూ అగ్రనాయకత్వంతోనూ సమావేశమవుతారు. ఆ దేశాల్లో భారతదేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారిస్తుందని, ప్రాంతీయ పరిణామాలు, ఇతర అంశాలపై కూడా అభిప్రాయాలు పంచుకునేందుకు ఇది ఒక మంచి అవకాశమని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఒమన్ పర్యటన ముగిసిన తర్వాత 2028-29 కాలానికి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు డాక్టర్ జయశంకర్ ఈ నెల 13వ తేదీన న్యూయార్క్ సందర్శిస్తారు. జూలై 14-15 తేదీల్లో బ్రస్సెల్స్లో జరిగే 3వ ఇండియా యూరోపియన్ యూనియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ సమాపేశానికి కూడా ఆయన హాజరవుతారు.

యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహిస్తున్న గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ లో పాల్గొనేందుకు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్దన్ సింగ్ నేతృత్వంలో భారత ప్రతినిధి బృందం రేపటి నుంచి స్విట్జర్లాండ్లోని జెనీవాలో పర్యటిస్తుంది. 2024 సెప్టెంబర్లో జరిగిన ప్యాక్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ లో భాగంగా ఆమోదించిన గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ ఆధారంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ తీర్మానం 79/325 కింద ఈ గ్లోబల్ డైలాగ్ ఆన్ ఏఐ గవర్నెన్స్ ఫోరం ఏర్పాటు చేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ధరల స్థిరీకరణ బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటల్కు 1875 రూపాయల నుంచి 13% పెంచి 2120 రూపాయలకు చేర్చింది. ఈ సవరించిన కొనుగోలు ధర వల్ల ఉల్లి రైతులకు మెరుగైన ఆదాయం లభించడంతో పాటు బఫర్ స్టాక్ సేకరణ ప్రయత్నాలకు మద్దతు లభిస్తుందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాఫెడ్ ఎన్సీసీఎఫ్ల ద్వారా ఉల్లిపాయల సేకరణ ప్రస్తుతం కొనసాగుతోంది. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ 2025-26 ద్వితీయ ముందస్తు అంచనాల ప్రకారం ఉల్లి ఉత్పత్తి 307 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమవుతాయి. ఈ ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. జూలై 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలియజేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు. వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్ర ఈ ఏడాది ఎంతో ఉత్తేజంతో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే 32,313 మంది భక్తులు పవిత్ర గుహాలయంలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని పూజలు చేశారు. యాత్ర 2 రోజున 20,145 మంది యాత్రికులు పవిత్ర గుహాలయంలో దర్శనం చేసుకున్నారు. గత ఏడాది ఇదే 2 రోజున దర్శనం చేసుకున్న 14,515 మంది భక్తులతో పోలిస్తే ఈసారి ఈ సంఖ్య ఎక్కువగా నమోదైంది. 2 రోజు దర్శనం చేసుకున్న యాత్రికల్లో 14,611 మంది పురుషులు,

0: 4,480 మహిళలు, 379 పిల్లలు, 142 మంది సాధువులు, 35 మంది సాధ్వీలు, 17 మంది ట్రాన్స్జెండర్ భక్తులు, 481 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. మొత్తం భక్తుల సంఖ్య 32,113కి చేరుకుంది. మరోవైపు వార్షిక యాత్రలో భాగంగా 4వ విడత యాత్రికుల బృందం గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ తెల్లవారుజామున జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసం నుంచి బయలుదేరింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజా ఇబోలా వ్యాప్తి కొనసాగుతున్నందువల్ల ఇంతవరకు 492 మరణాలు సంభవించాయని, మొత్తం 1,528 ధృవీకరించిన ఇబోలా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ప్రజారోగ్య అధికారులు విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 239 మంది రోగులు కోలుకోగా 628 మందిని ఐసోలేషన్లో ఉంచారు లేదా చికిత్స అందిస్తున్నారు. మరో 185 అనుమానిత కేసులను కూడా గుర్తించారు. ఇబోలా వ్యాధిని అరికట్టడంలో ఎదురవుతున్న పలు సవాళ్ల గురించి అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని ఇప్పటికే తీవ్రమైన మహమ్మారి వ్యాధిగా ప్రకటించింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రముఖ పాండువాణి గాయని పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత తీజన్ బాయ్ కన్నుమూశారు. తన శక్తివంతమైన స్వరం, అద్భుతమైన రంగస్థల ప్రదర్శన, విలక్షణమైన కథన శైలితో తీజన్ బాయ్ పాండవాణి కళకు భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా కొత్త గుర్తింపు తీసుకొచ్చారు. మహాభారత కథలను వేదికపై సజీవంగా ప్రదర్శించడంలో ఆమెకున్న అసాధారణ ప్రతిభ ఆమెను భారతీయ జానపద సంస్కృతిలో అత్యంత ప్రసిద్ద కళాకారిణిగా నిలబెట్టింది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీజన్ బాయ్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఫీఫా ప్రపంచకప్లో ఫిలడెల్ఫియాలో జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో పారాగ్వేపై 1-0 తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. టెక్సాస్లోని హ్యూస్టన్లో జరిగిన మరొక మ్యాచ్లో మొరాకో కెనడాపై 3-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇండోనేషియాలో పర్యటిస్తారు. పీబీజీ రామ్జీ చట్టం కింద రానున్న 5 ఏళ్లలో 7.5 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెడతారని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రలో మొదటి 2 రోజుల్లో 32,000 మందికి పైగా భక్తులు మన్సులింగం దర్శనం చేసుకున్నారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ లో ఫ్రాన్స్ మొరాకో క్వార్టర్ ఫైనల్స్ కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఇక ఎండలు తగ్గిపోయినట్టే, వర్షాలు వచ్చేసినట్టే అనే చెప్పుకోవాలి. చాలా చోట్ల విరివిగా వర్షం పడుతుంది. మరి వర్షాలు పడుతున్నప్పుడు ఆరోగ్యంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి ఈ వాతావరణ మార్పుల వల్ల. కాస్త శ్రద్ధ వహిస్తే ఎలాంటి అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాం, అనారోగ్యాల పాలవకుండా ఉంటాం. మరి ఈరోజు వర్షాకాలంలో వాడాల్సిన ఒక సూపర్ ఫుడ్, ఒక ఆహారం గురించి మాట్లాడుకుందాం మన ఈనాటి ఫిట్లో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్క్రీమ్ చిత్రం నుండి రేవంత్ చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం సాయి కార్తిక్, రచన వేటూరి సుందరమూర్తి గారు. ఈ ట్విట్ కార్యక్రమం వింటున్నారు. మరి వర్షాకాలంలో వాడవలసిన ఒక సూపర్ ఫుడ్ గురించి మాట్లాడుకుందాం అన్నాను కదా, మరి మీరే ఊహించాలి. ఎప్పట్లాగానే ఈ సూపర్ ఫుడ్ గురించి కొన్ని క్లూస్ ఇస్తాను మీకు, ఊహించే ప్రయత్నం చేయండి. ఇది భూమిలో పండుతుంది. అసలు మనం రోజు దీన్ని వాడకుండా ఉండనే ఉండం. మనం రోజు తాగే అందరికీ ఇష్టమైన ఒక లిక్విడ్ ద్రవ పదార్థంలో తప్పకుండా వేసుకుంటాం, మరింత రుచినిస్తుంది. అలాగే మన తెలుగువారి ఇంటి వంటకాల్లో అన్నిట్లోనూ కూడా ఇది వాడతారు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయి అంటున్నారు వైద్యులు, పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ మీరు గుర్తుపడితే నాకు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బాహుబలి చిత్రం నుండి రమ్యా బెహ్రా దీపు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో గుర్తుపట్టండి అంటే శ్రోతలు ఇదిగో మేము గుర్తుపట్టేశామంటూ చాలా మంది స్పందించారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర శర్మ గారు, బల్కంపేట నుండి రాము గారు, కేఎస్ఆర్ ఆంజనేయులు, రాజలక్ష్మి ప్రగతినగర్ నుండి, న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ గారు, రేణుకా గోపరాజు కడప నుండి, జగదీష్ యూసఫ్గూడ నుండి, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే పోలిపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి కూడా మనకి గుర్తుపట్టి సందేశం పంపించారు. ఎస్, ఆ సూపర్ ఫుడ్ అల్లం. అల్లం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి మన ఈట్ ఫిట్లో. అసలు అల్లం అంటేనే ముందుగా గుర్తొచ్చేది ఛాయ్, అల్లం ఛాయ్. అదే అదిరక్కా ఛాయ్. అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడిగా తాగితే ఎంత బాగుంటుందో కదా. మరి టీలో మాత్రమే కాదు,

0: అల్లం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవి ఏంటో చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:53 దాటి 22 సెకండ్లు. మరి అల్లం అందరికీ అందుబాటులో ఉండే వస్తువే. చిన్నప్పటి నుంచి మనం చిన్నతనం నుంచి కూడా వాడుతూనే ఉన్నాం. వీటిలో ఎన్నో ఆయుర్వేదిక లక్షణాలు కూడా ఉన్నాయి. అయితే అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జలుబు దగ్గు నుండి మంచి ఉపశమనం కలిగిస్తాయి. అదే వేడి నీటిలో అల్లం కషాయం చేసుకొని తాగితే ఇంకా బాగుంటుంది. ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు వైద్యులు. మరి తప్పకుండా అల్లం వాడకాన్ని ముఖ్యంగా ఈ వానాకాలంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీరేమంటారు?

దసరా చిత్రం నుండి రామ్ మిరియాలార్ది ఆలపించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్ నారాయణ్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:57 దాటి 30 సెకండ్లు.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Mano Cenerenci.
1: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మేము రోజు తినే ఆహారంలో తప్పకుండా అల్లం వాడతాం. జీర్ణానికి, జీర్ణం కావడానికి జలుబు దగ్గు దగ్గరికి రాకుండా ఉంటుంది అంటున్నారు. నిజామాబాద్ నుండి చంద్రశేఖర్ శర్మ గారు మనకి సందేశం పంపించారు. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం సుమతి గారు సందేశం పంపించారు. ఏంటంటున్నారంటే, మేము రోజు అల్లం చాయ తాగుతామండి, మాకు చాలా ఇష్టం. అల్లం ఎంతో ఆరోగ్య ప్రదాత, మరి అందుకనే కదా అల్లం అంటే ఒక సూపర్ ఫుడ్. దాని గురించి మన ఈట్ ఫిట్ లో మనం మాట్లాడుకుంటున్నాం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలం అంటే తప్పకుండా అందరూ తాగాల్సిందే అల్లం చాయే. చాలా మంది శ్రోతలు స్పందిస్తున్నారు, వారు ఏ విధంగా ఈ అల్లాన్ని వాడుతున్నారు, అల్లం చాయ్ ఇష్టపడుతున్నారని. చాలా సంతోషం అండి, చాలా థ్యాంక్ యూ మీ సందేశాలన్నిటికీ. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి హరిహరన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన సాహితి. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:04 దాటి 30 సెకండ్లు. మరి అల్లంలో జింజరాల్ అనే ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అందుకనే అది ఎలాంటి మనకి కడుపులో ఉబ్బరానైనా అజీర్తినైనా తగ్గిస్తుంది. ప్రయాణంలో ముఖ్యంగా బాగా అలసటగా అనిపించినప్పుడు ఒక అల్లం చాయ్ తాగండి. తాగితే ఎంత బాగుంటుంది కదా, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది అంటున్నారు మన వైద్యులు. కనుక తప్పకుండా మనకు అందుబాటులో ఉన్న ఈ సూపర్ ఫుడ్ని మర్చిపోకుండా వాడండి. బరువు తగ్గడంలో కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు పోషకాహార నిపుణులు. ఆకలిని నియంత్రిస్తుందిట, కానీ తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఎప్పుడైనా ఏం తిన్నా ఒకటే సూత్రం, మితం హితం. ఏదైనా ఆరోగ్యం తగిన పాళ్ళలో తీసుకుంటే అందరికీ ఆరోగ్యం. సో ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఇష్టమైన షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈరోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాష్ట్రంలో ఈరోజు 9 జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో భాగంగా కిషన్ రెడ్డి మొదట మెహదీపట్నం డివిజన్లోని అయోధ్యానగర్ బస్తీని సందర్శించారు. అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. అనంతరం మల్లేపల్లి డివిజన్ పరిధిలోని సీతారాంబాగ్ బస్తీలో పర్యటించి రామ్లీలా గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన మరో ఓపెన్ జిమ్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఆసిఫ్ నగర్ డివిజన్లోని ఇందిరానగర్ బస్తీలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగకు అవసరమైన అన్ని రకాల

0: పరికరాల ఉత్పత్తులను ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ది శాఖ సెర్ఫ్ ఆధ్వర్యంలో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన ఈ రోజు జరిగిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. కేంద్ర నిధుల మంజూరు, వివిధ అభివృద్ది కార్యక్రమాల అమలు తీరుపై నిర్వహించిన ఈ సమీకా సమాపేశంలో మంత్రి సీతక్క రాష్టానికి సంబంధించిన పలు కీలక అంశాలను లేవనెత్తారు. ఉపాధి హామీ పథకం కింద తెలంగాణ రాష్టానికి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన పెండింగ్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముంబైలోని శ్రీ సిద్ది వినాయక గణపతి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం తన సతీమణి జానకి శుక్లాతో కలిసి దాదర్లో ఉన్న ఈ ప్రసిద్ద ఆలయానికి వెళ్లిన గవర్నర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీలకు అవకాశం కల్పించడంతో పాటు 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యకురాలు అల్కా లాంబా డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ ఆమె ఈ నెల 25న ఢిల్లీలో భారీ ధర్నా చేపట్టనున్నట్టు, అలాగే జూలై 20 నుండి ఆగస్టు వరకు దేశవ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే రాష్టంలోని బ్యారేజీల నిర్వహణ కొనసాగుతుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాస్త్రీయ పరీక్షల అనంతరం అవసరమైన పునరుద్దరణ చర్యలు తీసుకుంటామన్నారు. నల్గొండ జిల్లా నెల్లికల్లు ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించిన అనంతరం విజయ్ విహార్ లో ఆయన మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీలో నాణ్యతా లోపాల వల్లనే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని, అక్కడ నీటిని నిల్వ చేయలేకపోవడం వల్లే కన్నెపల్లి పంపింగ్ సాధ్యం కావడం లేదన్నారు. జోర్దాన్లో జరగనున్న ఆసియాన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్ కు ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి హర్షవర్దన్ భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. జూడో క్రీడల్లో తెలంగాణ రాష్టం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన మొట్టమొదటి క్రీడాకారుడుగా ఆయన రికార్డు సృష్టించారు. ఈ అరుదైన మైలురాయిని సాధించిన హర్షవర్దన్ ను రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ క్రీడల సలహాదారులు జితేందర్ రెడ్డి అభినందించారు. వరి పంట సాగు కంటే ఆయిల్ పామ్ పంట సాగు ద్వారా లాభాలుంటాయని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామానికి చెందిన రైతు లకావత్ రాములు నాయక్ చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: మేము ఆయిల్ ఫామ్ సాగు చేస్తా ఉన్నాం. మొత్తం 6 ఎకరాలు నాటుకున్నాం, 300 చెట్లు. వరి పొలానికి ఆ తర్వాత ఆయిల్ ఫామ్ కు సంబంధాలు చూసుకున్నట్టయితే మనకు వరి కంటే లాభాలు దీంట్లో ఉన్నాయి. మొదటి క్రాప్ కు మాకు 3 క్వింటల్ 15 కిలోలు వచ్చింది. దీనికి తుఫాన్ వచ్చిన ఏం కాదు, చీడపీడ రాదు, ఖర్చులు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఇది చాలా బాగుంది.
0: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఫామ్ హౌస్లు, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లలో నేరాల నివారణే ధ్యేయంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి పలు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. చేవెళ్ల జోన్ పరిధిలోని యజమానులతో నిర్వహించిన అవగాహన సమాపేశంలో కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి ఫామ్ హౌస్ లో నాణ్యమైన సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 30 రోజుల ఫిటోజీని భద్రపరచాలని ఆదేశించారు. అతిథుల వివరాల నమోదును సులభతరం చేసేందుకు సేఫ్ అతిథి యాప్ను ఆయన ఈ సందర్భంగా ప్రారంభించారు. రాష్టంలో ఈరోజు ఆదిలాబాద్, కుమరభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరుగా కురుస్తాయని తెలిపింది. తొలకరి వర్షాలకే ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. పెన్గంగ, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తుండగా బెజ్జూరు మండలంలోని సుస్మిర్ వాగు ఉరకలెత్తడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయి 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసినట్టు సిపిఓ శ్రీనివాసాచారి తెలిపారు. జిల్లా అంతటా సగటున 25.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉపాధి హామీ పథకం కింద పెంచిన 125 పని దినాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను

0: ఇప్పటికే 98.82% ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, 11.85% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 7 తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ఫేజ్ 2 మిగిలిపోయిన సీట్ల భర్తీకి ఈ నెల 6వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 18వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయాధికారి మేడబోయిన నాగరాజు తెలిపారు. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, చిట్ ఫండ్ కంపెనీలలో పెండింగ్ లో ఉన్న చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీ మార్గంలో పరిష్కరించుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. కరీంనగర్ తీగలగుట్టపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సహకారంతో మలయప్ప ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో ఈ జిమ్ ను ఏర్పాటు చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు స్త్రీనిధి రుణాల పంపిణీ, వాయిదాల చెల్లింపుల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం మన స్త్రీనిధి అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చిందని వరంగల్ జిల్లా స్త్రీనిధి ప్రాంతీయ మేనేజర్ సైదిరెడ్డి తెలిపారు. ఈ యాప్ ద్వారా స్త్రీనిధి సేవల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని, రుణాల పంపిణీ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు బస్తీల్లో ఈ ఉదయం విస్తృతంగా పర్యటించారు. స్థానికులు తామెదుర్కొంటున్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ బోనాల సందర్భంగా జూలై 16 నుంచి హైదరాబాద్లోని HMDA గ్రౌండ్స్లో రాష్టస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన, అమ్మకాల మేళా నిర్వహిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికి ఎంతో ఇష్టమైన షో టైం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. మరి షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగే ప్రశ్నలకి మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించడమే. మరి ఈరోజు ఆదివారం అంటే ఎప్పటిలాగా రెగ్యులర్గా కాకుండా ఈరోజు షో టైం కాస్త భిన్నంగా ఉండబోతోంది. అప్పుడే శ్రోతలందరూ మేము షో టైంకి సిద్ధం మేడం గారు అంటూ చాలా సందేశాలు వచ్చేసాయి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని ప్రారంభించేసుకుందాం. ఈరోజు షో టైంలో నేను రోజు అడిగేలాగా కొన్ని సినిమా ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఇలాంటివి అడగబోవటం లేదు. కాస్త సరదాగా, కాస్త మరింత ఫన్గా కొన్ని సరదైన ప్రశ్నలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మొదలుపెట్టేసుకుందాం మన షో టైం. మరి షో టైంలో మొదటిగా వస్తున్న ప్రశ్న, ప్రశ్ననే కన్నా ఒక సరదైన విషయం అనే చెప్పచ్చు, ఏంటంటే మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా రేడియో కార్యక్రమం, ఏదైనా మీకు నచ్చిన రేడియో కార్యక్రమం చేయమని అడిగితే మీరు ఏ కార్యక్రమం చేస్తారు? ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మరొకసారి చెప్తాను, మిమ్మల్ని ఒకరోజు ఆర్జేగా ఏదైనా సరదాగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించమంటే మీకు ఇష్టమైన రేడియో కార్యక్రమం ఏం చేస్తారు? నాకు మెసేజ్ చేయండి 0402324852. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఈ పాట ఎంత స్పీడ్ గా ఉందో, శ్రోతలు అంత స్పీడ్ గా నాకు సందేశాలు పంపించారు. కొదమ సింహం చిత్రం నుండి మనో చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం రాజ్ కోటి, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి అసలు ఈ ప్రశ్న అడగడానికి వెనుక ఒక చిన్న గమ్మత్తైన అర్థం కూడా ఉంది. శ్రోతలు ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారో, ఫాలో అవుతున్నారో కూడా తెలిసిపోతుంది ఈ ప్రశ్న. మరి మీరు ఒక్కరోజు ఆర్జేగా మీకు ఏదైనా కార్యక్రమం చేసే అవకాశం వస్తే మీరు ఏ ప్రోగ్రాం చేస్తాని అని అడిగాను. అబ్బాయి ఎన్ని సమాధానాలు ఎంత వైవిధ్యంగా పంపించారో. జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, నేను అన్ని పాత పాటలే ప్లే చేస్తాను మేడం అంటున్నారు. మరి సమాధానం చైతన్య స్ఫూర్తి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే నేను చేస్తానంటున్నారు. నిజామాబాద్ నుండి జనగామ చంద్రశేఖర్ శర్మ గారు, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. యావనంద్ నుండి శ్రీరామ్ నరేందర్ గారు, అసలు ఒక విషయం తెలుసా, ఎంతమంది షో టైంని ఇష్టపడుతున్నారు, షో టైం కార్యక్రమం నిర్వహిస్తామంటూ చాలా సందేశాలు వచ్చాయి. మరి చింత శ్రీనివాస్ షాపల్ నుండి నేను వార్తలు చదువుతానంటున్నారు. ఇక పద్మావతి కిస్మత్పూర్ నుండి నేను కూడా షో టైం నిర్వహిస్తాను మేడం అంటున్నారు. జగదీష్ యూసఫ్ కూడా నుంచి షో టైం అంటున్నారు. నాకు తెలిసిన మంచి విషయాలు చెప్తాను నేను నిర్వహించే కార్యక్రమాలు అంటున్నారు దొండంరాజు. సూర్యశ్రీ మహాలక్ష్మి కౌకూర్ నుండి ఇక మనకి పోలేపల్లి శ్రీనివాస్ గారు రాస్తున్నారు, నాకు కూడా షో టైం అంటే ఇష్టం, మంచి మంచి పాటలు వినిపిస్తూ షో టైం నిర్వహిస్తానంటున్నారు. ఎవరైనా ఒక స్వతంత్ర సమరయోధ గురించి చెప్తానంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ సుగుణ మరియు వారి కుటుంబ సభ్యులు నాకు అవకాశం వస్తాయి. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, నాకు బాతాకాని అంటే చాలా ఇష్టం, నేను బాతాకాని నిర్వహిస్తానంటున్నారు. సూపర్ అండి. మరి నాగనాథ్ గుప్తా గారేమో ఒక గమ్మత్తైన సందేశం రాశారు, మా వల్ల కాదమ్మా, మైక్ ముందు మాట్లాడడం అంటే సాధ్యమైన పని కాదు, ధారాళంగా మాట్లాడే సత్తా ఉండాలి అంటున్నారు. అలా ఏం కాదండి, సరదాగా ఇది ఒక సరదా అయిన ప్రశ్న కాబట్టి. షో టైం నిర్వహిస్తానంటున్నారు మాధురి మునగపాటి, ఎక్కడి నుంచో రాయలేదు. ఇక కల్వకుర్తి నుండి నేదునూరి కళ్యాణాచారి గారు రాస్తున్నారు, ఒకరోజు ఆర్జేగా పనిచేసే అవకాశం వస్తే నేను షో టైం నిర్వహిస్తానంటున్నారు. అదే మా సమాధానం అంటున్నారు ఎవరు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి. జనరంజని మీరు కోరిన పాటలు అలనాటి మధురాలను వినిపిస్తానంటున్నారు పానుగండి రవిగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు. బీహెచ్ఎల్ నల్లగండ నుండి రాస్తున్నారు, నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం, నాకు నేను ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తానంటున్నారు. యలగందులు మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి నుండి. ఇక షో టైం నాకు చాలా ఇష్టం, అదే నిర్వహిస్తానంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు కూడా ఏం రాశారంటే, షో టైం చేయాలని ఉంది కానీ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది మేడం, గుర్తుకొస్తున్నాయి నిర్వహిస్తానంటున్నారు. మరి ఇంకా పోలడని సందేశాలు ఉన్నాయి, అన్నీ చూద్దాం మాట్లాడుకుందాం. దయచేసి పంపించిన వాళ్ళు మళ్లీ మళ్లీ సందేశం పంపించకండి, అలా పంపిస్తే మీ సందేశం కిందకు వెళ్ళిపోతుంది. మరిన్ని ఎవరెవరు ఏ కార్యక్రమాలను ఇష్టపడుతున్నారో, ఏ కార్యక్రమం చేస్తారో మరిన్ని మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు. బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలు పెంచిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. మరి ఇంకా చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు. మీకు అవకాశం వస్తే మీరు ఏ కార్యక్రమం నిర్వహిస్తారు అంటే, శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా పాటలు కోరుకునే రికార్డెడ్ జనరంజని నిర్వహిస్తారంటున్నారు. ఎవరు? అప్పల్ రాజ్ గారు పెడన్ నుండి. ఇక మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు మనకి సందేశం పంపించారు. మేడం గారు, నాకు షో టైం ఇష్టం, నేనైతే షో టైం చేస్తానంటున్నారు. ఇంకా మహబూబ్ నగర్ జిల్లా నుండి మెర్సీ రోజా వాళ్ళు మనకు సందేశం పంపించారు. మాకు కూడా షో టైం ఇష్టం, దానికి సంబంధించిన మంచి పాటలు వినిపిస్తామంటున్నారు. ప్రగతి నగర్ నుండి సందేశం పంపించారు, నాకు ఇష్టమైన పాటలు మన జనరంజన్లో వినిపిస్తానంటున్నారు. షో టైం చేస్తాను, తక్కువ పాటలు ఎక్కువ ప్రశ్నలతో అంటున్నారు. ఆర్జే కాళ్లతో షో టైం అంటూ కాళ్ళు శ్రీనివాసరావు గారు గోదావరి నుండి మనకు సందేశం పంపించారు. ఇక చోడవరపు నాగేశ్వరరావు గారు గీతానగర్ నుండి ఏం పంపించారంటే, ఇష్టమైన పాటలు వినిపిస్తాను, జనరంజన్లో ఆపాతి మధురాలు వినిపిస్తానంటున్నారు. నేను ఒకరోజు ఆర్జే అయితే మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామే చేస్తానంటున్నారు. ఎలా కుదురుతుందండి మొత్తం హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. రంజిత్ సంధ్య కుబేర్ నుండి మనకు సందేశం పంపించారు, నేను షో టైం జనరంజని కార్యక్రమాలను ఇష్టపడతాను, అవే చేయడానికి అవకాశం వస్తే నేను అవే చేస్తానంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత. మరి బెల్లంపల్లి కాల్టెక్స్ నుండి సంతోష్ కుమార్ గారు రాస్తున్నారు, మధుర జ్ఞాపకాలు అంటే పాత జ్ఞాపకాలను ప్రసారం చేసే ఒక కార్యక్రమం నేను నిర్వహించే ప్రయత్నం చేస్తానంటున్నారు. కాస్త డిఫరెంట్గా ఉంటుంది, వైవిధ్యభరితంగా ఉంటుంది అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక రేడియో సంక్షిప్త శబ్ద చిత్రాన్ని ప్రసారం చేస్తాను, నాకు అవకాశం వస్తే అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఇష్టపడతాను, అదే కండక్ట్ చేస్తానంటున్నారు. కాశీబుగ్గ నుండి రామచంద్రం గారు. ఇక భాగ్లింగంపల్లి నుండి నేను ఒక కొత్త షో పేరు పెడతానండి, బోర్ కొట్టనివ్వం బాస్ట్. ప్రతిరోజు కొత్త ఛాలెంజ్, కొత్త నవ్వులు, అలాంటి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. వావ్, బాగుందండి ఐడియా. మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి రాశారు. ఇక జాప భూమేశ్వర్ భూలక్ష్మి గారు వెల్లు

మంది అందరూ పంపించిన వాట్సాప్ చదివి మంచి పాటలు వేస్తానంటున్నారు. మరి ఆళ్లగడ్డ నుండి పాలెం పోలే గారు రాస్తున్నారు, నాకు షో టైం అంటే చాలా ఇష్టం అండి, నేను షో టైంలో షో టైమే నిర్వహిస్తానంటున్నారు. మీ వివిధ భారతి నిర్వహించే అన్ని కార్యక్రమాలు బాగుంటాయండి, ఏ కార్యక్రమం అయినా పర్వాలేదు నిర్వహిస్తానంటున్నారు. చోడవరపు విజయ్ కుమార్ గారు చందానగర్ హైదరాబాద్ నుండి, ఇక వెంకటేష్ నందిపేట నుండి రాస్తున్నారు, నాకు నచ్చింది రేడియో కార్యక్రమంలో వార్తలు, వార్తలు చదివే అవకాశం వస్తే నేను తప్పకుండా చదువుతానంటున్నారు. పెండ్యాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు ఏనుగల నుండి, నేనైతే కథానికలు నాటికలు ఇష్టపడతానండి అంటున్నారు. వెరీ గుడ్ అండి. మరి మనకి సందేశం పంపించారు, మంచి పాత పాటలు వినిపిస్తానన్న రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి, ఇక తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి బ్రహ్మచారి గారు, చెలకమరి ఉపేంద్రాచారి, మాకు చైతన్య స్ఫూర్తి అంటే ఇష్టం, ఒకరోజు అవకాశం వస్తే తప్పకుండా మంచి చైతన్య స్ఫూర్తి కార్యక్రమం నిర్వహిస్తానంటున్నారు. పెదంబర్పేట్ గుండు అంబదాస్ గారు సందేశం పంపించారు, జనరంజని కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం వస్తే చేస్తానంటున్నారు. అలాగే షో టైం చాలా ఇష్టం అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుండి. ఇంకా చాలా మంది సందేశాలు వచ్చాయి, చదువుదాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లారీ డ్రైవర్ చిత్రం నుండి ఎస్ జానకి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం చక్రవర్తి, రచన జొన్నవిత్తుల. షో టైం కార్యక్రమం వింటున్నారు. ప్రశ్న చాలా బాగుంది మేడం అంటున్నారు. మరి సండే ఫండే కదండి, రోజు కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే అసలు మీరు ఏ కార్యక్రమాలు వింటున్నారు, మీకు ఏవి ఇష్టమో తెలుసుకోవడానికి కూడా ఈ ప్రశ్న మాకు ఎంత బాగుంటుంది అనిపించింది. మరి ఇక్కడ భువనగిరి అర్బన్ కాలనీ నుండి కూడా యాదగిరి శాంత రాస్తున్నారు, నాకు జనరంజన్ అంటే చాలా ఇష్టం, నేను జనరంజన్ని నిర్వహిస్తాను అంటున్నారు. అలాగే షో టైంలో ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. నిజాంపేట నుండి గణేష్ వేదవతి గారు మంచి మెలోడీ సాంగ్స్ వినిపిస్తానంటున్నారు. శ్రీకాకుళం నుండి భాస్కర్ గారు, ఇక నాకు గుర్తుకొస్తున్నాయంటే చాలా ఇష్టం అండి, అదే నిర్వహిస్తానంటున్నారు. అరుణ గారు ఇబ్రహీంపట్నం నుండి, ఉదయం జనరంజన్ కార్యక్రమం మాకు చాలా ఇష్టం అండి అంటున్నారు, అదే నిర్వహిస్తానని. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుండి రాశారు, నాకు గుర్తుకొస్తున్నాయి ఇష్టం, అదే చేస్తానంటున్నారు. ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత, ఇక జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, మాకు షో టైం అంటే చాలా ఇష్టం, మంచి మంచి ప్రశ్నలు అడుగుతాను అంటున్నారు. ఇక షో టైమే అడుగుతాం మేడం అంటున్నారు. జయరాం రాధా కొడుమూర్ కర్నూలు జిల్లా నుండి మనకు సందేశం పంపించారు, మేము కూడా షో టైమే మాకు ఇష్టం అంటున్నారు. రాము బల్కంపేట నుండి, హలో ఎఫ్ఎం ప్రోగ్రామ్ చేస్తానంటున్నారు. కానుగులు గోపాల్ గారు భారత్ ఫ్యూచర్ సిటీ కడతాల్ నుండి మనకు సందేశం పంపించారు. ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఇది ఆ ప్రశ్నకు సంబంధించి. మరి రెండవ ప్రశ్న, ఇది కూడా కొంచెం సరదా అయిన ప్రశ్నే, మీరు కూడా సరదాగానే సమాధానం చెప్పండి. మాయాబజార్ సినిమా గుర్తుంది కదా అందరికి, ఘటోత్కచుడు గారు రంగారావు గారు వస్తువులన్నింటినీ మాయం చేసేస్తూ ఉంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, చిలిపిగా ఒకవేళ మీకు అలాంటి పవర్ వస్తే మీ ఇంట్లో ఏ వస్తువుని మాయం చేస్తారు? మరి నేను ముందుగా నేను చెప్తాను, ఒకవేళ నేను ఘటోత్కచుడు, నాకు అలాంటి అవకాశం వచ్చి వస్తువు మాయం చెయ్యాలి అంటే నేను మాయం చేసేది టెలిఫోన్, ఫోన్ని మాయం చేస్తాను. ఎందుకంటే ఫోన్ వల్ల చాలా ఇబ్బందులు, అంటే ఎన్నో యూజెస్ ఉన్నాయి, కానీ ఫోన్ని కాసేపు పక్కన పెట్టేస్తాను మాయం చేసి, అప్పుడు మళ్ళీ నా అవసరానికి తీసుకుంటాను. మరి మీరు ఇలాగా ఏదైనా మీకు అలాంటి మాయ చేసే అవకాశం వస్తే మీరు అలాంటిది ఏం చేస్తారు, నాకు సందేశం పంపించండి. 0402324258252 ఈ నంబర్కి.

శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరామూర్తి గారు. షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను సరదాగా ఒక ప్రశ్న అడిగాను, మీకు ఇంట్లో వస్తువులు మాయం చేసే అవకాశం వస్తే ఏం చేస్తారంటే, నేను ఊహించాను మీరు ఇలాంటి సమాధానాలు పంపిస్తారని. అసలు ఎంతమంది రాశారు తెలుసా? రమణీ సుబ్బారావు గారు రాస్తున్నారు, నేను టీవీని మాయం చేసేస్తాను, ఇల్లు ప్రశాంతంగా ఉంటుందంటున్నారు సికింద్రాబాద్ నుండి. ఇక నేనైతే ఛానల్ మార్చకుండా రిమోట్ కంట్రోల్ని మాయం చేస్తానంటున్నారు న్యావనంది నుండి శ్రీరామ్ నరేందర్ వెంకట నరసయ్య గారు. వీలున్నంతగా సోషల్ మీడియాని మాయం చేస్తానండి, ప్రశాంతంగా ఉంటుందంటున్నారు జయలక్ష్మి గారు హైదరాబాద్ నుండి. అలాంటి అవకాశం రావాలే గాని నేను ఏం చేస్తానో ఏమైనా చేయొచ్చు అంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లా నుండి ఆనందరావు గారు. ఇక నార్కెట్పల్లి మండలం నిమ్మాని నుండి మనకి పునా వెంకటేశం గారు పంపించారు. అయ్యో బాబోయ్, నేనైతే టెలివిజన్ మాయం చేసేస్తానండి, సీరియల్స్ తోటి మా లేడీస్తో తలకాయ నొప్పిస్తుంది అంటున్నారు. హేమలత గారు వింటున్నారు మరి మీ సందేశాన్ని. నాలోని ఈర్ష ద్వేషం మొత్తం స్వార్థం అంతా మాయం చేస్తానంటున్నారు పానుగంటి రవిగౌడ్ గారు బిహెచ్ఎల్ నల్లగండ్ల నుండి. ముందుగా స్మార్ట్ ఫోన్ కనిపించకుండా ఉంచేస్తానంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు. టీవీని మాయం చేస్తానంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. నేను కూడా టీవీని మాయం చేస్తానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత గారు. ఇక టీవీని చాలా మంది మాయం చేస్తానంటున్నారు, మరి అవినీతిని మాయం చేస్తానంటున్నారు కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుండి. టీవీని మాయం చేస్తానని మనకు సందేశం పంపించారు పెద్దంబరపేట నుండి గుండు అమ్మదాస్ గారు. అలాగే యలగందుల మార్కండేయ, లక్ష్మీ, భూదేవన్ పోచంపల్లి నుండి. ఇదే సందేశాన్ని మన కాళ్ళగడ్డ నుండి పాలెం పోలయ్య గారు పంపించారు. అంటే మీ అందరూ టీవీ చూడరా, ఇంట్లో టీవీని టీవీ మీకు అంత ఇబ్బంది పెడుతుందా, ఇవన్నీ సందేశాలు చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఇక చక్కెరను మాయం చేస్తానంటున్నారు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు. అమ్మో, చక్కెర మాయం చేస్తే ఎలా అండి? స్వీట్లు ఎలా తింటారు ఇష్టపడిన ఇష్టమైన వాళ్ళందరూ? జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు ఏం చేస్తారు, ఏదో సందేశం పంపించారు, క్లియర్గా లేదు. ఇక మా అబ్బాయి కూడా ఎప్పుడు ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు, నేను ఫోన్ లాక్కొని ఫోన్ మాయం చేస్తానంటున్నారు అప్పలరాజు గారు పెడన్ నుండి. మరి వరంగల్ కాశీబుక్ నుండి దాసి రామచంద్రం గారు కూడా టీవీని మాయం చేస్తానండి, పిల్లలకి

టీవీ అందకుండా కొన్ని రోజులు దూరంగా పెడతానంటున్నారు. నేను కూడా టీవీనే మాయం చేస్తాను మేడం, ఎందుకంటే రేడియో ఏ బాగుంటుంది కదా, టీవీలో ఏముంటుంది, రేడియో వింటే హాయిగా ఉంటుంది అంటున్నారు. వా ఎంత బాగుందండి మీ సందేశం, భూదాన్ పొచ్చంపల్లి నుండి భోగ మార్కండే గారు అంత గారు సందేశం పంపించారు. అలాగే నాకు మాయం చేసే శక్తి వస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని మాయం చేస్తానంటున్నారు మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి. వెరీ నైస్ అండి, చాలా మంచి సమాధానం. ప్లాస్టిక్ కవర్లు మాయం చేస్తానంటున్నారు ఫ్యూచర్ సిటీ కడతాల్ నుండి కానుగల గోపాల్ గారు. ఇక టెలివిజన్ మాయం చేస్తానంటున్నారు ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి. చాలామంది సెల్ ఫోన్ మాయం చేస్తానంటున్నారు, టీవీని మాయం చేస్తానంటున్నారు. మరి వేముల నరసింహరావు గారు మనకు సందేశం పంపించారు, వాయు కాలుష్యానికి దూరం అవుతున్న పెట్రోల్తో నడిచే వాహనాలు మాయం చేస్తానంటున్నారు. మంచి ఉద్దేశం సార్, కానీ మనకు అలాంటి అదృశ్య శక్తులు రావాలి కదా. ఇక మేమైతే టీవీని దూరం పెట్టేస్తామంటున్నారు ఏకలవ్య నగర్ నుండి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇంకా నేనైతే పిల్లలకి ఫోన్ కనిపించకుండా ఉంచుతానంటున్నారు గణేష్ వేదవతి నిజాంపేట్ నుండి. ఇక మ్యాజిక్ ట్రిక్ అంటూ వస్తే నేను అందరిలోనే ఉన్న దుఃఖాన్ని మాయం చేస్తానంటున్నారు హనుమంతరావు గారు పాపిరెడ్డి కాలనీ నుండి. నేనైతే టీవీని మాయం చేస్తాను, వాహనాల నుండి వచ్చే పొగని కూడా మాయం చేస్తానంటున్నారు మనకి అరుణ గారు సందేశం పంపించారు. నెట్ని పక్కకు పెట్టేస్తానంటున్నారు. మన నెట్ పక్కకు పెట్టేస్తే రేడియో ప్రోగ్రామ్స్ ఎలా వింటారు మీరు? ఇది కొంచెం కష్టమైన సమాధానమే. నేనైతే సినిమా థియేటర్స్ని పక్కన పెట్టి అందరూ హాయిగా రేడియో వింటూ మంచి పాటలు వినేలా చేస్తానంటున్నారు వెల్లుల్లి నుండి జాప భూమేశ్వర్ గారు. చాలా చాలా అద్భుతమైన సందేశాలు పంపించారు. మీ అందరి సందేశాలకి షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు వేరిన ధన్యవాదాలు చెప్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇది ఇవాళ షో టైం కాస్త భిన్నంగా రోజులా కాకుండా మీలో సరదాగా మీరు ఆలోచించే విధానాన్ని తెలుసుకోవాలని ఈ రెండు ప్రశ్నలు అడగడం జరిగింది. మరిన్ని మంచి ప్రశ్నలు ఇలాగే మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్ లో వార్తలు వింటారు. తిరిగి 2 గంటల 15 నిమిషాలకు ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ధీశాలిగా మారిన ఒక శక్తిశీలి గురించి ఈరోజు వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: the danger mark, prompting authorities to closely monitor the situation. Shailaja Tiwale, Akashwani News, Mumbai.
1: In the ICC Women's T20 World Cup, England will take on Australia in the final at Lord's Cricket Ground in London today. Australia secured their place in the final with a victory over the West Indies in the semi-finals, while England defeated South Africa on Thursday to register their sixth consecutive win and book a place in the championship decider. And in the FIFA World Cup, France booked their place in the quarterfinals with a hard-fought 1-0 victory over Paraguay in the round of 16 at Philadelphia. Captain Kylian Mbappe scored the only goal of the match from the penalty spot in the 70th minute after video assistant referee VAR awarded France a spot kick. France will now face Morocco in the quarterfinals. And now before we end the bulletin, the headlines once again. Government withdraws emergency curbs on natural gas supplies following resumption of LNG shipments through Strait of Hormuz. Union Minister of Rural Development Shivraj Singh Chauhan releases 25,000 crore rupees assistance to states under Vikasit Bharat Guarantee for Rozgar and Ajivika Mission Grameen Act. Centre orders Meta to remove child abuse ads from Instagram, seeks reply in 7 days. Renowned Pandwani singer of Chhattisgarh, Tijan Bai, passes away. President, Vice President and Prime Minister express grief over her demise. IMD issues red alert for very heavy rainfall over Gujarat, Konkan, Goa, Central Maharashtra and Odisha today. And in ICC Women's T20 World Cup Finals, England to face Australia in London this evening. And with that, we end the midday news.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 18 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
3: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
4: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
3: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
4: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నస్తం పద్మినితో శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఎలా సాగుతోంది మీ ఆదివారం? హాయిగా ఆనందంగా సాగుతోంది అనుకుంటున్నాను. మరి శక్తిశీలి కార్యక్రమంలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఇందాక చెప్పాను కదా ఒక ధీశాలి గురించి, ఈనాటి మన శక్తిశీలి అని. కొంతమంది కష్టమైన పరిస్థితులను చూసి వెనుకడుగు వేస్తారు, మరి కొంతమంది మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకొని మనం ఏం చేయవచ్చు, ఏం సాధించవచ్చు అలాంటి పరిస్థితుల నుండి కూడా అని ఆలోచిస్తారు. సరిగ్గా ఇలాగే ఆత్మవిశ్వాసాన్నే ఆయుధంగా మార్చుకొని శివంగిలా ముందుకు దూకిన ఒక ధీశాలి, ఒక షీరో కథ మన శక్తిశీల్లో. మరి ఎవరు, ఆ విశేషాలేంటో తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్ రమ్య బహిరాలపించిన పాట విన్నారు. సంగీతం విశాల్ చంద్రశేఖర్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:21. మరి ఎవరో ఆ షీరో, ఎవరో ఆ ధీసాలి, ఆ కథ ఏంటి చెప్తానన్నాను కదా. గజని సినిమా గుర్తుందా? గజని సినిమాలో హీరోయిన్ పిల్లల్ని అక్రమ రవాణా చేస్తుంటే కాపాడుతుంది. ఆ గుర్తొచ్చింది పద్మిని. కానీ ఇప్పుడెందుకు ఆ విషయం అంటారా? చెప్తాను, దాని గురించి కాస్త వివరంగా చెప్తాను. ఎందుకంటే మన శక్తిశీలి కూడా అలాంటి ధీశాలి, అలాంటి శివంగే కాబట్టి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి,
2: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
3: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
2: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
3: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. మరి ఆ ధీశాలి ఎందుకు, ఎవరిని ఎలా కాపాడింది చెప్తానన్నాను కదా. ప్రపంచంలో వేలాది లక్షలాది పిల్లలు మాయమైపోతున్నారు ప్రతిరోజు. ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఈ బాధాకరమైన విషయం ఉంది. అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి అవుతున్నారు ఈ పిల్లలు. అలాంటి వందల మంది పిల్లల్ని శక్తిగా, కాళికలా కాపాడిన ధీర వనిత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా. వారి ధీశాలి, వారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో.

పుష్ప 2 చిత్రం నుండి మహాలింగం ఆలపించిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాలో పాటలాగే అపర కాళికలా విరుచుకుపడింది. పిల్లల్ని ఎత్తుకుపోతున్నా, అక్రమ రవాణా చేస్తున్న వాళ్లందరి మీద శ్రీమతి చందనా సిన్హా. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ కి చెందిన చందనా చిన్నతనంలో చూసిన ఒక టీవీ కార్యక్రమం వల్ల తాను పోలీస్ ఇన్స్పెక్టర్గా అవడానికి ప్రేరణ కలిగించిందంటారు చందన కొన్ని ఇంటర్వ్యూస్ లో. 2010 సంవత్సరంలో ఆర్పీఎఫ్ లో పోలీస్ గా చేరారు చందన. అయితే నువ్వు మహిళవి, ఫీల్డ్ వర్క్ కి పనికిరావు అంటూ అవహేళన చేసిన ఎన్నో సవాళ్ళని ఓర్చుకున్నారు, దీసాలిగా నిలిచారు. మరి ఆవిడ ప్రయాణం ఎలా సాగిందో చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గేమ్ చేంజర్ చిత్రం నుండి దలేర్ మెహందీ, సునిధి చౌహాన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం యశస్ తమన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:31 దాటి 16 సెకండ్లు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ శ్రీమతి చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎలా కాపాడారు? ఫీల్డ్ వర్క్ వద్దు, అందరూ అవహేళన చేశారు. అయినా సరే ఆవిడ ఏం చేశారంటే, ఆపరేషన్ నన్హే ఫరిష్తే అనే ఒక మిషన్ని ప్రారంభించారు. ఆవిడే దానికి ఆధిపత్యం వహిస్తూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కానే కాదు, ఏకంగా 1500 మంది పిల్లల్ని అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ నుండి కాపాడి ఈరోజు దేశం గర్వించదగ్గ అతి విశిష్ట రైల్ సేవ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, అసలు ఈ సినిమాల్లోలాగా ఇలా వెళ్ళి సడన్గా కాపాడడం అట్లా కాదు కదా. ఈ కాపాడడం, ఈ రక్షణ కల్పించడంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కొన్నారు చందనా సిన్హా. అయితే ఈ ఆపరేషన్ రన్హే ఫరిష్తే మిషన్లో ఏం జరుగుతుందంటే, ఈ తప్పిపోయిన, అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లలందరినీ గుర్తిస్తారు ముందుగా. ఆ గుర్తించడం ఎలా జరుగుతుంది, దాంట్లో ఎదుర్కొనే సవాళ్ళని చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అమరన్ చిత్రం నుండి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి ఆలపించిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అధికారినిగా ఆపరేషన్ నన్హే ఫరిష్తే నిర్వహిస్తున్నారు శ్రీమతి చందన. ఈ మిషన్లో తప్పిపోయిన అక్రమంగా తీసుకెళ్తున్న పిల్లల్ని గుర్తించడం అన్నిటికన్నా పెద్ద సవాల్ అంటున్నారు చందన. దానికోసం వాళ్ళు సాధారణ ప్రయాణికుల అంటే ట్రైన్లో సాధారణ ప్రయాణికుల ట్రైన్లో రైల్వే స్టేషన్స్లో 10 గంటలకు పైగా ప్రయాణిస్తారట రోజు. నిశితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తే గానీ నిజం తెలియదుట. ఆ వాళ్ళకి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఆ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ ఎవరైతే పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారో అక్రమ రవాణా చేస్తున్నారని వాళ్ళు పరిశీలించి నిజం తెలుసుకుంటారు. ఇది ఎంతో రిస్క్తో కూడిన మిషన్ అని శ్రీమతి చందన చెప్తున్నారు. ఎందుకంటే ఎందరో గ్యాంగ్స్, ఎందరో రౌడీల్ని ఎదుర్కొని వాళ్ల నుండి పిల్లల్ని కాపాడడం అంటే అంత ఆషామాషి విషయమేం కాదు. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం 2025 సంవత్సరంలో 1032 మంది పిల్లల్ని ఈ అక్రమ రవాణా నుండి రక్షించారట ఈ నన్హే ఫరిష్తే ఆపరేషన్ పరంగా శ్రీమతి చందనా సిన్హా. అసలు వింటుంటే కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు గబ్బురు పొరుస్తూ ఉంటుంది. అమ్మో అనిపిస్తుంది కదా. మరి ఇంకా పోలడన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి. ఈ మిషన్లో ఏం చేస్తారు, చందనా సిన్హా ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్తాను.

ఓజీ చిత్రం నుండి శృతి రంజని ఆలపించిన పాట విన్నారు. రచన కళ్యాణ్ చక్రవర్తి, సంగీతం ఎస్ఎస్ తమన్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:43 దాటి 22 సెకండ్లు. మరి ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో అలా కాపాడిన పిల్లలు వారిని ఏం చేస్తున్నారు ఆ విషయాలు చెప్తారన్నాను కదా. ఆపరేషన్ నన్హే ఫరిస్తే మిషన్లో కాపాడిన పిల్లల్లో ముందుగా చూస్తే ఎక్కువగా దాదాపు 13 నుండి 15 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలే ఎక్కువగా ఉన్నారట. అందులో ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చూస్తే చాలా జాలిస్తుంది అంటారు చందన. ఎందుకంటే భయం భయంగా చూస్తూ ఎవరు సహాయం చేస్తారా, ఎవరు వస్తారా అని బేలగా ఎదురు చూసే ఎందరో పిల్లలకి రక్షణ కవచంలా నిలిచి వారిని కాపాడారు శ్రీమతి చందనా సిన్హా. తలుచుకుంటేనే బాబోయ్ అనిపిస్తోంది కదా. రక్షించిన పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లిదండ్రులకి అప్పగించినప్పుడు పొందే ఆనందం

0: చెప్పలేంది అంటారు ఇన్స్పెక్టర్ చందన.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

భాగ్మతి చిత్రానికి శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్తమన్, రచన శ్రీజో. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే వారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు అందరి తల్లిదండ్రులకి. మన ఇళ్లలో పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి, వారితో సమయం గడుపుతూ ప్రేమగా ఉండాలి. తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉన్నా ఎప్పుడూ మన దృష్టి పిల్లలపై ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ఆడపిల్లలకి చిన్నతనం నుండే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పి అవగాహన కల్పించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడకుండా సహాయం కోసం అడగాలి అని ఆడపిల్లలకి నేర్పించాలి చిన్నతనం నుండే, స్కూల్కి వెళ్లే టైం నుండే అంటున్నారు. ఇది మనందరి బాధ్యత, నిజమే కదా? మరి వారు కూడా, అంటే చందనా సిన్హా కూడా, వారి 11 ఏళ్ల అమ్మాయికి ఇదే నేర్పిస్తానంటున్నారు. ఇదే మనందరినీ కూడా అవలంబించమని చెప్తున్నారు.

ఎనిమిది వసంతాలు చిత్రానికి చిత్రమాలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన వనమాలి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ల సమయం 2:54 దాటి 12 సెకండ్లు. చేసే పని పట్ల అంకిత భావం, నిబద్ధతకి మారు పేరుగా ధీశాలిగా ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు, నిలుస్తున్నారు ఇన్స్పెక్టర్ చందనా సిన్హా. వారి సేవ మానవత్వం సమాజానికి ఆదర్శం. ఇన్స్పెక్టర్ చందనా సిన్హాలాగే ప్రతి ఆడపిల్ల, ప్రతి మహిళా మూర్తి ఒక శక్తిశీలి కావాలి. ఇది ఈనాటి శక్తిశీలి. మళ్లీ మరొక రోజు మరొక కార్యక్రమంలో కలుస్తుంది. మీ రేడియో నేస్తం పద్మిని, నమస్కారం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృత.

శక్తిశీలి కార్యక్రమంలో మంచి విషయాలు తెలియజేశారంటూ చాలా మంది శ్రోతలు ఆత్మీయంగా సందేశం పంపించారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తోంది మీ పద్మిని.

0: ആകാശവാണി. ഗുണ്ടെ ജാരിന്തി ഹാസ്യനാടകം. രചന ശ്രീ ധരണികോട്ട ശിവരാമപ്രസാദ്. നിർവഹണ ഡോക്ടർ സാംബശിവറാവ് കൺറാത്തി. സഹകാരം ശ്രീ ജംഗ അനിൽ കുമാർ. ഇന്നലെ പാത്രലു പാത്രധാരുലു പ്രഹ്ലാദരാവ്, ശ്രീ കെ എസ് കുമാർ, പാർവതി, ശ്രീമതി ശില്പ, സത്യം, ശ്രീ ഭോഗിരെഡ്ഡി ശ്രീനിവാസ്, കൊറിയർ ബോയ് ശ്രീ ഡി എൻ വി സായി കൃഷ്ണ, മാധവ്, ഡോക്ടർ സാംബശിവറാവ് കൺറാത്തി. വിനണ്ടി ഗുണ്ടെ ജാരിന്തി ഹാസ്യനാടകം.
1: ഹലോ, ఎవరండి లోపల? ఎవరైనా ఉన్నారా? ఏంటో, ఎవరూ కనపడరు. ఇంటికి తాళం కూడా వేయలేదంటే ఇంట్లో మనుషులెవరో ఉన్నారన్నమాట. ఈ కొరియర్ ఉద్యోగంతో ఇవే తిప్పలు. ఉద్యోగం చేయకపోతే తీరవ అప్పులు. ఇదేంటో, నేను ఇలా ఆలోచిస్తున్నాను. ఆ వెనక వైపు ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. ఆ మనిషి ఏంటి అలా ఉన్నాడు? ఒంటి నిండా మట్టి బురద. ఎవరై ఉంటారు? ఓ, ఇంటికి సంబంధించిన పనివాడై ఉంటాడు. అయినా వాడు పనివాడైతే నాకేంటి, పనికి మాలిన వాడైతే నాకేంటి? వచ్చిన పని చూసుకుంటే పోలా. ఏమయ్యోయ్, పీపి రావు గారుంటే పిలుస్తావు? నిన్నేనయ్యా బురద మనిషి, సారీ సాటి మనిషి.
2: ఆయనతో నీకు పనేంటి?
1: చెప్తే గాని పిలవ్వా ఏంటి? అయినా పనివాడివి. చీచి కంపు, బాత్రూంలు కడిగేవాడిలా ఉన్నావు. నీకెందుకయ్యా డీటెయిల్స్? ముందు నీ అయ్యగారు. అదేనయ్యా, పీపీ రావు గారిని పిలుస్తావు?
2: నీ మొహం మండ, ముందా పిచ్చి పిలుపు మానే. పీపీ రావు ఏంటయ్యా చండారంగా? పీతల పాటి ప్రహ్లాదరావు అని పిలవలేవు?
1: వచ్చిన కవర్ మీద పీపీ రావు అనే ఉందయ్యా. పెంట పాటో పీతల పాటో?
2: పీతల పీతల పాటి.
1: సరేనయ్యా, కంపు భరించలేకపోతున్నా. ఆ పీతల పాటి ప్రహ్లాదరావుని కొంచెం పిలుస్తావు?
2: పిలవటం కుదరదయ్యా.
1: ఎందుకు కుదరదు? ఆయన అంత బిజీగా ఉన్నాడా?
2: అవును, చాలా బిజీగా ఉన్నాడు. నీ కళ్ళు ఏమన్నా నెత్తికెక్కయా? ఎదురుగా చూస్తున్నావుగా, కనపడదావటంలే.
1: అదేంటండి ఈ అవతారం? ఏంటి, సెప్టిక్ ట్యాంక్ లో దిగి పనిచేస్తుంటే ఎవడో, సారీ ఎవరో పారిశుద్ధ్య కార్మికుడు అయి ఉంటాడు అనుకున్నా. అయినా మీరు చాలా గ్రేట్ అండి. మన పని మనమే చేసుకోవాలి అని అద్భుతమైన సందేశం ఇచ్చారండి.
2: సందేశం సరే, ఇంతకీ సమాచారం ఏంటి? అదేనయ్యా, ఏదో కొరియర్ వచ్చిందన్నావుగా, అదిచ్చి తగలడు.
1: అవును సార్, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. బాబోయ్ కంపు,
2: నువ్వే అన్నావు కదయ్యా మన పని మనం చేసుకోవటంలో తప్పే ఉందని.
1: అవునవును, ఇంతకీ మీరు సెప్టిక్ ట్యాంక్ లో దిగి అంతలా కష్టపడుతూ వెతుకుతున్నారేంటి? అంత విలువైన వస్తువు ఏమైనా ట్యాంక్ లో పడిపోయిందా?
3: ఎవండోయ్, ఇంకా ఎంతసేపు నా ట్యాంక్ లో దిగి వెతుకుతారు? ఆ కంపు ధాటికి ఇక్కడ తాలింపు కూడా కంపు కొడుతుంది. పోతే పోయిందండి విధవ రూపాయి బిళ్ళ. మీరు మిప్పిసినతనం ఇక ఆపి స్నానం చేసి తగలడండి.
1: ఏంటి, రూపాయి బిళ్ళ కోసమా లెఫ్టినెంట్ ట్యాంకర్ మొత్తం దిగి వెతికారు? ఛీ, మీరు వద్దు, మీ లెటరు వద్దు, నేను పోతున్నా.
2: ఆగు, ఎక్కడికయ్యా పారిపోతున్నావు? కొరియర్ అంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చిన నిన్ను ఉత్తి చేతులతో పోనిస్తానా? చస్తే పోనివ్వను. నీకు మర్యాద చేయాల్సింది. నా స్టైల్లో నీకు మంచి

0: గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే.
1: పోనివ్వకేం చేస్తారు సార్, రూపాయి కోసం ఇంతలా తెగించారంటే ఇక నాకేం తిప్పిస్తారు?
0: తిప్పా నీ బొంద, అలాంటి తిప్పలు ఎన్నడూ చేయడు ఈ ప్రహ్లాదరావు. నువ్వు నాకు లెటర్ తెచ్చినందుకు అద్భుతమైన బహుమానం ఇస్తా, కాచుకో.
1: బహుమానం అంటూ మళ్ళీ కాచుకోవడం ఏంటండి?
0: హగ్గు హగ్గిస్తా రావయ్య, జన్మలో మర్చిపోలేవు.
1: హగ్గా? నవరంధ్రాలు మూసుకునే విధంగా కంపు కుడుతున్న మీరిచ్చే హగ్గా? వద్దు బాబోయ్, తలుచుకుంటేనే నవరంధ్రాల్లో సీసం పోసినంత విరక్తి కలుగుతోంది. మీ దిక్కుమాలిన లెటర్ ఇక్కడే పడేస్తున్నా, నీ పారిపోతున్నా.
0: అదే, అలా పారిపోయి బతికిపోయావు, ఇంకోసారి వచ్చావంటే నాతో పాటు నిన్ను ట్యాంక్ లో దింపుతా. ఇంతకీ ఈ లెటర్ ఎవరి దగ్గర నుంచి? చూస్తే పోలా, ఇదో వెధవ సస్పెన్స్.
2: ఆగండి, ఆ కంపు చేతులతో అది ముట్టుకోక.
0: సరే పార్వతి, ముట్టుకోను, నువ్వే చూడు. అసలు అది ఎవరు రాశారో, ఎక్కడి నుంచి వచ్చిందో దిక్కుమాలిన లెటర్.
2: ముందు వెళ్లి మీరు స్నానం చేసిరండి, తల తిరుగుతోంది.
0: పార్వతి, పార్వతి.
2: ఏంటండి అలా గుడ్లప్పగించి చూస్తున్నారు?
0: పార్వతి,
2: ఏంటో చెప్పండి.
0: నీ వయసు ఎంత?
2: 55.
0: నా వయసు
2: 60.
0: మనకెంతమంది పిల్లలు?
2: ఇద్దరు. ఇద్దరికి పెళ్లిళ్ళయి విదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు.
0: మరిప్పుడు సడన్ గా ఈ వాంతులేంటి? కొంపదీసి?
2: కొంప కాదు, కంపు. మీ పిసినారితనంతో మీరు ఒంటికి పట్టించుకున్న కంపు తాలూకు వచ్చిన వాంతి. ముందు వెళ్లి స్నానం చేసిరండి.
0: సర్లే ఓయ్, అర్థమైతే వచ్చింది. నీళ్లు చల్లటివి పోసుకుంటా, వేడి నీళ్ళంటూ గ్యాస్ మీద పెట్టకు, గ్యాస్ బొక్క. ఏ నీళ్ళు పోసుకుని చేస్తా.
2: చిచ్చి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా. మీ పిసినారి తనం తట్టుకోలేక కొడుకు కూతురు మాత్రమే కాదు, మన బంధువులు కూడా మన ఇంటికి రావడం మానుకున్నారు. పాపం కొరియర్ ఇచ్చే వ్యక్తి కాబట్టి మీ వాలకం తెలియక వచ్చుంటాడు.
0: మరిక రాళ్లే, ఇదిగో మొన్న వర్షానికి పడ్డ ఈ కుంటలో నీళ్లు పోసుకుంటున్నా.
2: అయ్యో,
0: నువ్వేం ఫీల్ అవ్వకు. నీళ్లను డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో నాకు తెలిసినట్టు ఎవ్వరికి తెలీదు.
2: అవునవును, అసలు మీ గురించే ఎవరికి తెలీదు. అలా తెలియకే మా నాన్న మీకిచ్చిన గొంతు కోశాడు.
0: నీ గొంతు కాదే, నా గొంతు కోశాడు. లక్షణంగా ఏ లక్షలిచ్చే పిల్లనో చేసుకుంటే లక్షణంగా కాలు కింద పెట్టకుండా కదలకుండా హాయిగా బతికేవాణ్ణి.
2: మీకు నన్నివ్వడమే గొప్ప. జాగ్రత్త పరుడు అర్ధాన్ని అర్ధాంగిని జాగ్రత్తగా చూసుకుంటాడని వాళ్ళు వీళ్ళు చెప్తే మా నాన్న నమ్మాడు పాపం. మా నాన్న మాట మీద నమ్మకంతో కనీసం మీ మొహం కూడా చూడకుండా నేను పెళ్లి చేసుకున్నాను. నేనెంత గ్రేటో తెలుసా?
0: నిన్ను చూసి కూడా నేను పెళ్లి చేసుకున్నా, మరి నేనెంత గ్రేటో తెలుసా? నేనేంటో నా విలువేంటో నీకు ఇన్నేళ్ల బట్టి తెలీదు.
2: అబ్బో, మీరు మీకు ఒక విలువ. అలా బయటకెళ్లి మీ గురించి మీరే ఎంక్వైరీ చేసి చూడండి, మీకున్న విలువ ఏ పాటిదో మీకే తెలుస్తుంది.
0: అంటే అంటే ఏంటో నీ ఉద్దేశం? బొత్తిగా నాకు విలువంటూ ఎక్కడ ఏడ్చిందనేగా. చూడు, ఎవరైనా సరే నా గురించి ఎంత బ్యాడ్ గా అనుకున్నా సరే అది నేను గర్వంగానే ఫీల్ అవుతా. అసలు ఒకరి గురించి చర్చించుకుంటున్నారంటే వాళ్ళు నాలాగా గొప్పవాళ్ళై ఉంటారు. ఎందుకంటే మన గురించి వాళ్ళంతట వాళ్ళు అంత ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమనర్థం? వాళ్ళ సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అన్నమాట. డబ్బులిచ్చి చేయమన్నా ఇంత పబ్లిసిటీ ఈ రోజుల్లో ఎవ్వడూ చెయ్యడు. కాబట్టి బయట వాళ్ళు నా గురించి నా పిసినారితనాన్ని ఎన్ని తిట్టుకున్నా సరే నేను ఫీల్ అవుతానని నువ్వు మాత్రం ఏం ఫీల్ అవ్వకు పార్వతి. అది నాకు ప్లస్సే గాని మైనస్ ఎంత మాత్రం కాదు. సరేనా?
2: సరేలేండి, మొగుడన్నాక ఏది చెప్పినా అదే పాటించాలి కదా. నేను అదే పాటిస్తున్నా. మీకు లేని అవమానం నాకెందుకులేండి. మీకేది ఇష్టమైతే నాకు అదే ఇష్టం. కాకపోతే మనం ఉన్న సొసైటీలో మన గురించి కనీసం నలుగురైనా కాస్త మంచిగా అనుకుంటే మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం దానికన్నా భిన్నంగా ఉంది, అంతే తేడా.
0: ఆ తేడా ఏముందిలే, అయినా ఎవడేమనుకుంటే మనకేంటి, మనకి నచ్చిన పద్ధతిలో మనం నడుచుకుంటాం అంతే. నువ్వేమంటావు?
2: అంతేలేండి, మీరు మాత్రం అస్సలు మారకండి. ఫ్రీగా వచ్చేది ఏది వదిలిపెట్టకండి. దాన ధర్మాలని అస్సలు చేయకండి. పొరపాటును కూడా ఎవ్వరికి ఎలాంటి సహాయం చేయకండి. అంతెందుకు? మన బ్యాంకులో

0: వాళ్ళెవరో మిమ్మల్ని పెన్ను అడిగితే మీరివ్వలేదు. పైగా ఏమన్నారు, బ్యాంకుకు వచ్చేటప్పుడు పెన్ను కూడా తెచ్చుకోవాలి, ఎవరిని అడగకూడదు అని బాగా క్లాస్ పీకి మరీ చెప్పారట. కనీసం మీ ఆయన ఆ మాత్రం కూడా సహాయం చేయలేని పరమ లోభి అని నన్నే అడిగారండి.
1: అప్పుడు నువ్వేమన్నావు?
0: ఏమంటాను, మీరైతే ఏమంటారో నేను అదే అన్నాను. ఎంతైనా మీ భార్యని కదండి.
1: సరే గాని ఇవాళ గురువారం కదా, నేను అలా సాయిబాబా గుడికి వెళ్ళొస్తాను అన్నట్టు నువ్వు కూడా రాలేదు.
0: నాకు చాలా పనుందండి, బట్టలు ఉతకాలి, ఇల్లు శుభ్రం చేయాలి, మొక్కలకు నీళ్లు కూడా పెట్టాలి.
1: అన్ని చేయి కానీ భోజనం మాత్రం వండకు.
0: ఓ, గురువారం ఉపవాసం కదూ?
1: అదేం కాదు, గుళ్ళో భోజనాలు ఉచితంగా పెడుతున్నారు, అందుకే నిన్ను కూడా రమ్మంటున్నాను. ఒక్క పూటైనా బియ్యం ఖర్చు కలిసి వస్తుంది కదా.
0: అయ్యయ్యో, నాకు తెలియక అన్నం వండేశానండి.
1: పర్వాలేదులే, రాత్రికి పనికి వస్తుంది. నువ్వైతే బయలుదేరు, 10 నిమిషాలు నడక, అలా వెళ్లి తిని ఇలా నడుచుకుంటూ వచ్చేద్దాం. స్వామి కార్యం స్వకార్యం,
0: పెద్ద ఘన కార్యం.
1: ఏమిటి పార్వతి, ఏమిటి అంటున్నావు?
0: అబ్బే ఏం లేదులేండి, మీ ముందు చూపు అద్భుతం అంటున్నా.
1: పోనీలే, నీకు కనీసం అప్పుడప్పుడైనా అర్థమవుతుంటాను, మరి నువ్వు కూడా వస్తావా?
0: వద్దులేండి, ఆ పుణ్యం ఏదో మీరే మూట కట్టుకోండి. పుణ్యం మీకొస్తే ఒకటి, నాకొస్తే ఒకటా?
1: భలే చెప్తావు పార్వతి, అయితే నేను ఒక్కడే వెళ్ళొస్తా అన్నట్టు వండిన అన్నం ఏ బిచ్చగాడో వస్తే దానం చేయకు, రాత్రికి నేనే తింటా.
0: ఆహా, మిగిలితే పొద్దున కూడా మీరే తిందురు గాని. మీరిప్పుడు ప్రశాంతంగా వెళ్ళరండి.
1: అది అలా అన్నావు బాగుంది, నాకిప్పుడు ధైర్యంగా ఉంది, వస్తా.
0: చచా, ఏం మనిషో ఏంటో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఈయన పిసినారితనంతో నాకు పిచ్చెక్కిపోతుంది. ఇక ఈ జన్మకి ఈయన మారరు, నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను. కర్మ ఏం చేస్తా.
2: అమ్మాయి పార్వతి, పార్వతి.
0: సత్యమన్నయ్య, నువ్వా? రారా, ఎండను పడొచ్చో, అలా కూర్చో, కాసిన మజ్జిగిస్తానండు.
2: పర్వాలేదమ్మా, ఇక్కడ కూర్చుంటానులే అన్నట్టు ఆ మజ్జిగ నాకెందుకులే అమ్మా, కాసిన మంచిలో ఇవ్వు చాలు, లేకపోతే 1/2 లీటర్ మజ్జిగ తగ్గిందని మీ ఆయన నీ మీద చిందులేయగలడు.
0: బాగా చెప్పావన్నయ్య, అయినా ఆయన సంగతి నీకు తెలిసినంత బాగా ఇంకెవ్వరికి తెలీదు. మజ్జిగే తెస్తాను, కాకపోతే ఆ మజ్జిగను భర్తీ చేసేంత నీళ్లు కలుపుతానులే అన్నయ్య. అన్నయ్య
2: అమ్మా,
0: ఇదిగో మజ్జిగ తీసుకో.
2: అలాగే. అవును, వీడెక్కడా, గుడికి వెళ్ళాడు కదమ్మా.
0: అవునన్నయ్య, నీకు తెలియదేముంది, ఉచితంగా వస్తే చాలు, ఆయన ఎక్కడికైనా ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థమవుతుందో లేదో అన్నయ్య, ఆయన ప్రవర్తనతో ఇంటా బయట చాలా నామోషిగా ఉంటుందన్నయ్య.
2: నిజమేనమ్మా, వయసుతో పాటు వాళ్ళు ఈ పీనాసి గుణం కూడా పెరుగుతూ వచ్చింది. వాడికి స్నేహం, ప్రేమ, అభిమానం, బంధువులు, కుటుంబం అనే వ్యత్యాసాలు ఏమాత్రం లేవు. చాలా పిసినారి, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని గాని, మొహమాటం గాని బొత్తిగా లేవు వాడికి. ఇంత చిత్రమైన పొదుపరిని, లోభత్వం ఉన్నవాణ్ణి నేనెక్కడా చూడలేదమ్మా. ఏదో చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న వాళ్ళం అవడం, ఒకే ఊరు వాళ్ళం అవడం వల్ల వాడి గురించి పూర్తిగా తెలిసిన వాణ్ణి కనుక ఇట్లా నెట్టుకొస్తూ ఉన్నాను. గాని వాడికి సాక్షాత్తు అర్ధాంగివి, వాడిని వాడి లోభి లక్షణాలన్నీ నువ్వెలా భరిస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదమ్మా.
0: కట్టుకున్నాక తప్పుతుందా అన్నయ్య, అలవాటైపోయింది. పిల్లలు చాలా అదృష్టవంతులు, ఉద్యోగాలొచ్చి పెళ్లిళ్లు కావడంతో ఈ ఊబిలో నుంచి బయటకెళ్లి సంతోషంగా బతుకుతున్నారు. వాళ్ల ఇష్టాలకు తగ్గట్టుగా స్వేచ్ఛగా హాయిగా ఉంటున్నారు. వాళ్ళని తలుచుకుంటూ ఏదో ఇలా ఆయనతో నెట్టుకొచ్చేస్తున్నానన్నయ్య.
2: అందుకేనేమో ఓర్పులో స్త్రీని భూదేవితో పోల్స్తారు, అంత సహనం నీలో ఉండటం వల్లే వాడి పిసినారితనాన్ని భరిస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకొస్తున్నావు. కాని కాలం ఎప్పుడు ఒకేలా ఉండదమ్మా, వాళ్ళు కూడా మార్పు వస్తుందన్న నమ్మకం నాకుంది.
0: మార్పా ఆయనలోనా?
2: అవును,
0: శ్రీహరి ప్రత్యక్షమై తన పేగులు చీల్చేటప్పుడు హిరణ్యకశ్యపుడిలోనైనా మార్పు వచ్చిందేమో గాని, ప్రహ్లాదరావని పేరు పెట్టుకున్న ఈయన పేరుకే గాని అన్ని రాక్షస లక్షణాలే. నాకైతే ఈయన ఈ జన్మలో మారుతారు అనే నమ్మకమే లేదన్నయ్య.
2: నాకుందమ్మా ఆ నమ్మకం. ఈ కాలం ఉంది చూసావు, ఇది చాలా విచిత్రమైంది. అందుకే అంటారు కదా, దేనికైనా టైం రావాలని. మీ ఆయన విషయంలో కూడా టైం

0: వస్తుంది. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా, చూడు నేను మళ్లీ సాయంత్రం వస్తాను. పడమట వీధిలో ప్రవచనాల కార్యక్రమం ఉందట, వీలైతే మీ ఆయన కూడా తీసుకెళ్తాను.
1: ప్రసాదం ఉంటే చెప్పన్నయ్యా, తప్పకుండా వస్తారు. ప్రవచనాలంటే రావడం కష్టమేమో మరి.
2: పార్వతి, పార్వతి.
1: అబ్బబ్బబ్బా, వస్తున్నానండి. చెప్పండి, గుళ్ళో భోజనం బాగుందా?
2: బ్రహ్మాండంగా ఉంది, కాకపోతే నువ్వు మిస్ అయ్యావు. దేనికైనా అదృష్టం ఉండాలి. అవును, ఇంతకీ నువ్వు తిన్నావా? నా రాత్రికి భోజనం అట్లాగే ఉందిగా.
1: అలాగే ఉంది మహాప్రభు. అన్నట్టు ఉదయం మీకేదో కొరియర్ లో లెటర్ వచ్చింది. ఇదిగో.
2: ఎలా ఇవ్వు? బాగా గుర్తు చేశావు. ఎవరు రాసుంటారబ్బా? అసలు ఏమై ఉంటుంది? ఓహో, ఇదేదో శుభలేఖలా ఉందే.
1: శుభలేఖ?
2: ఏదో చిన్న కాగితం కూడా ఉందే, కస్తూరిలాగా చాలా అందంగా ఉంది. ఎవరు రాసుంటారబ్బా?
1: ముందు చదవండి.
2: చదువుతున్నా చదువుతున్నా. మహారాజశ్రీ ప్రహ్లాదరావు బావ గారికి నమస్కారం. ఏమోయ్, వీడు చిట్టి బాబు, మీ పిన్ని కొడుకులేడు బడుద్దాయ్, బాగానే సంబోధించాడు నన్ను.
1: అసలు విషయం ఏంటో చదవండి.
2: మా అక్కయ్య పార్వతి దేవుడు దయవల్ల బాగానే ఉందని భావిస్తాను. మీ కక్కుర్తిని కూడా తన గుండెల్లో పెట్టుకుని ఎంతో ఆర్తిగా విషాన్ని మింగిన శివయ్యలాగా మీతో ఇన్ని అగచాట్లు పడుతున్నా పార్వతులకు ఆ దేవుడే మంచి రోజులు ఇస్తాడని నా ప్రగాఢ నమ్మకం.
1: మా చిట్టిగాడికి నేనంటే ఎంత అభిమానమో చూసారా?
2: నీకు అభిమానమే కనపడుతుంది, కానీ నాకు అవమానంగా ఉన్నట్టు నీకు కనిపించట్లేదా? వెధవ, నాది కకృతి బుద్ధని రాస్తాడా?
1: ఏదో బావ కదా అని చమత్కారంగా రాసుంటాళ్ళండి.
2: బావా, కకృతి అన్నందుకు నువ్వు పెద్దగా ఫీల్ అవ్వవు అని నాకు తెలుసు. అసలు నీది పిసినారితనం కాదు, పొదుపు అని నేనంటాను. పార్వతి, ఈ పాయింట్ బాగా రాశాడు చిట్టిగాడు, క్యాచ్ చేశాడు బాగా. తర్వాత ఏం రాశాడంటే, బావా, వచ్చే నెల 9వ తేదీన నా చిన్న కుమార్తె అపన్న లేదు, దానికి పెళ్లి. పెళ్లి కొడుకు ఎవరో కాదు, ప్రసాద్ అని తన ఇష్టపడ్డవాడే. ఆ అబ్బాయి కూడా తన్ని ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకు, బోలెడ్ ఆస్తి, గవర్నమెంట్ జాబు, అందుకే ఒప్పేసుకున్నాం, తాంబూలాలు ఇచ్చేసుకున్నాం. ఆ కొత్త జంటను ఆశీర్వదించడానికి మీ జంట తప్పకుండా రావాలని నా విన్నపం. సొంత వాళ్ళు కాబట్టి మీరు ఒక 10 రోజులు ముందే వస్తే ఇంకా మాకు సంతోషం. ఉదయం కాఫీ టీల నుండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం ఉపాహారాలు, రాత్రికి మంచి విందు భోజనాలు ప్రతిరోజు మీరు ఆస్వాదించి ఆనందంగా గడపవచ్చని. ఫోన్ల కంటే ఇలా ఉత్తరం రాయటమే నీకు ఇష్టమని నాకు తెలుసు, కాబట్టి ఈ ఉత్తర సాహసం చేశాను. నా ఈ అభ్యర్థన నీకు బాగా నచ్చుతుందని, వెంటనే బయలుదేరడానికి నీకు ఎలాంటి మొహమాటం, సిగ్గు, లజ్జ లాంటివి ఉండవని భావిస్తూ మీకు ఇదే నా ఆహ్వాన విన్నపం. ఇట్లు మీ బామ్మది చిట్టిబాబు.
1: అబ్బా, మీ మనసుని నాకంటే మా చిట్టిగాడే బాగా చదివినట్టున్నాడు కదండి.
2: ఏడిశాడు వెధవ, తిట్టాడో పొగిడాడో తెలియదు కాని 10 రోజుల ముందే రమ్మన్నాడు. ఆ ఒక్క లైన్ చాలు నాకు. అంతకన్నా ఓ 4 రోజులు ముందే బయలుదేరదాం, ఏమంటావు పార్వతి?
1: మీరు ఎలాగంటే అలాగేనండి. మరీ అంత ముందుగా వెళ్తే వాళ్ళేమన్నా అనుకుంటారు బాగోదండి అని నేనన్నంత మాత్రాన మీరు ఆగుతారా ఏంటి?
2: ఆహా, ఓహో, ఏం చెప్పావు పార్వతి. పతి అడుగు జాడల్లోనే సతి అనే వాక్యానికి నిలువెత్తు రూపం నువ్వు. అంటే దాదాపు 15 రోజులు మనకి గ్రాసం ఖర్చు, ఉప్పు పప్పు బియ్యం ఖర్చు లేనట్టే.
1: అవునండి, కానీ కేవలం ఊరెళ్ళడానికి ఛార్జీలు మాత్రం పెట్టుకుంటే చాలు.
2: అదొకటి ఉంది కదూ, చిస్తా ఆలోచిస్తా, మనసుంటే మార్గం ఉండకపోదు.
1: కొంపు తీసి నడిచెళ్ళిపోదాం అంటారేంటి? 400 కిలోమీటర్లండి మనం వెళ్లాల్సింది నెల్లూరు.
2: తెలుసులేవోయ్, ఏం కంగారు పడకు, అవన్నీ నేను చూసుకుంటాగా.
1: అన్నట్టు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి బట్టలు పెట్టాలి, లేదా డబ్బైనా చదివించాలి, లేకపోతే చుట్టాల్లో మన పరువు పోతుందండి. ఏం చేద్దామంటారు?
2: డబ్బులా? ఎందుకో శుద్ధ దండగా. చేసుకోబోయేవాడు అదే పెళ్లి కొడుకు. ఆ ప్రసాద్ అనేవాడికి అంత ఆస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఇంకా డబ్బెందుకు చదివించడం అన్నట్టు మనం పెళ్లి కూతురు తరపు చుట్టాలం కాబట్టి ఆ పిల్లకి బట్టలు పెడితే సరిపోతుంది కదా. ఆలోచించు.
1: మరి ఆ బట్టలైనా కొనాలి కదండి.
2: కొనాలా? నీ తెలివి

0: అర్థం చేసుకున్నాను. మొత్తానికి పైసా ఖర్చు లేకుండా మనం 10 రోజులు పెళ్లి వారింట్లో ఎంజాయ్ చేస్తున్నాం, అంతే కదా?
1: శభాష్, ఇది నాకు కావాల్సింది. ఇలా చెప్పంగానే అలా అర్థం చేసుకునే నీలాంటి భార్య దొరకటం నిజంగా నా అదృష్టం అయ్యి
0: అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇందాక సత్యవన్నయ్య వచ్చాడండి.
1: ఏంటో, ఏదన్నా విశేషమా?
0: సాయంత్రం పరమట వీధిలో ప్రవచనాలు చెప్తున్నారట, మీకు చెప్పాలని వచ్చాడు.
1: అఘోరించాడు.
0: సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పాడు, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాట.
1: నేను వెళ్ళను. వారికి అవసరం అయితే వాడే వెళ్తాడు. అయినా మనమేంటో మనకి తెలిసినప్పుడు ఒకరు చెప్తే వినాలా? అయినా అక్కడ ఏం చెప్తారో మనకి తెలీదా? వినేవాళ్ళు వింటారు, నాకైతే అవసరం లేదు.
0: ఏదో స్నేహితుడు కదా, ఆ చనువుతో అనుకుని ఉంటాళ్లేండి పోనిత్రు.
1: వాడంతగా తెలుసుకోవాలే గాని అంతకంటే మంచి మాటలు నేను చెప్తాను. పెరటి మొక్క ఔషధానికి పనికిరాదన్నట్టు నేను చెబితే వాడు వింటాడా? వాడి దృష్టిలో అందరిలాగే నేను పిసినారిని, పిల్లికి కూడా భిక్షం పెట్టను అని అంతేగా.
0: అయినా అందులో సత్యం అన్నది తప్పే ఉంది, బయట అందరూ అనుకుంటున్నదేగా.
1: అంతేలే, అప్పటికి అందరూ పేద దానకన్నులు, నేనొక్కడిని మీ దృష్టిలో పరమ పీనాశి వేధవని.
0: అయినా మీరు పతిదేవులు, మీరు చెప్పింది చేయడమే నా పని. కాకపోతే అన్నయ్యతో ప్రవచనాలకు వెళితే మీకొచ్చిన నష్టమేంటి? ఏదో 4 మంచి మాటలు మీ చెవిన పడతాయి. అలాంటి మాటలు వింటే మనకు తెలియక చేసిన పాపాలేమైనా ఉంటే పోతాయట. పోనీ, ఒకసారి మీరు కూడా వెళ్ళండి.
1: ఇవన్నీ నీ మాటలేనా? ఆ సత్యంగాడు నూరిపోసిన హితోపదేశమా? నన్ను నేరుగా అడిగే దమ్ము ధైర్యం లేక నిన్ను చెప్పమనుంటాడు ఆ వెధవ. సర్లే, కాని ఆ బడుద్దాయిని, నేనే వాడికి తగిన సమాధానం చెప్తాను. అబ్బా, తలనొప్పిగా ఉందో, కాసిన కాఫీ ఉంటే ఇవ్వు.
0: ఇవాడ పాలు వద్దన్నారుగా, నిన్నటి కాఫీ ఉంది, కొంచెం వేడి చేస్తామంటారేమిటి?
1: నిన్నటి కాఫీని మరేం పర్వాలేదు, బాగా వేడి చేసి.
0: అలా నిలువ ఉన్నవి తాగొద్దని టీవీలో చెప్తున్నారండి.
1: అందుకే ఆ దిక్కుమాలిన టీవీ చూడొద్దనేది. పైగా నెలకి 400 రూపాయలు బొక్క, వచ్చే నెల నుండి టీవీ కూడా బంద్.
0: అయ్యో, మరి వార్తలు ఎలా వినాలి?
1: వార్తలు ఏముంది, పక్కింట్లో పేపర్ అడిగి తెస్తే 10 నిమిషాల్లో చదివిచ్చేస్తాం.
0: అయ్యో,
1: అయినా వార్తలు వార్తలేముంటాయి? పెరిగిన బంగారం ధరలు, పైసా తగ్గిన పెట్రోల్ ధరలు, సెల్ ఫోన్ కొనివ్వలేదని కూతురు ఆత్మహత్యా ప్రయత్నం, పరీక్షా పేపర్స్ లీకు, చాలా ఇంకా చెప్పమంటావా వార్తలు?
0: చాలండి బాబు చాలు, మీరు మీ నాలెడ్జ్ చూస్తుంటే మనకు ఇక ఏ టీవీతో పనిలేదండి. అలా మీరు వార్తలు చెబుతూ ఉంటే నేతిగారులు తిన్నంత తృప్తిగా ఉందండి.
1: ఉంది కదా, ఉంది కదా. మళ్లీ నేను చెప్పే వరకు గారిలో ఉండడం మానే, వినాలనిపిస్తే చెప్పు, మళ్లీ నా వార్తల పరంపర వినిపిస్తా.
0: వద్దులేండి, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ఇప్పుడు కాఫీ బ్రేక్.
1: ఫోన్ రింగ్ అవుతుంది, వచ్చి మాట్లాడు.
0: అబ్బబ్బబ్బా, నాకేం 4 చేతులు లేవు. మీరు ఖాళీగా ఉన్నారుగా, మీరే మాట్లాడండి, నేను కాఫీ వేడి చేస్తున్నా.
1: అయితే ఆ కాఫీ ఏదో అయ్యాకే మాట్లాడు, అవసరమైతే వాళ్లే చేస్తారు. మళ్ళీ ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచో నీకు తెలుసు, నాకు తెలుసు. నా గొంతు వినగానే టక్కుని పెట్టేస్తారు. ఇంట్లో నేనేగా పనికి రాని వాణ్ణి.
0: మళ్ళీ మొదలెట్టారు. ఫోన్ చేసింది అబ్బాయో అమ్మాయో అయి ఉంటారు, మన పిల్లల విషయంలో మనమే పెట్టి చేస్తే ఎలాగండి? ఇదిగో కాఫీ, మళ్లీ చేస్తారేమో చూద్దాం.
1: పుట్టినప్పటి నుంచి పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించా, అబ్బాయికి అమ్మాయికి పెళ్లిళ్లు చేశా. వాళ్ళు పిల్లలతో బాగానే ఉన్నారు, మొదట్లో నాతో బాగానే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడేమైందో, నా గొంతు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అందరి పిల్లలు వాళ్లలాగే ఉంటున్నారా?
0: వాళ్లనేది అదేనండి, అందరి తండ్రులు మీలాగే ఉంటున్నారా అని. దానికి సమాధానం చెప్పాల్సింది మీరు.
1: అంతేలే, నువ్వు నీ పిల్లలు ఒకటి, నేనేమో వేరు. నా మాటలు వింటుంటే వాళ్ళకి చెవుల్లో సీసం పోసినట్టుంటుంది. కన్న తండ్రిని నేనేం చెప్పినా వాళ్ల మంచి కోసమేగా, ఆ మాత్రం అర్థం చేసుకోలేరు. అందుకే నేనే నోరు మూసుకుంటున్నా. విషయాలు విశేషాలు ఏమైనా ఉంటే నువ్వే మాట్లాడు.
0: అనండి అనండి, ఈ స్థితి తెచ్చుకుంది మీరేగా. మీరు మంచిగా మాట్లాడితే వాళ్ళు ఎందుకు ఇష్టపడరు? మీరు మాట్లాడినన్నాళ్లు డబ్బు గురించి, పొదుపు గురించి తప్ప వాళ్ల బాగోగులు ఎప్పుడూ మాట్లాడలేదు. వాళ్ళేమైనా చిన్న పిల్లలా? వాళ్లకే ఇప్పుడు పిల్లలు. ప్రేమగా అభిమానంగా ఆప్యాయత చూపించాలని వాళ్ళు కోరుకుంటారు. అది మీ మాటల్లో లేకపోవడంతో మీ గొంతు వినగానే కట్ చేస్తున్నారు. ఇది మీరు అర్థం చేసుకోలేరు.

0: వాళ్ళకి నేను చెప్పలేను. మీ మధ్య పిల్లల మధ్య పడి నేను నలిగిపోతున్నాను.
1: నా మాట తీరే అంత? ప్రేమట అభిమానమట, అవి లేకుండానే వాళ్ళు ఇంత వాళ్ళు అయ్యారా? అరే, ఏ మంచి మాట చెప్పినా అది తప్పనుకుంటే ఎట్లా? పొదుపు గురించి, డబ్బు విలువ గురించి, దుబారా ఖర్చుల గురించి ఒక తండ్రిగా నా పిల్లలకి నేను చెప్పుకునే స్థితి కూడా లేని నేను ఒక తండ్రినేనా? ఆ మాత్రం హక్కు నాకు లేదా?
0: ఉందండి. వారికి మన మీద ఎంత ప్రేమ లేకపోతే నెలలా డబ్బులు పంపిస్తున్నాడు. మన బాగోగులు ఎప్పటికప్పుడు ఎందుకు ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు? ఒక్కసారి ఆలోచించండి.
1: అదిగో అదిగో, మళ్ళీ లాజిక్ అర్థం కాని మ్యాజిక్ మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు వినడం కంటే
2: ప్రవచనాలు వినడం బెటర్ రా. పద, పడమటి వీధికి వెళ్దాం.
1: నువ్వా సత్యం, సమయానికి వచ్చావరా. అసలు ఈ పిల్లలు ఫోను
2: అంతా విన్నానరా. సంసారం అన్నాక అవన్నీ కామన్. నువ్వా రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెట్టవు. మా ఆవిడుందే, నేను వద్దన్నా విపరీతంగా ఖర్చు పెడుతూనే ఉంటుంది. నీ వల్ల ఇటు మా చెల్లాయి, అటు మా ఆవిడ వల్ల నేను నిత్యం సతమతం అవుతున్నాం. ఏదో సర్దుకుపోతున్నావు అంతే.
1: అంటే ఏంట్రా, అప్పటికీ నీ భార్య అదేరా నా చెల్లెమ్మ, నేను మా పద్ధతులు మీకు నచ్చకపోయినా మీరు అడ్జస్ట్ అవుతున్నారని నీ ఎదవ సపోర్టింగా?
2: ఒరే, విషయాన్ని మరీ అంత సీరియస్ గా తీసుకోకరా ప్రహ్లాదరావు. ప్రశాంతంగా అలా పడమటి వీధికి వెళ్ళొద్దాం. పద, కాస్త మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
1: ప్రవచనాలు వినడానికే
2: వినమని ఎవరన్నారు? మన సంసారాల గురించి అలా కాసేపు మనసులు విప్పి మాట్లాడుకున్నారా? ఎప్పుడు యాంత్రిక జీవితమేనా? రే, నిజం చెప్పరా, నువ్వు హాయిగా ప్రశాంతంగా నవ్వుకుని ఎంతకాలం ఉంటుంది?
1: అవునరా, ఇదైతే నిజమే. సరే పద, అలా అలా తిరిగి వద్దాం.
2: అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావరా, సంతోషంగా ఉంది. ఆ చెల్లెమ్మా, అలా వెళ్ళొస్తావమ్మా.
0: మంచిదన్నయ్యా, అలాగే వెళ్ళండి.
1: చూడు పార్వతి, ఏ ముసలాడో ఏ బిచ్చగాడో వస్తే దాన ధర్మాలు అంటూ రెచ్చిపోకు, చేతులు ఖాళీ లేవని చెప్పి పంపించేసే.
0: అది మీరు నాకు ప్రత్యేకంగా చెప్పాలా? అలాంటివి ఏవి చేయను, మీరు ధైర్యంగా వెళ్ళండి. భగవంతుడా, నాకేంటి తండ్రి ఇలాంటి భర్తనిచ్చా? నువ్వే ఆయన్ని మామూలు మనిషిలాగా మార్చవయ్యా. ఆయన బుద్ధిని మమతలు, బంధాలు, బంధుత్వాల వైపు మార్చవయ్యా. డబ్బు కంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయని జ్ఞానోదయాన్ని ఆయనలో కలిగించు, కలిగించు స్వామి.
1: ఏంట్రా సత్యం, ఇంత నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశానికి తెచ్చావు?
2: నీతో ప్రశాంతంగా మాట్లాడానికి రా.
1: ప్రవచనాలు తప్పించుకున్నా నీ ప్రబోధ గీత వినాల్సిందే అన్నమాట.
2: ఒరేయ్ ప్రహ్లాదరావు, నీ వాలకం ఏం బాగుంటం లేదురా. సొంతిల్లుంది, అణకువగా ఉండే భార్య ఉంది, రత్నాల్లాంటి బిడ్డలున్నారు. వాళ్ల తెలివితేటలతో ఉద్యోగాలు తెచ్చుకుని నీ చేత పైసా ఖర్చు కూడా పెట్టించకుండా ప్రేమ వివాహాలు చేసుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అలాయినా కూడా ప్రతి నెలా నీకు డబ్బు పంపిస్తున్నారు. అయినా నువ్వు మాత్రం కొంచెం కూడా దయాగుణం లేకుండా ప్రవర్తించటం నాకేం నచ్చలేదురా.
1: అంటే ఏంట్రా, డబ్బుంది కదా అని దాన ధర్మాలు చేయమంటావా, సత్రాలు కట్టించమంటావా, లేకపోతే షోకిల్లా రాయుళ్లా డబ్బు ఖర్చు చేస్తూ దర్జాగా బతకమంటావా? ఇదేగా నువ్వు చెప్పేది?
2: అలా అని కాదురా, మనీ ఎంతున్నా మనశ్శాంతి చాలా ముఖ్యంరా. గుండెల మీద చేయేసుకుని చెప్పు, నీకున్న ఆస్తితో నువ్వు ఎవరినైనా సుఖంగా ఉంచుతున్నావా? పోనీ నువ్వైనా సుఖంగా ఉండగలుగుతున్నావా?
1: నువ్వు అనుకున్నంత సుఖంగా అయితే లేననుకో, అయినా బాగానే ఉన్నానుగా.
2: అని నువ్వనుకుంటున్నావు. నిజమైన ఆనందం, సుఖం ఎలా ఆస్వాదించాలో నీకు తెలియదురా.
1: నీకు తెలుసుగా, చెప్పు వింటాను.
2: మనం మన కోసం మాత్రమే కాదురా, ఇతరుల కోసం కూడా అప్పుడప్పుడు బ్రతుకుతుండాలి. ఆ ఇతరులు కూడా ఎవరో పరాయి వాళ్ళు కాదు, నీ భార్య, నీ పిల్లలు. బంధాల్లో కూడా కమర్షియల్ గా ఉంటే ఇంకా నువ్వు నిజమైన ఆనందం ఎప్పుడు అనుభవించేది? నా మాట విని, కనీసం నీ కుటుంబం విషయంలోనైనా నీ ధోరణి మార్చుకోరా.
1: చెప్పొచ్చావులేరా, నేనిప్పుడు మారకపోతే నా పెళ్ళాం పిల్లలకు వచ్చిన నష్టమేంట్రా? పిల్లలు పెళ్లిళ్ళయి వాళ్ళు బాగానే సెటిల్ అయ్యారు, ఇక భార్య అంటావా, తనకి కావలసినవన్నీ ఇంట్లోకి తెచ్చిపడేస్తున్నా, తనకు ఏ లోటు రాకుండా చూసుకుంటున్నా, ఏదో వేళకింత వండి పెడుతుంది. నా జీవితం అలా అలా వెళ్లిపోతుంది శుభ్రంగా. ఇంకా ఇంతకన్నా నేను చేయాల్సిందే ఉంది, మారాల్సిందే ఉంది. ఓహో, దీనికోసం పెద్ద క్లాసు పీకడానికి ఈ దిక్కుమాలిన జనసంచారం లేని ప్రదేశానికి తీసుకొచ్చావు. నువ్వు బోధించిన సూత్రాలు చాలు, పాదకి వెళ్దాం.
2: రే, చిన్ననాటి నుంచి నా స్నేహితుడు అని నాకు అనిపించిన మంచి ఏదో చెప్పా. నీ ధోరణిలో నువ్వుంటే నేను మాత్రం

0: ఏం చేస్తాను? ఒక్క రూపాయి సెప్టిక్ ట్యాంక్ లో పడిందని అందులోకి దిగడానికి కూడా ఏమాత్రం సందేహించిన నిన్ను ఎవడు మాత్రం మారుస్తాడు? అదేమంటే ఆ రూపాయి మాత్రం డబ్బు కాదా, ఊరికే వస్తుందా అని రివర్స్ లో వాయించే నిన్ను ఆ మహాతల్లి పార్వతమ్మ కాబట్టి భరిస్తుంది. గాని చూడు, మరొకరైతే క్షణం కూడా నీతో ఉండేది కాదు.
1: అనరా, అను, అన్ని నువ్వే అనుస్తున్నావు.
0: ఏంట్రా అనేది, దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది. ఛా, మరీ ఇంత పిసినారుతనవా? నీకున్న ఆస్తికి గాని నీకు వచ్చే సంపాదనకు గాని నాలుగు మంచి పనులు చేయాలి. నలుగురికి దానం చేయాలి. కనీసం ఇంటి ముందుకొచ్చిన బిచ్చగాళ్లకైనా మనకున్నంతలో పెట్టాలి. ఇవన్నీ నీ దృష్టిలో దుబారా ఖర్చులే. పెళ్లికి కూడా చేయి విదల్చని ఇంత చండాలమైన గుణం నీకెలా కప్పిందిరా?
1: 100 తిట్టు 1000 కొట్టు మొహమాటం, సిగ్గు, శరం, బిడియం లాంటివి ఈ ప్రహ్లాదరావుకి అస్సలు పడవు.
0: తెలుసు,
1: చూస్తూ చూస్తూ రూపాయి ఖర్చు పెట్టడం నాకు చేత కాదు. 10 రూపాయలు ఫ్రీగా వస్తుందంటే 10 మైళ్లు కూడా నడిచి వెళ్లే క్యారెక్టర్ అన్నది నీకు బాగా తెలుసుగా.
0: ఓ, తెలియకేమరా, బాగానే తెలుసు. డబ్బా ఫోన్లు వచ్చిన కొత్తల్లో అప్పుడు నువ్వు ఉండే తాటాకుల కప్పున్న ఇల్లు అగ్ని ప్రమాదానికి లోనైతే నువ్వేం చేశావో అది తెలుసు. ఆ సమయంలో కూడా ఫైర్ ఇంజిన్ వాళ్లకి ఫోన్ చేయకుండా నీ దిక్కుమాలైన పిసినారితనంతో వాళ్లకి మిస్డ్ కాల్ ఇచ్చావు. ఎందుకు మర్చిపోతా?
1: మిస్డ్ కాల్ చూసి వాళ్లే చేస్తారనుకున్నా, చేయలేదు.
0: ఏమైంది, నీ కొంప మొత్తం పూర్తి కాలిపోయింది కదా, తీరిందా బాగా? అయినా కూడా నీకు సిగ్గురాలి. రే, ఒక పక్క కొంప అంటుకుంటుంటే ఏ దగ్గులబాజీ విధమైనా మిస్డ్ కాల్ ఇస్తారట్రా.
1: అందుకే కదరా నేనిచ్చాను. దట్ ఈజ్ ప్రహ్లాదరావు.
0: ఏడ్చావు, ఇంకాసేపు నీతో డిస్కస్ చేస్తే నీ దిక్కుమాలిన గుణాలు నాకు సంక్రమించేట్టున్నాయి. భద్రబాబు, నీకు దండం.
1: దట్స్ గుడ్ మై డియర్ ఫ్రెండ్ సత్యం. నువ్వు కూడా నాలా మారటానికి ట్రై చెయ్యి.
0: ఏంటి, నీలాగానా? సరే సరే, పద.
2: ఎలా ఉందండి అన్నం? కొంచెం వాసనగా ఉందా? రాత్రిది కదా.
1: పాచి పంటికి బలం, మురికి ఒంటికి బలం అన్నట్టుగా భోజనం రాత్రిదైతేనే బ్రహ్మాండంగా ఉందో.
2: సర్లే గాని, మా చిట్టి కూతురు పెళ్లి, అదేనండి అపర్ణ పెళ్లికి మనం ఎప్పుడు వెళ్తున్నాం?
1: వెళ్ళడానికి ఇంకా టైం ఉందిగా.
2: 10 రోజులు ముందుగానే రమ్మన్నాడు కదండి. మొత్తం ఇంకా 15 రోజులు ఉంది పెళ్లికి. అంటే మనం కనీసం ఇంకో 5 రోజుల్లో బయలుదేరాలి. ఇద్దరం వెళ్లాలంటే నెల్లూరు ఇక్కడుందా ఏమిటి? చార్జీలకి బాగానే ఖర్చు అవుతుందనుకుంటా. అబ్బా, ఖర్చు అన్న మాట వింటే కేదేదో అయిపోతుంది. ముందు ఈ మంచినీళ్ళు తాగండి.
1: తెలుసు కదా, ప్రశాంతంగా తినేటప్పుడు దిక్కుమాలిన ఖర్చు అనే మాట నా చెవిన పడకూడదంటే వినవు. అయినా ఇంకో 5 రోజులుందిగా, ఇప్పటి నుంచి ఆలోచన ఎందుకు అన్నట్టు పిల్లలు ఏమన్నా ఫోన్లు చేశారా? చేసే ఉంటారులే.
2: చేశారు.
1: ఏంటంట, నాన్న ఏమన్నా మారాడా, ఇంకా పిసినుగొట్టుగానే ప్రవర్తిస్తున్నాడా అని అడుగుంటారు. అంతేనా?
2: అంతే అంతే. అచ్చం మీరు చెప్పిందే అడిగారు వాళ్ళు. ఇంకేం అడుగుతారు? అన్నట్టు పెళ్లికి మన పిల్లలు కూడా వస్తున్నారట.
1: ఎందుకు? ఛార్జీలు దండగా, చేసే ఉద్యోగానికి సెలవు పెడితే శాలరీ దండగా. ఇప్పుడు వాళ్ళంత హడావుడిగా రాకపోతే ఈ చిట్టిగాడి కూతురు పెళ్లి ఏమన్నా ఆగిపోతుందా? దండ ఖర్చులు కాకపోతే.
2: అందరూ మీలాగే ఆలోచిస్తే ఇక బంధువులెందుకు, బంధుత్వాలెందుకు? అయినా వాళ్ల డబ్బు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం.
1: అంతేలేవే, వాళ్ళు వాళ్ళిష్టం. అంతదానికి మనకు ఫోన్ చేయడం ఎందుకు?
2: మనకి కాదు, వాళ్ళు ఫోన్ చేసింది నాకు. నాకు చేశారు.
1: ఓహో, ఈ తేడా ఒకటి వచ్చింది కదూ. సరే, వాళ్ళ ఏడుపేదో వాళ్ళని ఏడవని, నా ఏడుపేదో నేను ఏడుస్తా అన్నట్టు ఇంకోసారి పెళ్లికి ఎప్పుడు వెళ్తున్నాం అని ఊరికే నసపెట్టి ఏడవకు. నా ప్లాన్లు నాకున్నాయి. నేను కాసేపు అలా బయటికి వెళ్ళాలి. ఆ సత్యం గడిస్తే బయటికేదో పని మీద వెళ్లానని చెప్పు. వాడికే నువ్వు అన్నయ్య అంటూ రాస మర్యాదలు చేయకల్లా. అయినా ఆ వెధవ కాఫీలను తాగే వస్తాడు. మర్యాదలేం చేయకల్లా, గుర్తుపెట్టుకో, వస్తా.
2: అడగకూడదు కాని. ఇప్పుడు మీరు ఇంత హడావిడిగా ఎక్కడికెళ్తున్నట్టు? ఇప్పుడే తిన్నారు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు కదా.
1: ఏడ్చినట్టుంది నీ సలహా. పెళ్లికి వెళ్లాలంటే వెధవ ఛార్జీలు బోలిదవుతాయి. బస్సుకెళ్తే ఎంత అవుతుంది, రైలుకెళ్తే ఎంత అవుతుంది తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేయాలి కదా.
2: బస్సు కన్నా రైలు అయితే ఛార్జీలు చాలా తక్కువేమోనండి.
1: అదే తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే రైల్వే స్టేషన్ కి వెళ్ళాలి. అక్కడికే వెళ్తున్నా.
2: రైల్వే స్టేషన్ చాలా దూరం కదండి. సిటీ బస్సులోనో ఆటోలోనో వెళ్ళండి, జాగ్రత్తగా.
1: ఎంత ధైర్యంగా చెప్తున్నావు పార్వతి. నడిచి వెళ్ళాననుకో, ఇప్పుడే తిన్నాగా, వాకింగ్ అయినట్టు అవుతుంది. మళ్ళీ డబ్బు ఎందుకుంది అండగా.

0: అమ్మో, అంత దూరం నడిచి వెళ్తారా?
1: కంగారు పడకు, నా అదృష్టం బాగుంటే ఎవరో ఒకరు లిఫ్ట్ ఇవ్వకపోరు. అయినా బయలుదేరేవాడిని పట్టుకుని నువ్వు నీ యక్ష ప్రశ్నలు. అసలే ఉపవాసం ఉన్నావు, కాసేపు విశ్రాంతి తీసుకో. ఇదిగో తలుపులు వేసి పడుకో, వస్తాను.
0: కర్మ కర్మ, ఈయన పిసినారితనం చూస్తుంటే నాకు అసలు ఆకలి కూడా చచ్చిపోతుంది. కొంప తీసి, ఈయన పనికి మాలిన పిసినారితనం నాకు కూడా అంటుకోదు కదా, ఏం మనిషో ఏంటో. చచ్చా.
1: ఎటు చూసినా ఉరుకులు పరుగులు. వాహనదారులు హడావిడి చూస్తుంటే ఒక్కరు కూడా బండి ఆపేట్లేడు. ఇంకా నాకు లిఫ్ట్ ఎవడిస్తాడు? ఇస్తాడు ఇస్తాడు ఇస్తాడు. ఇచ్చేలా చేసుకోవటమే ఈ ప్రహ్లాదరావు స్పెషాలిటీ. వస్తా అడుగు. లిఫ్ట్ ప్లీజ్ సార్. సార్ నన్న ప్లీజ్ ప్లీజ్. ఓర్ని కారు చల్లకుండా కాస్త నెమ్మదిగా పోనీవయ్యా.
2: నేను స్లోగానే వస్తున్నా మాస్టర్ గారు, మీరే కంగారుగా నడుస్తున్నారు. హారన్ కొట్టినా మీకు వినిపించడం లేదు.
1: వినిపించకపోవడానికి నాకు ఇంకా చెవుడు రాలేదయ్యా. అయినా కారు నడిపేవాడివి, కాస్త జనాల్ని కూడా చూసుకుని నడపడం నేర్చుకో.
2: ఏదో పొరపాటుగా మీ పక్కకు వచ్చిందిలేండి కారు. ఇంత ఎండలో పాపం నడిచి వెళ్తున్నారు, ఎక్కడికెళ్ళాలేంటి?
1: ఎక్కడికైతే నీకెందుకయ్యా, పెద్ద ఆర్చేవాళ్లాగా లిఫ్ట్ ఇచ్చేవాళ్లాగా అడుగుతున్నావు. టూ వీలర్ వాళ్లే లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళారు, పైగా కారులో వెళ్తున్న వాడివి. నువ్వేమిస్తావులే లిఫ్ట్
2: మాస్టర్? అలా వెహికల్స్ ని బట్టి మనుషుల్ని అంచనా వేయకండి. మిమ్మల్ని ఇలా ఎండలో నడవటం చూస్తుంటే మీకు కాస్త సాయం చేయాలనిపిస్తుంది.
1: అలా అనిపిస్తుందా? అంటే నన్ను నీ కారులో ఎక్కించుకుంటావా?
2: మీరు అలా అడుగుతుంటే చాలా బాధగా ఉంది. కారు ఖాళీనే ఉంది. పెద్ద ఆయనవి, మీలాంటి వాడికి లిఫ్ట్ ఇస్తే నాకు పుణ్యం వస్తుంది మాస్టర్. మీకు లిఫ్ట్ ఇచ్చినంత మాత్రాన నాకు వచ్చే నష్టమేం లేదు.
1: అవునవును.
2: ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి?
1: అది రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాలి బాబు.
2: ఓ అంతే కదా, అయితే ఎక్కేయండి బాబాయ్.
1: అమ్మయ్యా, దేవుళ్ళ వచ్చి నా పక్కన కారాపవయ్యా.
2: ఉండండి, డోర్ తీస్తాను.
1: టీ బాబు,
2: ఇప్పుడు ఇప్పుడు ఎక్కండి. అది అది
1: అమ్మయ్యా, ఎక్కానయ్యా.
2: అది బేషుగ్గా కూర్చున్నారు. అలా విశ్రాంతిగా వెనక సీటుకు ఆనుకొని పడుకోండి మాస్టర్. అలా దర్జాగా వెనకకు చేరబడి రిలాక్స్ అవ్వండి బాబాయ్.
1: అలాగే. ఆహా, ఎంత బాగుందయ్యా సీటు, మెత్తగా.
2: మీకు కొత్తగా ఉందా?
1: గమ్మత్తుగా ఉందయ్యా. ఏదైనా కారులో ఇలా వెళ్తుంటే ఎంత హాయిగా ఆనందంగా ఉందో. నీకు చాలా థ్యాంక్స్ అయ్యా.
2: ఈ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు బాబాయ్ గారు?
1: ఆహా, నీది ఎంత మంచి మనసయ్యా.
2: అందరూ నన్ను అదే మీరన్నట్లే అంటుంటారు బాబాయ్. మానవ సేవే మహదవ సేవ అంటారుగా, అలాంటి సేవలు చేయటం అంటే నాకు మొదటి నుంచి చాలా ఇష్టం.
1: ఇంతకీ నీ పేరేమిటో?
2: మాధవ సేవ చేస్తుంటానని చెప్పానుగా.
1: అవును,
2: అందరూ నన్ను మాధవ సేవ మాధవ్ అంటుంటారు. మరి మీ పేరేమిటో చెప్పారు కాదు?
1: నా పేరు ప్రహ్లాదరావు. నీ అంత గొప్ప పేరు కాదులే మాధవ్.
2: అదేంటి బాబాయ్, ప్రహ్లాదరావు అనే పేరు మామూలు పేరా? సాక్షాత్తు తండ్రి హిరణ్యకశిపుడికే హరినామస్మరణ మహత్యాన్ని రుచి చూపించిన ఆయనే భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. అంత మంచి పేరు పెట్టుకున్న మీరు చాలా ధన్యులు బాబాయ్.
1: వీడేంటి నన్ను తెగ పొగిడేస్తున్నాడు? కొంపదీసి డబ్బులు అడగడు కదా. అసలు నా నిజమైన స్వభావం తెలిస్తే కారు కింద వేసి తొక్కించేస్తాడేమో. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉంటా. అవునవును, చిన్నప్పటి నుంచి నాలో దయాగుణం పాళ్ళు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల మా అమ్మ నాయన నాకు ప్రహ్లాదరావు అని పేరు పెట్టి ఉంటారు మాధవ్.
2: అది అలా చెప్పండి మీరు. మీరు చాలా గ్రేట్ బాబా.
1: ఎందుకు
2: అంత గొప్ప పేరు పెట్టుకుని ఇలా చాలా సింపుల్ గా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు?
1: అమాయకువా నీ మొహమా పిచ్చి సన్నాసి. నేను కాదురా అమాయకుణ్ణి, నువ్వు. ఉచితంగా నీ కారులో నన్ను ఎక్కించుకుని నాకు లిఫ్ట్ ఇస్తున్నావు చూడు. నువ్వురా అసలు శిశులు అమాయక చక్రవర్తివి. నీలాంటి తింగరోడు దొరకాలే గాని రైల్వే స్టేషన్ ఏంట్రా, ఏకంగా నెల్లూరు దాకా ఫ్రీగా నీ కారులో జర్నీ చేయను. భలే దొరికేవరా.
2: ఏంటి బాబాయ్, నీ ముఖం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నట్లున్నారు.
1: మామూలు సంతోషం కాదురా నీ మొహం మంట. ఎంత వెర్రిబాగుల వేసవి కాకపోతే కావుల్లో లిఫ్ట్ ఇస్తే సంతోషంగా ఉండరు. నీలాంటి అమాయకుని చూస్తుంటే ఎగిరి డాన్స్ వేయాలనిపిస్తోందిరా. అవును మాధవ్, నీలాంటి మాధవ సేవ చేసుకునేవాడు దొరకటం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవాళ నువ్వు నాకు దొరకటం నిజంగా నా అదృష్టం.
2: లేదు బాబాయ్, మీలాంటి పెద్దవారికి ఇలా సాయం చేసే అవకాశం కలగటం నా నిజంగా నా అదృష్టం.
1: పిచ్చి వేతలా, నేను దొరకటం వీడి అదృష్టం అంట. పింజారి వేతలా, ఇలా వీడు దారిన పోయే వాళ్లకు సేవలు చేస్తూ నాలాంటి వాళ్ళని ఎక్కించుకుని కారులో తిప్పుతూ ఉంటే వీడికి ఎంత నష్టమో అర్థం కానట్టుంది. బడుద్దాయికి ఏమోలే, తంతే తమన్నా ఒళ్ళో పడ్డట్టు వీడి కారులో వచ్చి పడ్డాను. ఇంత ఫ్రీగా కారులో వెళుతున్నట్టు తెలిస్తే పార్వతి ఎంత మెచ్చుకుంటుందో, ఆ సత్యంగాడు ఎంత కుళ్ళుకుంటాడో. ఏమైనా అదృష్టం అంటే నీదేరా ప్రహ్లాదరావు. మాధవ్, ఫోన్ రింగ్ అవుతుంది చూడు.
2: థ్యాంక్స్ బాబాయ్. డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఫోన్ రింగ్ కూడా నాకు వినిపించదు.
1: ఫోన్ లిఫ్ట్ చేయి, ఏదన్నా మంచి గిరాకీ తగులుతుందేమో.
2: నిజమే బాబాయ్, ఎవరికి ఏ సేవ అవసరం పడి ఫోన్ చేస్తున్నారో. ఒకసారి మాట్లాడితే పోలా. హలో, హలో, నేనేనండి మాధవ సేవ మాధవనే మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి, ఏం కావాలి మీకు? హలో
1: మాధవ్, కాస్త ఏసీ పెంచవయ్యా.
2: అలాగే బాబాయ్.
1: ఎంత చల్లగా హాయిగా ఉందో.
2: హలో, అవునా, ఓకే ఓకే, ఏమన్నారు? ఒక్క నిమిషం బాబాయ్.
1: ఏమిటి మాధవ్?
2: బాబాయ్, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి?
1: అది నా బ్లడ్ గ్రూప్ చాలా రేర్ అయ్యా, ఓ నెగిటివ్.
2: హలో, ఓ నెగిటివ్ సార్?
1: ఎందుకు
2: బాబాయ్? మీ బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివే కదా. సూపర్. హలో, ఏంటి, ఒక్క నిమిషం బాబాయ్.
1: మళ్ళీ ఏంటి మాధవ్?
2: మీ వెయిట్ ఎంతో చెప్పరా.
1: అది పబ్లిక్ లో అంత వెయిట్ లేకపోవచ్చు గాని మొన్న నా బరువు చూసుకున్నా 70 కేజీస్.
2: 70 కేజీస్ సార్? ఏంటి, కరెక్ట్ గా ఉందా వెయిట్ కూడా? థ్యాంక్స్ బాబాయ్. హలో, ఏమన్నారు? వయసా? ఒక్క నిమిషం బాబాయ్.
1: అర్థమైంది మాధవ్, వాళ్ళెవరో నా వయసే అడుగుతున్నారు. పైకి కనిపించను గాని నిజం చెప్పాలంటే ఈ మధ్యనే 60లో పడ్డాను, కానీ పైకి అలా కనిపించను కదా. దట్ ఈస్ మై సీక్రెట్.
2: 1 మినిట్ బాబాయ్. హలో, ఈ మధ్యనే 60 సంవత్సరాలు వచ్చాయంట. ఏంటి, అన్ని కరెక్ట్ గా సరిపోయాయా? అంతా మా బాబాయ్ అదృష్టం. అటువంటి సూటబుల్ పర్సన్ దొరకటం మీ అదృష్టం.
1: మాధవ్, నేను సూటబుల్ పర్సన్ ఏంటి? నేను దొరకటం వాళ్ళ అదృష్టం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు.
2: ఇందులో అర్థం కాని ఏముంది బాబాయ్? ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న 60 ఏళ్ల పెద్ద ఆయనకు అర్జెంట్ గా కిడ్నీ కావాలంట. మాధవ సేవ మాధవని కదా నన్ను అడిగారు. నేను నిన్నడిగాను, నీ కిడ్నీ ఖచ్చితంగా మ్యాచ్ అవుతుందంటున్నారు డాక్టర్లు.
1: ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని అడిగింది నా కిడ్నీ కోసమా? మ్యాచ్ అయిందా? ఏంటి మాధవ్ నువ్వు అనేది?
2: అదేంటి బాబాయ్, లిఫ్ట్ అడిగాక ఇచ్చా, ఏసీ వేయమన్నా వేశా, ఇన్ని చేసినోన్ని వాళ్ళెవరో కిడ్నీ అడిగితే నువ్వు మాత్రం ఇవ్వద్దా? ఇవ్వాలి కదా బాబాయ్.
1: నాయన, నేను ఎరక్కుపోయి వీడి కారు ఎక్కినట్టున్నా. వీడిప్పుడు నా కిడ్నీ కాజేసి గాని నన్ను వదలడా ఏంటి కర్మ? మాధవ్ బాబు, నేను నీకు చెప్పిన డీటెయిల్స్ అన్ని కరెక్టే, గాని నీకు నా కిడ్నీ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరే, కారు ఆపితే నడుచుకుంటూ వెళ్ళిపోతాను. కారు ఆపు మాధవ్.
2: సారీ బాబాయ్, కారు ఆగదు. నువ్వు కూడా దిగలేవు, ఎందుకంటే డోర్స్ లాక్ చేశాగా.
1: మాధవ్ ప్లీజ్, నన్ను అలా భయపెట్టకు, దయచేసి కారు ఆపు. అసలే నాకు చాలా భయంగా ఉంది.
2: అక్కడ పేషెంట్ కూడా చాలా భయంగా ఉందంట. హలో, వచ్చేస్తున్నా సార్, డోనర్ దొరికాడు. ఖచ్చితంగా మీకు సరిపోయే విధంగా అన్ని విధాలుగా మ్యాచ్ అవుతాడు. కంగారు పడకండి, వచ్చేస్తున్నాం. ఇక ఫోన్ పెట్టేయండి.
1: మాధవ్, నీకు చేతులెత్తి దండం పెడతా. నాలో ఒళ్ళు కూడా స్టార్ట్ అయింది, నీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలే.
2: అదేంటి బాబాయ్, ఏసీలో కూడా ఆ చెమటలు? ఏంటి చిన్నపిల్లల్లా ఆ కళ్ళల్లో నీళ్ళేంటి బాబాయ్?
1: నీకు నా కళ్ళల్లో నీళ్లు ఒక్కటే కనపడుతున్నాయి. లోపల భయం ఏ రేంజ్ లో తాండవం చేస్తుందో నీకు కనపడదు. ఈ టెన్షన్ లో యూరిన్ బ్లాడర్ ఏ క్షణంలోనైనా బెరూన్ లాగా తప్పని పగిలిపోవచ్చు. కక్కుర్తి పడి నీ కారు ఎక్కినందుకు కరెంటు పోల్

0: కౌగిలించుకున్నట్టుంది నా పరిస్థితి. దయచేసి కారు ఆపవయ్యా, నీకు దండం పెడతాను.
1: బాబాయ్, నువ్వు నాకు దండం పెట్టి వెళ్లిపోతే అవతల వాళ్ళు నాకు పిండం పెడతారు. అప్పదు బాబాయ్, ఆపద్ బాంధవులాగా నా కారు ఎక్కావు.
0: నేను ఆపద్ బాంధవుణ్ణి కాదు, నువ్వే నా పాలిట యమధర్మరాజువి. జర్ర కారు ఆపవంటే జన్మలో ఎవరిని లిఫ్ట్ అడగను. వదిలే, దయచేసి నన్ను వదిలే.
1: అదేంటి బాబాయ్, నేను వదిలినా వాళ్ళు నిన్ను నన్ను వదలరు. అసలు వాళ్ళు ఎవరనుకున్నావు? కరుడు గట్టిన నేరగాళ్ళు, నరమాంసాన్ని నాటుకోళ్ళ నంజుకునే రకాలు. వాళ్ళు పెద్ద ఫ్యాషనిస్టులు. వాళ్ళు ఒక్కసారి కమిట్ అయ్యారంటే వాళ్ళ మాట వాళ్లే వినరు. అంతే, ఇప్పుడు మనం ఏం చేయలేం బాబాయ్.
0: ఓర్ని మొహమ్మండ, చూస్తుంటే చాలా అమాయకుళ్ళ కనిపించావు కదరా. ఇంత సైలెంట్ గా నన్ను బుక్ చేసావేంట్రా, ఇంత స్కెచ్ వేసావేంట్రా. భయంతో నాకు కాలు చేయి ఆటం లేదు. అప్పటికి మా పార్వతి చెబుతూనే ఉంది, నీ పీనాశితనం నీ కొంప ఎప్పుడో ముంచుతుందని. ఆ దరిద్రపు గడియలు ఇంత తొందరగా వస్తాయి అనుకోలేదురా. ఒరే మాధవ, చూసావా, టెన్షన్ లో నిన్ను ఒరే అని కూడా పిలుస్తున్నా. కోప్పడకు, నన్ను రక్షించరా.
1: చెప్పానుగా బాబాయ్, సైలెంట్ గా వాళ్ళు చెప్పింది వింటే కిడ్నీతో పోద్ది, లేకపోతే ప్రాణమే పోద్ది. కిడ్నీ దానం చేస్తావో ప్రాణం దానం చేస్తావో ఇక నీ ఇష్టం బాబాయ్.
0: ఒరే బాబు, నీకు పుణ్యం ఉంటది, ఇంకా నన్ను భయపెట్టకు. నాకు బాగా బుద్ధి వచ్చిందిరా, ఉన్నదాంతో తృప్తి పడుతూ లేని వాళ్లకు సాయం చేస్తూ హాయిగా బతికినా బాగుండేది అనిపిస్తోంది. మా పార్వతి చెప్పింది నేను వినరా, మా సత్యం చెప్పాడు నేను వినరా, మా పిల్లలు కూడా చెప్పారు నేను వినరా. ఇప్పుడు నాకు వాళ్ళు చెప్పినట్టు వినాలనిపిస్తోంది. ఒక్క అవకాశం ఇవ్వరా మాధవ.
1: అవకాశం నువ్వే తీసుకున్నావు బాబాయ్, నేనివ్వడమేంటి? నువ్వే వెతుక్కుంటూ వచ్చావు, నేను రమ్మన్నానా? కక్కుర్చి పడ్డావు, కారెక్కావు, కాలు వచ్చింది. నీ ప్రాణాల మీదకి వచ్చింది బాబాయ్, తప్పదు. భారీ మూల్యం నువ్వు చెల్లించాల్సిందే.
0: ఒరే ఒరే ఒరే, ఈ టైంలో అలాంటి దిక్కుమాల యాడ్ల కొటేషన్స్ చెప్పకురా. ఏంటో, హాయిగా పార్వతితో కలిసి పెళ్లికి వెళ్లి బంధుమిత్రులతో పిల్లా పాపలతో సంతోషంగా గడపాల్సిన వాణ్ణి, కక్కుర్తి పడి కారెక్కా. నాకు ఇలా జరగాల్సిందే జరగాల్సిందే. ఒక్క పూట అన్నం లేకపోతేనే బతకలేని వాణ్ణి, ఒక్క కిడ్నీతో బతకటం నా వల్ల కాదు. నాకిప్పుడు నిజంగా ఒక మానవత్వం ఉన్న మనిషిలా బతకాలనిపిస్తోందిరా. నన్ను నమ్మరా, నా జీవితంలో ఇంతవరకు నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదురా. ఏదైనా అద్భుతం జరిగి ఈ డేంజర్ల నుండి నేను బతికి బయటపడితే నిజంగా నిజంగా నేను మనిషిలాగా మంచి చేస్తూ బతుకుతానురా. ఎందుకంతగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకంత కామెడీగా ఉందా?
1: కామెడీగాక మరేంటి. పుట్టినప్పుడు వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవని మా తాతమ్మ చెప్పేది. నువ్వు మారడమా? చాలా కష్టం బాబాయ్, నువ్వు మారతానంటే నవ్వు వచ్చింది.
0: నేను చెప్పేది అక్షరాల నిజం. ఇంత డేంజర్ సిచ్యుయేషన్ లో ఎవడైనా కామెడీ చేస్తాడా? నన్ను నమ్ము, నన్ను ఎలాగైనా రక్షించు. బతికిన నాళ్ళు నీ పేరు చెప్పుకుంటా. ఇదేంటి కారు ఆగింది? రే మాధవా, మాధవా, ఏడి వీడు? అక్కడేదో ఊరేగింపులాగుందే. ఓహో, ట్రాఫిక్ లాగుంది. వీడేంటి అక్కడికి వెళ్ళాడు? ఓహో, కారుకి దారివ్వమని అడగడానికి వెళ్ళినట్టున్నాడు. ఐడియా, ఇదే నాకు మంచి అవకాశం పారిపోవడానికి. మంచి ఛాన్స్ ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా ఒక క్షణం కూడా ఆలస్యం చేయకూడదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. ఆటో, ఆటో!
2: చెప్పండి సార్, ఎక్కడికి వెళ్ళాలి?
0: పడమట వీధికి పోనివ్వు.
2: పడమట వీధికే? 100 రూపాయలు అవుతా సార్?
0: 200 తీసుకోవయ్యా, అర్జెంట్ గా పోనివ్వు.
2: అట్లాగే సార్, అట్లాగే సార్.
3: ఈ ప్రహ్లాదరావు మొదటి జన్మదినోత్సవ అన్నదాన కార్యక్రమం. ఇదేంటి మొదటి జన్మదినమా? ఇంకా నయ్యం, ప్రహ్లాదరావు గారి బారసాల కార్యక్రమం రాయించలేదు. చెల్లాయ్, పార్వతి, పార్వతి!
4: సత్యమన్నయ్య, మీరా, రండి, అక్కడే నిలబడిపోయారే.
3: నిలబడ్డం కాదమ్మా, ఆ ప్రహ్లాదరావు గారిని పిలు. ఎంత పుట్టినరోజు అయితే మాత్రం మరీ 1వ పుట్టినరోజు అని రాయిస్తాడా? చివరికి బర్త్డే డేట్ లో కూడా వాడు పిసినారితనం పోనించుకున్నాడు కాదు. పిలువాణ్ణి.
4: ఆయన బయటకు వెళ్లారన్నయ్య, అన్నపూర్ణ అనాథాశ్రమానికి వెళ్లారు.
3: అనాథాశ్రమానికి ఉచిత భోజనం కోసమే వాడు వెళ్ళింది.
4: అయ్యో కాదన్నయ్యా, ఇవాళ ఆయన పుట్టినరోజు కదా, ఆ సందర్భంగా అక్కడ అనాథలకి అన్నదానం చేయడానికి స్వయంగా తను ఒక్కరే వెళ్లారు.
3: అమ్మాయి, నీ జోకులు విని నవ్వుకోవడానికి రాలేదు నేను. అలా వెళుతుంటే ఆ బోర్డు చూసి ఇలా వచ్చాను. మీ ఆయన ఏంటి, తన డబ్బులతో అన్నదానం చేయడం ఏంటి, నేను అసలు నమ్మను.
4: అయ్యో నిజంగా ఇది నిజమన్నయ్యా. ఏం జరిగిందో ఏమో తెలియదు గాని నిన్న ఆయనే సొంత డబ్బులు పెట్టుకుని ఆటోలో ఇంటికొచ్చారు. నిన్నంతా ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా మాట్లాడారు. చిట్టిబాబు కూతురు పెళ్లికి ఘనంగా బహుమతులు చదివించాలన్నారు. కనీసం రోజుకు ఒక్క పేదవాడికైనా కడుపు నిండా భోజనం పెట్టాలని అన్నారు. ఆయనలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదన్నయ్యా.
3: ఏంటి, నిజంగా నువ్వు చెప్తుంటే నేను అసలు నమ్మలేకపోతున్నానమ్మా. హఠాత్తుగా వాళ్ళు ఇంత మార్పు రావడం ఏంటి? కొంపదీసి వాడికేమైనా పిచ్చిగాని పట్టలేదు కదా.
4: అయ్యో అవే మాట్లాడన్నయ్యా, శుభమా అంటూ ఆయనలో వచ్చిన మార్పుకి సంతోషించాలి గాని.
3: నేను సంతోషించాల్సిందే.
4: అదిగో అన్నయ్యా, మాటల్లోనే ఆయన వచ్చేశారు. మీరు మాట్లాడుతుండండి, నేను ఇప్పుడే వస్తాను.
3: అసలు నేను వచ్చింది మా పిసిని కొట్టి ప్రహ్లాదరావు ఇంటికేనా?
0: అవునరా సత్యం, నువ్వు చూస్తున్నదంతా సత్యమేరా.
3: ఏంట్రా ఏంట్రా నీలో హఠాత్తుగా ఇంత మార్పు? ఎప్పుడు ఒకే రకం బట్టలు ఒంటి మీద వారం రోజులు వేసుకునేవాడివి, అదేమంటే సబ్బు దండగా డబ్బు దండగా అనేవాడివి, ఇవాళ్ళేంటి మల్లెపూల వంటి డ్రెస్సుల్లో వెలిగిపోతున్నావు?
0: అవునరా, సబ్బు కరిగిపోతుంది, డబ్బు తరిగిపోతుంది, మనిషిలో మానవత్వం ఒక్కటే ఎప్పటికీ నిలిచిపోతుంది అనే సత్యం బోధపడిందిరా సత్యం.
3: ఆహా, ప్రసాదం కోసం తప్ప ప్రవచనం కోసం వచ్చేవాడువి కాదు. ఇవాళ నువ్వే గొప్ప ప్రవచనం చెప్పే స్థాయికి ఎదిగావంటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉందిరా. అయినా మనలో మాట, ఇంత సడన్ గా నీలో ఈ మార్పు ఎలా వచ్చిందిరా?
0: పరిస్థితుల ప్రభావం రా సత్యం, అంతకు మించి నేనేం చెప్పలేను.
4: ఏమండి?
0: ఏంటి పార్వతి?
4: అబ్బాయి అమ్మాయి ఫోన్ చేశారు, వాళ్ళు మీతో మాట్లాడాలని చాలా ఉత్సాహపడుతున్నారండి, రండి. వాళ్ళు లైన్ లోనే ఉన్నారు.
0: అలాగే, ఇదిగో వీరికి కావాల్సిన అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేయి, నేను పిల్లలతో మాట్లాడొస్తా.
4: అలాగే, నువ్వు రా అన్నయ్యా.
3: ఏంటమ్మా, మొదటిసారి గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నంత ఆనందంగా ఉందమ్మా వాణ్ణి చూస్తుంటే?
4: నువ్వే అనేవాడివి కదన్నయ్యా, మీ ఆయనలో మార్పు తప్పకుండా వస్తుందని. నీ నోటి మాట వల్ల నిజంగానే ఆయనలో ఇంత మార్పు వచ్చింది. ఈ జన్మకి నాకిది చాలన్నయ్యా, నువ్వు చేసిన ఈ మేలు జన్మలో మర్చిపోనన్నయ్యా.
3: అరే అదేంటమ్మా, అప్పటికి క్రెడిట్ అంతా నాకే ఇస్తున్నావు. ఆ రోజు నువ్వు చెప్పిన దాన్ని బట్టే కదా మనం ఈ పథకం తయారు చేశాం. నువ్వు నేను మా మాధవ్ ముగ్గురు కలిసే కదా ప్లాన్ చేశాం.
4: అవుననుకో, మనం మాట్లాడుకునేటప్పుడు సరిగ్గా అదే సమయానికి మీ మాధవ్ ఊరు నుంచి రావడం మనకి ఈ సమస్యని పరిష్కరించుకోవడానికి సహాయం చేయడం వల్లే కదా. అసలు ఆ రోజు అన్నయ్య, నువ్వేం చెప్పినా నేనేం చెప్పినా ఆయన మాత్రం ఈ జన్మకి మారరు.
3: చెప్పా కదమ్మా దేనికైనా టైం రావాలని.
1: టైం వచ్చింది కాబట్టే నేను వచ్చాను డాడీ.
3: అరే మాధవ్, నువ్వెప్పుడు వచ్చావు?
1: జస్ట్ ఇప్పుడే డాడీ. ఇంటికి వెళ్తే అమ్మ తన ఫ్రెండ్స్ తో కలిసి ఏదో ఫంక్షన్ కు వెళ్ళిందట, నువ్వు ఇక్కడ ఉంటావని చెప్పింది ఫోన్ చేస్తే. అవును, మీరంతా ఎందుకంత సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు? ప్రాబ్లం ఏంటంటే
3: ప్రహ్లాదరావు అంకుల్తోనే రా ప్రాబ్లం అంతా.
1: ఆ అంకుల్ చాలా పిసినారి కదా, చిన్నప్పుడు నేను చదువుకునేటప్పుడే ఆయన గురించి అందరూ పెద్ద లోభి అని చెప్పుకునేవారు.
4: అవును బాబు, నువ్వు చిన్నప్పుడు చూసిందే ఇప్పుడు ఇంకా పెద్ద సమస్యగా మారింది. అవసరానికి కూడా డబ్బు ఖర్చు పెట్టనివ్వరు. ఈయనకున్న పిసినారితనం వల్ల బంధువులు కూడా ఇక్కడికి రావడం మానేశారు. ఆయనకి ఎవరేం చెప్పినా వినరు, తన ధోరణి తనదే. ఆయన్ని ఎలా మార్చాలో అర్థం కావడం లేదు బాబు.
1: అంతా అర్థమైందండి. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు?
4: రైల్వే స్టేషన్ కి వెళ్తానన్నారు.
1: బస్సులోనా ఆటోలోనా?
4: అయ్యో, ఆ మాత్రం డబ్బులిచ్చి వెళ్లే రకమే అయితే అసలు సమస్య ఏముంది? దారిలో ఎవరో ఒకరిని లిఫ్ట్ అడిగి వెళ్తానన్నారు.
1: ప్రాబ్లం నాకు అర్థమైందంటి, నేనెప్పుడో చిన్నప్పుడు అంకుల్ని చూసా. మీ దగ్గర ఏమైనా ఆయన ఫోటో ఉంటే ఇవ్వండి, మిగతా సంగతి నేను చూసుకుంటా.
3: ఒక నిమిషంరా, నా సెల్లో ఉంది, నీకు పంపిస్తా చూడు.
1: ఓకే, ఇక డోంట్ వరీ ఆంటీ, నాటకం ఎలా రక్తి కట్టించాలో నాకు తెలుసు. మీరు నిశ్చింతగా ఉండండి, నేనెవరో అంకుల్ కూడా గుర్తుపట్టలేడు కాబట్టి నేను ఆడేది నాటకం అని ఆయన తెలుసుకోలేడు, తెలుసుకునే అవకాశం కూడా లేదు, ఇవ్వను.
0: పిల్లలతో మాట్లాడు.

0: అని పార్వతి, పెళ్లిలో అందరం కలుసుకుందామని చెప్పా అన్నట్టు పెళ్లికి మనతో పాటు సత్యాన్ని కూడా తీసుకెళ్దాం.
1: ఏంటి, నన్ను కూడా?
0: ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ ఏసీలో టికెట్స్ బుక్ చేశాను, వారం పాటు మంచిగా అందరం సంతోషంగా గడుపుదాం అన్నట్టు రిటర్న్ లో పుణ్యక్షేత్రాలు అవి చూసుకుని తాపీగా వద్దాం. ఖర్చంతా నాదే.
1: సరేలేరా, ఒకసారి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళు కూడా ఓకే అంటే అలాగే వెళ్దాం.
0: ఇంట్లో వాళ్ళు ఎవర్రా? నీ భార్య ఒక్కతే కదా, తనకి చెప్తే కాదంటుందా ఏంటి?
1: మా సుపుత్రుడు కూడా ఓకే చెప్పాలి కదరా.
0: అదేంట్రా, నీ కొడుకు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడుగా, వాడు ఎప్పుడొచ్చాడు? అయినా వాణ్ణి కూడా తీసుకురా, వాణ్ణి ఎప్పుడో చిన్నప్పుడు చూశా.
1: అరే అదిగో మాటల్లోనే వచ్చేసాడు, ఆ రెడ్ కలర్ షర్ట్ వేసుకున్నాడే వాడే మా అబ్బాయి మాధవ్.
0: మాధవా?
1: అవును, దారి తప్పిన వాహనాలను రిపేర్ చేసి దారికి తెస్తుంటాడు. అయినా వాడు నీకు ఇంతకు ముందే తెలిసినట్టు మాట్లాడుతున్నాడురా.
2: హాయ్ డాడీ. హాయ్ అంకుల్, బాగున్నారా?
0: అంకులా, నువ్వు మానవ సేవ మాధవ్ కదూ కార్ డ్రైవింగ్?
2: అవును అంకుల్, నేను మాధవ్. సత్యం గారి అబ్బాయిని మొన్ననే బెంగళూరు నుండి వచ్చాను, మాధవ సేవ చేస్తుంటాను. ముఖ్యంగా పాదచారులకు నా కార్లో లిఫ్ట్ ఇస్తుంటాను, మీకు తెలుసనుకుంటాను.
0: అంత డీటెయిల్ గా చెప్పకలేదు, అర్థం చేసుకున్నా.
1: అదేంట్రా మాధవ్, ఈ ప్రహ్లాదరావు నీకు ముందే తెలుసా?
0: ఒరే సత్యం, అబ్బాయిని మరీ అంత డీప్ గా అడగటం ఇప్పుడు అంత అవసరమా? బాబు మాధవ్, జీవితంలో జరిగే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కొందరి జీవితాలనే మార్చేస్తుంటాయి.
2: అంటే మీ జీవితంలో కూడా?
0: వద్దురా, ఇక ఆపే. ఆ సంఘటన తలుచుకుంటేనే వద్దులే. ఆ మీ తండ్రి కొడుకులు మాట్లాడుతుండండి, నేను వెళ్లి గెస్టుల్ని పలకరించొస్తా.
1: ఎరా మాధవ్, బాగా డోసు ఇచ్చినట్టున్నావు ప్రహ్లాదరావు గడికి.
2: లేకపోతే నీ పిసినారి ఫ్రెండ్ అంత తేలిగ్గా దారిలోకి వస్తాడా? నువ్వు పార్వతి ఆంటీ చెప్పినట్లే కిడ్నీ నాటకం ఆడాను, లేని పాత్రను క్రియేట్ చేసి అంకుల్లో లేని ప్రాణభయాన్ని సృష్టించాను. ట్రీట్మెంట్ ఇంకా ఎక్కువైతే మనిషే పోతాడేమో అని భయపడి నేను కారు దిగి వెళ్లి తనకు పారిపోయే అవకాశం ఇచ్చాను.
3: అద్భుతంగా నటించావయ్యా, ఆయనలో మంచి మార్పు వచ్చేలా చేశావు. ఇక ఈ జన్మలో ఉచితంగా వచ్చే వాటి వైపు కన్నెత్తి కూడా చూడరు అన్నట్టు మనం ఆడిన నాటకం ఆయనకెప్పటికీ తెలియకూడదు.
2: తెలిసినా కూడా ఆయన నమ్మలేరా?
1: అవునరా, నీకిచ్చిన పాత్రని అంతలా పోషించావా నువ్వు. అదిగో వాడిటే వస్తున్నాడు, టాపిక్ మార్చండి. రే ప్రహ్లాదరావు.
0: ఏంట్రా?
1: మొదటి జన్మదినం ఆయన రాయించావేంట్రా?
0: ఓ అదా, ఆ పాత ప్రహ్లాదరావు ఇప్పుడు లేడ్రా. మానవత్వంతో మంచి మనిషిగా మారిన ప్రహ్లాదరావుకి మనిషిగా ఇది మొదటి పుట్టినరోజు, అందుకే అలా రాయించా. ఒరే సత్యం, నేనింతకాలం నేను బాగా బతుకుతున్నాను అనుకున్నానే గాని ఆ బతకటంలో పడిపోయి జీవించటాన్ని మర్చిపోయాంట్రా. ఆకలి కొన్న వాళ్లకి ఇంత ముద్దు పెట్టినప్పుడు వాళ్ల కళ్ళల్లో కల్పించే వెలుగును చూస్తే కలిగే తృప్తి ముందు ఏ సంపదలో పనిచేయవురా. సాయం చేస్తే గాయం మానేస్తుందనే సత్యం తెలుసుకున్నా, ఎన్నాళ్ళు భయం అనేది లేకుండా నాకిష్టం వచ్చిన పద్ధతిలో అన్నీ ఉన్నా ఆస్వాదించగా అసమర్థునిగా బతికాను. కానీ అదే భయం నా కళ్ళు తెరిపించింది.
1: భయమా? నిన్ను భయపెట్టిన ఆ భయం గురించి చెప్తావా?
2: మానుతున్న గాయాన్ని మళ్లీ రేవుతారెందుకు డాడీ? అంకుల్, డాడీ మాటలు మీరేం పట్టించుకోకండి. నెల్లూరులో పెళ్ళుందట కదా, అదే ఆంటీ చెప్పింది, మిమ్మల్ని నా కారులోనే ఫ్రీగా తీసుకెళ్తా, వస్తారా లిఫ్ట్ ఇస్తా?
0: వద్దు బాబు, పైసలు పెట్టి ఫ్లైట్ లోనైనా వెళ్తాను గాని ఫ్రీగా ఎక్కించుకునే దిక్కుమాలిన లిఫ్ట్ వద్దురా నాయన, తలుచుకుంటేనే గుండె జారుతోంది.

0: మీరింతవరకు గుండె జారింది హాస్య నాటకం విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ కెఎస్ కుమార్, శ్రీమతి శిల్ప, శ్రీ భోగిరెడ్డి శ్రీనివాస్, శ్రీ డిఎన్వి సాయికృష్ణ, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. రచన శ్రీ ధరణికోట శివరామ ప్రసాద్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: అప్నే పన్ కా గాం.

0: ये है विविध भारती।
1: उजाले उनकी यादों की। उजाले उनकी यादों की।

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్ టు టైం 5:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

పొదుగల పది కొట్టేటి సంధి ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక ఇప్పటి సంధి రాత్రి 11 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాన్ని వింటారు. మరి కొంచెం సేపట్లో మీరు ఫోన్లు పెట్టే ముచ్చట్లు మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పండి పాటి నుండి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873732, ఇది ఆదిలాబాద్ కోట్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మాట చెప్పండి పాటి నుండి కార్యక్రమం తర్వాత ఈ పోజమంటూ 5:30 సంబురం కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. వినడం యాది మరువకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మాట చెప్పుండ్రీ పాట ఇనుండ్రీ. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. పసందైన ఎన్నో తీర్ల పాటలు వింటూ సరదాగా ముచ్చట పెడుతూ మీకు నచ్చిన పాటను కోరి నుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873732, ఇది ఆదిలాబాద్ కోట్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పాటి నుండి కార్యక్రమము.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పండి పార్టీ నుండి కార్యక్రమము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో మేడం.
0: నమస్తే.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు సార్?
1: మా పేరు నుండి మాట్లాడుతున్నాను.
0: మీ పేరు?
1: నిఖిల్.
0: నిఖిల్. ఓకే సార్, చెప్పండి ఏ పాట వింటారు?
1: మాకు భారతీయ సినిమా నుండి పచ్చని చిలుకలు తోడుంటే సాంగ్ కావాలి మేడం.
0: ఖచ్చితంగా వినిపిస్తా. ఏం చేస్తుంటారు నిఖిల్?
1: నేను వ్యవసాయం చేపిస్తాను మేడం.
0: వ్యవసాయం చేస్తారా?
1: అవును.
0: సరే,
1: ఓకే. శ్రోతలు మేడం, తల్ల కిషోర్, నల్లబ్రవి, రుడ్డా చంద్రశేఖర్, ఉత్తా నవీన్, రామారావు తాటిపల్లి, సలేంద్ర రాజు,
0: వీళ్ళందరి కోసం మీరు కోరిన పాట వచ్చేస్తుంది. వినేష్ చేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరొక శ్రోత రెడీగా ఉన్నారు. హలో.
1: హలో, శుభ సాయంత్రం మేడం.
0: శుభ సాయంత్రం, చెప్పండి పేరు.
1: బాగున్నారా మేడం? నా పేరు పూజార్థనుంటాయి మేడం.
0: బాగున్నానండి. ఎక్కడి నుండి ఫోన్ చేస్తున్నారు?
1: మేడం, నాది అనంతపురం నుండి మాట్లాడుతున్నాను మేడం. అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ మేడం.
0: సరే, చెప్పండి ఏ పాట వింటారు?
1: మేడం, సినిమా పేరు వచ్చి పాండురంగుడు మేడం. దాంట్లో మార్పు దేవాభవ అనే పాట వినిపించండి మేడం. చిన్న ఒక మాట చెప్తాను మేడం.
0: చెప్పండి
1: మేడం. మనకి వర్షాలు రాలేదనే పరిస్థితుల్లో మనము చాలా మంది చెట్లు నరికేసుకుంటున్నారు. మనకి చాలా ఒకప్పుడు మనం చెట్లు కూడా పూజించుకుండే వాళ్ళము. ఇప్పుడు అక్కడ అది కూడా లేదు మేడం, చాలా తగ్గిపోయింది మేడం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు యాప్ చెట్టుకి పూజించేవాళ్ళు, రాగి చెట్టుకి పూజించేవాళ్ళు, ఇలాంటి పూజలు చేసేవాళ్ళు మేడం. అప్పుడు ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి మేడం. అట్లా పూజలు చేసేవాళ్ళు లేరు ప్రజెంట్. ఇప్పుడు పండితులు కూడా పూజలు చేస్తే వర్షాలు వస్తాయి అనేది నిజమే, నేనే కాదన్నాను మేడం. కానీ మనం చెట్లు నాటుకుంటూ కొంచెం వర్షాలు కూడా బాగుంటాయి మేడం. వర్షాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అని నా అభిప్రాయం మేడం.
0: నిజంగానే మన పెద్దలు ప్రతిదీ ప్రకృతికి రిలేటెడ్ పండుగలనే చేశారు, మనం కూడా అలాగే చేయాలి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఒక కొత్త మొక్కను నాటామనుకోండి, ఇన్ని అంటే ఇన్ని వర్షాలు అనుకుంటా, అంటే పర్యావరణంలో మార్పులన్నింటినీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే అది కట్టచ్చు అన్నమాట.
1: ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పండుగలకు కానీ పబ్బం కానీ పెన్నెళ్ళకి కానీ ఎంతో వేస్ట్ ఖర్చులు చేస్తూ ఉంటారు.
0: మీకు ఇంకొకటి, సిటీలలో అయితే ఇప్పుడు వట సావిత్రి పూజ వచ్చింది అంటే పండుగ వచ్చింది అనుకోండి, అలాంటి సందర్భాలలో చెట్లు కూడా దొరకని, పూజకు చెట్లు కూడా దొరకని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే మర్చిపోతున్నాము, టీవీలలో ఫోన్లలోనే చూస్తున్నాం, కానీ అసలు ఏ చెట్టుకి ఎంత ప్రాముఖ్యత అనేది కూడా చాలా మందికి తెలీదు. అందుకోసం ప్రతి శుభకార్యాలలో ఒక చెట్టుని మనము బహుమతిగా ఇస్తే కూడా చాలా బాగుంటది. అంటే
1: మేడం, నేను కూడా అదే మాట చెప్పాలనుకున్నాను, మీరే చెప్పారు. మనం ఎన్నో పుట్టినరోజుల కంటే దానిలకంటే దీనికంటే వేస్ట్ ఖర్చులు చేస్తుంటాము. అదే ఆ వేస్ట్ ఖర్చు పెట్టే బదులు ఒక 30 రూపాయలు పెట్టి ఒక ముక్క కొని చెట్టు నాటండి. ఆ చెట్టుకి జీవితాంతం మనకి స్పేస్ మనకి
0: మళ్ళీ ఇంకొకటి ఏంటిదంటే మధురానుభూతి. అంటే నేను ఆ బర్త్డేకు నేను ఈ మొక్కను నాటినుంటిని, ఈ బర్త్డే వచ్చేసరికి ఇన్ని పువ్వులు పూసినాయి, కాయలు కాసినాయి అనుకుంటే ఎంతో ముచ్చటగా చెప్పుకుంటాం చూడండి, ఆనందం వేరేగానే ఉంటది.
1: మీరు చాలా గుర్తు చేశారు మేడం. చిన్న మాట చెప్తాను, నేను చదువుకునే వయసులో కూడా అప్పుడు చెట్లు పంచేవాళ్ళు. ఆ గవర్నమెంట్ స్కూల్లో అప్పుడు నేను చెట్టు నాటి ఇప్పుడు కూడా చాలా పెద్దగా ఉంది చెట్టు. ఆ స్కూల్ కల్లా పోతే మేడం ఈ చెట్టు నేను నాటాను కదా, అది ఒక జ్ఞాపకంగా గుర్తుంది.
0: నిజంగానే ఆ ముచ్చటన వేరుంటది. అంటే ప్రతిదీ మన, అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ మన కళ్ళ ముందట కనిపిస్తుంది.
1: అవును మేడం, మీరు చెప్పినది అయితే కరెక్టే మేడం. నాకు జరిగింది కాబట్టి అప్పుడు మనకి తెలియదు మేడం, ఇలా ఉన్నాయి ఇలా ఉండదనే మనకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుస్తున్నాయి మేడం, అవు అప్పుడు నాటిన చెట్టు మనకి ఇప్పుడు ఇలా అనిపిస్తుంది అనేది మనకి ఒక
0: అనుభవం. మన పిల్లలకు కూడా మనం ఇవ్వాలి, ఎంత బాగుంటుందో అది కదా, మాటల్లో చెప్పలేము మనం. అది
1: పిలుచుకొని పోతాను మేడం.
0: నిజంగానే
1: వెళ్ళినప్పుడు చూడండి రా, నేను నేను చెట్టు నాటాను, నేను ఆ చెట్టు నాటానని వాళ్ళు కూడా చాలా సంబరపడుతుంటారు మేడం.
0: అంత బాగుంటది. అందుకే చెట్లు పిల్లలకు నేర్పించాలి, చెట్లను నాటడము అంటే చెట్లకు నీళ్లు పోయడము, చెట్లను నాటడం నేర్పించాలి. మనం కూడా మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరు కనీసం ఒక చెట్టు అన్న పెడితే మంచిది కదా.
1: మంచిది మేడం, చాలా మంచిది.
0: చాలా బాగా చెప్పారండి, చాలా మంచి ఆలోచన. మీకోసం మీరు అడిగిన పాటే చేస్తున్నా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు
1: మేడం. బై మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మేరా జూతా హై జపానీ పటలూను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. శ్రోతలు, మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఇప్పుడు ఫోన్సే కాకుండా ఉత్తరం తుసుగా మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ 5040001. మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది మహారాష్ట్ర కిన్వట్ నుంచి. సాహో చిత్రంలోని ఏ చోట నువ్వున్ననే పాటను ప్రసారం చేయగలరు అని కోరుతున్న శ్రోతలు జనార్దన్ హట్టుకర్, విక్రమ్ హట్టుకర్, మాయా ఛాయా హట్టుకర్ కుటుంబ సభ్యులు. వీళ్ళ కోరిక మేరకు సాహో చిత్రం నుంచి ఈ పాట.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ELT మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొద్దుమట్టు 5 గంటలకి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మారేడు.

0: jóvenes. ఇప్పుడు ఫోన్ కలపని శ్రోతలు రాత్రి 8:30కి ప్రసారమయ్యే ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సంబురం పిల్లల కార్యక్రమము బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు నాటికలు పద్యాలు పాడే పద్యాలు పాటలు జానపద పాటలు వీటిని అన్నింటినీ కదంబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం ప్రతి ఆదివారము పొద్దుమట్టు 5:30 సంబురం కార్యక్రమంలో. మరి ఇవాళ ఆదిలాబాద్ పట్టణంలోని లిట్లీ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు సంబురం. ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
3: అందరికీ నమస్కారం. మేము లిటిల్ స్టార్ హై స్కూల్ విద్యార్థులం ఆదిలాబాద్. మా గురువు గారు వైద్య కవిత గారు. ఈ రోజు మేము ఆకాశవాణి కేంద్రంలో వివిధ రకాల పాటలు మీ ముందు ఆలపించబోతున్నాం. మొదటిగా వినాయక ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం.
4: 4వ తరగతికి చెందిన ఉత్కర్షాచే గణపతి ప్రార్థన ఆలపించబడుతుంది.

కర్ణాటక సంగీతం అనగా కర్ణములకు వినసొంపుగా ఉండేది. మరొక పాటని ఆలపించబోతున్నారు 5వ తరగతికి చెందిన జయశ్రీ, తనుశ్రీ, యుక్తశ్రీ సంగీత సాహిత్య సమలంకృతి.

0: 1వ తరగతి చదువుతున్న ఆధ్యశ్రీ ఇప్పుడు నీటి సంరక్షణ మీద పాట పాడబోతుంది.
1: सुचोत क्यों ही आज शाम से हम पानी है, चुप चाप पानी है क्यों.

बदलते हैं कहानी कहानी, बचा ले निशानी हम। नी बुज्जी बुज्जी पलकुला तोटी मंची संदेशानी अंदिच्चा। ఇప్పుడు మీ ముందు సాయిశ్రీహిత, సైనిక, శ్రీకృతి, సాన్వి, జీ సాన్వి, తనశ్రీ స్పానిష్ సాంగ్ ఆలపించబోతున్నారు.

సంక్రాంతి పండుగను ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ఆ పండుగను గురించి తెలియజేసే పాట పాడబోతున్నారు షైనిక, శ్రీకృతి, జి సాన్వి, సాయి శ్రీహిత, తనుశ్రీ, ఎం సాన్వి, త్రిభున, కావ్య.

0: పల్లెపాట పాడడానికి రాబోతున్నది 2వ తరగతి చదువుతున్న హాయతి.
1: దన దన దన దన దన దన దన దన దన దన రి దన దన దన దన దన దన దన దన దన రి కొమ్మలు పూసే కొమ్మలు కాసే కొమ్మలు కొనుల కొయ్యల కూస్ మట్టి వాసన గుప్పున లేసే సిటి గుండె తట్టి లిపి అట్లా పోయావుల మంద పచ్చి పలకుండల నిండా పలతీరు వచ్చమైన పడసు మనసు మన దండ దన దన దన దన దన దన దన దన దన దన రి దన దన దన దన దన దన దన దన రి.

0: దం నిక నికల కురులం దం దన దన దన దనారి ముట్టుకుంటే వాసిపోతా పట్టుకుంటే చారిపోతా పల్లెవడిలో లీడి పిల్లలా గిర గిర పరుగులు పెడుతా దన దన దన దన దన దన దన దన దన దనారి దన దన దన దన దన దన దన దన దనారి.
1: నాలుగవ తరగతి చదువుతున్న ఆరాధ్య ఇప్పుడు ఆడపిల్లనమ్మ అంటూ పాట పాడబోతున్నది.

ఇప్పుడు తయ్యం తత్తయం అంటూ త్రిభున, శైనిక, తనుశ్రీ పాడబోతున్నారు.

చల్లని గారులకి పూలకొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి నెలకోయమ్మ, సృష్టికి మూలమ్మమ్మతనం, సృష్టికి మూలమ్మమ్మతనం, సృష్టించినేనది అమ్మగురం అమ్మ.

0: నిండు జాబిలి చూపించి, రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి, గొంటిత బుగ్గలు గిల్లేసి ఉగ్గులు పట్టి ఎల్లుపే అమ్మరాలనా, ఊపిలి పోసే నూరేళ్ళ నిండు దీవేనా, అమ్మ పాడే జొల పాట అమృతాని కన్నతి అనంట.
1: చివరిగా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అని మనం గురువు గారిని పూజించుకుంటాం కదా. జి సాన్వి, కావ్య, జయశ్రీ, సాయి శ్రీహిత, షైనిక, తనుశ్రీ ఇప్పుడు గురువు గారి మీద పాట పాడడానికి రాబోతున్నారు.

0: ఇప్పటిదాకా ఆదిలాబాద్ పట్టణంలోని లిటిల్ స్టార్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఈఎల్టీ సంబురం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఎన్ల ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబురం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సంబురం కార్యక్రమము ప్రతి ఆదివారము పొద్దుమట్టు 5:30 ప్రసారం అవుతుంది. తిరిగి రేపు పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బోత్ మండలం ధనూర గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగా భవానితో ముచ్చట పాటలను వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:00 మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే జయా భారతి. ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने विकसित भारत रोजगार और आजीविका गारंटी मिशन ग्रामीण 2025 के 1 जुलाई से सफलतापूर्वक लागू होने पर प्रसन्नता व्यक्त की है. केंद्रीय मंत्री ने वीडियो कॉन्फ्रेंसिंग के जरिए इस मिशन के अंतर्गत राज्यों के लिए 25,000 करोड़ रुपए की सहायता राशि जारी की. उन्होंने कहा कि मनरेगा को लागू होने में 3 साल से अधिक का समय लगा था, जबकि विकसित भारत जी राम जी को पूरे देश में सिर्फ 1 दिन में लागू कर दिया गया. सरकार ने सोशल मीडिया साइट इंस्टाग्राम पर शुल्क वाले विज्ञापनों में बाल यौन शोषण और दुर्व्यवहार सामग्री के प्रसार को लेकर मेटा को कड़ी चेतावनी

0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
1: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
2: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
2: ఆర్బిఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పొజమటు 6:20 పల్లెపాదాలు కార్యక్రమంలో తాంసీ మండలము వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన నవ్వుళ్ళ రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్నూర్కు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం వింటారు. ఈ పొజమొట్టు 6:30 ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు యోసం కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట ప్రసారమవుతుంది. ఆ తర్వాత గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేళ్ళని. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి మేనమామ సాలు కథ ప్రసారమవుతుంది. రచనా పఠనం పెద్దంటి అశోక్ కుమార్. ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట ప్రసారమవుతుంది. ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండ్రి కార్యక్రమంలో, రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో ఆమ్రపాలి చారిత్రక నాటకం 2వ భాగం వింటారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్, గానం సునీత ఉపదృష్ట బి సాయిచరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్ రావు, నిర్వహణ ఎస్బి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకర్ రావు. ఇదే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రాత్రి 8:00 హుషారులో హుషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటల్ని, అలాగే ఈ పూట రాత్రి 7:45 దిల్ పసంద్ లో హిందీ సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: बेहतर कुछ नहीं।
1: अपने परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా

0: ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రాబోయే 3 రోజుల పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 1 మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు మెట్రో తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డికి విడివిడిగా లేఖలు పంపించారు. గత నెల 23-24 తేదీల్లో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నతస్థాయి సమాపేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. మెట్రో 1వ ఫేజ్ ఆస్తుల విలువను నిర్దారించడం, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలతో పాటు 2వ ఫేజ్ విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్బీఐ క్యాప్స్ ను నియమించాలని ఉమ్మడిగా అంగీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకు టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయకపోవడం, ఎస్బీఐ క్యాప్స్ కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం వల్ల మెట్రో 1వ ఫేజ్ నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయన్నారు. అలాగే 2వ ఫేజ్ డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమవుతున్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో 2 కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. మారుతున్న నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఫిట్ ఇండియా నినాదం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఈరోజు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మల్లేపల్లి డివిజన్ శ్రీరాంబాగ్ బస్తీలో కేంద్ర మంత్రి పర్యటించారు. అక్కడి రామ్లీలా గ్రౌండ్స్ లో స్థానిక ప్రజల కోసం నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. హైదరాబాద్లోని ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్తో కలిసి చాంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాలతో పాటు నాచారం కాలనీకి చెందిన 361 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హైదరాబాద్ మహానగరంలో పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా వారు నివసించే ప్రాంతాల సమీపంలోనే విలువైన ప్రభుత్వ భూములను సేకరించి 100 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని వెల్లడించారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రహదారులు, పుష్కర ఘాట్లు, వసతి సదుపాయాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈరోజు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాల్లోని కోటిలింగేశ్వర స్వామిని మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టవలసిన అభివృద్ది పనులను పరిశీలించారు.
1: ఇవైతే 10 కోట్ల రూపాయల దేవాలయం పునర్నిర్మాణం, 8 కోట్ల రూపాయలు గోదావరి ఉన్న పుష్కరిని ఘాట్స్, 16 కోట్ల రూపాయలు. అంటే ఇంత పెద్ద ఎత్తున ఈ కోటిలింగ కోటేశ్వర స్వామికి గౌరవ ముఖ్యమంత్రి గారికి గోదావరి పుష్కరాల సంవత్సరకాల క్రితమే 117 కోట్ల రూపాయలు నిధించినందుకు ప్రత్యేకంగా ధర్మపురి మంత్రి గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ ను రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు విమర్శించారు. ఈ పంప్ హౌస్ నుంచి సుమారు 100,000 క్యూసెక్కుల నీరు వృధాగా కిందికి పోతోందన్నారు. బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి ఈరోజు పంప్ హౌస్ ను ఆయన సందర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంప్లను ఆన్ చేయకపోతే 60,000 మంది రైతులతో కలిసి కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరుస్తామని

0: రాష్ట కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రస్తుత ప్రజాప్రభుత్వం సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను సమర్దవంతంగా అమలు చేస్తోందని రాష్ట పశు సంవర్దక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ఫారూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్తో కలిసి ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో 9వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. వరి సాగులో అధిక దిగుబడుల కోసం ఆరోగ్యకరమైన నారుమడి తయారీకి రైతులు ప్రత్యేక శ్రద్ద వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు రైతులకు సూచించారు. విత్తనాలను ముందుగా 24 గంటలు నీటిలో నానబెట్టి అనంతరం 36 గంటలు మూటకట్టి మొలక వచ్చిన తర్వాత సెంటుకు 5 కిలోల చొప్పున నారుమడిలో సమానంగా చల్లాలని పేర్కొన్నారు. రైతులకు ఎరువుల సరఫరాను పారదర్శకంగా సమర్దవంతంగా నిర్వహించేందుకు యూరియా బుకింగ్ యాప్లో రాష్ట ప్రభుత్వం పలు మార్పులు చేసినట్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ ఒక ప్రకటనలో తెలిపారు. 2 ఎకరాల వరకు ఒకేసారి 2 నుంచి 5 ఎకరాల వరకు 2 విడతల్లో 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు 40-30-30% నిష్పత్తిలో 3 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవాలని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు మండలం తుడుకుర్తి గ్రామంలో 140 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రాగల 3 రోజుల పాటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెదపల్లి, భూపాల్పల్లి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణలో పోలీస్, అగ్నిమాపక, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7437 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు భర్తీకి రాష్టస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన లోకల్ క్యాడర్ వివరాలు, విద్యార్హతలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా మరికొన్ని రోజుల్లోనే అధికారిక నియామక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ ఫేజ్ విస్తరణకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు తొలి ఫేజ్ను రాష్ట ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, కిషన్ రెడ్డికి లేఖలు రాశారు. నేటి ఆధునిక జీవన శైలికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. పల్లె పదాలు జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ తాంసి మండలము వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నబ్బుళ్ల రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం, ఇంకా ఉట్నూర్కు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం వింటారు.
2: గజ్జా బొబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: మాది లక్ష్మీ నరసింహస్వామి భజన మండలి, వడ్డాడి గ్రామం, మండల్ తాంసి, జిల్లా ఆదిలాబాద్. ఇవాళ మేము పాడుతున్నవి నవ్వుల రామకృష్ణయ్య రాసిన రామకృష్ణ భావతరంగాలు, భజన కీర్తనాలు. పాడుతున్న వారు కాడే పోతన్న, పాలకొండ సత్యనారాయణ, నాగనూర్ దేవరావు, నవ్వుల రామకృష్ణయ్య, కడతరపు దేవన్న, గుంజాల నామ్దేవ్, తబల పూండ్ర ఊషన్న, హార్మోనియం ఇందూర్ నరసింగ్.
1: ఇప్పుడు భక్తి అంటే సామాన్యం కాదు, భక్తి గురించి దాంట్లో వివరణ ఉన్నది. ఆ భక్తి గురించి ఏ విధంగా భక్తి ఉండాలన్నది ఇప్పుడు వాడిన పాటలో అట్లాంటి వివరణ ఉన్నది.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శ్రోతలు, సమయం 6:51. ఇప్పుడు ఐసీసీ మహిళా T20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్ లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్ పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు పల్లె పదాలు, ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన. ఈ కార్యక్రమంలో తాంసీ మండలము వడ్డాడి గ్రామానికి చెందిన కాడే పోతన్న బృందం పాడిన నవ్వుల రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం వింటున్నారు.
5: ఇప్పుడు పాడే రెండో పాట దేవన్న గారు పాడుతున్నాడు. రెండో పాట భావం ఏమిటంటే, ఈ దేహంలో జీవుడు ఏ స్థానంలో ఉన్నాడు దాని గురించి వివరణ ఉంది.

పాడేవోయే పాట ఇప్పుడు తెలుసుకున్నవ జీవా ఆనాటి మాట. ముందాట నరసుడు నువ్వు కొసకులేదు, ముందాట నరసుడు నువ్వు మరిచిన మాట. అంటే 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మలమూత్రంలో పడి ఉన్నప్పుడు ఏమన్నానంటే, నిన్న బయటకేసి అంటే నేను గురుదేవాని మాట శరణం ఎప్పుడు నేను అనుకుంటా, అందుకే బయటకేయాలని మాట వాడుతున్నాను.

0: ఇప్పటిదాకా తాంసి మండలము వడ్డాడి గ్రామానికి చెందిన కాడె పోతన్న బృందం పాడిన నవ్వుళ్ల రామకృష్ణయ్య రాసిన భజనలు మొదటి భాగం విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. ఇప్పుడు ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం.
1: ఈ పాట పాడే ఉట్నూరు గ్రామం, టేకుల మంత్రి గంగారాం, జిల్లా ఆదిలాబాద్. రమ రామని అరసును మానవుడైన కానీ రాముల యాపది చేసిన వారికి ఏ పాపములు కడకుదలు సందేహ గడియలో శివలక్ష్మి నిదొచ్చు.

పేరు లోపల బొక్కలు వేహాలు మీద గప్పుగా ఉన్నది తోను, మీద గప్పుగా ఉన్నది తోను, అలా ఉన్నాడు పుణ్యశీలుడు వాడు కోటి సూర్ల కాంతి.

శంకర పరలోక్షర బోల శంకర పార్వతీ పరమేశ్వర శంకరాని భక్తులకు సుఖ ఇంక ఎన్నడూ దొరకుమా. నాడు చేసిన పూర్వక

ఎవరెవరి గుణములు తీసేవో నామోవల రంగా, ఎవరెవరి గుణములు తీసేవా నామోవల రంగా, ఉష్క మెత్తని పరపులకు కనకశీలకు, ఉష్క మెత్తని పరపులకు కనకశీలకు.

తండా దొరికే ఆకు సన్న అమడవీహిలోన మేకదొక్కని స్థలములోన నాకు ఒక్క దండ దొరికయ్యా నా మోహన రంగా.

இதழகியா கிண்ணற வாயா கிணறில் சீனி வேவச்சேவோ நமோவரங்கா ప్రజలన్నా మాటాలకు పండు జిల్లాడాకులకు ప్రజలన్నా మాటాలకు పండు జిల్లాడాకులకు మనము పాసి

ఇద్దు మళ్ళాయి రస పెరిగే మది మారుకుంటా నిండే ఇద్దు మళ్ళాయి రస పెరిగే మరయ్యి దరిది జోడే వాసేరా నమోహన రంగా.

ఇంతవరకు ఉట్నూరుకు చెందిన టేకుల మంత్రి గంగారాం పాడిన జానపద పాటలు మొదటి భాగం విన్నారు. ఇది ఈఎల్టీ పల్లె పదాలు కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినండి. ఇన్ని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలలో పొద్దుమంటూ 6:20 ప్రసారం అవుతుంది. రేపు 6:20 పొద్దుమంటూ గిరిపదం కార్యక్రమంలో నార్నూర్ మండలం గాయర్దాట్వా గ్రామానికి చెందిన మడావి తుకారాం బృందం పాడిన గుమేలా పాటలు 7వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలము లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు 13వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. విద్యా ఉద్యోగ సమాచారము. తెలంగాణ సాంఘిక సంక్షేమ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరము స్పాట్ అడ్మిషన్లు 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి ఆదిలాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల కళాశాలలో ఎస్పీ ఆఫీస్ వెనుక నిర్వహించడం జరుగుతుంది. కావున ఆదిలాబాద్ సిఓఈ బాలికలు ఎంపీసీ మరియు బైపీసీ, బోత్ బాలికలు ఎంపీసీ మరియు బైపీసీ, ఇచ్చోడా బాలురు ఎంపీసీ బైపీసీ కాలేజీలలో మిగిలి ఉన్న సీట్ల కోసము 10వ తరగతిలో మెరిట్ మరియు క్యాస్ట్ మరియు

ఖాళీల ఆధారంగా నింపడం జరుగుతుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్తో హాజరు కాగలరు. పరీక్ష రాసి సీటు రాని వాళ్లు, పరీక్ష రాయకుండా సీటు కావాలనుకునే మెరిట్లో ఉన్నవాళ్లు హాజరు కాగలరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిథి అధ్యాపకుల నియామకం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పుల్లే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయులు మరియు అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీ కొరకు డెమో నిర్వహించడం జరుగుతుంది. డెమో వివరాలు తేదీ 8/7/2026 అంటే బుధవారం పొద్దుగల 9 గంటల నుండి డెమో ఉంటుంది. ఎంజేపీ పాఠశాల లక్షిటిపేట మంచిర్యాలలో డెమోను నిర్వహిస్తారు. ఖాళీలు ఉన్న సబ్జెక్టులు అతిథి ఉపాధ్యాయులు తెలుగు 4, హిందీ 2, ఇంగ్లీష్ 6, గణితం 6, ఫిజిక్స్ సైన్స్ 5, బయాలజీ జనరల్ సైన్స్ 3, సోషల్ స్టడీస్ 4, పీఈటీ 4. అతిథి అధ్యాపకులు తెలుగు 2, ఇంగ్లీష్ 1, గణితం 3, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీ 3, జువాలజీ 2, బాటనీ 1, ఎకనామిక్ 2, కామర్స్ 1, పీడీ 4 పోస్టులు. అర్హత సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ బీఎడ్ మరియు పీజీ అర్హత కలిగి ఉండాలి. కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి. ఇంగ్లీష్ మీడియంలో బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి. బోధన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపిక విధానం విద్యార్థులు డెమో నిర్వహణ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. తీసుకురావాల్సిన పత్రాలు, రెజ్యూమ్, బయోడేటా, అన్ని విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ పత్రులు, బోధన అనుభవం ధృవపత్రాలు అవి కూడా ఉన్నట్లయితే తీసుకొని వెంట రావాలా. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత తేదీ సమయానికి అన్ని ధృవపత్రాలతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. గమనిక, మహిళా విద్యా సంస్థలలో మహిళలు మాత్రమే ఎంపిక చేయబడును. పోస్టుల సంఖ్యను సంస్థ అవసరాన్ని బట్టి పెంచే లేదా తగ్గించే పూర్తి అధికారము ఆర్సిఓ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కలదు. ఎంపిక కమిటీ నిర్ణయం తుది నిర్ణయం పరిగణించబడుతుంది. ఇది ఇయల్టి విద్యా ఉద్యోగ సమాచారము. తిరిగి రేపు రాత్రి 7:00 మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మా రేడియో నేస్తాం.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:05 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్టేలియాతో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనతో భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు పరస్పర సహకారానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని ఇండోనేషియాలోని భారత రాయబారి సందీప్ చక్రవర్తి తెలిపారు. జకార్తాలో ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు జరిగే మోదీ ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత విస్తరించడంతో పాటు ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతమవుతుందని పేర్కొన్నారు. రెండు దేశాల లక్ష్యాల సాధన కోసం వ్యూహాత్మక సహకారాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నాయని చెప్పారు. భారత అవసరాలు ఇండోనేషియా ఆర్థిక విధానాల మధ్య సమన్వయాన్ని పెంపొందించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత్ ఇండోనేషియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం

0: సైన్యం, రక్షణ, భద్రతతో పాటు ఆర్థిక రంగంలోనూ సహకారాన్ని వేగంగా విస్తరిస్తోందన్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు పైగా ఉందని, దానిని మరింత పెంచడంపై దృష్టి సారించినట్లు తెలియజేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ విబిజీరామ్జీ చట్టం 2025 ఈ నెల మొదటి తేదీ నుంచి విజయవంతంగా అమలులోకి వచ్చినందుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్టాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను విడుదల చేశారు. అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో కలిసి పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. రాష్టాల వద్ద తగిన నిధులు అందుబాటులో ఉండి గ్రామీణ కార్మికులకు 15 రోజుల్లోపు వేతనాలు చెల్లించేలా ఈ నిధులను విడుదల చేసినట్లు తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో దేశంలోని 286,000 గ్రామ పంచాయతీల్లో 750,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టి వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగవంతం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి వారంలోనే అనేక గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభమై లక్షలాది మంది గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించినట్టు ఆయన వెల్లడించారు.
1: మన్రేగా కో పూరే దేశ్ మే లాగూ కర్నే మే 3 సాల్ లగే థే లేకిన్ ముజే ఆప్ సబ్ పర్ గర్వ్ హై. 1 సాల్ 2 సాల్ నహీ పెహలే దిన హీ వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా ఏక్ సాథ్ పూరే దేశ్ మే లాగూ హో గయీ. 100 దిన నహీ అబ్ 125 దిన రోజగార. 5 సాల్ మే 7.5 లాఖ్ కరోడ్ సే జ్యాదా కీ రాశి 2,86,000 పంచాయతో మే ఠీక్ సే లగ్ గయీ తో గాంవ్ సంపూర్ణ వికసిత్ హో జాయేంగే. సమృద్ధ ఆర్ వికసిత్ గాంవ్ కా నిర్మాణ హో జాయేగా.
0: భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఐసీఎంఆర్ మైండ్స్ జాతీయ ఆరోగ్య పరిశోధనా ప్రాధాన్యత ప్రాజెక్ట్ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డులు 2026లో స్వర్ణ పురస్కారాన్ని అందుకుంది. ఈ అవార్డును కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బహల్ మాట్లాడుతూ సంక్లిష్ట ప్రజారోగ్య సమస్యలకు డేటా ఆధారిత విస్తృత స్థాయిలో అమలు చేయగలిగే సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేయడంలో ఐసీఎంఆర్ ముందంజలో కొనసాగుతుందని తెలిపారు. భాగస్వామ్య సంస్థలు రాష్ట ఆరోగ్య వ్యవస్థలతో సమన్వయాన్ని మరింత బలోపేతం చేస్తూ దేశ ప్రజలకు అందుబాటు ధరల్లో ప్రామాణీకరించిన నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడానికి ఐసీఎంఆర్ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతం అవుతుందని, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలను సకాలంలో పరిష్కరించడానికి దోహదపడుతుందని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్, దాని అనుబంధ ఉద్యోగుల సంఘాల ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, పరిపాలనా సంస్కరణలకు సంబంధించిన పలు అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను సంస్థాగత చర్చల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ఉద్యోగుల సంఘాలు పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. ఈ నెల 20వ తేదీ నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమై 13వ తేదీ వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు రాష్టపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని, దీంతో జూలై 20 నుండి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు మార్గం సుగమం అయ్యిందని ఆయన అన్నారు. సైక్లింగ్ వల్ల గుండె, శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 80వ సంచికలో పాల్గొన్న సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ రద్దీ సమస్యలకు కూడా సైక్లింగ్ ఒక సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల సందర్బంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా 9,000 మందికి పైగా ప్రజలు కమ్యూనిటీ రన్, సైకిల్ ర్యాలీలో పాల్గొనడంతో పాటు జుంబా, యోగా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు ప్రతిరోజు కనీసం ఒక గంట పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆ సమయాన్ని వ్యాయామం, క్రీడలు వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించాలని మంత్రి పిలుపునిచ్చారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
2: సైక్లింగ్ హార్ట్ కు ఠీక్ రక్తా హై ఔర్ బాడీ కో భీ ఫిట్ రక్తా హై సోల్ కో భీ ఠీక్ రక్నే కా కామ్ కర్తా హై ఏక్ సైక్లింగ్ సే పొల్యూషన్ కా సొల్యూషన్ హోతా హై అప్నే స్వయం కో ఫిట్ రక్తీ హై సైక్లింగ్ హీ ట్రాఫిక్ కా భీ సమాధాన్ హై క్యో నా హమ్ సైక్లింగ్ కర్కే వికసిత్ భారత్ కే ప్రధాన మంత్రి జీ కే స్వప్న కే సాథ్ చలే యహీ ఆజ్ ఆప్ సబ్సే అపేక్షా హై.
0: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది. లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్ లో ఇంగ్లాండ్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రపంచకప్ విజేతను నిర్ణయించే ఈ ఫైనల్ మ్యాచ్ పై క్రీడాభిమానుల్లో ఆసక్తి నెలకొంది. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంటులో రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ఈరోజు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. పురుషుల సింగిల్స్ లో సెర్బియాకు చెందిన నోవాక్ జోకోవిచ్ రష్యాకు చెందిన రోమన్ సఫీయుల్లీన్తో తలపడతారు. అలాగే టాప్ సీడ్ ఇటలీ ఆటగాడు జానిక్ సినర్ జపాన్కు చెందిన షింటారో మోచిజుకీతో పోటీ పడతారు. ఇతర మ్యాచ్లలో పోలాండ్కు చెందిన హోబర్ట్ హుర్కాచ్ జర్మనీ ఆటగాడు జాన్ లెనార్డ్తో, కెనడాకు చెందిన ఫెలిక్స్ ఆగర్ స్పెయిన్ ఆటగాడు డేవిడోవిచ్తో ప్రీ క్వార్టర్ ఫైనల్లో తలపడతారు. మహిళల సింగిల్స్లో చెక్ రిపబ్లిక్ చెందిన కరోలినా ముచోవా బార్బోరా క్రెజికోవాతోనూ, టాప్ సీడ్ ఆర్యనా సబలెంక జపాన్కు చెందిన నవోమి ఒసాకాతో తలపడతారు. ఫుట్బాల్ ప్రపంచకప్లో ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠంగా కొనసాగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఈరోజు అర్ధరాత్రి 1:30 న్యూజెర్సీలో జరిగే మ్యాచ్లో బ్రెజిల్ నార్వేతో తలపడుతుంది. అలాగే మరో ప్రీ క్వార్టర్ ఫైనల్లో రేపు ఉదయం 5:30 మెక్సికోలో జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ మెక్సికోతో ఆడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఇండోనేషియాలో పర్యటిస్తారు. విబిజీ రామ్జీ చట్టం 2025 కింద రాష్ట్రాలకు 25,000 కోట్ల రూపాయలకు పైగా తొలి విడత నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో నిరంతర సంప్రదింపులు నిర్వహించడం వల్ల పరిపాలన మరింత బలోపేతమవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ రాత్రి లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్స్లో జరిగే ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: 일로 요섬 రైతన్నలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట పెడతారు జీజ్యోతి. ఇంకా గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలెనిన్. వాతావరణ సూచన. జిల్లాలో రాగల 3 రోజులలో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది. జిల్లాలో రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
2: मतलब
1: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी है? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी. माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
2: पर हम तो सब यही डाले हैं.
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
2: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. పప్పు జాతికి చెందిన సోయా చిక్కుడు పంట భూమికి నత్రజనిని అందిస్తుంది. అంతేకాదు నూనెగానే కాక సోయా ఉత్పత్తులకు రోజురోజుకి గిరాకీ పెరుగుతూ ఉండటం వల్ల సోయా చిక్కుడుకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో రైతన్నలు ఈ పంట సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఇయ్యల్ల ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో సోయా చిక్కుడులో అధిక దిగుబడి రాబట్టాలంటే ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలని తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు వ్యవసాయ నిపుణురాలు శ్రీజ. ఆవిడతో ముచ్చట పెడతారు జీ జ్యోతి. విందామా మరి.
4: నమస్తే మేడం.
5: నమస్కారం అన్న.
4: వానాకాలంలో మన ప్రాంతానికి అనువైన నూనె గింజల పంటలు ఏంటి, వాటి ప్రాముఖ్యతను గురించి చెప్పండి.
5: మనం వానాకాలంలో సాగు చేసుకున్న ముఖ్యమైన నూనె గింజ మరియు కాయజాతి పంటలలో చూసుకున్నట్లయితే మనకు లెగ్యూమ్ పంట. ఈ లెగ్యూమ్ పంట సోయా పంట అనేది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రం మరియు ఉత్పత్తిలో చూసుకున్నట్లయితే మనకి 4వ స్థానానికి ఆక్రమించిన తెలంగాణ రాష్ట్రం కూడా ఉందండి. ఉత్పాదకతతో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందంచులో మన తెలంగాణ రాష్ట్రంలో ఉందండి. సో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి జిల్లాల రకంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లా మరియు వరంగల్ జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో కూడా మనం ఈ పంటను సాగు చేయడం అనేది గమనిస్తూ ఉంటాం. ప్రాముఖ్యత విషయానికి వచ్చినట్లయితే ఈ పైరు అధిక దిగుబడి సామర్థ్యం కలిగి సోయా గింజల్లో మనకి 40-43% వరకు మాంసకృతులు మరియు 20% నూనె కలిగి ఉంటుంది. అదే ఇంకో విషయానికి వచ్చినట్లయితే దీంట్లో మనకి ఇనుము మరియు కెరోటిన్, అదేవిధంగా ఫోలిక్ ఆమ్లము అధిక శాతంలో ఉండడం వల్ల దీనివల్ల మనకి చిన్నపిల్లలలో పోషక లోపాల నివారణ అనేది తగ్గుతుంటుంది. నివారణ తగ్గడమే కాకుండా స్త్రీలలో కూడా మనకు అధికంగా కనిపించే రక్తహీనతను నివారించడానికి సోయాబీన్ వాడకం అనేది మనకి ఎంతగానో తోడ్పడుతుందండి.
4: మరి ఈ పంటకు అనువైన నేలలు ఏంటి, విత్తే సమయం, వీటి గురించి వివరంగా చెప్పండి.
5: నేలల విషయానికి వచ్చినట్లయితే మనకి సోయా చిక్కుడు పంటకి సారవంతమైన నల్లరేగడి భూములు మరియు బలమైన మధ్యస్థ నేలలు ఈ పంట సాగుకు అనేది అనుకూలంగా ఉంటాయండి. ఇదే విధంగా తేలికపాటి నేలలు లేదా చల్క భూములు వర్షాధారం కింద ఈ పంట సాగుకి మనకి ఏమాత్రం అనుకూలం కాదు. సో మనకి నల్లరేగడి భూములు వంటివే మనకి ఈ పంటకి అనుకూలంగా ఉంటాయి. విత్తే సమయం చూసుకున్నట్లయితే మనకి సోయా చిక్కుడు వానాకాలంలో మాత్రమే పండించడానికి అనువైన పంట కింద వస్తుంది కాబట్టి దీని పంట కాలం మనకి దాదాపు 4 నెలలు ఉంటుంది. రోజులలో చూసుకున్నట్లయితే 105 నుంచి 115 రోజుల వరకు పడుతుంది. సో యాసంగి మరియు వేసవిలో కూడా పండించగలే పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా నూనె నాణ్యత లేకుండా వస్తాయి కాబట్టి ఈ రెండు కాలాలు సాగుకు అనేవి అనుకూలం కాదు. వర్షాధారంగా పండించే పరిస్థితులలో చూసుకున్నట్లయితే తొలకరి జల్లులు కురిసిన తర్వాత మాత్రమే మనము 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనప్పుడే మనము ఈ విత్తనాలు అనేది విత్తుకోవాలి. జూన్ 15 నుండి జూలై మొదటి వారం లోపు విత్తుకుంటే మాత్రం మనకి అధిక దిగుబడులు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. జూలై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంలో పాటు తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని సరైన సమయంలో విత్తుకుంటే మంచి దిగుబడి అనేది లభించే అవకాశం ఉంటుందండి.
4: ఈ సోయాలో విత్తన విషయంలో తీసుకోవాల్సినటువంటి మెలకువలు ఏంటి, వాటి గురించి వివరంగా చెప్పండి.
5: మనకి విత్తన విషయంలో చూసుకున్నట్లయితే మేజర్ గా మనకి విత్తన మోతాదు, ఎంత విత్తనం వేసుకోవాలనేది ఉంటుంది. అదే విధంగా మనం విత్తే పద్ధతి, ఇవి రెండిటితో పాటు విత్తన శుద్ధి, ఈ మూడు అనేవి మనకి విత్తన విషయంలో

0: యంత్రాలతో మనం విత్తుకోవాల్సి వస్తుంది. సో ఎత్తైన మడల పద్ధతిలో చూసుకున్నట్లయితే మనకి ఈ ఇలా విత్తుకోవడం ద్వారా అధిక వర్షాల ప్రభావం నుండి, అలాగే వర్షభావ పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా తేమను, అంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ని మనము సంరక్షించుకుంటూ పంటను సురక్షితంగా కాపాడుకోవచ్చు. నెక్స్ట్ మనకు విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే మనకి రైతులు విత్తనాన్ని విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి అనేది ప్రతి ఒక్క పంటకి మ్యాండేటరీ ఉంటుందండి. సో దీని వల్ల మనకి విత్తనం 20 నుండి 30 రోజుల వరకు పంట చీడపీడల బారి నుండి కాపాడి దిగుబడి అనేది మంచిగా వస్తుంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనము కార్బాక్సిన్ వచ్చేసరికి 37.5%, అండ్ తైరం కూడా 37.5%. మందులు కలయికను కిలో విత్తనానికి మనం 3 గ్రాముల చొప్పున, లేదా ఫైరోక్లోస్ట్రోబిన్ అండ్ థయోఫిసైట్ మిథైల్ మందుల కలయికను కిలో విత్తనానికి మనం 2 గ్రాముల చొప్పున విత్తన శుద్ధికి వాడుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే కిలో విత్తనానికి మనం 8 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మ విరిడేతో విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకి పంట మొదటి దశలో వచ్చే మొదలుకులు తెగుళ్లను కావచ్చు, లేదా వివిధ గడ్డి జాతి మొక్కలను కూడా మనము రాకుండా నివారించుకున్నట్లు అవుతుందండి. సో దీంట్లో మనకి కిలో విత్తనానికి 2 గ్రాముల క్యాప్టన్ లేదా థైరం లేదా 1 గ్రామ్ కార్బెండజిమ్ లాంటి శిలీంద్ర నాశిని మందులతో విత్తన శుద్ధి చేసుకుని తదుపరి 1.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్, 600 FS లేదా 20 గ్రాముల కార్బోసల్ఫాన్ లాంటి కీటక నాశినితో విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. చివరగా విత్తే గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి మనకు 200 గ్రాముల రైజోబియం మరియు 2 కిలోల ఫాస్ఫరస్ బ్యాక్టీరియా కల్చర్ ను కలిపి నీడలో ఆరబెట్టుకుని విత్తుకోవాలండి.
1: ఈ ఎరువు యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను వాటి గురించి చెప్పండి.
0: మనము ఇప్పుడు డిస్కస్ చేసుకున్న దాంట్లో విత్తన విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకున్నాం. అవి మనం ఎంత మంచిగా ఏ పద్ధతిలో పాటించినా కూడా మనకి ఎరువుల యాజమాన్యం అనేది లేకపోతే పంట అనేది వేస్ట్ అయిపోతుంది కదండి. సో దీంట్లో మనం యాజమాన్య విషయానికి వస్తే భూసార పరీక్ష ఫలితాలను దృష్టిలో పెట్టుకుని మనము రసాయనిక ఎరువులు మోతాదును వినియోగించుకోవాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం ద్వారా మనకి పంట పెట్టుబడి ఖర్చు అనేది కూడా ఆదా చేసుకోవచ్చు. సో విత్తటానికి 2 వారాల ముందు చివరి దుక్కిలో ఎకరానికి 4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును భూమిలో వేసుకుని మనం దున్నుకోవాలి. పశువుల ఎరువు లేని టైంలో మనము చెరువు మట్టిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎకరాకు మనకి చూసుకున్నట్లయితే 25 కిలోల నైట్రోజన్, 24 నుండి 30 కిలోల భాస్వరం అంటే ఫాస్ఫరస్, మరియు 16 నుంచి 20 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు చివరి దుక్కిలో వేసుకోవాలి. సిఫారసు చేసిన నైట్రోజన్ ఎరువులలో 50% నైట్రోజన్, దాంట్లో 25 నుంచి 30 కిలోల యూరియా పైపాటుగా కాయలు అభివృద్ధి చెందే దశలో, ఆ దశలో మనకి 45 నుంచి 50 రోజుల మధ్య సమయంలో ఈ వేసి మట్టితో కప్పుకోవాలి. సో భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే మనకి 11% గంధకం మరియు 21% కాల్షియం కూడా మనకి ఆ పంటకు అనేది అందించినట్లు అవుతుంది. సో ఎకరానికి మనం 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ ను చివరి దుక్కిలో వేసుకోవాలండి. జింక్ ధాతులోప లక్షణాలు కనిపించినప్పుడు మనము లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
1: అలాగే కలుపు యాజమాన్యంలో తీసుకోవాల్సినటువంటి పద్ధతులను జాగ్రత్తలను గురించి చెప్పండి.
0: కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్లయితే మనం పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో విత్తే ముందు మనం ఎకరానికి ఫ్లూక్లోరాలిన్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసి భూమిలో బాగా దున్నుకోవాలి. పెండామిథిలిన్ ఇది 1.4 లీటర్లు, లేదా పెండామిథిలిన్ మనకు 35.7% చూసుకున్నట్లయితే 700 మిల్లీలీటర్లు, లేదా అలక్లోరా 1 లీటర్లో కలుపుకొని మనము ఎకరానికి చొప్పున విత్తిన 48 గంటల లోపు పిచికారీ చేసుకోవాలి. సో కలుపు మందుల పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ తప్పనిసరిగా ఉండాలి. సిఫారును చేసిన గడ్డి మందుల నాజిల్స్ ను మాత్రమే మనం వాడుకోవాలి దీంట్లో. సో విత్తిన 20 నుంచి 25 రోజులకు గొర్రుతో మనం అంతర కృషి చేయాలి. అంతర కృషి చేయలేని పక్షంలో విత్తిన 20 నుంచి 25 రోజుల టైంలో, లేదా కలుపు మొక్కలు మనకి 2 నుంచి 3 ఆకులు తొడిగిన దశలో ఉన్నప్పుడు మనము క్విజాల్ఫాస్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు, లేదా ప్రొపాక్వి జఫాస్ 250 మిల్లీలీటర్లు ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకోవాలి. గడ్డి జాతి మొక్కలు అనేవి దీనివల్ల మనం నివారించుకోవచ్చు. అలాగే

0: నియాజిత్ఫైర్ 300 మిల్లీలీటర్లు లేదా సోడియం క్లోరినాఫాస్ ప్రొఫెజలము 400 మిల్లీలీటర్లు కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. గడ్డి ముదిరిన పక్షంలో మనకి 40 రోజుల తర్వాత పక్షంలో ఈ కలుపు మందులు వినియోగం చేసినట్లయితే మనం ఈ గడ్డి జాతి మొక్కలను నివారించుకోవచ్చు.
1: సోయా చిక్కుడు సాగులో అధిక దిగుబడికి పాటించవలసినటువంటి యాజమాన్య పద్ధతులను గురించి చక్కగా వివరించారు. ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: ఇప్పటిదాకా సోయా చిక్కుడులో అధిక దిగుబడికి పాటించవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజాతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది జీజ్యోతి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:30 కావస్తుంది. ఇప్పుడు ఐసీసీ మహిళా టీ ట్వంటీ ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు. ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన ఇల్లు యోసం కార్యక్రమము. ఇప్పుడు గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట పెడతారు. కేలనిన్.
7: గొర్రెలు మేకల్లో మశూచి వ్యాధి సోకినప్పుడు దాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మరి దీనికి చికిత్స ఏ రకంగా ఉంటుంది, ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, దీన్ని నివారించాలంటే ఏం చేయాలి అనే ముచ్చట్లు చెప్పేందుకు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు.
8: నమస్కారం.
7: ముందుగా ఈ మశూచి వ్యాధి ఎట్లా సోకుతుంది దాని గురించి చెప్తారా?
8: ముఖ్యంగా ఈ గొర్రెల్లో మేకల్లో ఈ వేసవి కాలంలో మనకు మార్చి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఈ మశూచి వ్యాధి అనేటువంటిది ఎక్కువగా వస్తుంటది. గొర్రెల్లో మశూచి వ్యాధి అంటే అమ్మవారు అంటాం కదా మనం, అమ్మవారు అనేటువంటిది మశూచి వ్యాధి. ఇది వైరస్ వలన వస్తుంది. క్యాప్రిపాక్స్ అనేటువంటి వైరస్ అనేటువంటి జాతికి చెందినటువంటి చాలా సూక్ష్మమైనటువంటిది ఈ వైరస్. ఈ వైరస్ వలన వస్తుంటది. ఈ వైరస్ అనేటువంటిది చాలా తొందరగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. మందలో ఒకదానికి వచ్చిందంటే అన్నిటికీ స్ప్రెడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంటది.
7: అయితే ఇప్పుడు ఈ మశూచిని ఇంకా ఏ పేర్లతో పిలుస్తారు, అంటే ఈ మశూచి వ్యాధికి ఇంకా ఏమేం పేర్లు ఉన్నాయి?
8: ముఖ్యంగా ఈ గొర్రెల మందలో కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు ఈ కొన్ని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అమ్మవారైంది అంటారు, లేకపోతే ఎర్రచీమిడి వస్తున్నది సార్ అంటారు. ఎర్రచీమిడి అనేటువంటిది కూడా ఈ వ్యాధిలో ఒక మశూచి వ్యాధిలో ఒక లక్షణం, మేజర్ లక్షణం. ఆ విధంగా వాళ్ళు అమ్మవారు, పొచ్చమ్మ అంటారు, లేకపోతే బొబ్బ రోగం అంటుంటారు. అదే విధంగా దద్దులు రావడము అనేటువంటిది దాంతో కూడా మనం పిలుస్తుంటారు. ఈ వ్యాధిని మనము పాక్స్ మశూచి అనే వ్యాధి పేర్లతోని పిలుస్తుంటాం.
7: అయితే ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా ఎప్పుడు వస్తుంది?
8: ముఖ్యంగా ఈ వ్యాధి అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం ఉన్నటువంటి కాలం ఏంటంటే వేసవి కాలం. మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఈ గొర్రెల్లో మేకల్లో ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి రాకుండా మనము ముందు జాగ్రత్తగానే అంతకు ముందే టీకా లేపించుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. ఎక్కువగా మనకు మార్చి ఏప్రిల్ మే నెలల్లో వస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు చాలా గొర్రెలు అనేటువంటివి చనిపోవడం కూడా జరుగుతుంటది.
7: అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినట్లు మనం తెలుసుకోవాలంటే ఎట్లా, ఈ వ్యాధికి ఎసుంటి లక్షణాలు ఉంటాయి, మనం ఎట్లా దాన్ని గుర్తుపట్టాలి?
8: ముఖ్యంగా ఈ వ్యాధి 2 రకాలుగా వస్తుంది గొర్రెల్లో మేకల్లో. ఈ

0: గొర్రెల్లో ఎక్కువ తీవ్రంగా ఉంటది, మేకల్లో అయితే తీవ్రత అనేటువంటిది కొద్దిగా తక్కువ ఉంటది. గొర్రెల్లో చూసుకున్నట్లయితే రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉంటది. ముఖ్యంగా ఈ చర్మంకు వచ్చేటువంటి దద్దులు రావడం ఒక రకం, లోపల ఊపిరితిత్తులకు, కాలేయంకు, అదేవిధంగా ఈ గుండెకు ఏదైతే విజరల్ ఆర్గాన్స్ ఉంటాయో, ముఖ్యంగా స్ప్లీన్ అనేటువంటిది, వాటికి వచ్చేటువంటి రకం ఒకటి ఉంటది. రెండు రకాలుగా కూడా ఈ వ్యాధి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. లక్షణాలు చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి జ్వరం అనేటువంటిది మొదటగా వస్తుంది. జ్వరం వచ్చిన తర్వాత ఈ గొర్రెలు మేకలు నీరసించిపోవడము, చెవులపైన, అదేవిధంగా పొదుగు దగ్గర మరియు మెడ దగ్గర దద్దులు రావడం అనేటువంటిది గమనిస్తాం. మొదటగా దద్దులు అనేటువంటివి రౌండ్ గా ఉండి ఈ మొత్తం శరీరం అంతా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ దద్దులు వచ్చిన రకంని మనం చర్మంకు వచ్చినట్టుగా మనం నిర్ధారించుకోవచ్చు. అదే మనము ఊపిరితిత్తులకు వస్తుంది. ఈ ఊపిరితిత్తులకు వస్తే చీమిడి అనేటువంటిది ఎర్రగా ఈ రక్తంతో కూడినటువంటి చీమిడి రావడము, ఈ ఇందులో మరణాల రేటు కూడా ఎక్కువగా మనకు సంభవిస్తుంటది. జ్వరం అనేటువంటిది ఎక్కువగా ఉండి ఈ గొర్రెలు అనేటువంటివి చనిపోవడం కూడా జరుగుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ మశూచి వ్యాధితోనే గొర్రెలు మేకలు చనిపోతే
0: ఎక్కువ శాతము ఈ మరణాల రేటు అనేటువంటిది గొర్రెలలో ఎక్కువగా చూస్తుంటాము. ఈ ఎర్ర చీమిడి ఏదైతే ఉంటామో మనము, ఈ లంగ్స్ ఊపిరితిత్తులు అనేటువంటివి చెడిపోవడము, వాటిల్లో చీము నిండడం అనేటువంటిది, ఈ చర్మం పైన ఏ విధంగానైతే దద్దులు రావడం జరుగుతుందో ఊపిరితిత్తులలో కూడా ఇలాంటి దద్దులు రావడము, దాంతో పాటుగా ఏదైతే చీమిడి అంటుంటామో అది ఎక్కువగా వచ్చి ఊపిరి తీసుకోకపోవడము, జ్వరము, ఈ విధమైనటువంటి లక్షణాలతోని గొర్రెలు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. గొర్రెలలో ఈ రెండు రకాల లక్షణాలు అనేటువంటివి గమనిస్తుంటాం. అంటే చర్మం పైన దద్దులు రావడము, ఊపిరితిత్తులకు ఈ వ్యాధి సోకడం, దీని ద్వారా ఎక్కువగా మరణాలు అనేటువంటివి సంభవిస్తుంటాయి గొర్రెల మందలో. కాబట్టి ఆర్థికంగా చాలా నష్టం కలగజేసేటువంటి వ్యాధి. ఒకవేళ మరణం సంభవించినప్పుడు గొర్రె బరువు అనేటువంటిది చాలా విపరీతంగా తగ్గిపోవడం జరుగుతుంది. బరువు తగ్గిపోయినంటే అది మనకు రేట్ అనేటువంటిది కూడా తక్కువ రావడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ మశూచి వ్యాధి సోకినప్పుడు ఎట్లా నిర్ధారణ చేసుకోవాలి చెప్తారు?
0: ముఖ్యంగా మనము ఫీల్డ్ లో అయితే లక్షణాలని బట్టి మనం నిర్ధారించుకుంటాం. దద్దులు రావడము, ఈ ఎర్ర చీమిడి అనేటువంటిది మనం నిర్ధారించుకుంటాం. కానీ మందలో ఒకటి రెండు చనిపోయిన వెంటనే మనము ఈ పశు వైద్యాధికారిని పిలిచి పోస్ట్ మార్టం నిర్వహించినట్లయితే వ్యాధి నిర్ధారణ అనేటువంటిది చేసుకోవచ్చు. అంటే ఊపిరితిత్తులలో ఈ బొబ్బలు అనేటువంటివి మనకు కనిపిస్తుంటాయి, వాటిని మనము చూసి మశూచి వ్యాధిగా నిర్ధారించుకోవచ్చు. మనం కన్ఫర్మేషన్ కొరకు ల్యాబ్ లో మనము ఈ శాంపుల్ ని పంపించినట్లయితే దాని వైరస్ ని ఐసోలేషన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పాక్స్ వ్యాధి అని నిర్ధారించుకోవచ్చు.
1: సరే, ఇప్పుడు ఒక ఈ మశూచి వ్యాధి అని నిర్ధారణకు వచ్చిన తర్వాత దీనికి చికిత్స ఎట్లా చేయాలి?
0: ముఖ్యంగా వైరస్ అంటున్నాం కాబట్టి చికిత్స అనేటువంటిది ఉండదు. కానీ మనం మందలో కొన్నిటికి వచ్చిన వెంటనే వాటిని మనం సెగ్రిగేషన్ చేసి చికిత్స చేయాలి. మనం ఒక 100 ఉన్నాయనుకోండి, 100లో ఒక 10 వచ్చిందంటే ఆ 10 గొర్రెలకు మేకలకు సపరేట్ గా చేసుకుని వాటికి చికిత్స చేయాలి. చికిత్సలో ముఖ్యంగా మనము ఈ ఊపిరితిత్తులకు పనిచేసేటువంటి యాంటీబయాటిక్స్ మందులు, సల్ఫా మందుల్ని, అదేవిధంగా యాంటీఈస్టమిన్ మందుల్ని, మనము జ్వరం తగ్గించేటువంటి పారాసెటమోల్ మందుల్ని మనం ఒక 5 కంటిన్యూగా వాడినట్లయితే ఈ గొర్రెల్ని మనం సేవ్ చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ మశూచి వ్యాధిని నివారించాలంటే ఏం చేయాలి, ఎట్లా చేస్తే నివారించవచ్చు?
0: ముఖ్యంగా మశూచి వ్యాధి అనేటువంటిది వైరస్ తో వచ్చేటువంటి వ్యాధి కాబట్టి వైరస్ కు మందులు అనేటువంటివి పనిచేయాలి వచ్చిన తర్వాత. కాబట్టి నివారణ అనేటువంటిది చాలా ముఖ్యం. నివారణలో భాగంగా మనం ఏం చేయాలంటే టీకా మందుల్ని వేయించుకోవాలి గొర్రెలకు మేకలకు. ఈ టీకా మందులు అనేటువంటివి మనము ముందు జాగ్రత్తగా వేయించుకోవాలి. అంటే మనం మార్చిలో ఈ వ్యాధి వస్తున్నది అంటే మనం జనవరి ఫిబ్రవరి నెలల్లోనే వేయించుకోవాలి. ఒక టీకా ఇచ్చిన తర్వాత 12 తర్వాత అది పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మనము ముందు జాగ్రత్తగా టీకాలు అనేటువంటివి, ఈ షీపాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది ఒకటి ఉంటది, గోట్ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది ఒకటి ఉంటది. ఈ గొర్రెలకు షీపాక్స్ వ్యాక్సిన్, మేకలకైతే గోట్ పాక్స్ వ్యాక్సిన్, దీన్ని మనము ముందు జాగ్రత్తగా వేయించుకోవాలి జనవరి నెలలో.
1: అయితే ఇప్పుడు ఈ మశూచి నివారణ కోసం ముందు జాగ్రత్తగా జనవరిలోనే ఈ టీకాలు వేయించుకోవాలని చెప్పి అంటున్నారు కదా, మరి ఈ టీకాలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయా? ప్రభుత్వం ద్వారా కూడా ఏమైనా ఈ టీకాల పంపిణీ కార్యక్రమం ఏమైనా చేపడుతున్నారా, చెప్తే ఆ వివరాలు కూడా.
0: ముఖ్యంగా మనము ప్రతి సంవత్సరం కూడా గొర్రెలకు మేకలకు ఈ మశూచి వ్యాధి నివారణ టీకా వేస్తున్నాం. మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో

0: లోనే ఈ టీకా అనేటువంటిది ఇస్తాం గొర్రెలకు మేకలకు. ఈ టీకాని మనము దగ్గరలో ఉన్నటువంటి పశువైద్యాధికారిని సంప్రదించినట్లయితే తప్పకుండా ఈ టీకా వేయడం జరుగుతుంది. ఈ టీకా అనేటువంటిది మనం చౌకిస్తాం. ఈ టీకాని నార్మల్ సెలైన్ లో ఆ వ్యాక్సిన్ కి కలిపి చౌకు చిన్నగా ఇన్సులిన్ సిరంజ్ తోని ఇస్తే అక్కడ ఒక బొబ్బ రావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక దద్దు వచ్చి పొక్కు రావడం అనేటువంటిది వచ్చి ఒక హోల్ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఆ విధంగా ఏర్పడినప్పుడు ఆ వ్యాక్సిన్ అనేటువంటిది పనిచేసిందిగా మనం నిర్ధారించుకోవచ్చు. ఒక సంవత్సరం వరకు ఈ టీకా అనేటువంటిది మనకు పనిచేస్తుంది. ఒకసారి ఇచ్చినామంటే సంవత్సరం వరకు ఈ వ్యాధి రాకుండా మనము కాపాడుకోవచ్చు.
1: అయితే చివరిగా ఈ టీకాలు ఏ విధంగా వేయాలా, ఎప్పుడు వేయాలా అనే దాని గురించి చెప్తారు.
0: ముఖ్యంగా మనము ఈ టీకాల్ని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఈ మాసములలో మనం వేయించుకోవాలి. ఈ టీకాని ఈ పాక్స్ వ్యాక్సిన్ అనేటువంటిది ఫ్రీజ్ డ్రైడ్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని మనం నార్మల్ సెలైన్ లో ఒక వ్యాక్సిన్ వచ్చేసి 100 గొర్రెలకు గాని 100 మేకలకు గాని అవుతుంది. దాన్ని మనం రీకాన్స్టిట్యూషన్ చేసి ఈ చెవు భాగంలో చెవుకు ఎపిడర్మల్ గా ఇవ్వాలి. అంటే స్కిన్ కింద మనం ఎపిడర్మల్ గా ఇచ్చినట్లయితే ఈ టీకా అనేటువంటిది మంచిగా పనిచేస్తుంది.
1: చాలా సంతోషం సురేష్ గారు. ముఖ్యంగా ఈ గొర్రెలు మేకల్లో వచ్చే మశూచి వ్యాధి ఏదైతే ఉందో దాని లక్షణాలు ఎట్లా ఉంటాయి, దీనికి ఏ రకంగా చికిత్సలు ఉన్నాయి, మరి దీని నివారణకి ఏం చేయాలనే దాని గురించి సవివరంగా తెలియజేసారు. మరి ఎవరైతే ఈ గొర్రెలు మేకల పెంపకందారులు ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఈ మశూచి వ్యాధి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ప్రభుత్వం అందజేస్తున్న ఈ టీకాలని సద్వినియోగం చేసుకుని తమ గొర్రెలు మేకల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: ధన్యవాదములు.
2: ఇంతవరకు సోయా చిక్కుడులో అధిక దిగుబడికి, క్షమించండి, గొర్రెలు మేకలలో మశూచి వ్యాధి లక్షణాలు నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది కేలిని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు టెక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాట

ఎప్పుడు ప్రసారమైన ఇల్లు యువసం కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లు యువసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 7:10 ఇల్లు యువసం కార్యక్రమంలో కూరగాయ నారుమడుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట వింటారు, ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఎడోళ్ల నారాయణతో ముచ్చట ప్రసారమవుతుంది, ముచ్చట పెడతారు యు దినేష్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా దిల్ పసంద్, పసందైన హిందీ సినీ గీతాల కార్యక్రమము.

ఇంతవరకు విన్న పాట బహార్ ఆనీ తక్ చిత్రంలో ఉంది. ఈ పాటను పాడిన వారు అనురాధ పౌడ్వాల్, పంకజ్ ఉదాస్. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు దిల్ పసంద్.

అల్కా యాగ్నిక్ ఉదిత్ నారాయణ్ స్వరంలో హర్ దిల్ జో ప్యార్ కరేగా చిత్రం నుంచి పాటతో ఈఎల్టీ దిల్ పసంద్ కార్యక్రమము సమాప్తం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ಹುಷಾರು, ಸಿನಿಮಾ ಪಾಟಲ ಜೋರು, ಪಸಂದೈನ ಜೋರೈನ ಪಾಟಲು ಹುಷಾರುಲೋ. మీకు నచ్చిన అందరి మెచ్చిన హుషారైన పాటను కోరి నుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు హుషారు.

0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే.
1: నమస్కారం అండి.
0: మీ పేరు?
1: నా పేరు వీరయ్య అండి.
0: ఏం చేస్తుంటారు వీరయ్య గారు?
1: నేనండి రిటైర్డ్ ఎంప్లాయీని, సీనియర్ సిటిజన్, ప్లస్ అగ్రికల్చర్.
0: అవునా?
1: అవునండి.
0: మరి ఏ పంటలు వేసింది? ఏడు
1: ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. పరిత్తుకాలు పోసాము. మళ్ళీ ప్రతి పంట.
0: ఎన్ని ఎకరాలు ఉందండి మీకు పొలం?
1: నాకు 9 ఎకర్స్ ఉంటుందండి.
0: మంచిదే కదా.
1: అవును మేడం.
0: సరే, ఏ పాట వింటారు?
1: దత్తపుత్రుడిలో అదే గుంపానెత్తిన బిడ్డి గట్టు మీద పోతుంటే అనే సాంగ్ బాగుంటుంది. నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారిది. అది వినిపించగలరా?
0: సరే, ఖచ్చితంగా పాట వచ్చేసింది. వినేష్ అండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్స్ మేడం.

శ్రోతలు, ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన. అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ ఎప్పైనా కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతున్నాయి. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. శ్రోతలు, హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 2950081, ఇంకొక నంబర్ 2300081.

కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ కోవకు చెందిన పాటనే ఎలా వచ్చే గోదారమ్మ, ఎలాకిలా పడ్డాదమ్ము, దేవత చిత్రంలో నీ శోభన్ బాబు శ్రీదేవిపై తెరకెక్కించిన ఈ పాట ఎప్పటికీ మర్చిపోలేము కదా. గోదారి అందాల నడుమ ఇసుక తిన్నెలపై సాగే ఈ పాట గుర్తుకు రాగానే మనసులో మొదలేది తలతలలాడే ఇత్తడి బిందెలు, వందల బిందెల మధ్య హీరో హీరోయిన్ల స్టెప్పులు టక్కని గుర్తుకొస్తాయి కదా. ఆ గుర్తుకు రాగానే శ్రోతల హృదయాలు పులకరించిపోతాయి. ఈ పాటకు రీమిక్స్ కూడా వచ్చినాయి, అయినప్పటికీ పాత పాట పాత పాటనే కదా. అందుకే అంటారు కదా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఈ పాట మీకోసం.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891, మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: discussion highlights that semiconductors are much more than tiny chips. They are the foundation of innovation, economic growth, and technological self-reliance. Mr. Subramanian, thank you very much for sparing your valuable time and sharing such insightful thoughts with us.
1: Thank you very much.
2: You are listening to a discussion on India's growing capacity in semiconductors and emerging technologies. The participants were Subimal Bhattacharji, IT and technology expert, and Sarabjit Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashwani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు, ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. మ్యాచ్ ముగిసే వరకు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన కార్యక్రమాలన్నీ యథావిధిగా ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కథనం, చక్కటి తెలుగు సాహిత్య వచన రచనల్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ మా ఊరి భాగవతం కథలు, సంపుటి నుండి మేనమామ సాలు కథ, రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
5: ఇగో మా అమ్మమ్మది మాది ఒక్కటే ఊరు, వాళ్ళదేమో కిందివాడకట్టు, మాదేమో మీదివాడకట్టు. మీదివాడకట్టును పల్లె మీద అని కూడా అంటారు. మా అమ్మను ఊళ్ళోనే ఇచ్చిర్రు. ఇప్పుడు నేను అమ్మ అంటున్నా గానీ మొన్నటిదాకా అందున అక్క అనే అందుంటిని. ఎందుకంటే నేను ఎప్పుడు మా అమ్మమ్మ దగ్గరనే ఉందింటి. మాకు ఒక్కడే మేనమామనే, ఆయన పేరు కొండయ్య. నేను ఎప్పుడు మామతోనే ఉందింటి. మా మామ ఎట్లా అంటే గట్లా, మా మామ మా లక్ష్మణ్ అవ్వ అంటుండే. ఇక నేను కూడా ఏమందు అవ్వ అందు. మా తాతను నాయన అంటుండే, నేను కూడా నాయన అందుంటి. మా అమ్మ నా అక్క అంటుండే, నేను కూడా అక్క అందుంటి. ఆయన ఎట్లా అంటే గట్లా. ఇక మా బాపును మాత్రం బాపు అందుంటి. కోపం వచ్చినప్పుడు మా మామను నేను ముద్దోడా అందుంటి, నన్ను మా మామ అరే బక్కోడా అంటుండే. మా కొండయ్య మామ వట్టి కోతి, అరే అస్సలు ఉన్న జాగాలు ఉండడు. ఇగో ఎట్లుంటాడు తెలుసునా, నల్లగా తుమ్మ మొద్దోలే షెయ్యెత్తు మనిషి, ఇంకా లగ్గం కాలేదు, అట్టకట్ట. పిల్ల కొరకు చూస్తుండ్రు అచ్చం. మా కొండయ్య మామ మా చిన్నతాత లెక్కనే ఉంటాడట. చిన్నతాత అంటే ఎరికేనా మీకు, ఎవరనుకున్నావు, మా లక్ష్మ వాళ్ళ అన్న. నేను ఆ తాతను జూల్లే, వాళ్ళది కొత్త పెళ్ళట, మా ఊరికి దగ్గరనే ఉంటుంది. అయితే ఎప్పటికీ నాటకాలు ఆడేటోడట. నాటకం అంటే ఎరికే కదా మీకు భాగవతం. ఎందుకంటే ఆ నాటకం వేరు భాగవతం వేరు. భాగవతాలలో ఇంకా పచ్చి భాగవతం వేరుంటుంది. మా చిన్నతాత కాలంలో అన్ని పచ్చి భాగవతాలైనట, తాళం తబ్ల మీద తకదయ్యి తప్పకనే ఎగురుడే. వాళ్ళ కొత్త పెళ్ళిళ్ళరే ఏమంటారో కానీ, మా ఊళ్ళరే మాత్రం భాగవతం పేరు చెప్పంగానే ముందు మా చిన్నతాతనే యాజ్ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్నతాత పేరు కూడా కొండయ్యనే. ఏ ఏషమెత్తే ఆ ఏషం దిగచ్చినట్టు ఉంటుండేనట, ఆడేషమెత్తే అంత చక్కదనం ఉంటుండేనట. కొండయ్య తాత ఏషం గడితే చాలు జనం ఇరగబడి చూతురట. తెల్లారని పొద్దుకొని స్టేజ్ నుండి కదలకపోదురట, అంత మంచి జబర్దస్త్గా ఎత్తుండేనట. ఒకసారి ఏమైంది ఎరికేనా, ఈ కృష్ణలీలల ఆట నేర్చుకుంటుండ్రట. ఈ కొండయ్య తాతదేమో కృష్ణుని వేషము, రాత్రిపూట రిహార్సల్. అది కోతల దినమట, పొద్దంతా వరి కోత. ఒకనాడు కోత కోసి పగటిపూట మా కొండయ్య తాత ఏం చేసిండట, షెట్ కిందవనడట. షెట్ కిందవంటే ముఖం మీద ఎండగొట్టిందట. ఇగో పుట్టలకెళ్ళి పామచ్చి నాగంబాబు మంచిగా ముఖానికి పడిగదీసి అడ్డం పట్టిందట. అందరు పరిశానవుడేనట చూసి. ఇక భాగవతం పేరు చెప్పంగానే మా కొండయ్య తాతనే యాద్ చేస్తారని చెప్పినా కదా, దానికి ఒక పెద్ద కథ ఉంది. ఏందంటే ఓసారి ఏమైంది ఎరికేనా, ఇట్లే మా ఊళ్ళే భక్త ప్రహ్లాద ఆట ఆడుతుండ్రట. ఆడేటప్పుడు మా కొండయ్య తాత ఉన్నాడు కదా, కొండయ్య తాత నరసింహస్వామి వేషం వేసిండట, ఇంకొకడు హిరణ్యకశిపుని వేషం వేసిండట. ఇక హిరణ్యకశిపునికి నరసింహస్వామికి యుద్ధం జరుగుతుంది కదా, అప్పుడు నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని వేషం వేసినని సీరినంత పనిచేసిండట. ఏషకాలు అంతా దొరకబట్టి మా కొండయ్య తాతను పక్కకు గుంజుకొచ్చిరట. తెల్లారి పెద్ద పంచాది. ఎందుకంటే ఆ హిరణ్యకశిపుని వేషం వేసినోనికి మా కొండయ్య తాతకు అగ్గి పగనట. అయితే నన్ను పానందియాలని చూసి

0: అని ఆ హిరణ్యకశిపు నేషపేసిన ఆయన పంచాది పెట్టిండట. కులానికి ఒక పెద్ద మనిషి కూర్చున్నారట, వాని పెయ్యి మీద గీతలు, ఆ రక్తం చూసి నిజమే అనుకున్నారట. తాత చెప్పే సమాధానం ఏంటంటే, నరసింహస్వామిని వినరా, నిన్ను నమలక మింగేదగనరా అనే పాట ఉంటుంది కదా, ఆ పాట వాడినప్పుడే క్యాలి ఉందట, ఈ కథం క్యాలి తప్పిండట. తర్వాత ఏం జరిగిందో నాకు ఎరుకలేదు, అవ్వతోడు అయ్యతోడు అని ఒట్లు పెట్టుకున్నాడు. ఇక జనం వింటారా, మరి పెద్ద మనుషులు నమ్ముతారా? నరసింహస్వామి వేషమెత్తే శిగమచ్చి క్యాలి తప్పినవు సరేరా, మరి దశరథ మహారాజు వేషమెత్తే మూర్ఛ రావాలి కదా, అట్లా అత్తదా నీకు అని ఒక పెద్ద మనిషి అన్నాడట. ఇక చూడు అదే తీర్పు అయింది. మరునాడే శ్రీరామ వనవాసం రిహార్సల్ మొదలైంది. మా కొండయ్య తాతది దశరథ మహారాజు వేషం, హిరణ్యకశిపు నేషమేసిండు కదా, వాందేమో రాములవారేషం. 2 వారాలల్లో ఆట నేర్చిండట. అప్పుడు నాటకానికి టికెట్లా పైసలా, వట్టిగానే 4 తోవల కాడ శాంతి వేసుకొని ఎద్దురు ఆట ఆడుదురు. 4 కట్టెలు వాతి ఎదురుగా 4 సీరియల్ కట్టి లేకపోతే దోతులు కట్టి ఆ కొనకోటి ఈ కొనకోటి దీటి పెడుదురు. ఆట మొదలైందట. పంచాయతీ పెద్దలు ముందటనే కూర్చున్నారట. ఇక కథ నడుతుంది. రాముడు అడిగి పోయే సీన్ వచ్చింది. అందరూ అదే సీన్ కొరకు ఎదురు చూస్తుండట, మరి కొండడు ఏం చెప్తాడో చూద్దామని. ఇక రాముడు అందరికీ చెప్పి పాట పాడుకుంటూ అడవికి పోతుండట. ఈ కొండయ్య తాత ఆ రామా అన్నాడట, ఆయన తిరస్కపడ్డాడట. కథం అట్లనే కండ్లు తేలేసిండట. ఊపితే ఊగడట, పిలితే వలకడట, అట్లా నోరు తెరిచేయిండట. ఇక సాకగా డాక్టర్ దగ్గర తీసుకుపోయిండట. డాక్టర్ చెయ్యి చూసి ఇంకేంది, చచ్చిపోయింది అని చెప్పిండట. ఇది నిజమేనా అని నేను మా లక్ష్మవని అడిగిన. నిజమని లేదు, అబద్ధమని లేదు, కానీ కండ్ల నీరు పెట్టుకున్నది. మా తాత చచ్చిపోయిన ఏడాదికే ఈ కొండయ్య మామ పుట్టిండట. మా అవ్వ వాళ్ళ అన్న పేరునే ఈ మా మామకు పెట్టుకుందట. ఇక అదేం సాలో గాని కొండయ్య మామకు కూడా మా తాత లెక్కనే నాటకాల పిచ్చి. చిన్నప్పుడు రాత్రిపూట నాటకం చూసి పొద్దంతా పాతగూడల ముఖానికి సున్నం పూసుకొని ఏషాలేత్తుండేనట. గూన పెంకల కాగితాలు కట్టి తబ్లాలు లెక్క చేసి రాజేశం వేసి ఎప్పుడు ఆ నాటకాలతోనే తిరుగుతుండేనట. ఇక నన్ను అప్పుడప్పుడు ఒరే సేవకా అంటుండే. నేను అనుకుంటానా, రే ఇంకెందుకున్నావురా సావక అని నేను అనుడు పెట్టినా. ఎక్కడన్నా నాటకమైతే చాలు, ముందటనే తువ్వాల వరుసుకొని కూర్చుంటాడు. పోయేటోడు ఒక్కడు పోతాడా, ఎంబడా నన్ను కూడా తోలుకపోతాడు. నాకు కూడా నాటకాల పిచ్చే. ఎక్కడ పగటి భాగవతాలు ఆడినా బడికి యగనామం పెట్టాలి, స్టేజ్ మీద కూసోవాలి. ఇద్దరం వాళ్ళు పాటలు పాడితే మేము కూడా వాళ్ళ లెక్కనే పాట పాడాలి. మా మామ నన్ను వట్టి కూసోనిస్తాడా, అరే ఎట్లా పాడుతుండో సూర్రా, ఏది నువ్వార్రా అని ఇద్దరం గిలగిల పెట్టుకుందుంటి. ఎడ్ల కాడ కూడా ఇవే పాటలు పాడుతుండేనట. మా తిరుపతి తాత కోపానికి వచ్చి, చియ్యవ్వ ఈ గాడిద కొడుకు భాగవతులలో పోతాడే అని ఊకే తిడుతుండేనట. మా లక్ష్మవ మాత్రం నవ్వుకుంటా, మా అన్నసాలు పడ్డది అంటుండేనట. అప్పుడప్పుడు నన్ను చూసి, ఓయ్ పిల్లగా నువ్వు కొండయ్య మామ తోకిడువవు, నీకు కూడా మేనమామ సాలే పడ్డది అంటుండే మా లక్ష్మవ మూరిపంగా. అన్నట్లుగానే మా ఊళ్ళోనే కాదు, చుట్టూ ఏ ఊళ్ళే నాటకాలు ఆడినా మేమిద్దరం పోదుంటిమి. అప్పుడు మా ఇంట్లో కరెంటు ఉండేనా లేకుండే, మా తాతోళ్ళ ఇంట్లో మాత్రం ఉండే. ఎక్కడ ఈ ఊళ్ళో 4-5 ఉండే కదా అప్పుడు, అట్లా మా తాతోళ్ళ ఇంట్లో ఉండే. నేను బడి నుంచి రాగానే అన్నం తిని పుస్తకాలు పట్టుకొని చదువుకుంటానని మా అమ్మకు చెప్పి మా తాతోళ్ళ ఇంటికి పోదుంటి. ఇక చదువు అమ్మన్న, పుస్తకాలు ఆడ వాడేయాలి, రాత్రికి రాత్రి ఏ ఊరికో పోవాలి, నాటకాలు చూడాలి, తెల్లారి వారికి ఇల్లు చేరాలి. నేను ఎటు పోతున్నానో మా బాపుకు మా అమ్మకు అస్సలు తెలియదు, మా లక్ష్మకు మాత్రం తెలుసు, కానీ వాళ్ళకి చెప్పదు. మామ యాళ్లకు పని మీద కనబడితే చాలు, ఎటు పోయినా మా తాత పట్టించుకోపోతుండే. భాగవతులాల పోతుండా వాడు ఇంకెటు పోతుండా ఆయనకు అవసరం లేకుండే. అందుకని మా మామ కూడా ఎదురు బెదురు లేకుండా యాడ నాటకాలు జరిగినా ఆడికి పోతుండే. మా మామకు నాకు మాటలన్నీ సీటు మీదనే నడుతుండే. మా మామ సీటు కీసుమంటది, సీటు మీద పాట పాడితే కుండలల్లా మూత ఊడుతుంది. మరి నాకు సీటు ఎత్తదా, ఉత్తానే ఉస్తుస్తాని ఉత్తుంటి. కానీ నేను అన్నది మాత్రం మా మామకు అర్థమవుతుండే. ఎట్లా తెలుసుకున్నావు కానీ చుట్టూ 10 ఊర్లల్లా ఎక్కడ తబల సప్పుడు మోగినా సరే మా మామకు తెలుతుండే. అరే పోదామారా అంటుండే. ఓసారి సీటు మీద షోకులు పోదామా అంటుండే. నేను యాడికి అందుంటి, దాసారి భాగవతం ఉందట ఫలానా ఊర్లా అని సీటు మీదనే చెప్తుండే. మా మాటలు ఎవ్వలకు అర్థం కావు. ఇద్దరం భాగవతం దగ్గరికి పోయి కూసుందుం. ఆట దుమ్ము రేగుతుండే. అట్లా ఒకసారి మాయసుభద్ర ఆటకు పోయినాం. పాటలు మొత్తం దరువులే, ఆట తాళాలే. మామకు అక్షరాలు కూలవలుక్కొని అప్పుడప్పుడు తట్టుకుంటా తట్టుకుంటా చదువుకుంటా అచ్చుగని చక్కగా చదువురాదు. అరే పాటలు మంచిగున్నాయి రాయిరా అని పెన్ను కాగితం నా చేతికిచ్చిండు. ఒక పెట్రమాక్స్ లైటు స్టేజ్ ముందు ఉంది. గా లైట్లు ఏమన్నా రాయత్తదా? రాయపోతే మా మామ ఊకుంటాడా? ఇక మరి ఏదన్నా కానీ నేను రాసడం మొదలుపెట్టిన. అది గుడ్డి లైటేనే, సరిగ్గా కనబడ్డదా? నేను చీకట్లా రాతనే ఉన్నా గీక్తనే ఉన్నా. ఇక తెల్లారింది, ఇంటికి వచ్చినాం. అట్లా నాలుగు కమ్మలు నింపిన. అబ్బా నువ్వురా మనిషి అంటే, మస్తు రాసినావు, గిట్ల హుషారుండాలి అనుకుంటా మామ కమ్మలు మలిపి జేబులో పెట్టుకున్నాడు. తెల్లారి ఎట్ల కాడ చదువుపోతే చదువురాదట, చదువచ్చిన వాళ్ళకి ఇది రాదనే కాదన్నారట. నా దగ్గరికి తెచ్చి, అరే నువ్వైనా చదువురా, వాళ్ళకు ఓలకు చదువత్తలేదు అన్నాడు. రాయంగేదో చీకట్ల రాసినా గానీ నాకు మాత్రం చదువత్తదా? అస్సలు చదువురాలే. నీ పోర్ అనిపిస్తున్నా కూడదు, రాత రాతే తురుకోను. అయ్యకు తెలియదు, దూతయకులను తాతకు తెలియదురా, ఏడో చదువుతున్నావు ఎందుకురా అని శంప మీద లోక్కడు గుంజాడు. నేను ఏడ్చుకుంటూ ఇంటికి పోయినా. మా బాపుతో చెప్పిన. మా బాపు కోపానికి వచ్చిండు. ఇక మా బండారం మొత్తం బయటపడ్డది. మామని తిట్టిండు, తిరిగితే అరే నువ్వు తిరుగు, మావని మాత్రం దింపకు. నువ్వు భాగవతులలో కలుతావు మాకు మా తెలుసు, మావని మాత్రం భాగవతులలో కలపకు అని హెచ్చరించిండు. రెండు రోజులు మామ మా ఇంటికి రాలేదు, కనబడ్డా నాతో మాట్లాడలేదు. నా దోస్తి ఉండడేమో అని నాకు భయమైంది. ఇక మూడో నాడు మళ్ళా మామూలే, శోకులు వస్తావా అని సీటు మీద పిలిచిండు. ఇద్దరం రాత్రికి రాత్రే నడుచుకుంటా బండలింగం పెళ్ళిపోయినాం. సింహం చీకటి, గుండ్ల చెరువు కట్ట, త్వరిశేన్ల మధ్య నడుక. మేము వట్టికనే ఆడుతున్నారా అనుకున్నాం. ఆడికి పోయినాక అట్టిగా ఆడతలేరు, టికెట్లు పెట్టి ఆడుతున్నారు. మా దగ్గర పైసలు ఉన్నాయా? యాడి, మామ దగ్గర లేవు, నా దగ్గర లేవు. ఎట్లా నాటకం చూడక మర్రెత్తమా? మా మామ ఒక మంచు భయం చెప్పిండు. అరే బక్కోడా ఇక రారా అని నన్ను పిలిచిండు. పిలిచి చుట్టూ పరదాలు కట్టిండ్రు. పరదాల సందుల నుంచి నన్ను లోపలికి నూకిండు. నేను మెల్లగా లోపలికి పోయినా. లోపలికి పోయి మెయిన్ గేట్ దగ్గర పాస్ తీసుకొని మళ్ళా బయటకు వచ్చిన. బయటకు వచ్చి ఆ పాసును మా మామకిచ్చిన. మళ్ళా నేను పరద సందుల నుంచి లోపలికి పోయినా. ఇట్లా ఇద్దరం పోయి ఆట ముంగడ కూసున్నాం. ఇంటికి వచ్చేసరికి తెల్లారింది. నాకేమో మస్తు నిద్రొత్తుంది. ఎట్లా బడికి పోవాలనే? అది ఊళ్ళే బడి కూడా కాదు, లింగనపేట బడి. 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. పోకపోతేనేమో మా బాబు కొడతాడు. పోదామంటేనేమో నిద్రొత్తుంది. బడికి పోతానిగా సర్ది కట్టుకున్నా. చక్కగచ్చి మా లస్మ వాళ్ళ ఇంట్లో వండుకున్నా. బడి టయానికి మళ్ళీ ఇంటికి పోయినా. పొద్దంతా మామ కలుపు దియ్యబోయిండట. నిద్ర నెట్లాపుకున్నాడో పాపం. రాత్రి వచ్చి మళ్ళా నాగంపేట గౌండ్లలో ఎల్లమ్మ కథ ఉంది, పోదామారా అంటాడు. నాకు కాళ్ళు గుంజుతున్నాయని చెప్పిన. అయితే సైకిల్ మీద పోదాం పారా అని సైకిల్ మీద ఎక్కించుకొని నన్ను నాగంపేటకు తీసుకుపోయాడు. మామ సైకిల్ దొక్కుతూ, అరే ఇట్లా తిరుగుడు కాదురా, ఇక మనూళ్ళనే 10 మందిని కలుపుకొని నేనే ఒక మేళం పెడతా. 10-12 ఆటలు నేర్చి ఊరూరు తిరుగుతా. ఫలానా ఊరోళ్ళంటే ఏరియా మొత్తం తెలవాలే అని అన్నాడు. నాకెంతో మురిపం అనిపించింది. మామకు తోడు నేను కూడా సైకిల్ మీద పైడేసి తొక్కిన. 1/2 గంటలు నాగంపేటలు ఉన్నాం. తిరిగి వచ్చేసరికి నడిజాం రాత్రి దాటింది. కండ్లు మూసినామో లేదో, తెట్టన తెల్లారింది. నేను పొద్దు భారేకిడెక్కినాక లేచి బడికి పోయినా. మామ మాత్రం పాపం కూరుకు రాత్రే లేచి దొడికాడికి పోయిండు. కానీ నా మనసంతా మేళ్ళం మీదనే ఉంది. మామ ఎట్లా మేళ్ళం కడతాడు, ఎవలేలను జమ చేస్తాడు చూద్దామని నేను ఎదురు చూస్తున్నా.
1: ఇంతవరకు మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి మేనమామాసాలు కథ విన్నారు. రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఇది ఈఎల్టీ కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. కథనం కార్యక్రమము ప్రతి ఆది సోమవారాల రాత్రి 9:30 ప్రసారం అయితే, ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల్లా 8:30 పునః ప్రసారం, తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథలు సంపుటి నుండి మా భాగవతం మొదలైంది. కథ వింటారు రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెబుతాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీడిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 కార్యక్రమంలో ఇవాళ ఎన్కటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట పెడతారు యు దినేష్.
3: కర్ణం కిషన్ రావు గారు, మీకు నమస్కారం అండి.
4: నమస్తే.
3: మీ తాతలు మీ ముత్తాతలు ఏం చేసేవాళ్ళు?
4: మా తాతలు కూడా పటవారిగిరే చేసిండ్రు. నైజాం రాజు అప్పటి నుంచి అది వంశ పారంపరంగా నడుస్తున్నది. ఇక మాకు సంబంధించింది 5 ఊర్లుండే. 5 ఊర్లుంటే 2 ఊర్లేమో మా చిన్నానికి ఇచ్చిండ్రు, 2 ఊర్లేమో మా నడిపాయనకి ఇచ్చిండ్రు.
3: ఊర్లేంటి అవి?
4: అది చించోలి, కంకెట. మా నాన్నకు సారంగపూర్ ఇచ్చిండ్రు, పెద్ద ఆయన కాబట్టి సారంగపూర్ ఇచ్చారు పెద్ద ఊరని. మా నడిపాకేమో స్వర్ణావును పుట్టే ఇచ్చిండ్రు, ఇంకొక ఆయనకేమో కంకెటావును జైలు ఇచ్చిండ్రు. పోలీస్ పటేల్ ఉంటుంది, మాలి పటేల్ ఉంటుంది, పటవారి ఉంటుంది. ఈ ఎన్టీ రామారావు ఏం చేసిండు, వతందారీ వ్యవస్థ రద్దు చేసుడికి వీళ్ళన్ని పదవులు ఊడిపోయినాయి. అప్పటి నుంచి మండల వ్యవస్థ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు వచ్చిండ్రు. అది
3: అయితే ఈ ఊర్లు ఇస్తే ఏం చేసేవాళ్ళు అప్పుడు మీ తండ్రులు?
4: అప్పుడు పటవారిగిరి అంటే ఈ వ్యవసాయం సంబంధించినది, ఏమేం పంటలు పెడుతున్నారు, ఎవరి సర్వే నంబర్ ఏమున్నది, రగ్బా ఎంత ఉన్నది. దాని తర్వాత ఈ పోలీస్ పటేల్ ఏమో సచిన వాళ్ళు ఎవరు ఉన్నారు, వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు, ఊర్లో కొత్తగా ఎవరన్నా వస్తే ఆ పేరు రాయించాలా, వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో రాయించాలా. ఇప్పుడు అటువంటిది ఏం లేదు. ఇక పోలీస్ పటేల్ ను తీసేసినైతే ఊర్లో ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అసలు ఏం జరుగుతున్నది ఎవరికి కూడా పత్తా లేదు.
3: అప్పట్లో ఏమన్నా శిస్తులు వసూలు చేసేవాళ్ళ?
4: మా తండ్రి శిస్తు వసూలు చేస్తుండే, ఖరీది కుస్కీది వసూలు చేసి తహసీల్ ఆఫీసులో కట్టేస్తుండే.
3: గవర్నమెంట్ ఇచ్చేసి?
4: గవర్నమెంట్.
3: ఇకపోతే కఠినమైన శిక్షలు ఉండేవి అట్లా?
4: ఆ పైసలకైనా వసూలు చేసుకుని తినేస్తే పోలీసుకు రాస్తుంది, పోలీస్ కేసు, కథా కార్ఖానా అవన్నీ ఉంటుండే. ఇక
3: మీరు చూసిండ్రా నిజాం రాజుని?
4: నిజాం రాజుని మేము చూడలేదు. మా తండ్రి రజాకర్ల జమానా చూసిండు.
3: మీ తాత అయితే ఇంకెక్కువ చూసిండచ్చు.
4: మా తాత మస్తు చూసిండు. ఇక రజాకర్లు వస్తుండ్రట, రజాకర్లు వచ్చినప్పుడు వీళ్ళంతా దాగుంటుండ్రట, పెద్ద మనుషులు ఉంటుంది కదా దాచిపెట్టి రజాకర్లు వాళ్ళు పోయిన తర్వాత బయట వస్తుండ్రట.
3: మీ ఊర్లో ఈ గడులు ఉన్నాయి, మరి ఈ గడులు ఎవరు కట్టిండ్రు, ఎవరి అసలు అవి?
4: ఈ గడి యాక్చువల్ గా 400 ఇయర్స్ బ్యాక్ ది. అది అయితే అది ఏలమలకు సంబంధించింది అంటారు. ఆ ఏలమలు కొన్ని రోజులు ఇక్కడ పరిపాలన వేసిండ్రు, పోయేటప్పుడు ఈ బ్రాహ్మణులు వాళ్ళకి ఇచ్చేసిపోయినరు. వాళ్ళు
3: బ్రాహ్మణులకు వాళ్ళు ఇచ్చేసి
4: ఇచ్చేసి వెళ్ళిపోయినరు. ఈ ఆమె పేరు మీదనే అమ్ముబాయ్ అని ఉంటుండే ఎలమాయ. ఆమె అప్పుడు వర్షాలు పడలేదట. వర్షాలు పడకపోతే ఆమె చరిత్ర ఏమున్నదంటే, వర్షం పడని నేను ఇదే తూములో ఉండి చచ్చిపోతా అని ఆమె ప్రతిజ్ఞ చేసి తూములో పోయి కూసున్నది. కూసుంటే సాయంత్రం కుంభద్రోణ వర్షము చెరు మొత్తం నిండిపోయింది, ఆమె కూడా అన్ననే చనిపోయింది. ఇక దానికి అమ్ముబాయి చెరు అని పేరు వచ్చింది.
3: ఇక్కడ ఉందా ఇప్పుడు?
4: అటుంటది.
3: ఈ స్వర్ణ అనేది?
4: స్వర్ణ అనేది దీన్ని దాటిన తర్వాత.
3: అది ఎవరు కట్టింది అప్పట్లో?
4: నీలం సంజీవరెడ్డి జమాలా కట్టింది. అది
3: పేరెందుకు? ఆ పేరెందుకు పెట్టింది మరి? అట్లా ఊరు ఉందని చెప్పేసి పెట్టింది అట్లా?
4: స్వర్ణ ఊరున్నది, అది
3: ఊరుంది కాబట్టి అక్కడ కట్టేసి
4: కట్టేసారు.
3: స్వర్ణ ప్రాజెక్టు నిర్మించింది మీరు చూసారా, మీ తండ్రి గారు చూసారు?
4: నేను చూసిన. మేము చిండగుండంగా నీలం సంజీవరెడ్డి వచ్చిండు. నీలం సంజీవరెడ్డి ఫౌండేషన్ చేసిండు. ఇక్కడ స్కూల్ ఉన్నది, ఆ స్కూల్లో మీటింగ్ పెట్టిండ్రు. మా అక్క డ్యాన్స్ చేసింది, సంజీవరెడ్డి మెచ్చుకున్నాడు, దగ్గర చిన్నపిల్ల దగ్గర తీసుకున్నాడు. తీసుకొని ఇక పుష్పగుచ్చం ఇచ్చి పోయిండు.
3: అది ఇప్పుడు మరి కోటలు ఉన్నాయి కదా ఈ యలమరాజుల కోటలు, వాటిని మరి మంచి ఆలోచన లేదా?
4: అందులో ఒక

0: ముప్పై కుటుంబాలు ఉంటుండే, 20 కుటుంబాలు. నేనెందుకు పెడతా, నువ్వెందుకు పెడతా, నాకేం చేసేది అంటే అది ఆ స్థితికి వచ్చింది. అది ఎవరు పెట్టే పరిస్థితి లేరు, అందరు కూడా చనిపోయారు, లేరు.
1: ఎందుకు వీడిసి నుంచి దాన్ని
0: సారంకుల వీడిసే లేదు, కూలిపోతున్నది, ఎవడు పట్టించుకోలేడు.
1: ఎంత ఎన్ని ఫిట్లు ఉంటుంది ఒక గోడ? అది
0: ఓ చాలా పెద్ద ఉంటది, ఇంతకంటే ఎక్కడే ఉంటది.
1: 5-6 ఫిట్లు
0: ఉంటది.
1: అయితే అది కట్టింది కూడా తెలియదు, ఆ గోడలు కట్టింది కూడా
0: వరకు తెలియదు.
1: మీ ఇల్లు ఎవరు కట్టారు?
0: మా ఇల్లు మా తండ్రి కట్టాడు,
1: మొత్తం
0: నారాయణరావు పట్టువారి అని.
1: ఇట్లా దేంతో కట్టిండు?
0: ఇది డంగుసున్నంతో కట్టిండ్రు. ఇక్కడ పక్కకు ఎంటీ ప్లేస్ ఉండే, ఈ దాటినాక ఆ ఎంటీ ప్లేస్ లో నడిపిస్తుంది. ఆ డంగుసున్నం తయారు చేసి విటిక పెట్టి డంగుసున్నం వేసి కట్టిండ్రు. ఎండాకాలం కూల్ ఉంటది,
1: ఇప్పటి కాలం పిల్లలకు నచ్చదేమో ఇది.
0: వాళ్ళు చదువుకున్న పిల్లలు ఎక్కడ ఉంటారు, రారు. ఇక మేమే ఉండేది ఇక్కడ.
1: ఎన్ని ఉద్యోగం చేశారు మీరు?
0: నేను 32 ఇయర్స్ నా సర్వీస్, 4 ఏళ్ళు గోదావరికి చేసిన, తర్వాత ఆదిలాబాద్ వచ్చినట్టే ఆదిలాబాద్ నే ఉండిపోయిన.
1: మీ తండ్రి అయితే నిజామరాజుల దగ్గర ఉద్యోగం
0: చేశారు? ఉద్యోగం చేశాను.
1: మీరు ఆర్టీసీ?
0: నేను ఆర్టీసీ చేసాను.
1: మరి ఇంకా వేరే ఉద్యోగం వైపు వెళ్ళాలని ఆలోచన రాలేదు అప్పట్లో? మరి మీ తండ్రి గాని మీ గాని
0: అప్పట్లో వచ్చింది. అప్పుడు వతందారి పోయేటప్పుడు అందరు అన్నారు, ఈ వతందారి పోయేటట్టున్నది, కొడుకు పేరు మీద రాయు అని. నా పేరు మీద రాయు అంటే ఆయన రాయలే. ఇక అది నేను అటు పోయినా, అది ఇది పోయింది, అది పోయింది.
1: మీరు ఉర్దూ మీడియం చదువుకున్నారా తెలుగు మీడియం?
0: తెలుగే.
1: మీ నాన్న ఏం చదువుకునే వాళ్ళు?
0: మా నాన్న ఉర్దూ మీడియం.
1: ఉర్దూ మీడియం
0: మోడీ ఉంటుండే అప్పుడు, మోడీ భాష అని కొత్త ఉంటుండే. ఆ మోడీ భాష దసరాలు ఉంటుండే అన్ని. తర్వాత తెలుగు ఒక పెద్ద మంచి దగ్గర నేర్చుకున్నారు, 4వ తరగతి 5వ తరగతి అంత గొలుసు రాత ఉంటది.
1: రాత ఇప్పుడు ఉందా?
0: ఉన్నది, కిటికీలో ఉన్నది.
1: మీ పిల్లలు ఏం చేస్తుంటుంటారు?
0: మా పిల్లలు నాకు 2 కొడుకులు 1 కూతురు. ఒకడేమో చెన్నై హైదరాబాద్ చేస్తారు, ఇంకొకడేమో మా హైదరాబాద్ లో మారుతి కంపెనీలో సూపర్వైజర్. మా కూతురేమో ఆదిలాబాద్.
1: మీరు ఏ ఊరు నుంచి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు?
0: ఇక్కడ దర్యాపురం అని ఉంటది, ఈ నర్సాపూర్ దగ్గర పక్కకే ఉంటది దర్యాపూర్, రాంపూర్.
1: అప్పుడు మీ వయసు ఏముండే అప్పుడు?
0: అప్పుడు 21 ఏళ్ళు.
1: 21 ఏళ్ళకి పెళ్ళైంది.
0: పెళ్ళి
1: బాల్య వివాహం కాదు మరి మీకు?
0: కాదు, 21 ఇయర్స్.
1: అయితే అప్పుడు చూసిన సారంగపూర్, ఇప్పుడు చూస్తున్న సారంగపూర్ ఎట్లా ఉన్నది?
0: చాలా ఫరక్ ఉన్నది. అప్పుడు ఏమో మామూలుగా కూన పెంకలు, చిన్న చిన్న గుడిసెలు, ఆ రకంగా ఊరు ఉంటుండే. ఇక ఉన్నోళ్ళేదేమో బిల్డింగ్లు అవి ఉంటుండే, చాలా తక్కువ, అన్ని కొన పెంకలే ఉంటుండే. ఏ ఇప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసి కష్టపడి వాళ్ళు కూడా బిల్డింగ్లు కట్టుకున్నారు, వ్యవసాయంలో మంచిగా సంపాదించుకుంటున్నారు, అందరు ఆనందంగా ఉన్నారు.
1: సారంగపూర్ మరి అప్పుడు బాగా అనిపిస్తుందా, ఇప్పుడు బాగా అనిపిస్తుందా?
0: ఇప్పుడే బాగున్నది. నిర్మల్ పోవాలంటే నడుచుకుంటా పోతుంటుమి, వాగులు వంతలు వస్తే అండ్లకెళ్ళే పోతుంటుమి. ఇక ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఆటోలు అయినాయి. అప్పుడు ఎవరో ఒకరి దగ్గర జావా ఉంటుండే, ఒకరి దగ్గర జీప్ ఉంటుండే. ఇప్పుడు ఇంటింటికి అయినాయి, ఇంటింటి కార్లు అయినాయి, సైకిల్ మోటార్లు అయినాయి, హాస్పిటల్స్ పోతున్నారు, వస్తున్నారు, హైదరాబాద్ పోతున్నారు. ఇప్పుడే లైఫ్ చాలా బాగుంది.
1: మీ తండ్రి ఎంత భూమి సంపాదించారు అప్పట్లో?
0: ఆ పెద్దదే ఉండే, సంపాదించింది ఏం లేదు.
1: ఎంత ఉండే?
0: మా ఇది 30 ఎకరాల భూమి ఉండే.
1: ఇప్పుడు అది ఉందా?
0: 30 ఎకరాలు లేదు, ఇక 1.5 ఎకరం ఉన్నది.
1: ఎందుకు అట్లా మరి?
0: మా ఇది పెద్ద కుటుంబం
1: అంటే పంపకాలతో.
0: అట్లయితే 100 ఎకరాలు ఉండే, ముగ్గురు అన్నదమ్ములు పంచుకోంగా. మా తండ్రికి 30 ఎకరాలు వచ్చింది.
1: మీ తండ్రి సంతానం?
0: ఆయనకు 7 గురు, 3 ఆడపిల్లలు, 4 కొడుకులు.
1: అట్లా 7 సంతానం కావడంలో తగ్గిపోతున్నాయి.
0: అన్ని కార్యాలు చేసిండు కదా, 40 రూపాయల జీతం వస్తుండే పటవారికి.
1: ఈ అడలి పోచమ్మ ఆ పేరుతోని గుడితోని సారంగపూర్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం, గుర్తింపు ఏర్పడింది. ఆ గుడి ఎప్పుడు నిర్మించారేమని గుర్తుకుందా?
0: ఐడియా లేదు సార్. అడలి పోచమ్మ గుడి నేను చెప్పినట్టు కూన పెంకలుండే, మొదట్లో ఒక చిన్న గుడిసె ఉండే. ఆ గుడిసెలానే దేవి ఉంటుండే, దేవి ఉంటుండే. రాత్రి ఎవరు పౌరులు లేదు, అక్కడ వండులు లేదు. దినం 5 అయింది అంటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది, పెద్ద పోలి వస్తుందేమో అని భయంకు. ఇక రాను అక్కడ కుటుంబాలు ఏర్పడ్డాయి, మనుషులు ఉంటున్నారు. దేవి గుడి కూడా బాగానే డెవలప్ అయింది, 2 సార్లు కట్టిండ్రు. ఎప్పుడైతే గుడి బ్రహ్మాండంగా ఉన్నది,
1: పబ్లిక్ బాగా పెరిగిపోయింది,
0: లక్షలు వస్తున్నారు. ఇప్పుడు సమ్మక్క సారక్క దగ్గర ఎట్లయితే 4 రోజుల జాతర, అక్కడ లక్షలు వస్తారు. ఇక్కడ ప్రతి ఆదివారం ఏమన్నా 20,000-30,000 పబ్లిక్ వస్తుంది.
1: ఇది గడులు ఉన్నాయి కదా, ఆ గడులలో ఎప్పుడైనా ఎవరైనా తెలిసో తెలియకనో తవ్వకాలు జరిపినట్టు ఏమన్నా మీకు గుర్తున్నాయా?
0: నేను రాకంటే ముందు తవ్విండ్రు అంటారు, నేను రాకంటే ఇది గోడ పడిపోయింది కదా ఈ పూలకు, ఆ గోడ తీసేసి తవ్వి చూసిండ్రట. ఏం దొరకలేదో, దొరికిందో దొరకలేదో మనకు తెలియదు. ఇక ఆ తవ్విని ఆయన చనిపోయిండు, వాళ్ళు పోయినరు, ఏమైతే దొరకలేదు అన్నారు.
1: తవ్వకాలు చేసిరు అక్కడ, కొన్ని
0: కనబడుతున్నాయి.
1: అంటే తవ్వకాలు జరుపుతుండగా మరి చుట్టుపక్కల వాళ్ళు ఏం అనలేరు వాళ్ళని?
0: అన్నారు కానీ వాళ్ళు పెద్ద మనుషులు కాబట్టి ఎవరేమో అడ్డుకోలే.
1: మురుముదురులో దాన్ని ఏమన్నా అభివృద్ధి పరిచే ఆలోచన ఉందా ఈ గ్రామస్తులకు ఏమైనా?
0: ఇక ఊరు వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది ఊరు మీద అయ్యుంది, ఒకటి ఫంక్షన్ హాల్ కడదాము
1: కూల్ చేసి.
0: కూల్ చేసి అంటే మరి అలా 20 కుటుంబాలు ఉన్నాయి, 20 కుటుంబాలకు తగ్గట్టు వీళ్ళు ఏమి ఇస్తారో వాళ్ళు ఏం తీసుకుంటారో ఏం చేస్తారో. ఇక
1: ఇస్తే బ్రాహ్మణులకు చెందాలి,
0: అది బ్రాహ్మణులేదే ఉన్నది, బ్రాహ్మణులేదే అది,
1: వాళ్ళు ఇచ్చేసిపోయారు బ్రాహ్మణులు,
0: బ్రాహ్మణులకే ఇచ్చేసిపోయారు
1: వాళ్ళన్నా. దాన్ని నీట్ గా చేయడం లేదు కదా,
0: చచ్చిపోయారు అంతా ఎవడినాడు ఇవ్వలేడు అలా. ఒక సురేష్ అని ఉంటాడు, ఈ హనుమాన్ గుడి చేస్తాడు ఆయన పూజారి, ఆయనకు ఆరోగ్యం మంచిగా ఆయన హైదరాబాద్ పోయిండు, ఆయన లోపల అంతా వాడిపోతే రేకులతోని ఇల్లు కట్టుకున్నాడు, అల్లనే ఉంటాడు ఒక్కడే మిగిలిండి.
1: అయితే మీరేమన్నారంటే మీ నాన్నగారు మోడీ లిపి రాశారు, అయితే అవి మీకు చదవడం వస్తా?
0: రాదు,
1: అసలు నేర్చుకోలే మరి మీ నాన్నగారి దగ్గర నుంచి. అసలు
0: ఆయన చెప్తే కదా మనకు, మాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే ఎప్పుడన్నా వచ్చినప్పుడు నీ కౌట్లకు పోయి తైశీల వాసులు తీసుకురా అంటే పేర్లు రాస్తుండే, ఇగో లింగన్నా గిన్నె ఇయ్యాలా, భోజన్నా గిన్నె ఇయ్యాలా అంటే నేను పోయి ఆ సర్పంచ్ ఇంట్లో కూర్చొని వసూలు చేసుకుని వస్తుండే.
1: అది ఎవరైనా చదివే అవకాశం ఉందా సారంగపూర్ లో? ఇప్పుడు
0: ఎవరికి రాదు, నాకే రాదు సార్. ఇంకా
1: పుస్తకాలు ఏం చేద్దాం అనుకుంటున్నారు?
0: తీసుకుపోయినరు
1: ఎవరు?
0: గవర్నమెంట్ తీసుకుపోయింది ఆ పానీలా, అందరి సర్వే నంబర్లు ఉంటాయి, అన్ని రికార్డ్స్ ఉంటాయి, అవి తీసుకొని పోయినరు వాళ్ళు.
1: ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా కాపీలు చిన్న చిన్న రఫ్ కాపీలు లాంటివి,
0: రఫ్ కాపీలు పాస్బుక్లు తీసుకుపోని ఉంటాయి కదా, ఆ తీసుకుపోని పాస్బుక్లు అవి ఇవి కాగితాలు
1: భద్రపరిచి ఏం చేస్తారు వాటిని?
0: ఏ నేను చాలా వరకు అగ్గి పెట్టేసిన, ఇంకా కొన్ని మిగిలినాయి. ఇప్పుడు సారంపూర్ది నక్షా ఉండే పాతది మ్యాప్, పాతది మ్యాప్ ఎవరు అడిగిండ్రు, నేనేం చేసుకుంటా తీసుకొని ఇచ్చేసిన, అదే పట్టువారి.
1: మీరున్న రోజులు కాపాడతారు వాటిని
0: అంతే మరి,
1: మన తర్వాత ఎట్లా చేస్తారు వాటిని ఏం చేస్తారో తెలియదు.
0: ఎవరు రారు ఎవరు చూడరు,
1: అందరు సిటీ లైఫ్ అలవాటు పడి,
0: మనం ఇక్కడనే పుట్టినాం ఇక్కడనే పెరిగినాం కాబట్టి మనకు కొంచెం అభిమానం. ఏ వాళ్ళకేముంటది?
1: మీ ఉద్యోగంలో భాగంగా మీరు కండక్టర్ గా పనిచేశారు, ఎన్నో ఊర్లు తిరిగారు, సాధక భాగాలు ఎదుర్కొన్నారు, ఎప్పుడైనా బాగా ఆనందం ఇచ్చినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా మీ ఉద్యోగ జీవితంలో?
0: డ్యూటీలో ఉన్నప్పుడు ఆనందమే ఉంటది. ఇప్పుడు పెద్ద మనుషులు ఉంటారు, మనం కండక్టర్, డ్రైవర్ అయితే తన సీట్ లో ఉంటాడు, పెద్ద మనుషులు బ్యాగులు పట్టుకొని వస్తే అందుకునుడు, దిగేటప్పుడు అందించుడు, ఈ రకంగా సేవ చేస్తుంటది. నేను గోదావరికి పనిచేసినప్పుడు పావుల పైసలు ఉంటుండే టికెట్.
1: మరి మీ విశ్రాంత జీవితం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది?
0: చాలా బాగుంది, టెన్షన్ లేదు, నా ఇది నేను ఆనందం ఉన్నా.
1: 70 సంవత్సరాలు
0: నా భార్య, 70 సంవత్సరాలు ఉంటాయి.
1: ఇంత పెద్ద ఇల్లుని ఆవరించడం అమ్మతో అవుతుందా మీతో అవుతుందా? మరి
0: కాదు, మరి ఏం చేస్తావు,
1: ఎట్లా చేస్తుంది మరి?
0: ఎవరైనా మనిషిని పెట్టి పైన ఊడిపిస్తా నెలకొకసారి, మీదకెక్కి అది చూపిస్తా. ఇక్కడ కూడా ఒక కూలి మనిషి ఉన్నది, ఆమె వచ్చి సాప్ చేసిపోతుంది 2 పూటలు.
1: మీ ఇల్లుతో సమానంగా గానీ మీ ఇల్లు కంటే ముందు కట్టించినటువంటి ఇల్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు?
0: ఇప్పుడా ఒకటి ఉంది అక్కడ బయట స్కూల్ దగ్గర, సేమ్ ఇట్లనే పాత ఇల్లు అది, అదొకటి. ఏమన్నా హనుమాన్ లైన్ కల ఉంటే అది వాళ్ళు అన్నదమ్ములు కూలిపేసిండ్రు, అది తీసేసిండ్రు. గోమట్ల ఇల్లు అది ఒక ఇల్లు ఉన్నది,
1: మూడు ఇల్లు మీ కూల్చేసి
0: అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి అన్ని.
1: ఓకే, ఆనందంగా ఉన్నారు?
0: సంతోషంగా ఉన్నాం, భగవంతుడి దయ వల్ల ఆనందం ఉన్నది.
1: ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మిమ్మల్ని అభినందించవచ్చు, మీ నుంచి సలహాలు కూడా తీసుకోవచ్చు, కాబట్టి మీ ఫోన్ నంబర్?
0: నా ఫోన్ నంబర్ 9449404020235352962.
1: ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ.
2: ఇంతవరకు ఎనకటి గ్రామ పాలన గురించి నిర్మల్ జిల్లా సారంగపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ కర్ణం కిషన్ రావుతో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టింది యూతినేష్. ఇది ఈఎల్టీ ఇగై నుండి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో సాహిత్య అనుభవాలు గురించి ఆదిలాబాద్కు చెందిన కథ రచయిత ఉపాధ్యాయుడు మన్నే ఎలియాతో ముచ్చట మొదటి భాగం వింటారు. ముచ్చట పెడతారు కేలెనిన్.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: റേഡിയോ മാണിക്കാലു. ఆకాశవాణి భాండగారం నుంచి ఏర్చుకూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆమ్రపాలి చారిత్రక నాటకం రెండవ భాగం, రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగ కృష్ణమోహన్, గానం సునీత ఉపదృష్ట బి సాయి చరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాసు, నక్క సుధాకర్ రావు, నిర్వహణ ఎస్పి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకరరావు.
1: తరలా, ఆ తలుపు దగ్గరగా వేసి ఈ దీపం ఇటు చూపవే. ఓహో, చిత్రకారుడు బాదరి నైపుణ్యం చూడు. ఏం సౌందర్యమే! ఆ కళ్ళల్లో మెరుపు, వలపు మెరిసే ఆ చూపు. ఈ బాదరి తనే ఒక స్త్రీ అయిపోయి బింబిసార మహారాజు రూపాన్ని తనలో నిలుపుకోలేదు కదా. చూడవే చూడవే, అలా నిశ్చలంగా నిలువెత్తు ఈ చిత్రం వైపే చూడు. ఏ క్షణాన్నైనా ఆ పటాన్ని వదిలి బయటికొచ్చి తాకుతారనిపించడం లేదు.
2: అమ్రా, ఇన్నేళ్లుగా చూస్తున్నాను, నీలో ఇంత తాదాప్యం ఎప్పుడూ ఎరగను. అలవి కాని చోట మనసు పారేసుకోవడం మంచిది కాదు సుమా.
1: అలవి కాని వాసించడంలోనే ఆశకి పరమార్థమేమోనే. ఎక్కడి రాజగృహం, ఎక్కడి వైశాలి, ఎక్కడి మహారాజు, ఎంతటి గణిక. ఆ అన్నట్టు తరళ, తీర్థయాత్రలంటూ వెళ్లి నాన్న రెండేళ్లు గడిచినా రాలేదు చూసావుటే.
2: ఆమ్రా, నీకర్థం కాలేదా? నిన్నిలా చూడలేకే అయ్య దూరంగా వెళ్ళిపోయి ఉండాలి. తీర్థయాత్ర ఒక నెపం అయి ఉండాలి.
1: నీ గుర్తుందిటే, రాజగృహంలో గోపమంత్రి వారిని కలిసి నా వివాహ ప్రస్తావం చేయడానికి నాన్న వెళ్ళలేదు.
2: అవునవును, ఆ కలయిక జరగలేదని గుర్తుంది.
1: అప్పుడు నేను లక్ష్యం చేయలేదు కాని, ఇప్పుడు గనక నాన్న ఇక్కడుంటేనా బింబిసార మహారాజు దర్శనం ఎలాగైనా కల్పించమని ఆ గోపమంత్రి గారి దగ్గరకు తరిముండేదాన్ని.
2: ఏమో, నీ సౌందర్య కీర్తి ఏ వర్తక సమాజమో ఈసరికి మహారాజుకి చేరవేయకుండా ఉంటుందా? ఈ బాదరియే ప్రభువాన్ని దర్శించి నీ గురించి చెప్పకపోతాడా? ఎవరి పట్ల కలగని నీ మోహం, నీ కళ్ళలో ఇంద్రధనస్సు లాంటి కళ ఫలించకపోతాయా? అయినా ఇంకెన్నాళ్లులే నీ ఎదురుచూపులు.

0: మాబాగు మాబాగు భీమస్వామి, ఇంతకీ దొంగలా దొరలా?
1: ఏం ప్రశ్న సామిలయ్యా, ఆమరమ్మ ఇంటికి దొంగల, ఈ భీమస్వామి ఉండగానా?
0: పోనీ దొరలా,
1: ఇన్నేళ్ల బట్టి చూడటం లేదా? ఈ ఇంట ఇంత దాకా నిలదొక్కున్నా.

0: వేళగాని వేళ, భీమస్వామి ఎక్కడ నువ్వు?
1: ఎవరు ఎవరు మీరు?
2: లోపల
3: ప్రభువులు, ఔరా ఎంత సాహసం!
4: గోపమంత్రి గారు, మీరు మీరని, వారు బింబిసార మహాప్రభువులని మీ మారువేషాల్లో నేను ఎలా గుర్తించగలను?
2: ఔరా, ఇంతటిదా ఆమ్రపాణి? దేవసుందరివే కావాలి నువ్వు. భూమి మీద మెరుపు పుట్టదు కదా.
5: సాహసించక తప్పదన్నారు ప్రభు. కడుగోప్యంగా నగరి వాకిలికి దాటగలిగాం. ఇక నీదే ప్రభువుల బాధ్యత. 7 దినాలు ఇక్కడ ఎలా కాపాడుతావో ఆమ్రపాలి.
6: ఆ చింత వద్దు అమాత్య. ఆమ్రపాలి లోగిలి అంటే కంచుకోట. భీమస్వామి, శ్యామిలికుడు, గోవిందుడు ఆయుధాలు ధరించి అప్రమత్తంగా ఉంటారు.
5: అవునా?
4: గోపమంత్రి, మీ వేటకారపు నవ్వులోని అర్థాన్ని గ్రహించలేని దాన్ని కాను. నిన్నటి పరిస్థితి నేడు లేదు, రేపుండదు. మహారాజా, మనసా మీ దర్శనంలో శాంతి పొందాలని కలలు కన్నదాన్ని ఆ దైవం ఇలా దయచూపింది. మీరింకా విశ్రాంతి పొందండి. భీమా,
7: చెప్పండమ్మా.
4: వీరు మనకి ఈనాటి నుంచి ఆత్మీయ అతిథులు. అనుక్షణం అనుసరించే ఉండాలి సుమి.
7: అమ్మా, తమ ఆజ్ఞ. అయ్యా, ఇటు ఇటు, ఈ మేడపై అతిశయాలు ఉంది, దయచేయండి.
5: మంచిది ఆమ్రపాలి, జాగ్రత్త. ప్రణయాతిరేకంలో ప్రభువు కాని నువ్వు కాని ఏమరితే చెప్పరాని ప్రమాదం సుమా. ప్రభు వింటున్నారా? అలా చిరునవ్వుతో ఆమ్రపాలిని చూస్తూ ఉండిపోకండి. మరి నాకు సెలవిప్పించండి.
2: రేపు వెళ్ళవచ్చునేమో.
5: అలా కాదు, వెళ్ళి తీరాల్సింది. మీకంటే మారువేషం చెల్లింది. నాకు ఈ వైశాలి సొంత నగరం, అందుకే చెల్లదు. పైగా ప్రమాదం కొని తెచ్చుకోవటం. ఈ పగలు గడిచే వరకే నాకు ఇక్కడ విశ్రాంతి సుమా.
4: మంత్రి గారు, మీరన్నది నిజమే, అలాగే చెయ్యండి. తరళ
6: అమ్మా,
4: అతిథులకు భోజనం సిద్ధం చేయించు.
6: అలాగే.
2: అమాత్య, ఈ ప్రదేశం ఎంత ఆహ్లాదకరంగా ఉందో కదా. దూరంగా కనిపించే పచ్చని తోటలు, పచ్చని గాలి. ఓ, ఈ మందిరం నిండా చిత్రపటాలే. ఓహో, అద్భుతమైన దృశ్యాలు. ఇటు అప్సరసలు, అటు ఆలయ శిల్పాలు. ఓహో, ఎవరెవరో రాజపురుషుల చిత్రాలు ఇవి.
5: అవును ప్రభు, ఆమ్రపాలి గణిక కదా. ఇటువంటి పురుష చిత్రాల సేకరణ ఆమెకు బహుశా కాలక్షేపం కావచ్చు.
2: అరే, ఇది ఇది మా నిరువిత్త చిత్రపటం. చిత్రంగా ఉంది. ఆమె చూపులో ఆత్మీయతను చదివి వృత్తి ధర్మం అనుకున్నాను, కాని ఏ చిత్రానికి లేని ప్రత్యేకత మా చిత్తూరుకి దక్కింది కదా.
5: ప్రభు, తమరు ఇలా చిత్రం ఎదురుగా నిలబడండి. ఈ చిత్రం గమనించారా? ఈ నిలువెత్తు చట్రంలో ఉన్నది అద్దం అనుకోండి, తమ ప్రతిబింబం చూస్తున్నట్టే ఉన్నది నాకు.
2: అదే చిత్రకారుడి ప్రతిభ
5: ప్రభు. తమను బాగా ఎరిగిన చిత్రకారుడి రచన కావచ్చు.
2: కావచ్చు. ఆమ్రపాలి హృదయంలో ఇంతగా ఉన్నానా అని నాకు ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది.
5: ప్రభు, ప్రస్తుతం తమరొక తాదాత్మ్యంలో, ఆకర్షణలో, పారవస్యంలో ఉన్నారని నాకు తెలుసు. అయితే తమ ఆంతరంగిక మంత్రిగా నాకు ఒక బాధ్యత కూడా ఉంది. అంతరంగంలో ఏమరకండి, మీరొంటిని ఎప్పుడూ చికటారి సిద్ధంగా ఉండాలి. తమరున్నది శత్రుస్థానమని మాత్రం మర్చిపోకండి. గణరాజ్య వీరులు సామాన్యులు కారు. నగరద్వారంలో గంటను మర్చిపోకండి. ఈ గృహద్వారం దాటి అడుగు బయట పెట్టకండి. అదృష్టవశాత్తు ఈ వైశాలి నగర రక్షణ వ్యవస్థ నాకు కరతలామలకు. సరిగ్గా ఈ గణిక నియమ ప్రకారం 7 దినాలే గడువు. తరువాత నేను తమ కళ్ళ కనిపిస్తాను. జాగ్రత్త. మళ్లీ చెబుతున్నాను, ఆమ్రపాలి గణిక అసాధ్యురాలు. సంయమనం కోల్పోకండి.
2: అమాత్య, అలాగే ఆందోళన పడవద్దు. మీరు మాత్రం రాజగృహంలో మా రహస్యం కాపాడాలి. వెళ్ళిరండి.
5: అలాగే ప్రభు.
3: ప్రభు, ఇన్నేళ్ల నా నిరీక్షణ ఇంతగా ఫలిస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ప్రభు. ఎవరు వచ్చి వెళ్ళినా ఏదో తీరని విలితి. ప్రభు, గణనియమం ప్రకారం నేను గణికనే కావచ్చు, కానీ ఇంతవరకు నన్నెవ్వరూ తాకడానికి కూడా సాహసం

0: ప్రశంసలేకపోయారు.
1: ఆమ్రా, నేను నిన్ను గురించి విన్నది నీ సౌందర్యం, కళారసికతను గురించి మాత్రమే. ఇప్పుడిక్కడ నీ మనస్సు తెలుసుకోగలిగాను. ఇందులో రహస్యం ఒకటి ఉన్నది. నేను స్త్రీ సంబంధం ఎరగని వాణ్ణి కాను. అయితే కౌగిలి వేరు, కౌగిలికి మించిన అనురాగం వేరు. అవేవో నీ చూపులో, స్పర్శలో ఉన్నాయి. ఇవి నేనింతవరకు ఎన్నడూ ఎరగనివి.
0: ప్రభు, ప్రేమ పేరుతో పేలవమైన కవిత్వం మాట్లాడే వాళ్ళని ఎరుగుదును. నిజం చెప్పమంటారా, ఈ గణికా జీవితం నేను కోరనిది. ఇది నాకు విధించబడింది ప్రభు. నా మనస్సు ఎప్పుడూ ఎవరికోసమో వెతుకుతూ ఉండేది. ఆ అస్పష్టమైన వ్యక్తి నైరూప్య భావం నాలో లోపల మెదులుతూ ఉండేది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికే ప్రభు కనిపించిన చిత్రకారుడి చేతల్లా రాజపురుషుల చిత్తరువులు వ్రాయించాను. చివరికి బాదరి మహాశైలు తమని చిత్తరువులు అనుగ్రహించారు. చాలు ప్రభు, చాలు.
1: ఆమ్రా, నీ అంతరంగం ఏమిటో నీ మాటల్లో నాకు చెప్పనక్కర్లేదు. ఒక్క స్పర్శ, ఒక్క చూపు, ఒక మౌన సంకేతం చాలు. నీ అనురాగం గుర్తించాను. నీకు ఏం కావాలో కోరుకో.
0: ధన్యురాల్ని ప్రభు. సాధారణంగా పురుషులు స్త్రీలు దగాకోరులని, మనసు ఒకచోట మను ఒకచోటగా ప్రవర్తిస్తారని తేలిగ్గా భావిస్తారు. నిజమే ప్రభు, నేను గణికగా పేరు పడినదాన్ని. కాని నా అంతరంగం నమ్మిన నాథులు మాత్రం తమరే ప్రభు, తమరే. నాకింతకు మించిన కానికేముంటుంది?
1: ఈ చల్లని పున్నమి రాత్రి పైన కనిపించే అనంతాకాశంలో తారల సాక్షిగా చెప్తున్నాను. ఇంతటి ఉత్కటానందం స్త్రీ సాంగత్యంలో నాకు ఎన్నడూ కలగలేదు. శరీరంతో శరీర స్పర్శ వల్ల ఉద్రిక్తతల వేడి పుట్టవచ్చు, అది భౌతికం. లోపల అంతకు మించిన చల్లని వెన్నెల కమ్ముకుంటూ ఉంది. అది అనురాగాన్ని చెబుతుంది. అలాగా నాలో అన్ని జీవన తాపాలను హరించే వెన్నెలో నువ్వు. అవును, ఇది కవిత్వం లేదు?
0: ఏమో ప్రభు, తాదాత్మ్యమో పారవస్యమో దానికి మాటలుండవు. మాట్లాడ ప్రయత్నిస్తే అతిశయోక్తిగా కవిత్వంలా వినిపిస్తుందేమో.
1: అన్నట్టు నీ 7 దినాల నియమం ముగిసేది రేపేనా?
0: అది అహితుల్ని దూరంగా ఉంచటానికి మాత్రమే. నా ప్రభువుకి అది వర్తించదు.
1: గోపమంత్రి కోపగిస్తారు, అవతల రాజకార్యాలు నిలిచిపోతాయి.
0: ఏమో, అవేమిటో నాకు తెలియవు. ప్రభు, ఈ స్థితిలో గనక నన్ను విడిచి వెళ్తే నా తనువులో ప్రాణాలే నిలిచిపోతాయి ప్రభు.
1: నిన్ను రాజగృహానికి రహస్యంగా తీసుకువెళ్ళిపోగలరు.
0: ప్రభు, అప్పుడు ఈ ఏకాంత శాంతి, ఈ అనురాగం రాజకీయ కల్మషాలైపోతాయి ప్రభు. వద్దు, మరొక్క 2 మాసాలు అనుగ్రహించండి ప్రభు చాలు. ఆ జ్ఞాపకాలతో నిశ్చింతగా జీవించేయగలను.
1: ఇది సాధ్యమేనా ఆమ్రా?
0: దెప్పుతున్నారా? ప్రభువుల అసాధ్యులు.
2: గోవింద స్వామి, ఇంతేనా మీ రక్షణ సామర్థ్యం? ఈ విషయం మీకు తెలియదా? ఆమ్రపాలి ఇంట అన్యదేశీయుడున్నాడన్న వార్త
3: నిజమేనంటారా సింహస్వామి? నేను నమ్మజాలను. వైశాలి నగర రక్షణ సామర్థ్యం మీరడుగులేదు కాదు. నగర ద్వారా ఘంటానాదాన్ని ఎవరో తప్పించుకోజాలరు. విచ్చుకత్తుల వీరుడు నగరాన్ని అప్రమత్తంగా కాపాడుతున్నారు.
2: మహానాముడు నగరం విడిచి వెళ్లి గోపయ్య అండజేరి రాజగృహంలో ఉన్నాడని మగధ వర్తక శ్రేణి అధ్యక్షుడు పంపిన వార్త మీకు ఇంతవరకు తెలియకపోవడమే మీ నేరం. జరిగిందేదో జరిగింది. ఆమ్రపాలి లోగిలి చుట్టుపక్కల గూఢచారుల్ని నియమించండి. ఆమె గణిక, స్వతంత్రురాలు. వైశాలి గణ నియమాల ప్రకారం ఆమె విషయంలో కలగజేసుకోలేము. కాని వచ్చిన పరదేశిని అజనేరికి బంధించండి. ఇక అలసత్వం సహించేది లేదు.
3: సింహస్వామి, ఇది గణరాజ్య గౌరవానికి, ప్రతిష్టకు సంబంధించిన సమస్య. ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. స్వామి, మన నగరానికి ఒక్కటే సమస్య, అది పర్యాటకుల తాకిడి. అందున విదేశీ వ్యాపారులు, విశేషించి మగధ వ్యాపారులు ఎవరి

0: వల్ల ఏమి జరుగుతున్నదో కనిపెడతాము, ఆట కట్టిస్తాము. సెలవు.
1: అమ్మా అమ్మా,
0: ఏమిటా కంగారు తెరలా?
2: స్థిమితపడు, ఏమైంది?
1: గొప్ప ప్రమాదం ప్రభు, తమరు వెంటనే నగరం దాటిపోవాలి. మహానాముల వారి నుంచి వార్త.
2: నాన్న నుంచి వార్త? ఆయన ఎక్కడున్నారు, వివరంగా చెప్పు.
1: ఎక్కువ వివరాలకు సమయం లేదమ్మా. వకుల ద్వారా గోపమంత్రి గారు మహానాముల వారికి వార్త అందించారట. లోగిలిని ఏ క్షణంలోనైనా సైన్యం చుట్టముట్టవచ్చునట.
2: అయ్యో,
1: మహానాముల వారే స్వయంగా జేతవన బౌద్ధ భిక్షువు వేషంలో ఆమ్రపాలి మామిడి తోట మలుపులో కామస్వామి వారి వర్తకపు బళ్ల మధ్యలో ఒక బండిని ఎవరూ కనిపెట్టలేని విధంగా ఏర్పాటు చేశారట. వారు బింబిసార ప్రభువుల్ని వర్తక వేషంలో నగరం దాటించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక సమయం లేదమ్మా.
2: ఎలాగే ఇప్పుడు?
1: ఒక్క గడియలో మన లోగిలి పెరటి ద్వారం దగ్గరకు వకుళ కామస్వామి వారి అనుచరుడు వర్తకపు సరుకుల బండితో వస్తారు. ప్రభువులు వెంట వెళ్లడమే.
2: అవునే, వకుళ నమ్మతగిందేనా?
1: అవసరమైతే ప్రాణం ఇస్తుందమ్మా.
2: సరే, అయితే ప్రభువులు బయలుదేరతారు, నువ్వు ఆ పని మీదే ఉండు.
1: అలాగే.
2: ప్రభు.
0: ఆమ్రా, ఎందుకు దిగులు? పరిస్థితులు ఎరగం దానివి కావు కదా.
2: అది కాదు ప్రభు, నేను కోరిన 2 మాసాలు ఇంత వేగంగా ముగిసిపోవాలా ప్రభు?
0: ఆమ్రా, ఇలా నిష్క్రమించడం నాకు మాత్రం బాధగా లేదా?
2: నిజమే, తమ అనురాగాన్ని సంపూర్ణంగా అనుభవించిన దాన్ని ప్రభు, తమకు ఒక విశేషం చెప్పాలి.
0: ఏమిటది?
2: ప్రభు, తమ అనుగ్రహం ఫలించి
0: ఫలించి
2: నేను కోరినదే తమరు అనుగ్రహించారు. ఆ కానుకను తమకే తిరిగి ఇస్తాను ప్రభు. అది అంత అపురూపం. ప్రభువులు తండ్రి కాబోతున్నారు.
0: అవునా? చాలా ఆనందం ఆమ్రా. ఇప్పుడు చెప్పు, నీ కోరిక ఏదైనా సరే తీర్చి మరీ పెడతాను.
2: మరేమీ లేదు ప్రభు, ఈ పుట్టబోయే బిడ్డ తమ రక్షణలో తమ బిడ్డగా లోకానికి తెలియాలి.
0: అవశ్యం ఆమ్రా, మాట ఇస్తున్నారు. ఇదిగో, ఇది మా తల్లిగారు ప్రత్యేకంగా నాకు బహూకరించిన ఉంగరం. నువ్వు ఈ ఉంగరం గుర్తుగా ఎప్పుడు మన బిడ్డను పంపగలిగినా ఆనందంగా స్వీకరిస్తాను.
2: ప్రభు చాలు, అది చాలు ప్రభు. ధన్యురాల్ని.

0: గోపన్న గారు, తమకు తెలియనిదేముంది? కంటకాకీర్ణమై క్రూరమృగాలు తిరిగే అరణ్యంలోనన్నా బతకవచ్చును గాని అనేక నాయకులు కలిగి విశృంఖలంగా నడిచే దేశంలో ఉండటం తగదు. నానా మతాలు, నానా కార్యాలు, నానా లాపాలు ఉన్న గణరాజ్యంలో కొలువు చెయ్యలేకనే వైశాలిని విడిచి తమను ఆశ్రయించాను. గణరాజ్యంలో ఒకరికి రుచించింది మరొకరికి రుచించదు. తమ మేలు మర్చిపోలేను.
1: మహానామా, నిజమేనయ్యా. నేను ఈ నగరం చేరి బింబిసార ప్రభువుల కొలువున చేరి 20 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయాయి. నీ వంటి సున్నితమైన వ్యక్తి వైశాలిలో బతకడంలో ఎంత కష్టమో నాకు అర్థమవుతుంది.
0: తమరే సంకల్పించి మరొక్క ఉపకారం చెయ్యాలి. ఇదే నెరవేరితే నేనిక్కడ నుంచి నిష్క్రమించి జేతవన సంఘారామానికి శ్రమణకునిగా వెళ్లిపోతాను.
1: మహానామా, అంతటి కోరికకు నిర్ణయానికి కారణాలేమిటో
0: మనవి చేస్తాను. ఆమ్రపాలి బిడ్డ అభయుడు మన బింబిసార మహాప్రభువు సంతానమని తమకు తెలుసు. వాడికి 15 సంవత్సరాలు పూర్తయినాయే. ఆమ్రపాలి నుంచి నా మనసుకు కష్టం కలిగించే వార్త వెంటనే పరిష్కరించదగిన సందర్భము తెలిసింది.
1: అలాగా ఏమిటో ఆ సమస్య?
0: తండ్రి ప్రతిబింబంలాగా పెరిగిన అభయకుమారుణ్ణి బింబిసార పుత్రుడంటూ రకరకాల అపవాదాలతో చిరకాలంగా తోటి కుర్రవాళ్లు ఆటల నెపంతో బాధిస్తుంటే అతడు ఆ తల్లి దగ్గర మొరపెట్టుకుంటున్నాడట. ఈ స్థితిలో ఆమ్రపాలి ఎంతటి సమర్థురాలు పలుకుబడి కలదైనా పిల్లవాడి ఉనికి అక్కడ క్షేమం కాదని మహారాజు గుర్తుగా దయచేసిన ఉంగరం అతనికిచ్చి మగధ వర్తక శ్రేణితో కలిపి పంపుతున్నది నాకు వకుళ అనే తన స్నేహితురాలి ద్వారా వర్తమానించింది.

0: శైలాదేవి కుమారుడు పితృహంత కాగలడని జోస్యం. అజాతశత్రు ఆమె కుమారుడే కదా.
1: కారణాలేమిటో? ఆ ప్రభువును తమరే కాపాడాలి.
0: ఏముంటాయి అభిరుచులే. బింబిసార ప్రభు బౌద్ధ మతాభిమాని, అజాతశత్రువు ఆర్షధర్మాభిమానుల అండతో పెరుగుతున్నాడు. ఈ వైరం చాలదేమిటి?
1: మరి అభయ కుమారుడు బింబిసార ప్రభువుకు అండగా ఉండగలడేమో?
0: ఇంకా పసివాడు, అతడేమి అండ కాగలడు?
1: అయితే మా ఆశ నిరాశేనా గోపన్న గారు?
0: మహారామ, అలా ఒక్కనాటికి జరగదు. వైశాలి నగరం అంటే నాకు ప్రాణం. ఆమ్రపాలి విషయంలో నీ సంకల్పం ఎలా భగ్నమైందో నాకు బాగా తెలుసు. ఆమ్రపాలి విదుషి, యుక్తాయుక్తాలేరికి ప్రవర్తించిన సౌశీల్య. ఆమె పుత్రుడికి అన్యాయం జరగనివ్వను. బింబిసార ప్రభువుకు అభయుణ్ణి నేనే అప్పగిస్తాను, పంపమను.
1: మేము ధన్యులు. ఇప్పటికి సెలవు, అభయ కుమారుడు రాగానే మళ్లీ దర్శనం చేస్తాను.
0: బింబిసార ప్రభువు దయామయుడు, న్యాయం తప్పని నడత వారిది. నీకు శుభమే జరుగుతుంది.
2: ఇంతవరకు ఆమ్రపాలి చారిత్రక నాటకం 2వ భాగం విన్నారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, సంగీతం కలగా కృష్ణమోహన్, గానం సునీత ఉపద్రష్ట, బి సాయి చరణ్, నాటక పర్యవేక్షణ చావలి దేవదాస్, నక్క సుధాకర్ రావు, నిర్వహణ ఎస్పి శ్రీరామమూర్తి, సహకారం కొలిపాక శంకరరావు. ఇది ఇఎల్టి రేడియో మాణిక్యాలు. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారము రాత్రి 10 గంటలకు ప్రసారమవుతుంది.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ. రాత్రి అనేది నీది, అది కలలు కనాల్సిన సమయం, కలత చెందాల్సిన సమయం కాదు. హాయిగా నిద్రపోయే ముందు మధుర సరాగాలతో ఇయల్టి మధురిమ.

శ్రోతలు, ఐసీసీ మహిళా T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లండన్లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్పై హిందీ ఇంగ్లీష్ భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పైన, అలాగే ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ పైన మధురిమ వింటున్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు మధురిమ.

ఆకలి వెయ్యదు, నిద్ర పట్టదు, మనసు మనసులో ఉండదు, మనిషి మనిషిలానూ ఉండడు. ఎవరితో ఉన్నా ఏం మాట్లాడినా అతడికి ఆమె, ఆమెకు అతడు తప్ప మరో ప్రపంచం కనిపించదు. అదే ప్రేమమాయా.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం. మీరు వింటున్నారు మధురిమ. 2002లో ఘన విజయం సాధించిన చిత్రం నువ్వు లేక నేను లేను. ఈ చిత్రంలోని అన్ని పాటలు ఒక ఎత్తు అయితే, ఎలా ఎలా ఎలా చెప్పనన్నే చిత్రపాడిన పాట మరో ఎత్తు. అందరినీ మళ్ళీ మళ్ళీ ఇనాలనిపించే ఈ పాట మధురిమలో మీకోసం.

ఇది ఇయల్టీ మధురిమ. తిరిగి రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు. మరిన్ని ఇస్తాం. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రేపు పొద్దుగల 8:45 సింగిడిలా, పొజ్జమట్టు 5:00 మాట చెప్పుండ్రి పాట వినుండ్రిలా, రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనస్సు నిండా.

వాతావరణ సూచన. జిల్లాలో రాగల 3 రోజులలో ఈదురుగాలులతో వర్షం కురిసే అవకాశం ఉంది. జిల్లాలో 24 గంటల్లో ఆకాశం మేఘావృతమే ఉండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. రేపు ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో. యోగమనే అదృష్టం శీర్షికన మణికట్టు నుండి చేతి వేళ్ల వరకు చేసే ఆసనాలు యోగ శిక్షకులు ఉల్లింగముత్యం ప్రసంగం వింటారు. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శిని. ఈ కార్యక్రమంలో బీటెక్ తో పీహెచ్డీకి అవకాశాలు మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట పెడతారు కేలిని. ఇంకా పెరడి చెట్టు సీనియర్ పాత్రికేయుడు రచయిత మందలపర్తి కిషోర్ అందించిన లఘు ప్రసంగ మాలిక 37వ భాగం ప్రసారమవుతుంది. రేపటి అంశం శ్రీనాథుడు. రేపు పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బోత్ మండలం దన్నోరా గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని ఊరే గంగా భవానితో ముచ్చట పాటల నడుమ ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో కూరగాయ నారుమడుల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకురాలు సి అశ్వినితో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు ఈ వరలక్ష్మి. ఇంకా రైతు అంతరంగంలో పత్తి సాగు అనుభవాల గురించి తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు ఏడోళ్ల నారాయణతో ముచ్చట ప్రసారమవుతుంది. ముచ్చట పెడతారు యు దినేష్. ఇవి రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 11:02. ఇంతటితో 100.2 మెగాహెర్ట్స్ పై అంటే యాప్లో ఇయాల్టి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపొద్దుగల 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్ళీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.